فبتوب للمؤمنين.

ప్రియమైన శ్రోతలందరికీ సాయిరాం. మానవ దేహాన్ని పొందగలగడం ఎంత అదృష్టమనేది భగవాన్ పదే పదే తెలియజేస్తూ వచ్చారు. అది మనకు లభించిన ఒక అపూర్వమైన వరమని కూడా చెప్పారు. నేటి దివ్యోపన్యాసంలో బాబా ఈ దేహంతో మనం మన జీవితాలను ఎలా సార్థకం చేసుకోవాలో వివరించారు. 2000 సంవత్సరం మే నెల 17వ తేదీన బెంగళూరు బృందావన్ ఆశ్రమంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై వేసవి తరగతుల్లో భాగంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు విందాం.

ప్రేమస్వరూపులారా, మనము ధనమును కోల్పోయినా తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు. పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు. పునర్పత్ని, భార్యను మనం కోల్పోతేమా తిరిగి రెండో వివాహం ఆడవచ్చు. పునర్మహి, భూమిని కోల్పోయినా తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు. నా శరీరం పునః, మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు. కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం. సమస్త సంకల్పములను చేకూర్చుకున్న దేహము చాలా అవసరము. దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములైన కూడా మనము సాధించలేము. కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది. కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి. గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము. సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునిలేము. బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫలరూపంలో మనము సాధించలేము. కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ధనమునకు ఎవరు విలువిస్తున్నారు? డైమండ్కి ఎవరు విలువిస్తున్నారు? బంగారుకి ఎవరు విలువిస్తున్నారు? ల్యాండ్కి ఎవరు విలువిస్తున్నారు? అన్నింటికి నీ విలువిచ్చేటువంటి వాడు మానవుడే. మానవుడే లేకుండా దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు? కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది. దీనిని పురస్కరించుకుని జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి. మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది. కానీ కొన్ని సమయం నందు ప్రాణములైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పూనుకుంటాం. ప్రేమస్వరూపులాద మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే. విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము, పెట్టెలోన నగలు పెట్టినట్టు దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా. ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం. ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము. ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది. ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది. కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ దేహమనే గడియారం నందు సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముళ్ళు ఉంటుండాలి, నెలలు అనేటువంటి నిమిషాల ముళ్ళు ఉంటుండాలి, దినములు అనేటువంటి సెకండ్ ముళ్ళున్నాయి. కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రమూ గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
గంట గన్ గన్ అని కొడుతుంది. ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు. కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు. ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం. కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి. దివ్యత్వం అంటే ఏమిటి? పవిత్రమంటే ఏమిటి? నిమిత్తం అంటే ఏమిటి? నిశ్చలమంటే ఏమిటి? నిస్వార్థం అంటే ఏమిటి అనేటువంటి విషయాలే మనం గుర్తించుకొని లేకపోతున్నాము. కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ స్వప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము. కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ స్వప్రయోజనములకు మాత్రమే కాదు, పరోపకారార్థం ఇదం శరీరం. నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులు కూడా నిన్ను నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. పరోపకార నిమిత్తమై మనం ప్రాపులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది. కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటి ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు. 18 పురాణముల యొక్క సారమును కూడాను 2 వాక్యములో ఇమిడ్చి పెట్టారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇతరులకు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు. కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు. నిరంతరం కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము. ఏ పని చేసినా స్వార్థమే, ఏ తలంపు తలంచినా స్వార్థమే, ఏ కార్యంలో ప్రవేశించినా స్వార్థమే. కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి ఒక దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు. ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు. కనుకనే ఈ స్వార్థాన్ని త్యజించాలి, పరార్థాన్ని వరించాలి. అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది. శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి. ఈ దేహంలో 3 పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. 1 హృదయము, 2 మనసు, 3 వాక్కు. ఆ హృదయమునే వేదమును ఆత్మ అనిపించారు. కనుకనే ఈ ఆత్మస్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము. మన మనసే విష్ణు స్వరూపుడు, వాక్కే బ్రహ్మస్వరూపుడు. కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము. కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు. తనను తాను గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులు కూడా గుర్తించగలడు. తనను తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు? కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి. అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి. ఎవరో ఒక భక్తుడు వచ్చి, స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు. ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు? ఐ అంటే ఏమిటి? ఈగో. వాంట్ అంటే ఏమిటి? ఇష్టము. కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసేయి, ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది. దాని ఎందుకును కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి. కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముల పుడుతుడుకులు పాడవుతున్నది. కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి. అది చాలా కష్టమని భావిస్తున్నారు, చాలా పొరపాటు. ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది. ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం? మనం ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి. ఐ అనేటువంటిది తన యొక్క పేరు. తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు. కనుకనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి. పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది. దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది. కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది. ఎంతకాలం ఈ దేహము పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పింది కాని నమ్మరాదా మాట నెమ్మనమ్మన. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవరే. మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అది నేను ఎవరు? నేను అనేటువంటి దేహం కాదు, నేను అనేటువంటి మనసు కాదు, నేను అనేటువంటి బుద్ధి కాదు, నేను అనేటువంటి చిత్తం కాదు, నేను అనేటువంటి అంతఃకరణ కాదు, నేను నేనే. అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. ఈ దేహమునకు పేరే నేను. కానీ ఎన్ని నేను ఉన్నాయో
ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో, చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో. ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఏమిటి ఉంటున్నవి. మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము. కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు, పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు, ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీయందే ఉంటున్నది. దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీయందే ఉంటున్నది. నీయందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు. కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము. వ్యక్తి అనగా ఏమిటి? అవ్యక్తమై గూఢంగా తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు. అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యత్వము తన ఎందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. ఏ మానవుడు తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు. కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. సర్వత్రా ఇమిడి ఉన్నటువంటిది సత్యం వద ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము. కనుక భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు. కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి. పుట్టిన దక్షమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు, పుట్టిన దక్షమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు. క్రమక్రమేణా సాధనలు కలిపి ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా. కనుక ఇచ్చి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టినటువంటిది సత్యం వద ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము. కనుక భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెరా

మాత్రమే ఈ యొక్క విద్యలన్నీ కూడా. కనుక ఇచ్చి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టారు. ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్, ఇదంతా ఆర్టిఫిషియల్ వే. కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, ఆర్ట్ ఇన్సైడ్ ఉంది. కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేర్. అదే మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి. చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మదిలి తన్నెలుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను తీరుని గుణము మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేదు. అది ఏ మనం తెలుసుకోవచ్చు. దేనికి సావులేదు? ఐ అనేటి దానికే సావులేదు. అది ఎప్పటికీ చావదు. దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడాను సావులేదు. విష్ణు సర్వవ్యాపకత్వం, బ్రహ్మం సర్వవ్యాపకత్వము. ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు. ఆ సత్యస్వరూపులకంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు. కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు. దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది. దేహము యొక్క పదార్థము, ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే. దృశ్యం తన్నశ్యం, ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించిపోయేటువంటివి. కనుక ఈ నశ్యమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము. పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము. ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది. ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది. ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టిని కోసం పంపించాడు. నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి. నిజంగా దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం. కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు, ఏమిటి వీటి నిమిత్తమై? తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు. అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి, నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు, దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. నేను గొప్ప పండితుడిని అవుతానన్నాడు. ఈ పండితుడు కావడం వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. ధనమును సంపాదిస్తానన్నాడు. ఈ ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు. నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు. కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు. మరణిస్తుంది అన్నారు. మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది? నాకు తెలియదు అన్నాడు. మరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా? ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడాను భుజించడం లేదా? ఆ పశుపక్షి మృగాదులు కూడా నిద్రించడం లేదా? ఆ పశుపక్షి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా? పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.

0: ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: ఈ దేహం ఎంతకాలం ఉండినప్పటికీ ఏదో ఒకనాటికి మరణించడం తప్పదు. పద పదమైన ఎంకింకరులు ఎప్పుడు పాశము లాగడి వేడ, తప్ప బయట పెట్టుడికి లాభము లేదని చెప్పి వేడ, ఆలు గుడ్డలు లబలవ ఏడ్చి వేడ, సరమా హరినామము నోటను బలక. ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నట్టే ఎవరు రాగలరు. కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీనిని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి. కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి. ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి, మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి, వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి. సత్ప్రవర్తనతో మనం జీవించాలి, సచ్చింతంతో మనం దేహాన్ని వదలాలి. దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు. మలమూత్ర దుర్గంధం మాంసరక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు. ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి? కానీ మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి. వాటిని కాపాడుకునే నిమిత్తమైన ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి. వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి. దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు. సేవల యందు మనం పాల్గొనాలి. నటపాంసి నతీర్థానం నశాస్త్రాన జపాన.

0: మిమం ప్రాప్య భజస్వమాం.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే, ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి. చేస్తున్నావు దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు. వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు, దేనితో ఆర్జిస్తున్నావు? దేహం వల్లనే. నీవు గొప్ప విద్యావంతుడు అయిపోయినావు. ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది? దేహం వల్లనే లభ్యమైంది. దేహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి. కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు. లోకమునందున్నటువంటి యొక్క సుఖములు, ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు. ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు. అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు, ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు, భాగ్యాల మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు. ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము. భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి? ఎంతకాలం ఉంటుంటాయి? క్షణభంగురము, క్షణభంగురము. కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు. సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు. దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే. సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు. అతను ఎప్పుడు ఏ చిన్న విషయానికి చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు. కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు. ఒక్క క్షణం లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది. ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో. చూచాడు, ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది, కట్టెలకు తొట్టేసింది. తిరిగి చెత్త వచ్చి పడింది, తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది. దక్షిణామూర్తికి విచారం కలిగింది. అనంతమైన సముద్రుడా, అసారమైన సముద్రుడా, ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముచ్చుకోలేకపోతున్నావా? ఇంత స్వార్థమా నీకు? ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టమేమిటి? ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి. ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు, దక్షిణామూర్తి, నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి. ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపెడుతుంది. కానీ ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు. నా రూపమును అలలే శృంగారము, నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇండే శృంగారము, సముద్రకు తెరయే శృంగార, గగనకు చంద్రమణి శృంగార, నారికి గుణవే శృంగార, ఈశ్వర భక్తులకి నొసట విభూతియే శృంగార. కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి. మానవునికి గుణమే శృంగారము. ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాము. ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, మీరు యువకులు, ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం గడపవలసినటువంటి వారు. అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి, దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి. దేహాభిమానం మాత్రం పెంచుకోకండి, కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి. అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం, సత్యం కీర్తి ద్వయం స్థిరం. ఆ సత్య మార్గమును మనం వదలకుండా కూడా మనం కాపాడుకోవాలి. ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది. సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు. కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి. చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు. దేశాన్ని ఎవరు కాపాడగలరు? ఇది కేవలం ఒట్టి మాటలే. దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుండాలి. సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. ధర్మం రక్షతి రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం ఎవరు కాపాడగలరు? ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. ఈనాటి మానవుడి ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది. న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు. సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది, మరుగు పడిపోయింది. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం? ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు, ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి, వేషానుకైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి. ఒకనొక రాజు దర్బార్ లోపల పగటి వేషగాడు వచ్చాడు. పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు, తర్వాత నాట్యమాడాడు, ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు, ఈ వేదాంత సారాన్ని కురిపించాడు, శంకర తత్వాన్ని బోధించాడు. అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది. ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు, రాజా నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను, సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు, వేషానికైనటువంటి ప్రవర్తన ఉండాలి, ఏక సంస్కారములకే హాని కలుగుతుంది, కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు. రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు. ఆ నర్తక వేషంతో కూడా చాలా నర్తం చేశాడు. అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు. రాజా ఇవి నాకు చాలదు అన్నాడు.
2: కొన్ని
1: కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు, ఈనాడు నీకు చాలదు అంటున్నావు, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు. వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు. ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు, విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి, విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి, విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి, విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి. విద్యకు వినయమే రక్షణ. కనుక విద్యార్థులందరూ కూడా కేవలము వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి. సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిమితి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. విద్యార్థి నేర్మవలయు. కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు, కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను. కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. విద్యార్థికి చూపులు చాలా ప్రధానమైనటువంటివి. చూపులు దేన్ని చూడాలో దాన్ని మాత్రమే చూడాలి. విద్యార్థి దశ లోపల బజారులో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు. అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది. ఎందుకు తెలుసో, అన్ని చూసే తందులక కాదు కాదు కాదు కాదు. విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి. గ్రంథాన్ని చూడు, దాన్ని చదువు, తల్లిదండ్రులు చూడు, మిత్రులు చూడు, అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు. ఎవరైనా మన ఏజ్ వాళ్లే చక్కన పోతూ ఉంటారు, ఆ తీరు కదా అని వారిని చూడకూడదు. ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి. ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి. స్త్రీలను పెద్దలను తల్లులుగా విశ్వసించాలి. ఊరికి తల్లులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు. ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు. సూర్య నమస్కారంలో చెప్పారు, ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్లలో నేను కను దృష్టి నుంచి వేరైపోతానన్నాడు సూర్యుడు. కనుక ఎవరినంటే వారిని చూడకూడదు. నువ్వు దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో, నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచివిగా పెరుగుతాయి. నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది? కనుక నువ్వు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపైన దృష్టి పెడితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది. రోడ్లో పోయేటప్పుడు రోడ్లపై యాక్సిడెంట్ పోవాలి. ఆ విధమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారమైపోతాం. ఒకనొక సమయం లోపల అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు. వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు. ఆయన చెప్పాడు, సత్యం మన యొక్క దృష్టి, మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి, బ్యూటీ మన యొక్క దృష్టి. ఏది బ్యూటీ టీచర్? అదే మన యొక్క బ్యూటీ. దీన్నే సత్యం శివం సుందరం అన్నారు. అయ్యేటప్పుడు చెప్పాడు, ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన ఎవరిని చూచేటువంటి వాడు కాదు. ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు. ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి. కింద చూసుకుంటూ పోతున్నాడు, లీడింగ్ వాక్ ఫుట్పాత్ పైన చేస్తున్నాడు. అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వచ్చారు, కొట్టుకున్నారు, డి కొట్టారు. తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు. అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు. నేనెవరని చింతిస్తున్నాను, దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు. అతనే సోక్రటీస్. ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు, చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు, చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు. ఏమిది లౌడ్ స్పీకరా ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటిని వినాలి, అన్ని విషయాలు వినకూడదు. తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి, ఎక్కడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి. అనవసరంగా రాత్రింపుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు. ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం
2: అయిపోయింది.
1: దురాలోచన చేత పాండవుని యొక్క నాశనాని కోసమని పుష్టించని తెలుపుతూ వచ్చేవాడు.
2: కర్మలు
1: పాండవులపైనా అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది. ఒక చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుని ఎందుకు ఉండకూడదు. చెడ్డ మాటలు కూడా ఉండకూడదు. మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. విద్యార్థుల్లో చక్కని గుణాలు, విద్యార్థికి ఈ గుణములు అలంకారములు. విద్యార్థులారా, విద్యార్థిని ఇలారా, ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి. భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి. ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం? సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి. బుద్ధులు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు తన శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు. కానీ వల్ల నీకు వచ్చిన ఫలితం ఏమిటి? దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి. ఆ దుర్భావం నిన్నే హతం చేస్తాయి. చూడకూడదు, ఈ చూపును అదుపులో పెట్టుకో అని సమ్యక్ దృష్టి అని బోధించారు. విద్యార్థులారా, మీరు ఈ వయసు లోపల చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి. భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి. నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు. ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు. ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి. లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము. కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది. పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి. కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి. దేనిపోయినా మనం సాధించవచ్చును, కానీ దేహం పోతే తిరిగి మనం సాధించు. కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు. అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి, అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి. పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టు నెగ్గడు దాకా అట్లే ఉండు. కోరేమియో కోరనే కోరితిని కోక్కి చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగి తిని అడిగిన దాకా విడవకుండు. తలచినదేదియో తలచనే తలచితి తలపు తీరు దాకా పోవకుండు. కోరిపడలేక మీరైన భూవలియు వడం తెలియక తామైన అడుగవలియు. కోరిపడలేక తానైనప్పుడు వస్తాడు, వడం తెలియక మీరైనా అడగాలి. విద్యార్థి దీక్ష కాదు అని, విద్యార్థి దీక్షనే కాదు ఇది. అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి. అది ఏ విద్యార్థి దీక్ష? ప్రేమ స్వరూపులారా, పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

శ్రోతలింతవరకు 2000 సంవత్సరం మే నెల 17వ తేదీన బెంగళూరు బృందావన్ ఆశ్రమంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై వేసవి తరగతుల్లో భాగంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మనలోని మంచి గుణాలు మాత్రమే మనలో అంతర్ సౌందర్యాన్ని ప్రతిఫలిస్తాయని భగవాన్ చెప్పారు. అలా కాకుండా మంచిగా ఉండాలని ఈనాటి దివ్యోపన్యాసంలో భగవాన్ చెప్పారు. సాయిరా.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈనాడు ఈ భవరోగాలలో దేహరోగములు, మనోరోగములు, జ్ఞానరోగములు, ఇంకా అనేక రోగములుంటున్నాయి. అన్ని రోగములకు కూడాను సరైన ఔషధము భగవన్నామము. కనుక అట్టి భగవన్నామమును హృదయపూర్వకముగా ఉచ్చరించి, పెద్దల వాక్యమును గౌరవించి, ఎవరిని అపహాస్యముగా చూడకుండా అందరియందు దైవభావమునే పెంచుకొని ఏకాత్మభావముగా జీవించటానికి ప్రయత్నం చేసినప్పుడే మీరు ఆదర్శవంతమైన మూర్తులుగా తయారవుతారు. కేవలం చదువు నిమిత్తమే చదువని భావించుకోకుండా సంస్కార నిమిత్తమై చదువని గుర్తించండి. సంస్కారము లేని చదువు కేవలము చెత్త చదువే. చదువుతో పాటు సంస్కారము ఉంటుండాలి. ఏ జన్మాంతర సంస్కారము చేతనో ఈ అవకాశం లభించింది. చిక్కిన సదవకాశమును చక్కగా దక్కించుకోవాలి, సద్వినియోగము చేసుకోవాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుని ప్రేమ ప్రవాహం ఎక్కడ ప్రవహించునో ఆ చోట ఎంతయూ పావనమగును. నిర్జీవముగా ఉండునట్టిది సజీవమవుతుంది. ఎండిపోయిన గడ్డిపోచలు చిగురించును, దుఃఖమును నివారించి సంతోషము కలిగించును. భగవదనుగ్రహము వలన విషయవాంఛనలను దాటినవారు ధన్యులు. ఆంధ్రప్రదేశందలి చెరసాలలో జీవనం మిగుల దుర్భరమయ్యుండును. అందుండు ఖైదీలకు కూడా స్వామి అనుగ్రహము అందుబాటులో ఉండును. ఒక పర్యాయము ఖైదీల కోరికపై స్వామి భక్తుడొకడు, "బాబా, మేము పాపులము, నిక్కముగా పాపులము. మేము పూర్వజన్మలో చేసిన పుణ్యలేశమున మీ అనుగ్రహమునకు పాత్రులమయ్యాము. ప్రపంచములో ధన్యులెవరైనా ఉండినా అట్టి ధన్యులము మేమే అని గర్వించుచున్నాము. ప్రజలను హింసించి శిక్షలననుభవించు మా వంటి దుష్టులపై కూడా తమ కృపా కటాక్ష వీక్షణములు ప్రసరింపచేయుట అసాధారణ కార్యము. మా యందు దయవుంచి తమ దర్శనము నొసగి మమ్ములని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని మిక్కిలి ప్రార్థించుచున్నాము. మీ దర్శన స్పర్శన సంభాషణములను అనుగ్రహించి మమ్ములను ఉద్ధరించదరని తమరు అపార కృపతో మాకు జవాబిచ్చినందులకు మీకు వందన శతములర్పించుచున్నాము. పూర్వము సావిత్రీదేవికి దీర్ఘ సుమంగళిత్వమును ప్రసాదించి ఆమె అనుభవింపవలసి ఉండిన వైధవ్యమును నారద మహర్షి తన తపోమహిమచేత తొలగించెను. సతీ సావిత్రి తన భర్తను రక్షించుకొనగలిగెను కదా. తమరు కల్పగిరి అనువాని యొక్క మరణశిక్షను రద్దు చేసి వాణిని రక్షించితిరని మాకు కల్పగిరి చెప్పగా విన్నాము అని ఆ ఖైదీలు స్వామికి రాసిన లేఖ. ఆ కల్పగిరి జీవితంలో జరిగిన సంఘటనను ఇలా వివరించారు. కల్పగిరి మరొకరిని క్రూర హత్య చేసి పోలీసుల కంటపడకుండా స్వదేశాన్ని విడిచి హిమాలయ పర్వతాల్లోని నిర్జనారణ్యానికి పారిపోయాడు. సన్యాసి అయి కాషాయ వస్త్రాలను ధరించి ఆ పర్వతాలలో ఒక ధర్మశాల నుంచి మరి ఒక ధర్మశాలకు వెళుతూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మానసిక ఆందోళనలను కప్పిపుచ్చుకుని తిరుగుచున్నాడు. ఇట్లు 4 సంవత్సరాలు గడిచింది. హిమాలయాల్లో అనేక మంది సన్యాసులను, ఋషులను, సాధకులను దర్శించాడు. వారిలో కొందరు తన వంటి వేషధారులేమో అని కూడా శంకించాడు. అనేక పవిత్ర గ్రంథాలను చదువుతూ సాధువులతో కర్మ, భక్తి, జ్ఞాన విషయాలని చర్చిస్తూ మానవుని బంధ విముక్తికై అద్వైతమే శరణ్యమను సిద్ధాంతములో ప్రావీణ్యమును కూడా గడించాడు. పిమ్మట తననెవ్వరూ గుర్తింపలేరని దృఢనిశ్చయానికి వచ్చి సింహాచలం, తిరుపతి, కంచి, రామేశ్వరం మొదలగు దక్షిణ దేశ పుణ్యక్షేత్రాలన్నీ చేస్తూ మథుర, శ్రీరంగము, చాముండి పర్వతము ఇవన్నీ తిరిగి బెంగుళూరుకు చేరాడు. అచ్చట షిరిడీ సాయిబాబా పుట్టపర్తిలో పునర్జన్మ ఎత్తి ఉన్నారని విని వెంటనే గుంతకల్ వెళ్లే రైలెక్కి పెనుగొండ దగ్గర దిగి బస్సులో ప్రశాంతి నిలయానికి చేరాడు. ఆ సన్యాసిని స్వామి లోపలికి పిలిచి, "హత్య చేసి సిగ్గులేక భయపడి పరుగెత్తలేదా?" అని ప్రశ్నించారు. సర్వజ్ఞుడగు స్వామికి తెలియనిదేమున్నది? ఎటువంటి విషయాలనైనా ఎవ్వరునూ స్వామి ముందర దాచలేరు. షిర్డీ సాయి అవతారములో శ్యామ అను అతనితో, "రుణము, శత్రుత్వము, హత్య ఈ 3 ఫలాలను అనుభవింపవలయునే కాని తప్పించుకోడానికి సాధ్యము కాదు" అని బాబా చెప్పినట్టు ఇప్పుడును హత్యాపాప ఫలమును ఈ జన్మముననే అనుభవింపక ఇంకొక జన్మమునకి ఏల తోసిపుచ్చెదవు అని స్వామి ఆ కల్పగిరిని అడిగారు. స్వామి లోపలి గదిలోనికి వెళ్లి తెల్లని దుస్తులను తెచ్చి ఈ కాషాయ దుస్తులను తీసివేసి
ఈ తెల్లని దుస్తులు ధరింపమని ఆజ్ఞాపించారు. తక్షణమే మీ ఊరికి పోయి పోలీసులకు నిన్ను నీవు అప్పగించుకునుము. మీ ఊరికి పోవుటకు దారి ఖర్చులకై ఇదిగో డబ్బు తీసుకునుము. ఈ నాలుగు విభూతి ప్రసాద పొట్లములను గ్రహింపుము. నీకేమీ భయము లేదు. పోలీసుల వద్ద నీ తప్పు నొప్పుకొని వారిచ్చు శిక్షను ఆనందముతో అనుభవింపుము. నీకు ఉరిశిక్ష నివ్వరు, నా మాట నమ్ముము. జైలు శిక్షననుభవించి నా వద్దకు నీవు వచ్చినప్పుడు స్వయముగా నేనే నీ కంఠములో జపమాలను అలంకరించెదను. శీఘ్రముగా పొమ్ము అని స్వామి సెలవిచ్చారు. స్వామి గది నుండి కల్పగిరి ధీరుడై బయటికి వచ్చాడు. స్వామిని దర్శించక ముందర ఉన్నప్పటి స్థితివేరు, ఇప్పటి స్థితివేరు. స్వామి సాక్షాత్తు భగవానుడే అని నమ్మి పాపఫలమును అనుభవించుటకై పునర్జన్మనెత్తుటకు అతడిష్టపడలేదు. ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా తన పక్కనున్న ప్రయాణికుడు కడుపు నొప్పితో మిక్కిలి బాధపడటం చూసి తన వద్ద ఉన్న విభూతి పొట్లాలలో ఒకదానిని అతనికిచ్చాడు. విభూతిని అతను నోట్లో వేసుకుని కడుపు నొప్పి తగ్గిపోగా హాయిగా నిద్రించుట చూసి కల్పగిరి ఎంతో ఆనందించాడు. బాబా దేవుడే అనే విశ్వాసము మరింత దృఢపడింది. రైలు దిగి పోలీసుల యద్దకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్నాడు. అంతకుముందు న్యాయాధిపతి కల్పగిరికి మరణశిక్ష విధించనుగాని ఆ మరణశిక్షను రద్దు చేసి దానిని జైలు శిక్షగా మార్చారు. ఇట్లు కల్పగిరి జైలు శిక్షను అనుభవించు సమయంలో చెంగప్ప మొదలగు ఖైదీలతో భగవంతుడే పుట్టపర్తిలో అవతరించి ఉన్నాడని, ఆ భగవానుడు తనకు ఉరిశిక్షను తప్పించారని, సాధారణ జైలు శిక్ష అనంతరం తనకు జపమాలను కంఠహారముగా వేసెదరని చెప్పారని, భగవానుని మాట తప్పదని చెబుతుండగా ఆ జైలు అధికారి వచ్చి, కల్పగిరి, అధ్యక్షుల వారి దయకు పాత్రుడవైతివి. నిర్బంధము నుండి నీకు విముక్తి కలిగింది. స్వేచ్ఛగా వెళ్లిపొమ్ము అని కల్పగిరిని జైలు నుంచి విడుదల చేసేశారు. ఈ సంగతి చెంగప్పయు మిగతా ఖైదీలు గమనించి స్వామి మహిమను ప్రశంసిస్తూ స్వామి అడ్రస్సును కల్పగిరి ద్వారా తెలుసుకుని స్వామికి ఒక వినతిపత్రాన్ని పంపుచూ తమకు అనుగ్రహముతో స్వామి ఫొటోలను, స్వామి యొక్క గ్రంథాలను పంపవలసిందని ప్రార్థిస్తూ వినతిపత్రంలో వేడుకున్నారు. ఆ ఖైదీ చెంగప్ప రాసిన విన్నపపత్రం కస్తూరిగారి యొద్ద పుట్టపర్తిలోనే ఉండేది. ఖైదీల కోరిక ప్రకారం స్వామి ఫొటోలు మొదలగు పుస్తకాలతో పార్సిల్ను, స్వామి ఆశీర్వాద సందేశాన్ని వారికి పంపించారు. ఖైదీల ఆనందానికి మేరలేకపోయింది. జైలే స్వర్గమయ్యింది. స్వామి సత్యం శివం సుందరం గ్రంథమును నిత్యమూ పఠించి విని ఆనందిస్తున్నాము. తమ ఫొటోని మా ఎదుట ఉంచుకుని ప్రతినిత్యము ఆరాధిస్తున్నాము అని జాబు రాశారు. ఒక ఖైదీ, స్వామి, చిన్నప్పటి నుంచి నేను జబ్బు మనుషులను, పూర్వము నేను భజన చేసేవాడిని, ఇప్పుడును మీ ఫొటోని అలంకరించి మామూలు ప్రకారము భజన చేస్తున్నాను. తమ ఆజ్ఞానుసారము నామస్మరణ చేస్తూ తమ చరిత్రను వినుచూ ఆనందిస్తున్నాను అని తెలిపాడు. ఇటువంటి జాబులు ఖైదీల వద్ద నుంచి స్వామికి వచ్చేవి. స్వామి ఎంతో ప్రేమతో వారికి జవాబులు పంపేవారు. ఆ ఖైదీలు స్వామికి ఈ విధంగా తెలుపుకునేవారు, ప్రశాంతి నిలయం నుంచి వచ్చే జాబు మాకు సంతోషదాయకముగా ఉంటుంది, బాబా మా ఎదుట నిలిచినట్లే ఉంటుంది అని. ఇంకొకడు, నేను ముదుసులని స్వామి, నా కొడుకులు అల్లుళ్ళు అందరూ చెరసాలలోనే ఉన్నారు, మీరు మాపై వర్షించు ప్రేమామృతము చేత మేమందరము మా శిక్షాకాలమును మరిచిపోయి ఆనందముగా అనుభవించుచున్నాము. ఈ మీ ఆహారము మా కడుపును నింపుతున్నది. మా వారికింకేమీ కోరిక లేదు. మీ దర్శనము, మీ భజన, పూజ, మీ చరిత్ర పఠనము, శ్రవణము మాకు మిక్కిలి ఆనందాన్ని ఒసుగుతున్నాయి. ఇంకనూ ఎక్కువ ఆనందము మా హృదయములు కోరుచున్నవి. దీనులగు మమ్ములను మన్నింపుడు అని ఒకతను, నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవింపనుత్సాహించుచున్నాను స్వామి, నడచినను, కూర్చున్నను, చూచుచున్నను భగవంతునికే నా సర్వకర్మలు
అర్పించ ప్రయత్నిస్తున్నాను, రామకోటి రాయచున్నాను, ప్రతిదినము భగవంతుని పూజించి ప్రార్థిస్తున్నాను. ఇదే నా నిత్యానుష్ఠానము. ఇటీవల చెరసాలలో కూడా మీ పవిత్ర నామ బీజము నాటబడింది, మొలకెత్తుతున్నది, మనోహరముగా పెరిగి పెద్దదై ఫలపుష్పాదులతో విరాజిల్లుతుంది. దాని చల్లని నీడలో మేము హాయిగా కాలం గడుపుతున్నాము, మా ఆనందానికి మేరయే లేదు అని స్వామి రాసే ఉత్తరాలకి వాళ్లు జవాబులు రాసేవారు. 400 సంవత్సరముల క్రితం వెలసిన విశ్వవిరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసేవారు వారు ఉత్తరాలు. అద్దము నిర్మలముగా ఉంటే బింబము చక్కగా ప్రకాశిస్తుంది. కామక్రోధాది దుర్వృత్తులను పశ్చాత్తాపము శమింపజేస్తుంది. ఇట్లే ఆ చెరసాలలో ఉన్న ఖైదీ హృదయాలు నిర్మలమగుచున్నందున వారికి భగవంతునిపై భక్తి వృద్ధి చెందనారంభించింది. ఆ భక్తిపాశముల చేత బంధింపబడి వారి హృదయాలలో స్వామి ప్రకాశింపజొచ్చారు.

షిరిడియందు బాబా హేమాద్ పంత్తో ఒకనాడు ఇట్లు చెప్పారు. అల్లదే పుష్పించిన ఆ మామిడి చెట్టును చూడుము. ఆ చెట్టునందు కాన్పించడే పుష్పములన్నీయూ ఫలముగా మారిన ఎన్ని వందల ఫలములు లభించును. అట్లగుటలేదు కదా. కొన్ని వాడి రాలిపోవుచున్నాయి, కొన్ని పిందెలే రాలిపోతున్నాయి, మరికొన్ని పక్షులు వలన పాడు చేయబడుతున్నాయి. ఇట్లే ఇచ్చటికి వచ్చువారి గతి కూడా. కావున బాబా సన్నిధిని చేరినంత మాత్రాన లాభము లేదు. నిత్య సాధనతోనూ సుగుణ సంపదతోనూ భగవానుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ సిద్ధత్వము పొందువరకు పతనమైపోకుండా కృపతో తనను కాపాడవలసినదిగా భక్తుడు ప్రార్థిస్తూ ఉండవలెను. భక్తుని ప్రయత్నము వలనే సిద్ధి చేకూరుతుంది. భగవానుని అనుగ్రహమే భక్తునికి సిద్ధిని ప్రసాదిస్తుంది. సత్యసాయిబాబా భక్తులను తప్పక రక్షించునను విశ్వాసము హృదయములో నానాటా దృఢమగుతోంది. సరస్సులోని కమలములన్నీయూ సూర్యోదయమైన వెంటనే వికసింపవు కదా. కాని ఏ కమలములైతే వికసించుటకు తయారయ్యున్నాయో అట్టివి మాత్రమే వికసించును. క్రమముగా తక్కిన కమలములు కూడా పరిపక్వ స్థితిని అంది వికసిస్తాయి. కావున నన్ను శరణుచొచ్చిన భక్తులందరూ ముందో వెనకో వారి వారి భక్తి విశ్వాస సాధనల కొలది ముక్తులగుచుందురు. తొందరపాటు కూడదు, నిరుత్సాహము తగదు అని స్వామి చెప్పేవారు. భగవాన్ బాబావారి వాక్యములు ఇట్లు గోచరించాయి. ప్రారంభమున చెరసాలలోని భక్తులందరూ స్వామికి విన్నపములు వెంట వెంట లెక్కకు మించి పంపేవారు. క్రమముగా విన్నపముల సంఖ్య తగ్గిపోయింది. బాబానే గట్టిగా నమ్ముకొని ఉన్న ఖైదీలలో చెంగప్ప మాత్రము ప్రశంసనీయుడు. అతడి భక్తి విశ్వాసములతో స్వామినే హృదయమందు నిశ్చలముగా నిలిపి ధ్యానము జ్ఞానానంద శాంతులను పొందుటకు పట్టు విడువక ప్రయత్నిస్తున్నట్లు అతని ఉత్తరముల వలన తెలిసింది. నాకును నా భార్యకును మనస్తాపము కలుగగా ఆమెను హత్య చేసి పిమ్మట నేను కూడా చనిపోయే ఉద్దేశముతో నా నోటిలో విషం పోసుకుని నా భార్యను కత్తితో పొడిచాను. వెంటనే భార్య మరణించింది. కాని విషము చేత నా ప్రాణము పోలేదు, నాలుకపై బాధ మాత్రము కలిగింది. ఎట్లయినను ప్రాణము పోగొట్టుకునదలిచి భార్యను చంపిన కత్తితోనే నన్ను నేను పొడుచుకుని కింద తెలివి తప్పి పడిపోయాను. పోలీసులు నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్ కత్తిని తీసేసి గాయములను కుట్టేశారు. నాకునూ తెలివి వచ్చింది. తరువాత కొంతకాలానికి రాజమహేంద్రవరము జైలులో శిక్షననుభవించుచుండగా నా పొట్టకు 2 సార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఇంత జరిగినయు భగవంతుడు నా ప్రాణములెందుకు తుదముట్టింపలేదో అని యోచించిన బహుశా నా చేత మున్ముందు ఎట్టి సత్కర్మలను ఆచరింపచేయునో అని. జైలునందే నా దేహము బంధింపబడినను నా దేహమును మనస్సును ప్రాణమును భగవానుని పాదాలయందే సంపూర్ణముగా సమర్పించి ఉన్నాను. అప్పటినుంచి నిశ్చింతగా ప్రతీక్షణము భగవానుని జ్ఞానముతోనే వారి అనుగ్రహమును అనుభూతిని పొందుతున్నాను. భక్తులే నా బంధువులు, జ్ఞానులే నా మిత్రులు. నా దేహ బంధువులందు మోహము పూర్తిగా నశించినది. నా వంటి దీనుని రక్షణార్థము భూమిని అవతరించిన భగవంతుడువగు నీవే నా దిక్కు, రక్షకుడవు. నాకింకేమి కావలియను? కృపతో మీరంపిన ఫొటోలను నా ముందుంచుకుని ధ్యానిస్తున్నాను. నా కన్నులు తెరిచినప్పుడు నేను మీ ఫొటోను చూస్తాను. నా నేత్రములు మూసినప్పుడు మీ నామమును స్మరిస్తాను. ఇదియే నా నిత్య పూజ. మిగతా సమయములలో నిరంతరము మీయందే మీతోడనే ఉండునట్లు సాధన చేస్తున్నాను. దైవము నా కొరకు, నేను దైవము కొరకు అనేది నా దృఢ వాంఛ. ఇందువలన నాకు బ్రహ్మానందం కలుగుతున్నది. డాక్టర్లను ఈ చెంగప్పను పరీక్షించి అపక్వాహారమైన శాకాహారమునే నిర్ణయించిరి. చెంగప్ప రాసిన ఈ జాబుకి స్వామి సాధన అట్లే సాగింపుమని రాయగా మరల చెంగప్ప ఇట్లు వ్రాశాడు. బాబా, జాబును నా కండ్లకును హృదయమునకు అద్దుకుంటిని. రాముని ముద్రికను
ఆంజనేయుడు సీతాదేవికి సమర్పించినప్పుడు ఆమెకెంత ఆనందము కలిగినో అంతే ఆనందము కలిగినది. ఆ దినము గురువారము. ఆనాడు నాకు మౌనవ్రత దినమగుడిచేత ఆనందమును ఎవ్వరికీ వెల్లడింపలేదు. గురువారము మౌనవ్రతము అవలంబించుట శ్రేయస్కరమని తమరు సనాతన సారథిలో తెలిపియుండుట చేత నేనును తమ ఆనతి ప్రకారము కాష్ట మౌనము వహించుచున్నాను. నేనెంతటి ధన్యుడను స్వామి! చెరసాలలోని ఇతర ఖైదీల జాబులు కూడా ఇట్టి సంగతులే విసదము చేస్తున్నాయి. 70 సంవత్సరముల ముదుసలి ఖైదీ ఇట్లు వ్రాసారు స్వామికి. చెరసాలను ప్రవేశించినది మొదలు భద్రాద్రి రామదాసు వలె నేనును రామధ్యానము చేయనారంభించాను. 10 ఏండ్లకొక పర్యాయము నా ఇంటికి వెళ్లి నా తల్లిని, తమ్ములను, బంధువులను చూచి వచ్చుటకు అనుమతిని పొందాను. నా తల్లి కష్టపడి సాకి పెంచినందుకు నేనామెను వృద్ధాప్యములో దుఃఖముల పాలు చేశాను. ఇట్టి స్థితిలో ఆమెకు నేను సేవ చేయుటకు నోచుకోలేకపోయాను. నా హృదయములో కొంతకాలము నుండి ఈ కోరిక వేధించుచున్నది. మీ సన్నిధి చేరి మీ ఊడిగము చేస్తూ ప్రాణము విడవవలెనని ఆశగా ఉన్నది అని స్వామికి వ్రాశారు. మరొక ఖైదీ, మీ పవిత్ర నామమును, దివ్య చరిత్రను విన్నప్పటి నుంచి మీ నామమును మా మనస్సునందు ప్రేమతో స్మరించుచున్నాము స్వామి. మాకు మీరు పంపిన ఉపదేశము భక్తితో అందుకున్నాము. మాలో చాలా మంది దానిని కంఠస్థము చేసి నిత్యము అనుసంధించుచున్నారు. ఒకరి నుండి ఒకరికి ఆ ఉపదేశమును నేర్చుకొనుచు అందరము కలిసి చెప్పుకొనుచు ఆనందిస్తున్నాము. ఒకరి నుండి మరొకరికి ఉపదేశ వ్రతము గ్రహించినప్పుడు చినిగిపోగా ఆ తుంపులను అతికించి చట్రమునందు బిగించి పూజాగృహములో దానిని ఉంచాము స్వామి. తరచుగా భజన కీర్తనల పుస్తకములను, రామకోటిని వ్రాయుటకు పుస్తకములను, గ్రంథములను తమకు పంపవలసినదని స్వామికి తెలుపుకుంటున్నాము. ఇట్లు రాసిన ఖైదీల లేఖలకు స్వామి ప్రేమతో జవాబు రాస్తూ అప్పుడప్పుడు ఆ ఖైదీలకు వస్త్రములను, పైకము, ఇతర బహుమతులను పోస్ట్ ద్వారా పంపించి వారిని ఉత్సాహపరిచి అనుగ్రహించేవారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఒక సహకార శాఖోద్యోగి సంఘద్రవ్యమును దుర్వినియోగపరచుట చేత అతనికి కలుగబోవు శిక్షల నుండి తప్పించుకుని బాబాను ప్రార్థించుటకై ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతనిని తిరిగి ఊరికి పోయి నేరము నొప్పుకొని హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొండిన ఎడల అతనికి శిక్ష కాఠిన్యము తగ్గించదనని స్వామి అతనికి చెప్పారు. కాని తను ఊరికి తిరిగిపోవుటకు శంకించాడు. అయినను స్వామి గట్టిగా మందలించుట చేత విధి లేక స్వామి ఆశీర్వచనాలతో అతడు ఊరు చేరాడు. కల్తీ బంగారమును పుటము పెట్టి మేలిమి బంగారముగా కంసాలి మార్చునట్లు తనను చేరు దుష్టవర్తనులైన మానవులను ప్రేమతో చేరతీసి సంస్కరించి పరిశుద్ధులుగా చేయుటయే స్వామి ముఖ్యోద్దేశము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

పన్నెండవ నామం. ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః. చాలా విచిత్రమైనది ఏంటంటే, సర్వ సృష్టిలోనూ ఉన్న ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అనగా ఆ శక్తికి ప్రిసైడింగ్ డియటీ, అమ్మవారికి అధినేత, శక్తి స్వరూపిణికి ఆధిపత్యం వహించే స్వామి. ఆ స్వామి ఎక్కడున్నారు? ఆషాఢ శుద్ధ చతుర్దశి 2007 గురు పౌర్ణిమ ముందు రోజున శ్రీవారు ఇంకా ముందుకి వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా చెప్పారు, మీ అందరిలో నేనున్నాను, ఇంకా మరి దాచలేదు, ఏ విధంగానూ 2 శ్లోకాలు చదివి దాన్ని అతనికి ప్రిసైడింగ్ డియటీ, అమ్మవారికి అధినేత, శక్తి స్వరూపిణికి ఆధిపత్యం వహించే

ఇంక మరి దాచలేదు. ఏ విధంగానూ 2 సంస్కృత శ్లోకాలు చదివి దాన్ని అర్థం కాని విధంగా చెప్పలేదు. తెలుగు వాళ్లకి అందరికీ అర్థమయ్యేటట్టుగా నీలో నేనున్నాను అని ఖచ్చితంగా చెప్పారు. సర్వ సృష్టిలోనూ ఉన్న ఈశ్వరుడు నేనే, సర్వ సృష్టిలోనూ ఉన్న ప్రాణాన్ని నేనే, ఆయువుని నేనే, శక్తిని నేనే. ఓం శ్రీ సాయి సర్వే సాయి నమః. ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంది. భగవంతుడు అది కూడా 2007 సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఎంత బాగా చెప్పారంటే, నువ్వెళ్ళు ఏ దేవాలయానికన్నా వెళ్ళు, పూజ చేసుకోవద్దు అని నేను అనను, కానీ ఆ విగ్రహంలో ఉన్నది ఒకే ఒక్క పరమేశ్వరుడిని జ్ఞాపకం పెట్టుకో. అక్కడ అందులో నేనే ఉన్నాను అనలేదు, ఎందుకంటే అందరిలోనూ నేనున్నానని చెప్పేశారు కదా. అన్ని విగ్రహాలలో, అన్ని రూపాలలో, అన్ని రకాల సృష్టిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి ఆ పరాశక్తి, ఆ సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇది 12 నామం. ఈ స్వామి చాలా మంది అంటుంటారు కదా, సర్వదేవతా తీర్థ స్వరూపుడు అంటారు. సర్వదేవతా స్వరూపుడని కాదు, సర్వదేవత అతీత స్వరూపుడు. అతీతం అంటే ఈ దేవతలకి దేవతల లాగే సృష్టిలో ఉండేటటువంటి ఈ మనుషులకి, అన్ని రకాల జీవన్ రాశులకి ఏది మూలం, ఆ మూలమే సర్వేశ్వరుడు. ఓం శ్రీ సాయి సర్వే సాయ నమః. అన్ని రూపాల వెనుక ఉన్నది నీవే స్వామి. అలా అని చెప్పి ఊరుకోవచ్చు కదా. శ్రీవారి అపార ప్రేమ భక్తునికి కనిపించే రూపంగా ఉన్నది కనుక ఈ నామాన్ని నమ్మడం సులువు. ఎందుకంటే చాలా విచిత్రం, భగవంతుడు ప్రతిచోట ఉన్నాడండి అనగానే సరికాదు. ఆ భగవంతుడే దిగివస్తే ఎలా ఉంటాడో కూడా చూపెట్టి ఆ అవతారం చేత చెప్పిస్తున్నాడు భగవంతుడు. ఏం చెప్పిస్తున్నాడు? నేను అందరిలోనూ ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చాటి చెప్తున్నాడు. అందుకు ఓం శ్రీ సాయి సర్వే సాయి నమః. స్వామి, సకల సృష్టిలోనూ కనిపించేది నువ్వే అని జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా నేను ఈ నామాన్ని స్మరించుకుంటున్నాను అని అనుకోవచ్చు. 13 నామం. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. దీన్ని మామూలుగా అర్థం చేసుకుంటే, స్వామి ఎప్పుడో ఎర్రటి బట్టలే కట్టుకుని ఏ విధమైన కోరిక లేకుండా, ఏ విధమైన అటాచ్మెంట్ లేకుండా, ఎవరితోటి అటాచ్మెంట్ లేకుండా, ఏమి అటాచ్మెంట్ లేకుండా ఉంటారు. ఒక విధంగా అది నిజమేను. తనకి తల్లితో గాని, తండ్రితో గాని, పిల్లలతో గాని ఎవరితోటి అటాచ్మెంట్ లేదు, కానీ మనతో ఆ ఇంటర్వ్యూ రూమ్ లో 5 నిమిషాలు మాట్లాడేటప్పుడు నువ్వు తప్ప నాకెవరూ లేను అన్నట్టుగా మాట్లాడతారు. మరి అటాచ్మెంట్ ఉన్నట్టా లేనట్టా? స్వామిని సర్వసంగ పరిత్యాగి అంటే కరెక్టేనా కాదా, నిజమా కాదా? మరి ఈ నామంకి అర్థమేంటి? ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినమా. హాహాహాహా, స్వామివారు ఏమీ పట్టించుకోరు కదా, అంత త్యాగం చేశారు కదా. భగవంతుడు త్యాగం కాదు చేసింది, పరిత్యాగం చేశారు. త్యాగం కాదు పరిత్యాగం, ఇది పరమేశ్వరుడు తాలూకా త్యాగం. ఏంటంటే దాని అర్థం, పరమేశ్వరుని త్యాగం భక్తులందరి కోసం ఉండే ప్రేమ వల్ల. సుప్రీం అటాచ్మెంట్ ఉంది పరమేశ్వరుడికి, ఏదన్నా ఇచ్చేస్తారు స్వామి. ఎందుకు? మనం అంటే ప్రేమ కనుక. ఆ ప్రేమ అన్నది త్యాగం చేయొద్దు స్వామి. అంత సర్వసంగ పరిత్యాగం వస్తే మనం బతకలేము. అంచేత స్వామిని

సర్వసంగపరిత్యాగి అని ఊరికే మామూలుగా అనేకండి. స్వామి సర్వసంగ పరిత్యాగానికి కారణం మన మీద ప్రేమ. ఆ ప్రేమ మాత్రం పరిత్యాగం చెయ్యరు చెయ్యరు చెయ్యరు. ఎందుకంటే అందుకోసం తనొచ్చారు. మన ప్రేమ అందుకుందికి మన్ని ప్రేమించడానికి వచ్చిన ప్రేమ స్వరూపుడు అన్ని త్యాగాలు చేశారు. అన్ని త్యాగాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రేమ వల్లనే నీటి సరఫరా ప్రాజెక్ట్, ప్రేమ వల్లనే హాస్పిటల్స్, ప్రేమ వల్లనే సత్యసాయి విశ్వవిద్యాలయం. అంటే విద్యాలయాలు అంటే ప్రేమ, కాంక్రీట్ అంటే ప్రేమ, బిల్డింగ్స్ అంటే ప్రేమ కాదు. పిల్లలంటే ప్రేమ, వాళ్ల చదువు అంటే ప్రేమ, రోగులంటే ప్రేమ, వారి ఆరోగ్యం అంటే ప్రేమ, దాహం అంటే ప్రేమ, ఆ దాహం తీర్చడానికి నీళ్ళిచ్చే పథకం అంటే ప్రేమ. ప్రేమని గుండెల్లో పెట్టుకోవడం కాదు, ప్రేమని భక్తుడు కూడా బయటికి చూపెట్టాలి. ఆ త్యాగం నువ్వు చేయకు. అన్ని త్యాగాలకి కారణం ప్రేమించడం, ప్రేమని చూపించడం. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమ. నాకు సంస్కృతం గాని తెలుగు గాని పూర్తిగా రాదు, కాని ఈరోజు ఇది చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఓం శ్రీ సాయి సర్వసంగ త్యాగినే నమ అని ఎందుకు అనలేదు? సర్వసంగ పరిత్యాగినే నమ అని ఎందుకు అన్నారు? ఇది పరమేశ్వరుడు తాలూకా త్యాగం, ఇది మనిషి త్యాగం కాదు. పరమేశ్వరుడు త్యాగం ఎందుకు చేస్తున్నాడంటే తన సృష్టి మీద ఉన్న ప్రేమ వల్ల అని అర్థం చేసుకుని, స్వామి నీ పరిత్యాగం అంతా, నీ తాలూకా ఏ విధమైన అటాచ్మెంట్ లేనటువంటి ఈ గుణం ఉందే, ఆ గుణం ఎందుకంటే మా మీద ప్రేమ కనుక ఆ ప్రేమను అలాగే ఎప్పుడూ ఉండేటట్టుగా ఆశీర్వదించి మమ్మల్ని కరుణించి స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవడానికి పరిత్యాగినే నమః. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము పరిత్యాగం చేయడం కష్టము, కొంత త్యాగం చేయగలం. స్వామి మనకిచ్చిన దాంట్లో కొంతయే ఇవ్వగలం. నాకు కొంచెమైనా కావాలి స్వామి అనకుండా ఉండలేము. నాకు ఏమీ అక్కర్లేదు అనగలిగింది ఒక్క స్వామి. ఆ అనగలగడానికి కారణం మనమంటే ప్రేమ కనుక. ఆ పరిత్యాగంలో అంత చక్కటి అర్థం ఉండి ఈ చక్కటి నామం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. అన్ని అటాచ్మెంట్స్ పోగొట్టుకుని మాతో అటాచ్మెంట్ పెట్టుకున్నావా తండ్రి? మా ప్రేమ కోసం మాతో అటాచ్మెంట్ పెట్టుకున్నావా స్వామి? నీకు నేను ఎంతో రుణపడున్నాము, నీకు నేను నమస్కారం పెడుతున్నాను. ఈ విషయంలో ఒక్కటి స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ప్రత్యక్ష భగవంతుడైనటువంటి సూర్యభగవాన్ని చూడండి, ఒక్క ఇంచి మనకి దగ్గరైతే మాడిపోయి సృష్టి అంతా నాశనమైపోతుంది, ఒక్క ఇంచి దూరమైతే చల్లబడిపోయి అందరం కరుడు కట్టుకుపోతాం. అంత బ్యాలెన్స్డ్గా ఎప్పుడు పొద్దున్న వచ్చేసి సాయంత్రం వరకు ఉండి పనులన్నీ సక్రమంగా అందరూ చేసుకునేటట్టుగా ఆశీర్వదించి, రాత్రి కొంచెం ఉపశ్రమించేటట్టుగా పాపం తన నిష్క్రమించి, ఆయన చూడండి ఆయనకేం కావాలి? ఏమీ అక్కర్లేదు. కాని మరి ఈ పని ఎందుకు చేస్తున్నాడు? సృష్టి మీద ఉన్న ప్రేమ వల్ల. శ్రీవారి తాలూకా సర్వసంగ పరిత్యాగ తత్వానికి ఎదురుకుండా ఉండే సూర్యనారాయణమూర్తి వారు కూడా ఒక నిదర్శనం. శ్రీవారి సృష్టిలో ఆ సూర్యనారాయణమూర్తి నిలబెట్టుకున్నారు. మనం అందరం చూసి నేర్చుకుంటామని, శ్రీవారి సర్వసంగ పరిత్యాగ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే సూర్యనారాయణమూర్తి వారి సర్వసంగ పరిత్యాగాన్ని అర్థం చేసుకున్నా కొంత అర్థం కనపడుతుంది. 14వ నామం ఓం శ్రీ సర్వాంతర్యామినే నమః. అంతర్యామి అంటే అర్థం బయటికి కనిపించకుండా లోపల ఉన్న తత్వము, అంతర్యామిత్వం అంటే. ఇందాకలే చెప్పాను, నా పక్కన కూర్చుని ఆ మహనీయుడు ఒక ఆయన మహాభక్తుడు,
వాళ్ళు ఎందుకు వదిలేసి ఉంటారు స్వామిని అని అడిగారన్నాను కదా. దానికి సమాధానం చెప్పారు కదా స్వామి, ఇది ఎలా జరిగింది? ఆయనలో ఉన్నది స్వామి, అనిపించింది స్వామి, విన్నది స్వామి, సమాధానమిచ్చింది స్వామి, ఈ రెండిటి తాలూకా ఆనందాన్ని పంచుకున్న నాలో ఉన్న స్వామి, ఆ స్వామి సర్వాంతర్యామి. మరొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, 2007 ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఏం చెప్పారు? మీ అందరిలోనూ నేనున్నాను. ఒకవేళ రాబోయే తరాల వాళ్లు ఇది మర్చిపోతారేమోనని ఒక్కసారి జ్ఞాపకం చేయినాయనా, 16వ నామంలో ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః, ఎందుకంటే ముందు ముందు తరాల వాళ్లు మర్చిపోవచ్చు, నేనున్నానో లేనో అనుకోవచ్చు, అందరిలోనూ ఎప్పుడూ నిశ్చలంగా సత్యంగా ఉండేది నేనే. ఈ ఆషాఢ శుద్ధ చతుర్దశి 2007 నాటి ఉపన్యాసంలో ప్రపంచ యువజన మహాసభలో, సత్యసాయి ప్రపంచ యువజన మహాసభలో శ్రీవారు మాట్లాడుతూ ఏం చెప్పారో తెలుసా? ఒక్కటే సత్యం ఉంది, ఈ సత్యం అని చూపెట్టారు. చాలా మంది జ్ఞాపకం పెట్టుకోవాలి, శ్రీవారి మాతృమూర్తి సత్యం అని ముద్దుగా పిలుచుకునేవారట. స్వామిని ముద్దుగా సత్యం అని పిలుచుకునేవారు. స్వామికి పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్స్ కూడా, ఉపాధ్యాయులు కూడా ఏం సత్యం అని పిలుచుకునేవారట. చూడండి ఎంత ముద్దుగా చెప్పేశారు ఇవాళ స్వామి. ఆ చతుర్దశి నాడు ఎంత సాగా చెప్పారు చూడండి, 2007 సత్యం అన్నది ఒక్క ఈ సత్యమే అని తన వైపు చూపెట్టారు. ఇంకా తెలియకపోతే మీ అందరిలో ఉన్నది నేనే అన్నారు. సర్వసృష్టిలోనూ అంతర్యామిగా కనిపించకుండా ఉన్నది స్వామి. ఎలా కనిపిస్తావు స్వామి అందరిలో నువ్వు? ఎంత కొట్టుకున్నా నాకది అర్థం కావడం లేదు స్వామి. దానికి కూడా చెప్పారు పాపం. మొట్టమొదట చిన్న చిరునవ్వుతో అందరినీ ప్రేమగా చూడడం నేర్చుకుంటే అది సాధనగా మారి అందరిలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. అంచేత ఇది ఒక ఉపాధి. ఈ 14వ నామం ఉపాధిగా చేసుకుని ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః సాధనలో చాలా ఉపయోగపడేటటువంటి నామం ఇది. అందరిలోనూ ప్రాణంలుగా, శ్వాసగా, బుద్ధిగా, మనస్సుగా, శరీరంగా, అన్ని సముదాయంగా అంతర్గతంగా ఉన్నది శ్రీ స్వామివారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సర్వాంతర్యామి కనుక కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది ఉండదు. ఇదేంటంటే చాలా మంది భక్తులకి ఇది చాలాసార్లు అనుభవం అవుతుంది, కానీ ఇది నెమరు వేసుకుంటూ ఉండాలి. ఏంటి అనుభవం అవుతుంది? ఎవరినో కలుద్దాం అనుకుంటాం, అనుకుంటూ ఉంటే కనీ విని ఎరుగని మిరకిల్లాగా, ఒక మహాదృశ్యంలాగా ఆ అనుకున్న వ్యక్తి కనపడతాడు. ఆయన అడుగుతాం, చాలా ఆశ్చర్యంగా ఉంది, నిన్నొక్కసారి చూస్తే బాగుండు అనుకున్నాను, నువ్వు కనిపించావు అంటాం. ఆయన అంటాడు, నేను అసలు ఇవాళ ఇక్కడికి రాదలుచుకోలేదు, నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు వచ్చాను అంటాడు ఆయన. సాయిరాం అంటే సాయిరాం అని ఇద్దరు ఆనందంలో పడతారు. కారణం ఏంటంటే ఇద్దరిలోనూ అంతర్గతంగా ఉన్న స్వామివారు ఇది జరిగేటట్టు చేయగలరు, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది భక్తులు 24 ఇంటా జంటా కంటా వెంటా ఉంటానన్నారే, అది ఊరికి నన్న మాట కాదు, అది నిజమైన సత్యం. ఆ సత్యానికి ప్రతిరూపమే ఈ నామం ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః. అంతర్గతంగా అందరిలో ఉన్న స్వామి అన్న విషయం జ్ఞాపకం పెట్టుకుంటున్నారనుకోండి,
రోజుకో గంట జ్ఞాపకం పెట్టుకుంటే ఆ గంట ఆ నామం తాలూకు అనుభవం వస్తూనే ఉంటుంది. 24 గంటలు జ్ఞాపకం పెట్టుకుంటే భక్తుడే స్వామి ప్రతిరూపాన్ని అందరిలోనూ అంతర్సృష్టిలోనూ చూడగల బ్రహ్మాండమైన సమర్థతని సాధించుకుంటాడు. ఇది ఒక బ్రహ్మాండమైన నామం, 14వ నామం. 15. ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః. యాక్చువల్ గా నిజంగా మహామహిమాత్ముడు, మహిమాన్వితుడు అని పురాణాల్లో వాటిలో వర్ణిస్తారు. సరే, ఇది భగవంతుడి లక్షణం అనేసుకుని కూడా ఊరుకోవచ్చు. మరి అది అనుభవం కింద రాదు. అది అనుభవాల్లో నేర్చుకున్నది ఏంటంటే, శ్రీవారు మ్యాన్ ఆఫ్ మిరకల్స్ అని అనుకోవడం ఒక విధం, మాయామానుష విగ్రహుడు కనుక మహిమాన్వితుడు అని వర్ణించుకోవడం ఒక రకం. ఈరోజు ఈ నామం చూసుకుంటూ ఆలోచిస్తే మహిమ, ఆత్మ, నమః, మొదటి అక్షరాలు చూడండి, ఎం మహిమ, ఏ ఆత్మ, ఎన్ నమః, మ్యాన్. ఎవరి మహిమాన్వితుడు? ప్రతి మనిషి మహిమాన్వితుడే. అయితే మరి నేను శ్రీవారిలాగా నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు మహిమలు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఏమి? వారి అవతార లక్షణంలో వారు చేసేది వారు నిర్ణయిస్తేనే మరొకటి చేయగలరు. అందరూ అన్ని సాధించలేరు. ఎవరు సాధించాలో శ్రీవారు నిర్ణయం చేస్తారు. కాని వారు సాధించేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇది నేను ఎప్పుడూ చేయలేను అనుకున్నాను స్వామి, ఎలా జరిగిందో నాకే తెలీదు, మహిమ ఆత్మలో ఉన్నటువంటి నా స్వామి, ప్రతి ఆత్మలోనూ అంతర్గతమైనటువంటి మహిమ నా స్వామి, అది బయటికి చూపెట్టడం ఎలాగా? ఒక ఆయన బ్రహ్మాండమైన యంత్రాన్ని తీసుకుని వచ్చి దాంతో పని జరిపిస్తాడు, ఇంకొక ఆయన కిలోమీటర్లు బ్రహ్మాండమైనటువంటి నీటి సరఫరాకి ఒక కాలువ తయారు చేస్తాడు. ఆయన మెల్లిగా అంటాడు, ఇలాంటివి అమ్మోలుగా అయితే చాలా ఏళ్లు పడుతుందండి, స్వామివారిది కనుక 3 నెలల్లో అయిపోయింది, 2 నెలల్లో అయిపోయింది. చాలాసార్లు చెప్తుంటారు, ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు చాలా మంది, ఈ పుట్టినరోజునాడు చెప్పారండి, మళ్లీ పుట్టినరోజునాడికి ఇక్కడ యూనివర్సిటీ ఉంటుందని. మేమందరం అన్నాము, యూజీసీ పర్మిషన్ రావాలి, యూనివర్సిటీ అంటే మజాగాలు కాదు స్వామి, అలా చెప్పేశారు. ఎలా జరిగింది? మహిమాన్వితుడే కాదు, మహిమాత్ముడు, ఆ ఆత్మలో ఉన్న మహిమ వల్ల ఎవరినైనా వాడుకుని ఎలాగైనా ఆ పని జరిగేటట్టు చేసుకోగలరు. అంటే ప్రతి ఆత్మలోనూ ఉన్న మహిమ తనే. ఎవరి చేత ఏ మిరకలైనా చేయించగలడు నా స్వామి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. మనందరి చేత మహిమలు చేయించగలిగినటువంటి మహామహిమాత్ముడు ఆ స్వామివారు. తను చేయడమే కాదు, తను చేయడం గొప్పే ఉంది, ఏమైనా చేయగలరు. ఆకాశాన్ని భూమిగాను, భూమిని ఆకాశాన్ని గాను కూడా చేయగలను అని పబ్లిక్ గా చెప్పారు స్వామి. కాని అంతర్తో ఊరుకోలేదు, మన చేత చేయిస్తున్నారు. మనందరికీ అనుభవం ఉంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి, నేనెప్పుడు చేస్తాననుకోలేదు స్వామి ఇది. చిన్న నవ్వు నవ్వుకుంటారు, ఎంచేత? పిచ్చివాడా, నీలో ఉన్న ఆత్మలో ఉన్న మహిమని నేను చూపెట్టానురా. ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః. ఆత్మల్లో ఉన్న మహిమకి అందరిలో ఉన్న మహిమని బయటికి చూపెట్టే, అప్పుడప్పుడు చూపెట్టేటటువంటి ఓ మహాత్మా, ఓ మహిమాత్మా, నేను నీకు నమస్కరించుకుంటున్నాను. ఇది 15వ నామం. 16. ఈ భోగట్టాలు చెప్పుకుంటున్న రోజు
ఒక ఉపన్యాసం స్వామివారిది వినడం వల్ల దాన్నే మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ నామాలు నేను పునశ్చరణ చేసుకుంటూ, స్వామి వీటి గురించి ఏం చెప్పాలో చూసుకోమ్మా అనుకుంటూ, అవేదో కొంచెం కొంచెం నెమరు వేసుకుని సాయంత్రం ఉపన్యాసానికి వెళ్తే, ఈరోజు చెప్పే ప్రతి నామానికి ఒక్కొక్క దృష్టాంతములాగా శ్రీవారి ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. కనుక చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది చూడండి, ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. శ్రీవారికి శివరాత్రి మహాప్రియం. చిన్నప్పటి నుంచి చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎన్నో సంబరాలు, ఎన్నో పండుగలు ఇక్కడ జరుగుతాయి పుట్టపర్తిలో, కానీ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, ఒకటి, ఈశ్వరుడి తాలూకా స్వరూపం శ్రీవారు అనుకుంటాము. ముఖ్యంగా శివరాత్రి తాలూకా ప్రభావం ఏంటంటే, లింగోద్భవం జరుగుతుంది ఆ రోజు. చాలా మంది ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి ఆ రోజు ఆ సాయంత్రం కూర్చుని భజన మీద భజన చేస్తూ ఉంటే, ఆ భజనలు అవుతూ ఉంటే స్వామి కష్టపడి కష్టపడి శివలింగాన్ని తీస్తారు. లింగోద్భవం శివరాత్రిలో జరుగుతుంది. ఈ నామం గురించి ఆలోచిస్తూ నేను, స్వామి శివరాత్రి ప్రియము శ్రీవారికి, లింగోద్భవం జరుగుతుంది, ఈశ్వర స్వరూపాయ నమః అనుకోకుండా మహేశ్వర స్వరూపాయ నమః అనుకుందికి కారణము, ఇలా శివలింగోద్భవం జరగడము ఏ లింగాన్నైతే పరమేశ్వరుడు తాలూకా ప్రతిరూపమని మేము ప్రార్థించుకుంటుంటామో ఆ లింగాన్ని నోటితోటి అవలీలగా తీసుకొచ్చేటటువంటి మహేశ్వరుడు అని ఈ నామం తాలూకా అర్థమా స్వామి అని ఆలోచిస్తూ, అంతేకాదు స్వామి, పిచ్చివాడా, ఏ క్షణాన్నైనా ఏ రకంగానైనా నేను లింగోద్భవం చేయగలను అని ఎప్పుడో అన్నావు స్వామి. ఒకసారి వేసవి శిబిరం జరుగుతున్నప్పుడు, శివరాత్రి నాడే కాదు ఇప్పుడు కూడా చూపెట్టగలను అని ఒక బంగారు లింగాన్ని చేతులిలా మెదులుస్తూ చేత్తో సృష్టించి చూపెట్టారు స్వామి మీరు. ఏ క్షణాన్నైనా ఈశ్వర స్వరూపాన్ని చూపెట్టగలవాణ్ణి కనుక నేను మహేశ్వరుడిని, ఈశ్వరుడినే కాను అని ఈ నామం తాలూకా అర్థమా స్వామి అని అనుకున్నాను. సాయంత్రం ఉపన్యాసంలో ఈ సత్యమే సత్యం అన్న ఉత్తర క్షణం, ఇది కూడా సత్యమే అని సృష్టించి బంగారు లింగాన్ని చూపెట్టారు. ఆ బంగారు తండ్రి నా బంగారు తండ్రి నా స్వామి. కళ్ళ నీళ్లు తెచ్చుకుని, స్వామి 16 నామం గురించి ఇదే ఆలోచించాను కదా స్వామి, చూడండి ఇవాళ నామాలన్నీ ఎంత చక్కగా సమకూర్చుకుంటున్నారో స్వామి. శ్రీవారి కరుణ లేకపోతే శ్రోతలకి ఎవరు ఏది చెప్పలేరని కూడా మీతో మనవి చేసుకుంటున్నాను. ఒక పాట పాడినా, ఒక భజన పాడినా, ఒక ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చినా, ఏది చెప్పినా సాయి రేడియో హార్మనీ శ్రోతలకి ఏం వినిపించాలో నిర్ణయించేది నా స్వామి. ఎందుకంటే సర్వాంతర్యామిని తెలుసుకున్నాం, మహిమాత్ముడిని తెలుసుకున్నాం, ఈ మహేశ్వర స్వరూపానికి అర్థం ఎంత చక్కగా చెప్పారో చూడండి. శివరాత్రి నాడే కాదు, రాత్రే కాదు, ఏ రకంగానైనా నేను లింగోద్భవం చేయగలను. ఎందుకనగా నేను ఈశ్వరుణ్ణే కాను, నేను మహేశ్వర స్వరూపుణ్ణి. ఆ మహేశ్వర స్వరూపుడి గొప్పతనం ఏంటంటే, అన్ని రకాల ఈశ్వరుణ్ణి నేను చూపెట్టగలను, నేను సృష్టించగలను. లింగోద్భవం ఎప్పుడైనా ఎలాగైనా జరిగేటటువంటి ఆ సంకల్పం శ్రీవారిలో ఉంది కనుక, ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః.
అన్ని రకాల ఈశ్వరులకి, ఈశ్వర తత్వానికి అనాది అయిన ఆ మహేశ్వరునికి నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఇది 16వ నామం. స్వామి, ఏ ఆనందాన్నైతే ఈ మాట్లాడే వక్తకి ఆనందంగా పంచిపెట్టావో, శ్రోతలందరికీ ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా శ్రీవారిని ఈ నామం జపిస్తూ కోరుకుంటున్నాను. మరొక్కసారి ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. 17వ నామం. ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః. ఒక్క మామూలు మాటగా చెప్పుకోవాలంటే 200 సంవత్సరాల తర్వాత అందరూ అనుకోవచ్చు, స్వామివారు ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో పుట్టినట్టున్నారు, ఏమి పట్టణమయ్యా అది, అక్కడ ఇండోర్ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ చేస్తున్నారయ్యా, అదిదో దాన్ని ప్రశాంతి నిలయం అంటారు. కొంచెం 17వ నామం చదివినప్పుడు గ్రామోద్భవాయ నమః, పర్తి గ్రామంలో ఉద్భవించారు, పర్తి గ్రామ జన్మాయ నమః అనలేదు. ఉద్భవం అంటే వారంతట వారు సృష్టి చేసుకున్నారు, ఈశ్వరమ్మ గారిని కరుణించి ఆ గర్భంలో రూపం దాల్చి మనందరికీ ఆనందం పంచిపెట్టడానికి శ్రీవారు పర్తిలో వెలశారు, పర్తిలో సృష్టించుకున్నారు తన స్వరూపాన్ని. చాలా గొప్ప నామం ఇది. ఒక అవతారం ఎలా వస్తుంది అని చెప్పేటటువంటి నామం. అలా అని చెప్పి అంతరిక్షంలో ఓ చిన్న నక్షత్రం వచ్చింది, చూస్తూ ఉండగానే ఆ నక్షత్రం ఒక రూపమైంది, చూస్తూ ఉండగానే అది 5 అడుగులు 6 అంగుళాలైంది, అది కాదు. ఆ అవతార లక్షణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి అవతారానికి ఓ తల్లి కావాలన్నారు. ఎందుకంటే ఎక్కడో మహాసాధ్యగా ఎన్నో జన్మలలో తపస్సాచరించి పరమేశ్వరుడు నా గర్భాన పుడితే ఎంత బాగుంటుంది అని ఎప్పుడూ అనుకున్నదా మహనీయురాలు ఆవిడిని కరుణించడానికి గర్భంలోకి వెళ్లి శిశువుగా ఉండి ఉద్భవిస్తాడు స్వామి. కౌసల్యకి, కైకేయికి, సుమిత్రకి, వాళ్లకు కూడా శ్రీరామచంద్రుడు ఓ నక్షత్రంగా వచ్చి హాయ్ మామ్ గని గాని అమ్మా అని గాని అనలేదు. ఏదో యజ్ఞం చేయించారు, యజ్ఞం తర్వాత పాలు తెప్పించారు, పాలుని ముగ్గురికి, పాయసాన్ని ముగ్గురికి పంచిపెట్టారు. ఈ చరిత్ర అందరికీ తెలిసిందే. శ్రీరాముడు అక్కడ ఉద్భవించాడు. ఎలా పుట్టాలో, ఏ తల్లి గర్భంలో ఏ రూపంలో పుట్టాలో అన్ని నిర్ణయాలు శ్రీవారివి. ఇందులో అంతరార్థం కూడా ఉంది ఈ నామంలో. ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అవతార లక్షణంగా అవతారమనేటువంటి రూపం నేను ఉద్భవించడానికి ఎలాగైతే సంకల్పం చేసుకుంటున్నానో అది ఉద్భవం అని ఎందుకన్నారు, జననం అని మామూలుగా ఎందుకు అనలేదు అంటే మామూలుగా జన్మించేవాళ్లు నా కరుణ వల్ల నా నాటకంలో పాత్రధారులుగా నా సూత్రధారణకు అనుగుణంగా జన్మలు తీసుకుంటారు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నా తల్లిని నిర్ణయించుకుని, నా ఊరు నిర్ణయించుకుని నేను ఉద్భవిస్తాను. అది తేడా అని ఒక రకం. ముఖ్యంగా పర్తిలో పుట్టారు, శ్రోతలు క్షమిస్తే ఒక్క విషయం మనం చేసుకుంటాను. ఈ నామంలో ఒక విచిత్రమైన సత్యం కూడా ఇమిడి ఉంది. స్వామివారికి పల్లెలంటే ప్రత్యేకమైన ప్రేమ. గ్రామోద్భవాయ నమః ముందు చూపు చూసుకుని ప్రశాంతి పట్టణ ఉద్భవాయ నమః అనవచ్చు కదా. ఇంతేంటి, ఇప్పుడు ఇదంతా పట్టణమే కదా, ఎయిర్పోర్ట్ ఉంది, విమానాశ్రయం ఉంది, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, పెద్ద పెద్ద రోడ్లున్నాయి, భవనాలున్నాయి, 4 అంతస్తుల మేడలు ప్రపంచంలో, ఈ భారతదేశంలో పేదవాళ్ళే కట్టడానికి చాలా ముందుగా 30-40 ఏళ్ల కిందట 4 అంతస్తుల భవనాలు కట్టేశారు స్వామి. పట్టణం ఉద్భవాయ నమః అనలేదు, గ్రామోద్భవాయ నమః. అంటే అప్పుడే శ్రీవారు గ్రామసేవ, రామసేవ,
శ్రీవారికి సేవ, గ్రామసేవ, ఈ అంతరార్థాలన్నీ కూడా ఈ నామం ఆ రచయితకి ప్రసాదించినప్పుడు ఇందులో ఇమిడించుకున్న ఆ స్వామివారికి నమస్కారం. పర్తి గ్రామోద్భవాయ నమః. ఎంత ఆనందం అంటే, ఇది చదివిన వాళ్ళు ఓ 100 సంవత్సరాల తర్వాత ఆ గ్రామాన్నే ఉద్భవించారు కదండి, స్వామి ఉద్భవించడమే కాదు ఆ గ్రామాన్నే మార్చి పారేశారు కదా, అది కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మనస్సు బాగా లేకపోతే ఎంత రుచిగల పదార్థమైనా అరుచిగానే ఉంటుంది అని తెలిపే రుచి అరుచి అనే కథని విందాం. మొగలాయి చక్రవర్తి అయిన అక్బర్ అతి శాంతమూర్తి, గంభీర స్వభావము కలవాడు. ఒకసారి కొన్ని దినములు వరుసగా కోపంతో, విసుగుద్దలతో ఉండటం గమనించారు అతని హితులు, స్నేహితులు. కారణాలు అన్వేషించారు, ఏమీ స్ఫురించలేదు. ఒక దినం అక్బర్ బీర్బల్ను, వంటవాణిని పిలిపించి కోపంగా, వంటకాలు ఏమీ రుచిగా ఉండటంలేదు, కొంత మార్పు చేయాల్సి ఉంది అన్నాడు. ప్రతిదినమూ మాంసాహారమును భుజిస్తున్న అక్బర్కు దానిమీద విసుగు పుట్టిందని గ్రహించాడు బీర్బల్. ఆ దినము నుండి ప్రతీదినము గంపెడు వంకాయలు తెప్పించి అన్ని వంటకాలు వంకాయలతో చేయించేవాడు. వంకాయ కూర, వంకాయ పులుసు, పచ్చడి, కిచడి, పెరుగు పచ్చడి ఇంకా ఎన్నో విధాలుగా తయారు చేసి పంపించాడు. అక్బర్ బీర్బల్ను మెచ్చుకున్నాడు. వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నాయని అన్నాడు. కాని కొన్ని దినములు వరుసగా ఈ వంకాయ వంటకాలను తిని విసుగు పుట్టింది. ప్రొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అవే వంకాయల వంటకాలు తింటే ఎవరికైనా మొహం మొత్తుతుంది కదా. మరలా ఒకరోజు బీర్బల్ని పిలిచి వంటకాలు ఏమీ రుచిగా లేవన్నాడు. ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? వంటకాలు రుచిగానే ఉన్నవి, కాని వరుసగా వాటినే తింటే ఎవ్వరికైనా బాగుండదు. అంతేకాదు, రుచి అరుచి నాలుక మీద కంటే మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. వంటలో మార్పు చేసినా మనస్సు బాగా లేకపోతే ఎంత రుచిగల పదార్థమైనా అరుచిగానే ఉంటుంది.

0: గంగేతుడు గద్గంగా జనకుడు సంగీత సారంభుడు ఇతడు సమయానికి తగు మాటలాడ గోపీ జన మనోరథము బంగలేయే తెలియదే వాడు సమయానికి తగు మాటలాడు పరమ భక్తు భక్తులు దుర్ల బాగా వారుండా జన్మ మనవుడే కలి బాధలు తీర్చుమాయని రేవుదంబుజముయానికి తగో మాటలాడు హరే సాయి దేవా పత్తి మీద ముసుపాడు దాపయ్యాపయ్యాపి తగో మాటలాడు శ్రీ వెంకటేశ పుస్తకా సర్వోన్నత సజ్జన మాన తన కేతన కనకాంబర తరల బకుట కుందరహరాజి తమరే జనుడే పొగడ గాదరాలు తేజుడు మాన మినుకుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడడు
1: బాకే గురు బాకే గురు జీ బోలో బాకే గురు బాకే గురు బాకే గురు బాకే గురు బాకే గురు జీ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ సత్యనామ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ నిత్య నిత్యం చెప్పియే తెరే నామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే బోలో నిత్య నిత్యం

గళంతో వేదాన్ని నాదంగా మార్చాడు అన్నమయ్య, గళంతో నాదాన్ని వేదంగా మార్చారు శ్రీ సత్యసాయి, పద కవితలతో వేదసారాన్ని అందించాడు అన్నమయ్య, లలిత పదాలతో మానవాళి మనసు మార్చారు శ్రీ సత్యసాయి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అందించే అన్నమయ్య సంకీర్తనా వేదం, శ్రీ సత్యసాయి వేదనాదం విందాం.

సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ వారం మనం వినబోయే కీర్తన అన్ని మంత్రములు నిందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మంత్రము మననాత్రాయతే మంత్రం. మననం చేసిన కొద్దీ మనకు ఒక శక్తినిచ్చేది, మననం చేసిన కొద్దీ రక్షణనిచ్చేది మంత్రం. మంత్రం యొక్క జీవం ఎక్కడుంది అనంటే, అంటే ఫలితం ఎక్కడుంది అనంటే మననం చేయడంలో. ఈ మంత్రాలు అనంటే మనకు తెలుసండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, ఓం నమ శివాయ, గం గణపతయే నమః, ఇలా బీజాక్షర సహితంగా ఉంటాయండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఇత్యాది అక్షరాలన్నీ బీజాక్షరాలు అంటారు. అంటే ఆ అక్షరాలకు ఒక విపరీతమైన ఆధ్యాత్మిక శక్తి, ఒక మాటలలో వర్ణించలేని అద్భుతమైన శక్తి ఆ అక్షరాలకు ఉంటుందండి. ఒక్క అక్షరానికి అర్థమేముంది అనంటే అర్థం ఉండదు. ఆ బీజాక్షరాన్ని ఎవరైనా ఉచ్చరించినప్పుడు ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు ఉంటాయి కదండి, ఆ తరంగాలకు ఒక ప్రభావం ఉంటుంది. ఆ బీజాక్షరాలను సంపుటీకరణ చేస్తారు పెద్దలు, మనకు మంత్రోపదేశం చేసేవాళ్లు. ఒక డాక్టర్ చూడండి, ఆయుర్వేదిక డాక్టర్ కొన్ని పొళ్లను కలుపుతూ ఉంటారు, అలోపతి డాక్టర్ అయినా సరే కొన్ని కాంబినేషన్స్ రాస్తారు, ఈ మెడిసిన్స్ ఈ రెండు మూడు తీసుకోండి అని. అలాగే ఈ డివైన్ డాక్టర్స్ ఉన్నారే గురువులు, వీళ్ళేం చేస్తారంటే మనకు ఏది కావాలి, మన సంస్కారం ఏంటి, మనమేం ఆశిస్తున్నాము, అవన్నింటినీ లెక్కలోకి తీసుకుని కొన్ని బీజాక్షరాలు, ఏ బీజాక్షరానికైతే ఏ ప్రభావం ఉంటుందో ఆలోచన చేసి తెలుసుకుని ఆ బీజాక్షరాల సంపుటీకరణ చేసి ఆ బీజాక్షరాలతో ఏ దేవతైతే మనకి ప్రసన్నమైతే మనం కోరినది మనకు లభిస్తుందో, మనకు అవసరమైనది మనకు లభిస్తుందో ఆ దేవత మంత్రాన్ని మనకు ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశం అంటారు దాన్ని. అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన చూడండి, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నా అభిప్రాయంలో అన్నమాచార్యుల వారికి తెలియని మంత్రం లేదు, ఆయన ఉపాసన చేయని మంత్రం లేదు. అన్ని మంత్రాలు ఆయన ఉపాసన చేశారు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, ఆ మంత్రాలన్నింటి అన్నీ కూడా ఇందులో ఆవాహనమై ఉన్నాయి. ఎందులో? వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము. వెంకటేశ, ఓం నమో వెంకటేశాయ అన్న ఒక్క మంత్రంలో ఈ మంత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి అని అంటున్నాడనమాట. భక్తుడి భావనలో తాను ఆరాధించే దైవమే సర్వస్వం, అన్ని మంత్రాలు అందులోనే ఉన్నాయి అన్న భావన ఎప్పుడు సిద్ధిస్తుందో అప్పుడు ఆయనకు అనంత శక్తి కూడా సమకూరుతుందండి. వెంకటేశ మంత్రం, వెంకట పాపాన్ని హరించే మంత్రము. వెంకటేశ మంత్రము అంటే మనలోని కల్మషమంతా తొలగిపోయిన తర్వాత మిగిలేదేముంటుందండి, ఉట్టి చైతన్యము. ఆ చైతన్యం స్థితిలో మనం అనుభవించేది ఆత్మశక్తిని. ఆ ఆత్మ సర్వత్రా వ్యాపించింది, సర్వత్రా వ్యాపించిన వాడి శక్తి అనంతము. ఆ సర్వత్రా వ్యాపించిన శక్తిలోనే ఈ బీజాక్షరాల శక్తి కూడా ఇమిడి ఉంది, ఈ అన్ని దేవతా మంత్రాలు ఇమిడి ఉన్నాయి అని అన్నమయ్య చెప్తున్నాడు. అంటే ఇంకా చరణాల్లో దాన్ని విశ్లేషణ చేస్తారు అన్నమయ్య. ఎలా అంటే, కృష్ణుడు అర్జునుడికి చాలా సామాన్యుడిగా, ఒక మిత్రుడిగా, ఒక యాదవుడిగా, తన రథ సారథిగా గోచరించాడు ఒకప్పుడు. కానీ ధర్మక్షేత్రంలో ఆయన ఎప్పుడైతే విశ్వరూపం చూపించాడో,
సకల దేవతలను అన్ని అవతారాలను మాత్రమే కాదు అందరినీ స్వామిలోనే కృష్ణుల్లోనే చూశాడు. అదే విశ్వరూప సందర్శనం. ఆ విశ్వరూపంలో అన్ని రూపాలు ఇమిడినట్లే ఆ వెంకటేశ్వర మంత్రంలో అన్ని మంత్రాలు ఇమిడి ఉన్నాయి. ఆ శక్తిలో అన్ని శక్తులు ఇమిడి ఉన్నట్లే విశ్వరూపంలో అన్ని దేవతాశక్తులు ఇమిడి ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు వేరు కాదండి. వెంకటేశ్వర శబ్దంలో, వెంకటేశ్వర మంత్రంలో అన్ని మంత్రాలు, అన్ని మంత్రశక్తులు ఇమిడి ఉన్నాయి. నాకెప్పుడు కలిగింది ఈ మంత్రము? వెన్నతో నాకు కలిగి. ఏ వెన్న చిన్నతనంలో పెడతారు కదండి బాగా, ఉగ్గు పాలు వెన్న అంటే అంత చిన్నతనం నుండి నాకు కలిగింది అంటున్నాడు. దీనికి ఒక చారిత్రాత్మకమైన ఆధారం కూడా ఉందండి. అన్నమయ్య చరిత్ర చదివితే చిన్నప్పుడు అన్నమయ్య చాలా పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఏడిస్తే చాలా ఏడ్చేవాడట. ఎంత సముదాయించినా కూడా ఏడుపు మానేవాడు కాదట. అన్నమయ్య తల్లి లక్కమాంబ, నాకు ఈ ఏడుపు గుంటి పిల్లవాడిని ఎందుకు ఇచ్చావురా వెంకటేశ్వర అనంటే, ఆమె ఆవేదనలోని వెంకటేశ్వర శబ్దం వినబడి ఏడుపు మానేసేవాడంట. అంటే జన్మ సంస్కారం అండి. ఆయన నందకాంశ సంభూతుడు కదా. వెంకటేశ్వర స్వామి ఖడ్గమైన శ్రీనందకంలో జన్మించాడు. నందకం అంటే ఒక కత్తి. సపరేట్ గా వెంకటేశ్వర స్వామికి అలంకరణ కూడా ఉందండి. అన్నమయ్య చరిత్ర చదివితే చిన్నప్పుడు అన్నవాడుగా ఉన్నప్పుడు ఏడిస్తే చాలా ఏడ్చేవాడట. ఎంత సముదాయించినా కూడా ఏడుపు మానేవాడు కాదట. అన్నమయ్య తల్లి లక్కమాంబ, నాకు ఏడుపు గుంటి పిల్లవాడిని ఎందుకు ఇచ్చా

నిర్మించాడు. నందకం అంటే ఒక కత్తి సపరేట్ గా వెంకటేశ్వర స్వామికి అలంకరించి ఉంటారు అది చూడటానికి. నిజానికి ఆ శక్తి వెంకటేశ్వరిలో అంతర్లీనంగా ఉన్న శక్తి. ఆ శక్తితో జన్మించినవాడు అన్నమయ్య కాబట్టి పుట్టుకతోటే ఆయనకు సహజంగా స్వామి పట్ల ఆకర్షణ, భక్తి, అనురక్తి. స్వామి పేరంటే ఇష్టము, పాడాలని ఇష్టము, స్వామి కీర్తన అవన్నీ అలవడ్డాయండి. సో వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, చిన్నతనం నుండే నాకు వెంకటేశ్వర మంత్రం అలవడింది. ఆయన పాటలన్నీ కూడా మంత్ర సమానాలండి. అందుకనే చిన్నప్పుడు అంటే మరీ 2-3 ఏళ్ల ప్రాయంలో మంత్రోపదేశం చేశారో లేదో కానీ ఆయన పాటలు నామము నాలుక మీద ఉంది వింటున్నాడు కాబట్టి 3-4 ఏళ్ల ప్రాయంలో వెన్నతో నాకు కలిగింది వెంకటేశు మంత్రము. ఆయన పాటలు చిన్నతనం నుండి పాడుతున్నాడు కాబట్టి వెన్నతో నాకు కలిగి వెంకటేశు మంత్రము. వెన్నతో కలగడం అనంటే సులభంగా వెన్న తినడం కష్టమా చెప్పండి? దానికి మనకి ఒక ఫోర్కు, ఒక నైఫ్ ఏం అక్కర్లేదు కదా. వెన్న సులభంగా నోట్లోకి వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది నోట్లో. అంత సులభంగా నాకు వెంకటేశ్వర స్వామి మంత్రం అబ్బింది అన్న అర్థం కూడా ఉందండి. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర అవతారమే కాబట్టి ఆయన మంత్రం ఆయనతోటే ఉంది, ఆయన శక్తి ఆయనతోటే ఉంది. నారదుడు జపించే నారాయణ మంత్రము, మనకు తెలుసు నారదుడు నిరంతరము స్మరించే మంత్రము నారాయణ. మనం సినిమాల్లో కూడా చూస్తాం, నారదుడు వచ్చాడంటే నారాయణ శబ్దం వినపడుతుంది. ఫస్ట్ నారాయణ శబ్దం వచ్చి మళ్ళీ క్యారెక్టర్ కనపడుతుంది. అంటే ఆయన అంతగా స్మరణ చేస్తున్నాడు ఆ మంత్రాన్ని. ఈ నారాయణ అన్న శబ్దంలో కూడా ఇవి కూడా బీజాక్షర సంయుక్త మంత్రమే. నారాయణ మంత్రం జపించాడు నారదుడు. నారదుడు ఆ జన్మ బ్రహ్మచారి. ఈ లౌకికమైన ఆనందాలకు అతీతమైన స్థితిలో ఆయన ఉండిపోయాడు. ఆయన బాంధవ్యాలు, భార్య, పిల్లలు కోరుకోలేదు. నిరంతర దైవ స్మరణ. ఆయన చేతిలో మహతి అన్న పేరున్న వీణ ఉంటుంది. ఆ వీణ మీద ఆయన తంత్రులు మీట్టుకుంటూ హరినామగానం చేస్తూనే ఉండేవాట. నారాయణ శబ్దం ఆయన నోట వెంట ఎప్పుడూ వెలువడుతూనే ఉంటుంది. అందుకనే ఆ నారాయణ మంత్రంలోని ఆనందాన్ని ఆయన రుచి చూశాడు. కనుకనే అంతకన్నా తక్కువ ఆయన ఆనందాలేవి ఆయన కోరుకోలేదు. ఆ మంత్రం ఆయనను నారాయణ స్వరూపాన్ని చూపించింది గనుకనే, ఆ సాయుజ్యానందం పొందాడు కనుకనే ఇహలోక బాంధవ్యాలు కానీ సౌఖ్యాలు కానీ ఆయన ఏవి కోరుకోలేదు. స్వామి నామమే నాకు చాలు, స్వామి గానమే నాకు చాలు. దివ్య గాయకుడు, మహాగాయకుడు, త్యాగరాజస్వామికి సంగీత భిక్ష పెట్టిన మహానుభావుడు నారదుడు. ఆయన నారాయణ మంత్రం స్మరించాడు. చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ప్రహ్లాదుడు ఏం తీసుకున్నాడు? చేరే అంటున్నాడు. అంటే సంస్కారానుసారంగా వాళ్ళ ఆయా రూపాల్ని, ఆయా మంత్రాల్ని చేరుకున్నారు. నారదుడు ఎలా అయితే నారాయణ మంత్రం పట్టుకున్నాడో ప్రహ్లాదుడికి నారసింహ మంత్రము. అంటే ప్రహ్లాదుడు కూడా నారాయణ మంత్ర జపం చేశాడండి. నారసింహుడు, నారాయణుడు వీళ్ళంతా వేరు వేరు కాదు, వేరే వేరే స్వరూపం. ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళు నామరూపాలను ధరించిన ఒకే శక్తి. చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ఈ నారసింహ మంత్రము ఆయన హిరణ్యకశపుడు అడిగాడట, ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి? ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్, ఇక్కడ చూపిస్తావా ఈ స్తంభంలో అంతటా ఉన్నాడంటున్నావు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు. ఎందెందు వెదకి చూసిన అందందే గలడు, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో చూపించు అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఇందులో ఉన్నాడా? ఉన్నాడు. చూపిస్తావా? చూపిస్తాడు. గత తీసుకుని హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని విరగొట్టడం, ఆ స్తంభంలో నరసింహ ఆవిర్భావం. ఎంతో సైన్స్ ఉందండి ఇది, భేతాళ కథలాగా అనిపిస్తుంది చూడటానికి. అందులో నుండి నరసింహస్వామి స్తంభం పగలగొడుతూ వచ్చాడా అంటే, ఐన్స్టీన్ తత్వం మనం చదువుకుంటే ప్రతి అణువులో ఎనర్జీ ఉంది, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ గురించి అంతా మనం చదువుకుంటే

ఎనర్జీ ప్రహ్లాదుడిలోని ఆర్తికి, థాట్ ఎనర్జీకి ఎలా వైబ్రేట్ అయి, ఎలా ప్రతిస్పందించి ప్రహ్లాదుడి ఆలోచనాత్మకమైన శక్తికి, భక్తిపూరిత ఆలోచనాత్మక శక్తికి ఎలా ప్రతిస్పందించింది అనంత శక్తి. ఇక్కడున్నాడు అని శాసించాడు కాబట్టి కవి చాలా కవితా ధోరణిలో చెప్తాడు, ఈ పిల్లవాడు నేను ఎక్కడున్నానని చెప్పేస్తాడో బాబోయ్, నేను రెడీగా ఉండాలి. వాడు ఎక్కడ చూపిస్తాడో, పైన చూపిస్తాడో, కింద చూపిస్తాడో, సముద్రం చూపిస్తాడో, పక్కన చూపిస్తాడో, ఇక్కడున్నాడు పిలుచు హరి అంటాడు అని హరి సర్వత్రా అప్రమత్తతతో ఉండిపోయాట. ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి రావాలి నేను అని స్తంభం చూపించాడు, అక్కడి నుండి వచ్చాడు. ఇది కవి చమత్కారం అనుకోండి. కాకపోతే ఆ ప్రహ్లాదుడు చెప్పినా చెప్పకపోయినా హరి సర్వాంతర్యామి, ప్రతి అణువులో ఉన్నాడన్న విషయం పదే పదే చెప్పుకుంటున్నాం. అన్నమాచార్య కీర్తనల పరమార్థం అది, హరి సర్వాంతర్యామి అని. సో ఆ మంత్రోపాసన మూలాన బాలుడు ప్రహ్లాదుడు ఉపాసన అన్న పేరు చెప్పకనే నిరంతర నామస్మరణతో ఉపాసన జరిగిపోయింది. ఆ ఉపాసన బలంతోనే ఈ స్తంభంలో ఉన్నాడా ఉన్నాడన్నాడు. ఆ స్తంభం నుండే నరసింహస్వామి బయటికి వచ్చారు, ఆవిర్భవించారు చాలా తేజస్సుతో, అంతటి శక్తివంతము, అంతటి ఉగ్రరూపము ఏ అవతారంలో లేదు, అంత విచిత్రం కూడా. సగం మనిషి సగం మృగం, నర సింహం మానవ సింహం, ఎలా కుదిరింది ఎలాగా అంటే అది భక్తుడిలోని గొప్పతనం. భక్తుడికి హిరణ్యకశిపుడు భక్తుడే, వాడికి మాట ఇచ్చాడు శివుడు, ఎక్కడా నేను చావకూడదు అని కోరుకున్నాడు. బయట ఇంట ఆకాశంలో గాని గాలిలో గాని నీటిలో గాని గడప బయట గాని గడప లోపల గాని, అందుకనే స్తంభం నుండి వచ్చి గడప మధ్యలో హిరణ్యకశిపుని వధించాడు నరసింహస్వామి. మంత్రానికున్న గొప్ప శక్తి అది. ఈ మంత్రాన్ని మనసు పెట్టి పదే పదే జపించినప్పుడు శక్తి పెరుగుతూ ఉంటుందండి, మనలోనే పెరుగుతుంది. అప్పుడు ఆ వాక్కుకి శక్తి, ఆ ఆలోచనకి శక్తి, ఆ చేతకి ఒక దివ్యత్వము రావడానికి అవకాశం ఉంది. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, చూడండి విభీషణుడు రామ మంత్రం తీసుకున్నాడు అంటున్నాడు అన్నమయ్య. రాముడు రావణాసురుడు శత్రువుగా భావిస్తున్నాడు రాముని. అతని స్వయాన సోదరుడు విభీషణుడు రాముణ్ణి దేవుడిగా భావిస్తున్నాడు. ఒకే గర్భంలో నుండి పుట్టుకొచ్చిన విభిన్న మనస్తత్వాలు చూడండి, విభిన్నమైన ఆలోచన సరళి చూడండి. ఒకే మనిషి, అన్నకి శత్రువు, తమ్ముడికి దైవం. విభీషణుడు ఈ రామ అన్న బీజాక్షరాలను పట్టుకున్నాడు, అందుకే రక్షణ పొందాడు. రాముడి కన్నా రామనామం గొప్పది అంటారు. ఆ రామ జపంతోటే వాల్మీకి ఆయనకి మంత్ర జపం చేసే సంస్కారం లేకపోవడం మూలాన ఆయనకి నారదుడు మంత్రోపదేశం చేస్తే రామ అనమంటే మరా మరా అని రామ అన్న మాటగా చివరికి ధ్వనించింది. మరా మరా మరా అని జపించిన బోయవాడు రామాయణ కర్త ఒక మహర్షి అయ్యాడు. దేనిచేత అంటే ఈ బీజాక్షరాల్లో ఉన్న శక్తితో. రామ అన్న మాటలను తిరగవేసి అన్నా కూడా రామ అయ్యి ఆ బీజాక్షరాలు ఆయనకు ఆ శక్తిని ఇచ్చాడు. అందుకనే రామాయణ వంటి మహోత్కృష్టమైన కావ్యము, పంచమహాకావ్యాల్లో అది ఒకటి రాయగలిగాడు వాల్మీకి. ఎంత అద్భుతమైన కావ్యం చూడండి. ఎన్నిసార్లు రామాయణం వింటాము, ఎవరే ఒక సినిమా ఒకసారి చూస్తాము, రెండుసార్లు చూస్తాము, మూడోసారి చూస్తే అంతా తెలిసిపోతుంది, బోర్ అని ఎవరు రారు. అంతే కదండి, ఏ కథలు చెప్పినా అంతే మాకు తెలుసులే అంటారు. కానీ రామాయణంలోని విచిత్రం ఏంటంటే కూర్చుని మళ్లీ వింటారు. ఆ సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోతాడు, ఆంజనేయుడు తెలుసుకుని వస్తాడు, రాముడు రావణాసురుని వధించి సీతమ్మని తీసుకెళ్తారు అని ఎవరికి తెలియదండి? భారతదేశంలో అందరికీ రామాయణం కథా వస్తువు తెలుసు. మళ్లీ అదే కథ వింటాం, మళ్లీ అదే సినిమా.
చేసింది ఆ కథాధార మళ్లీ చూస్తాం ఇష్టంగా. నా మటుకు నేను లవకుశ అన్న సినిమా దాదాపుగా ఒక 50-60 సార్లు చూశానండి. మరి నాకు తెలీదా? తెలుసు అంటే మరి ఆ కావ్యంలోని మాధుర్యమేమో, ఆ కావ్యంలో ఉన్న అద్భుతమేమో. వాల్మీకి మహర్షి ఎంత పవిత్రమైన హృదయంతో రాశాడు. ఆ పవిత్రతకు, ఆ చాతుర్యానికి, ఆ కవితా వైభవానికి మూలమేంటి అని ఆలోచన చేస్తే రామ అన్న బీజాక్షరాలు, రామమంత్రము. మరి ఆ రామమంత్రాన్ని, అంత గొప్ప రామమంత్రాన్ని విభీషణుడు కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా రక్షణ పొందాడు రాముడి ద్వారా. నా శత్రు తమ్ముడు, వీణ్ణి నమ్మకూడదు, రావణాసురుడి తమ్ముడు ఏనాటికైనా మళ్లీ నాకు ద్రోహం చేస్తాడు అనే ఆలోచన ఆయనకు రాలేదు. కారణమేంటంటే రామమంత్ర ఉపాసన చేశాడు విభీషణుడు. ఇంకొకటి, ఈ నవ సమాజంలో తల్లికి గాని తండ్రికి గాని భర్తకు గాని పిల్లలకు గాని ఐ లవ్ యూ అని చెప్పడం పరిపాటైపోయింది. లవ్ చేసినా ఉన్నా లేకున్నా ఐ లవ్ యూ అని చెప్పడం మోడర్న్ కల్చర్ అయిపోయింది. అంటే వీ డోంట్ మీన్ ఫ్రెండ్స్ కి చెప్తాం ఐ లవ్ యూ అని, ఫ్రెండ్స్ ని ఖాతరు చేయం, వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే మన పరిధిలో ఉన్న సహాయం కూడా చేయలేము. మరి ఐ లవ్ యూ కి అర్థమేముందండి? లేదు కదా. అదే విషయము ఆంజనేయుడు విభీషణుడికి ఉపదేశం చేశాడు. ఆంజనేయ, రాముడు నిన్నెప్పుడూ అంత ఇష్టంగా పిలుచుకుంటాడు, చూసుకుంటాడు, నువ్వు చాలా సన్నిహితుడివి రాముడికి, నేనెందుకు సన్నిహితుణ్ణి కాలేకపోయాను అని ప్రశ్నించాడు డైరెక్ట్ గా. ఆంజనేయుడన్నాడు, విభీషణ, నేను రామనామం మాత్రమే కాదు రామ కార్యం కూడా చేస్తాను. విభీషణుడికి కనువిప్పు కలిగింది. నేను ఐ లవ్ యూ అని చెప్తున్నాను రాముడికి, బట్ ఏం చేయడం లేదు, ఆయన అవసరానికి ఆయన సేవ ఏం చేయడం లేదు. కాబట్టి ఐ లవ్ యూ కి హ్యాజ్ నో మీనింగ్. అలాగే మనం కూడా ఊరికే మనసు లగ్నం చేయకుండా, నిజమైన ఇష్టం లేకుండా రామ రామ రామ అంటే ఏం లాభం లేదండి, ఊరికే ఒక సౌండ్ చేసినట్టు. ఆ వాటిలో శక్తి నిబిడీకృతమై ఉంది ఆ మంత్రంలో. దాన్ని మనం వెలికి తీయాలి అని అంటే మన మనసు లగ్నం చేయాలి. ఇప్పుడు ఆ అక్షరాల్లో శక్తి ఉంది, అది బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ అనుకుంటే మనకు రిసీవర్ ఉండాలి. మన మనసు లగ్నం చేయడమే రిసీవర్, మనమే రిసీవర్. ఆ రిసీవర్ కూడా క్లీన్ గా పెట్టుకుని చదవాలి, ఆ జపం చేయాలి. అప్పుడే ఆ బీజాక్షరాల ప్రభావం మన పైన ఉంటుంది, మనకు ఒక ఫలితం వస్తుంది. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. వేరేనంటే ఈ మూడిటికన్నా విభిన్నమైన మంత్రము అనే అర్థం కాదండి. ఈ మూడింటిని కలుపుకున్న ఒక విశేషమైన మంత్రం నాకు మళ్ళీ ఇంకొకటి. ఈ మూడు ఉండగా, ఈ మూడు చేసినా కూడా అదే గొప్ప మంత్రాలే అలాంటివి, కాకపోతే నాకు ఇంకొకటి దొరికింది అలాంటివి, అలాంటిది నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం. ఈ మంత్రాల్లో అన్ని కలిసిపోయి ఉన్నాయి, వాటి ఫలితమంతా ఈ మంత్రంలో కూడా ఉంది, అన్ని మంత్రాలు ఇందులోనే ఆవహించి ఉన్నాయి అంటున్నాడు అన్నమయ్య. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ మంత్రం. ధ్రువుడు నక్షత్రమై వెలసాడండి, మనకు తెలిసిన విషయమే. ధ్రువతార అంటాం. ఎలా అయ్యాడు నమ్ముతా ఏంటండి మనిషి ధ్రువుడు అలాగా నక్షత్రం అవ్వడము అనంటే, ఇటీవల ఇంటర్స్టెల్లర్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అందులో చాలా మంచి విషయం ఉందండి. అంటే ఒక నాయకుడు టైమ్ అండ్ స్పేస్ కి అతీతంగా ట్రావెల్ చేసి వెళ్లిపోతాడు. కథంతా చెప్పాలంటే కాలాతీతం అవుతుంది, మనకి ప్రస్తుతాంశం ఎంతవరకు అన్వయమవుతుందో ప్రస్తుతాంశానికి అంతవరకే చెప్తాను. కాలం టైమ్ అండ్ స్పేస్ కి దూరం అతీతమై వెళ్తాడు. అంటే గ్రావిటేషనల్ పుల్ కి, భూమి ఆకర్షణ శక్తిని దాటి అతీతంగా వెళుతున్న కొద్దీ ఆయన పైన కాల ప్రభావం ఉండదు. అంటే ఆయన కూతురు భూలోకంలో వృద్ధురాలైపోయి మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన అక్కడి నుండి తిరిగి వస్తే ఇంకా యవ్వనంలో ఉంటాడు తండ్రి. అంటే కాలానికి స్పేస్ కి అతీతంగా వెళ్లిపోయాడు. ఆ అతీత స్థితిలోకి వెళ్లినప్పుడు కాల ప్రభావం మనిషి మీద లేదు.
ఆయన అతీత శక్తుల్ని, మానవాతీత శక్తుల్ని పొందుతాడు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు. అంటే ధ్రువుడు తపం చేసి చేసి చేసి భౌతిక స్పృహ పోయి, తాను ధ్రువుణ్ణన్న స్పృహ పోయి ఆత్మలోకి లీనమై ఆత్మశక్తి ద్వారా ఎంతవరకు వెళ్ళింది అనంటే, టైం అండ్ స్పేస్ దాటి వెళ్ళినప్పుడు ఇంకా ఆ ఎనర్జీ ఒక నక్షత్రంగా వెలుగుతూ ఉండిపోయాడని. అది సైన్స్ కి సంబంధించిన విషయం తప్ప అది వేతాళ కథ కాదు. ధ్రువతార అంటే ఒకప్పుడు మనిషిగా భూమి మీద వెలిసిన మహాభక్తుడు తపశక్తి చేత నక్షత్రంగా రూపొందాడు. మరి ఆ నక్షత్రం ఎప్పుడూ ఉండిపోతాడా అంటే కొన్ని యుగాలు ఉండొచ్చు, విశ్వం నశించేప్పుడు, లేదా మనిషి కన్నా ఎన్నో కోట్ల రెట్ల అధికమైన ఆయుష్ నక్షత్రానికి ఉండొచ్చు. కానీ యద్దృశ్యం తన్నశ్యం, ఏది కంటికి కనపడుతుందో అది నశిస్తుంది. నక్షత్రం కనపడుతోంది కాబట్టి అది నశిస్తుంది. కాకపోతే మనిషికి 100 ఏళ్ళనంటే వాళ్ళకి 1 సెకండ్ కూడా కాకపోవచ్చు. అంత ఆయుష్తోటి ధ్రువతారగా వెలిసిపోయాడు. అంటే ఒక శక్తి రూపంలో స్థిరపడ్డాడు. నక్షత్రం అంటే ఒక కాంతితో కూడుకున్న శక్తి. ఆ కాంతిగా వెలిసిపోయాడు. అందరికీ ఆదర్శప్రాయంగా తపస్సు ద్వారా ఒక నక్షత్రంగా, ఒక శక్తిగా అందరూ చూసి ఆరాధించే తారగా, ధ్రువతారగా వెలసాడు. ప్రతి వాళ్లు కూడా ఈ మంత్ర జపంతో, అంటే అది 100% అనుకుంటే ఎంత జపం చేస్తే అంతవరకు ఈ కాలాతీత స్థితిని సాధించవచ్చండి. మంత్ర జపం ద్వారా మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. వయసు మీద పడుతున్నా కూడా ఈ మన శరీరం పైన వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవటానికి చాలా తాపత్రయపడుతుంటాం. ఆ తాపత్రయాల మాట ఎట్టున్నా మానసికంగా ఈ మంత్ర జపం చేయడం ద్వారా మనసుకి చలనం లేక, మనసు ప్రపంచాన్ని చూడదు కాబట్టి, అక్కడ ఆత్మస్థితిలో లయమైపోతుంది కాబట్టి కాల ప్రభావం లేకుండా అలా వృద్ధాప్య ఛాయల్ని తొలగించుకుని కొంత ఇంకా శక్తివంతంగా ఉండడానికి అవకాశం ఉందండి. అలాంటి ఆలోచన ఉంటే, అంటే యాంటీ ఏజింగ్ అనేది చాలా ప్రముఖంగా వినపడుతున్న కాన్సెప్ట్. యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ భయపడకుండా ఉండాలి అని ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటాం. వ్యాయామం చేస్తాం, డైటింగ్ చేస్తాం. వాటికన్నా అతీతమైనది మంత్ర జపం. మంత్రాన్ని జపం చేస్తున్న కొద్దీ మీలో శక్తి పెరిగి, ఉపాసకులను చూడండి, వాళ్లలో ఒక నిత్య నూతనమైన తేజస్సు కనపడుతుంటుంది. ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది అంటే జపం, మెడిటేషన్. మెడిటేషన్లోకి వెళ్లాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలండి. పుట్టగానే మెడిటేషన్ రాదు. వచ్చింది అంటే పూర్వజన్మ సాధన అయినా ఉంటుంది. ఆ సాధనకి, మెడిటేషన్ సాధన చేయాలంటే మంత్రమో పాటో, మంత్ర సమానమైన పాటో, అన్నమాచార్య కీర్తన లాంటిది మనకి లభ్యంలో ఉండాలి, మన వశంలో ఉండాలి. ఆ మంత్రము పాటను ఏదో ఆధారం చేసుకుని, మంత్ర సమానమైన కీర్తనం పాడుకుని జపం చేసి తద్వారా ధ్యానస్థితిలోకి వెళ్లిన వాళ్లు ధ్రువతారగా, అంటే ఎంత సాధన చేస్తే అంత వోల్టేజ్ ఆ నక్షత్రానికి 100% ఉందంటే, మన సాధన ఎంతుందో అంత పర్సంటేజ్ శక్తి మనకు వస్తుంది. అలా వెలిగిన వాడే ధ్రువుడు. అంగవించి కృష్ణ మంత్రం అర్జునుడు, ఇందాకే అనుకున్నాము. ఆయన ముంద సఖేతి మత్వ ప్రసభం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే మధుసూదన, ఒరే కృష్ణ, ఒరే గొల్లవాడ, ఇలా పిలిచినవాడు అర్జునుడు. కానీ విశ్వరూప సందర్శనం అయిన దగ్గర నుండి, భగవద్గీత బోధ కృష్ణుడు చేసిన దగ్గర నుండి కృష్ణుణ్ణి దైవంగా ఆరాధించాడు, కృష్ణ మంత్రమును జపించాడు, కృష్ణుణ్ణి నమ్మాడు కాబట్టే ఆయన అంత మహాభారత యుద్ధాన్ని చేయగలిగాడు, దానికి కావలసిన ఆత్మశక్తిని సంపాదించగలిగాడు.
దైవానుగ్రహాన్ని సంపాదించగలిగాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయోభూతిః ధ్రువానీతిర్మతిర్మమ. కృష్ణుడు తోడయ్యాడు కాబట్టే అర్జునుడి మానవ ప్రయత్నం నెరవేరింది. కృష్ణ మంత్రం జపించాడు. కృష్ణ ఏదో రూపంలో అంటున్నాడు. ఫ్రెండ్ గానో లేకపోతే బావగానో లేకపోతే గురువుగానో దైవంగానో కృష్ణ అంటున్నాడు ఇష్టంగా ప్రేమతో. ఏ బంధంతో ఆయనను ఆరాధించినా కూడా పలికేవాడు ఒక దేవుడే కదా. అలా అర్జునుడు కూడా కృష్ణ మంత్రోపాసన చేశాడు. శుకుడు విష్ణు మంత్రాన్ని చేశాడు. అన్నీ ఒకటేనండి, కృష్ణుడు విష్ణువు వాసుదేవ మంత్రము రామ మంత్రము నరసి అన్నీ ఒకటే. ఒక్కొక్కళ్ల సంస్కారానుసారంగా వాళ్ళు ఆ మంత్రాలను జపించారు. విష్ణు మంత్రం అంటే విష్ణువు ఈ దశావతారాలను తీసుకున్నాడు. ఆ అవతారాలు లేకుండా ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు విష్ణువు అంటే క్రియేటివ్ ఎనర్జీ విష్ణువు, ఆయనను ధ్యానించిన మహర్షి శుకుడు. వింగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము. వీళ్ళందరూ ఈ మంత్రాలను జపించారు. భగవద్ అనుగ్రహంతో నాకు వెంకటేశ్వర స్వామి మంత్రం అబ్బింది. ఈ మంత్రాలన్నింటినీ తనలో విలీనం చేసుకున్న వెంకటేశ్వర మంత్రం నాకు అబ్బింది. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నిన నదియే పరబ్రహ్మ మంత్రము. ఎంత చెప్పినా ఎంత విడమర్చినా చివరికి వచ్చేసరికి అనంతత్వంలోకే వెళ్లిపోతాడండి అన్నమయ్య. ఇదియే పరబ్రహ్మ మంత్రము. పరబ్రహ్మ అంటే అబ్సల్యూట్ ఎనర్జీ, చైతన్యము, శుద్ధ చైతన్యము, అంతటా ఆవరించిన శుద్ధ చైతన్యము. ఆ మంత్రము అన్ని మంత్రాలకు ఏమిటి అంటే ఇందిరానాథుడే గురి. ఇందిరానాథుడెవరు? విష్ణువు. విష్ణు అంటే ఎవరు? అంతటా వ్యాపించిన శక్తి. అంతటా వ్యాపించిన శక్తికి మరో మాట ఏమిటి? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ మంత్రమే ఇన్ని మంత్రాల స్వరూపం తీసుకున్నది, ఇన్ని మంత్రాలుగా మారింది అని చెప్పేశాడు ఆయన చెప్పకనే. నన్నుగావ కలిగిపో నాకు గురుడియ్యగాను. అన్నమాచార్యుల వారికి ఆయన జన్మతః స్మార్తుడు, కాని వైష్ణవుడిగా మారాడు. ఎలాగా? ఆయన తిరుమలలో సంచరిస్తున్నప్పుడు బాలుడిగా ఘన విష్ణువు అన్న యతి ఆయనకు సమాశ్రయణం చేశాడు. ఆ ఘన విష్ణువు ఎందుకు చేశాడు ఆయనకి అంటే, ఆ ఘన విష్ణువు అన్న యతికి కలలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, అయ్యా రేపు అన్నమయ్య అనే పిల్లవాడు ఈ గుర్తులతో నీ దగ్గరికి వస్తాడు, వాడికి నువ్వు నా పేర సమాశ్రయణం చెయ్యి అని ఆదేశమిస్తాడు. ఆదేశం ఇవ్వడం కాకుండా ముద్రాంకితాలు అంటే శంఖచక్రాలను కూడా ఇచ్చాట. తన అచ్చులు ఉంటాయి కదా సమాశ్రయణం చేయడానికి, ఆ శంఖచక్రాలను ఆయన చేతికిచ్చి వాడొస్తాడు, వాడికి నువ్వు సమాశ్రయణం చెయ్యని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఈ ఘన విష్ణువు అన్న యతికి చెప్పాడంట. ఆ స్వామి ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహించి అన్నమయ్యకి ఈ ఘన విష్ణువు సమాశ్రయణం చేస్తాడు, చేసి మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే ఓం నమో నారాయణాయ అని కాని నమో వెంకటేశాయ. ఈయన మాట ప్రకారం నన్ను గావ కలిగేపో నాకు గురుడియగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. సృష్టినంతా మనం గమనిస్తే వెన్నెలంత అందమైన పదార్థం, అందమైన వస్తువు ఇంకోటేం లేదండి. వెన్నెల తెల్లగా చల్లగా హాయిగా, రెండు ఎన్ని కవిత్వాలు వచ్చాయి వెన్నెల మీద. అంత ఆనందాన్ని, అంత పారవశ్యాన్ని ఏ కవి పరవశించలేదు వెన్నెలని చూసి చెప్పండి. వెన్నెల మీద ఏ కవి రాయలేదు, ప్రతివాడు రాసిన వాడే. పురాణ కవుల నుండి ఇప్పటి వరకు, ప్రబంధ కవుల నుండి ఆధునిక కవుల వరకు వెన్నెల గురించి ప్రస్తావించని వాడు లేనే లేడు. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అంటే అంత పారవశ్యాన్ని, అంత ఆనందాన్ని, అంత చల్లదనాన్ని కలిగించేది, అంత ప్రకాశాన్ని. చూడండి, చీకట్లో
మనకి లైట్స్ లేకున్నా కూడా కనబడటానికి అవకాశం ఇచ్చేది వెన్నెల. వెన్నెల పున్నమి రోజు మనం లైట్ లేకున్నా అంతా చూడగలుగుతామండి. ఆ వెన్నెల వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అని అంటే అంత అందమైనది, అంత పవిత్రమైనది. ఇంకోటి చూడండి, వెన్నెల రాత్రిపూట కనపడుతుంది మనకి వెన్నెల కదా, అంటే చీకటి అజ్ఞానానికి ప్రతీక కదా. అప్పుడు వెన్నెల కాస్తుంది అంటే జ్ఞానాన్ని ప్రసరించేది, వెలుగునిచ్చేది వెన్నెల. ఆ వెలుగునిచ్చే వెన్నెల జ్ఞానం. ఆ జ్ఞానము ఈ మంత్రము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది కదా, చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనలో ఉన్న నెగిటివ్స్ అన్నింటినీ తొలగించేది వెన్నెల. రాత్రి వేళ వెలుగునిచ్చేది వెన్నెల. ఆ అర్థంలో కూడా అన్నమయ్య వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అంటున్నాడు. ఉదయము సూర్యుడున్నాడు, ఉదయం కాబట్టి సూర్యుడున్నాడు, కాని చీకటిలో వెలుగునిచ్చేది, రాత్రి వెలుగునిచ్చేది. ఇది కవి భావం అండి. సైన్స్ ప్రకారం మాట్లాడితే సూర్యుడున్నాడు కాబట్టి దినమైంది అంటారు, కాకపోతే రాత్రి చీకటి ఉంటుంది, చీకటిలో వెన్నెల ప్రసరిస్తుంది కాబట్టి విశేషంగా వెన్నెల అన్నాడు అన్నమయ్య అర్థవంతంగా. ఈ వెంకటేశ మంత్రము ఎంత గొప్పదో బహుశా అన్నమయ్య ఈ యుగంలో ఉంటే సాయి మంత్రం కూడా చేర్చేవాడేమో.

సాయి గాయత్రి కూడా అంతే పవిత్రమైనదండి. కలియుగంలో ఈ మంత్రం ఎంతమందిని కడతీర్చిందో, ఎంతమందికి ఆనందాన్నిచ్చిందో, ఎంతమందికి వెన్నెలై మురిపించిందో మనందరికీ తెలిసిన విషయమే. అందరూ నన్ను పూజించండి, నేనే దేవుణ్ణి కొంతమంది చెప్పుకున్నారేమో, కాని స్వామి మటుకు నీ ఇష్టంరా, ఎవరిని స్మరించుకున్నా సరే, ఏదో ఒక ఆధారం, రూపం, నామాన్ని ఆధారం చేసుకుని జపించు. స్వామి అంటాడు, నేనెవ్వర్ని ఒక మతం నుండి ఇంకో మతంలోకి మార్చడానికి నేను రాలేదు. ఎవరే మతంలో ఉన్నారో ఆ మతంలో వారికి విశ్వాసాన్ని పెంచడానికి నేను వచ్చాను. ఎంత అద్భుతమైన మాట, మా మతంలో మారండి అనేంత అది కొంచెం పెద్దగా ఆరోగ్యకరమైన విషయం కాదనిపిస్తుంది. మతం మారండి, ఎందుకండి మారాలి, ఎవరి మతం వారిది. స్వామి అద్భుతంగా చెప్పారు ఆ మాటని, మతం మారనక్కర్లేదు, మీ మతంలో మీరు సాధన చేసి అందులో విశ్వాసం పెంచుకుని అందులో కడతీరండి. ఎవరి నమ్మకాన్ని వారిలో బలపరచడానికే నేను వచ్చాను అని ఆ మహానుభావుడి మంత్రం సాయి గాయత్రి, అవతార పురుషుని మంత్రం సాయి గాయత్రి కూడా కడతీర్చే మంత్రమే. వెంకటేశు మంత్రము, సాయి మంత్రము, సాయిరామ మంత్రము అన్ని కడతీర్చేవే, అన్ని పవిత్రాలే. ఇదిగో వినండి, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. సాయిరామ్.

0: ఈ కార్యక్రమం యొక్క తరువాయి భాగం వచ్చే వారం వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: రాధకు ఆధారం ధార ఆరాధన అని భగవాన్ సెలవిచ్చినట్లుగా, రాధకు నిరంతరం కృష్ణనామస్మరణమే, కృష్ణరూప ధ్యానమే. గలగలపారే యమునలో ఆ నీలమేఘశ్యాముని ప్రతిబింబమే ఆమెకు గోచరించింది. గగనవీధిలో విహరించే పక్షుల కిలకిలా రావాలలో ఆ చిత్తచోరుని కలకల నవ్వుల ధ్వనులే ఆమెకు వినిపించాయి. బృందావనిలో ఆ నందకుమారుని ముగ్ధ మనోహర వేణుగానామృతాన్ని ఆస్వాదిస్తూ రోజులను క్షణాలుగా గడిపిన ఆ మధుర ఘడియలు ఆమె స్మృతిపథంలో ఒక్కసారి మెదలగా, మరొక్కసారి ఆ చిత్తచోరుని విశ్వమంగళ మురళీ రవళిని వింటూ తనువు వీడాలని ఆమె మనస్సు తహతహలాడింది.
2: ఒక్క కోరిక కోరింది పాపం రాధా.
3: Dada had one desire.
2: నాకింకేమి వద్దు స్వామి.
3: I don't want anything more, Swami.
2: మీ మురళిని ఒక్కతూరి వాయించండి, నేను వింటాను చాలని.
3: I want to listen to your flute.
2: పాట పాడు మా కృష్ణ పరుకుతేనే అనుకున్నట్టు.
3: You sing the glory and the melody so that our hearts are full.

0: 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో మా తదుపరి కానుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శ్రీ సత్యసాయి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్న గోష్ఠి కార్యక్రమం వెదురు వేణువు కావాలంటే. సమన్వయకర్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి. ఇందులో పాల్గొంటున్న వారు విశాఖపట్నం శ్రీ నాగేశ్వరరావు గారు, ఆదిలాబాద్ శ్రీ వెంకట్రావు గారు, అనంతపూర్ శ్రీ రామానుజప్ప గారు, నిజామాబాద్ శ్రీ ప్రవీణ్ గారు, ఖమ్మం శ్రీ రాంప్రసాద్ గారు. వెదురు వేణువు కావాలంటే ఇప్పుడు వింటారు.
1: సాయిరాం, జిల్లా అధ్యక్షులు, సత్యసాయి భగవానుడి దివ్య అవతార కార్యక్రమంలో ప్రముఖమైనటువంటి కార్యవర్గ సభ్యులుగా స్వామి సందేశాన్ని, స్వామి కార్యక్రమాలని ప్రపంచానికి తీసుకువెళ్తున్న ఈ దశలో ఇవాళ రేడియో సాయి తెలుగు ప్రసారం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ వెదురు వేణువు కావాలంటే అంటూ ఒక గోష్ఠి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి అందరికీ కూడా శుభాభివందనలు, స్వామి దివ్య అనుగ్రహాన్ని అందిస్తూ అవతరించే నేడు ఆంధ్రదేశమునందు జగతను ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింపై అవత్ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు. స్వామి తెలుగు మాట్లాడిన కారణంగా ఆయన సాక్షాత్తు భగవంతుడు కనుక తెలుగు భాష కూడా దేవభాష అయింది. ఇది తెలుగు జాతి యావత్ ప్రపంచంలో గర్వించదగినటువంటి విషయం. ఈ నేపథ్యంలో స్వామి అవతారం యొక్క నిర్దిష్ట లక్ష్యం ఏమిటి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది అంటాం. ఇది ముక్తిని ఇచ్చే అవతారం కాదు, పరిణామాన్ని, ట్రాన్స్ఫర్మేషన్ వైపు మానవుడిని నడిపించే మ్యాన్ మేకింగ్ అవతారం. ఇది అంటే మనిషిని తయారు చేయాలి, పునర్నిర్మాణం చేయాలి. ఒక వెదురు మొక్క నేలలో పాతినప్పుడు ఆ వెదురు వేణువు కావటానికి చాలా సమయం పడుతుంది. చాలా నిటారుగా శాఖోపశాఖలు కాకుండా ఎత్తు పెరుగుతుంది గనక బయట వచ్చేటువంటి ప్రభంజనాలనండి, గాలివానలనండి, పెనుగాలులు, సుడిగాలులనండి, వీటన్నింటినీ కూడా తనను తాను రక్షించుకోవటానికి తాను బయటకు వచ్చేదాకా లోపల ఈవేళ భాషలు నెట్వర్కింగ్ చేసుకుంటుంది. అంటే కుదురు గట్టిగా చేసుకుంటుంది, అది చాలా విస్తృతమైనటువంటి కుదురు. ఈ నేపథ్యంలో మనం గనక చూసినట్లయితే ఈవేళ స్వామి దగ్గరకు మనందరం కూడా ఈ పరిణామాన్ని, ప్రాపంచికమైన ఒత్తిళ్లని, సవాళ్లని, జీవితం కల్పించేటువంటి అనేకమైనటువంటి విషయాలని ధైర్యంగా, స్థైర్యంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా, హాయిగా ఎదుర్కోగలిగినటువంటి ఒక మానసిక స్థితిని పొందటానికి సత్యసాయి భగవానుడికి యొక్క దివ్య ప్రేమావరణంలోకి మనం రాగలిగాం. దీనిలో అనేక కార్యకలాపాలున్నాయి. మనం అనుకుంటాం ఈవేళ వచ్చాం, రేపటికల్లా పరిణామం చెందాలి అని. ప్రతిదానికి సమయం ఇవ్వాలి, సహనం ఉండాలి, క్షమ ఉండాలి, దయ ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పరిణామక్రమంలో ఉన్నటువంటి విషయాలు కనుక ఒక వెదురు వేణువు తయారవటాని వరకు ఒక ఎత్తైతే ఆ వేణువులో నుంచి అద్భుతమైనటువంటి వేణు గానాన్ని వినిపించాలి అంటే ఒక సాధకుడైనటువంటి, ఒక ఉత్తమ గాయకుడి యొక్క పెదవులను అది తాకాలి. ఇంత జరిగితే తప్ప ఆ వేణుగానాన్ని మనం వినలేం. ఇవాళ స్వామి అనుగ్రహ విశేషం చేత ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు ఏర్పడి సమాజాన్ని సర్వేశ్వర స్వరూపంగా భావన చేసి అనేకమైనటువంటి విషయాలలో ప్రపంచాన్ని అధ్యాత్మస్థితి వైపు నడిపించే దిశగా స్వామి అదిగో ఆ కుదురు ఏర్పరిచారు. ఈవేళ మనబోటి వెదురు ముక్కలన్నీ ఇక్కడికి వచ్చినాయి. వేణువు అయ్యేటువంటి మహాప్రస్థానంలో, అంటే ఈ పెద్ద ప్రయాణంలో మన మన అనుభవాలు పంచుకుంటూ కార్యవర్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరంతా కూడా జిల్లా అధ్యక్షులుగా స్వామి దగ్గరకు రావటానికి ముందు వెదురు మొక్కలుగా ఇక్కడికి వచ్చినా స్వామి ఆవరణంలోకి, స్వామి భావనలోకి, స్వామి తత్వంలోకి, అవతార స్ఫూర్తిలోకి అడుగు పెట్టి ఆ కార్యకలాపాలతో మమేకమైపోయిన తర్వాత మీరు పొందిన స్ఫూర్తి ఏమిటి? ఆ స్ఫూర్తిలో మీ వ్యక్తిత్వ పరిణామం ఎట్లా జరుగుతూ వచ్చింది? ఒకప్పుడు అట్లా ఉన్న మనం ఇవాళ ఇంతవరకు ఎలా రాగలిగాం అనేటువంటి మీ జీవిత అనుభవాన్ని, అది వైయక్తికం కావచ్చు, సంస్థ పరంగా కావచ్చు, ఒక సామూహిక సహజీవన సౌందర్యం తాలూకు విషయాలు కావచ్చు, నలుగురితో కలిసి పనిచేయగలిగినటువంటి మనం టీం వర్క్ అంటామే, అందరినీ కలుపుకుంటూ వెళ్లేటువంటి ఆ యూనిటీ, ఆ ప్యూరిటీ, ఆ డివినిటీ, ఈ మూడు కూడా వెదురు వేణువు కావాలి అంటే ఏం చెయ్యాలి, ఏమవుతున్నది? మనం హాయిగా ప్రసన్నంగా ఈ పండగ వాతావరణంలో స్వామికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పరిణామాన్ని మనం చక్కగా విశ్లేషించుకుందాం. ముందుగా నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం జిల్లా, ఒకప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు కలిపి ఒకటి, తర్వాత మూడుగా అయినాయి. ఆ రోజుల నుంచి చాలా చిన్న వయస్సులోనే మీరు పాపారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో దీనిలో ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇన్నేళ్లు అయిపోయి ఈ స్థితికి వచ్చేదాకా మీకు సంస్థ మీకు ఎట్లా సహాయపడింది, మీరు సంస్థకు ఎట్లా సహాయపడుతూ ఉన్నారు లేదా సేవ చేస్తున్నారు చెప్పండి.
2: సాయిరాం, స్వామివారి దివ్యశ్రీ జల నమస్కరిస్తూ, ముందుగా సంస్థలోకి ఏ విధంగా తీసుకురాబడ్డం అనేటువంటి విషయాన్ని తెలియజేయవలసింది. మా కుటుంబంలో స్వామి భక్తులు గాని, స్వామి సంస్థకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు గాని లేరు. 1989 సంవత్సరంలో స్వామివారు స్వయంగా మా ఇంట్లో దర్శనమిచ్చి 3 రోజులు మా ఇంట్లోనే స్వామి ఉండి, ఈ రోజు నుంచి నువ్వు నా పని చేస్తావు అని చెప్పి సంస్థలోకి నన్ను తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో స్వామివారు రావడం వలన ఏమిటి అని తెలుసుకోవడానికి అప్పటికున్నటువంటి భక్తులు వాళ్ళ వద్దకు వెళ్లి నేను, స్వామివారు ఇట్లా కనిపించారు, ఈ మాట చెప్పారు, దీని అర్థం ఏమిటి అని అడగడం జరిగింది. పాపారావు గారు, ముకుందరావు గారు, అడవి బాబురాజు గారు పాత భక్తులు చాలా అదృష్టవంతుడివి. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా అవతార కార్యక్రమంలో నేను ఎన్నుకుంటాను, వారే నాకు సేవ చేస్తారు అని. ఒక వచనామృతం అనేటువంటి పుస్తకాన్ని నాకు అందజేయడం, దాన్ని నేను చదవడం ప్రారంభించిన తర్వాత స్వామి ఒక సంకల్పం మాత్రంగా నన్ను ఎన్నుకున్నారు తప్ప నాకేమి తెలియదు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించాను. కారణం ఏమంటే, అప్పటికి నేను ట్రేడ్ యూనియన్తో కొంత సంబంధ బాంధవ్యాలు ఉండడము, దాని యొక్క ప్రభావం నా మీద ఉండడం వలన కొంచెం నాకు ఈ నామ సంకీర్తనకు వెళ్ళినప్పుడు, అక్కడ చేస్తున్నటువంటి సేవలు చూసినప్పుడు కొంత విచిత్రంగా అనిపించేది. మన కోసం మన పని చేసుకోవడానికే మనం ఎన్నో ఆలోచిస్తున్నాము, వీరందరూ బయట వాళ్ళ కోసం ఎట్లా చేయగలుగుతున్నారు అని ఒక ఆశ్చర్యం, ఒక భావంతో ఉండేది నాకు. అట్లా కొంతకాలం వాళ్లతో కలిసిమెలిసి నామ సంకీర్తనలో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, తదుపరి సంవత్సరం 1990లో స్వామివారి పుట్టుపండక్కి పుట్టపడితే రావడం జరిగింది. రావడమే రావడం, స్టేషన్లో ప్రారంభమైన దగ్గర నుంచి స్వామివారు తన అద్భుతమైనటువంటి మిరకిల్స్ చూపించడం, ఏమీ తెలియదు నాకు. ఎవరో వచ్చి బాబు మాతో కూర్చో అన్నారు, ఎవరో వచ్చి తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకున్నారు. దర్శనానికి వచ్చాం, మొట్టమొదటి స్వామివారు ఇసుక ఉండేది, చెట్లు ఉన్నాయి, వెళ్లి కూర్చున్నాను దర్శనం కోసం. నాకు అట్టగా చెట్టు ఉంది, స్వామివారు కనిపించటం లేదు. చాలా ఆత్రంగా అటు ఇటు చూస్తూ కళ్ళు మూసుకున్నాను, స్వామి నాకు మీరు కనిపించాలి స్వామి ముందుగా అని. కళ్ళు తెరిచేప్పుడు ఎదురుగా స్వామి నిల్చుని ఉన్నారు. చెవుల్లోంచి ఒక వేడిగా ఒక అనుభవం, స్వామి అట్లా నవ్వుతో చూసి వెళ్ళిపోయినారు. ఇందువల్ల ఈ ప్రదేశానికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు అనేటువంటి భావం నాకు ఆ రోజు కలిగింది.
1: బాగుంది. రామాంజప్ప గారు, మీరు ఒక ప్రొఫెసర్గా అనేక మందికి విద్యాబోధన చేశారు, చేస్తూ ఉన్నారు. మీరు స్వామి ఆవరణంలోకి రావటానికి ముందు ఒక ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్గా ఈ ప్రపంచం పట్ల, ఈ విద్యారంగం పట్ల మీ ఆలోచనలు ఎలా ఉండేవి? ఈవేళ ఒక జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ దానివలన మీ వ్యక్తిత్వం మీద కలిగిన ప్రభావం ఏమిటి చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు. నేను దాదాపు 43 సంవత్సరాల వయసున్నప్పుడు, అనగా 1999 సంవత్సరంలో స్నేహితుల ద్వారా సత్యసాయి భజనలకు వెళ్లడం జరిగింది. అది క్రమంగా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరిగినది. మరి అలానే నేను ఉన్నటువంటి శారదానగర్ భజన సెంటర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2 సంవత్సరాలు అయిన తర్వాత 12 మే 2011 సంవత్సరంలో భగవాన్ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో అనంతపురం జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. అంతకుముందు నేను, అంటే ముందు తర్వాత కూడా, ఇప్పుడు కూడా నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా నిధులు నిర్వర్తిస్తున్నాను. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో వెళ్లడం, క్లాసులు పాఠం చెప్పడం పిల్లలకు, ఒక సిన్సియర్ గానే నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. మరి సంస్థలో చేరిన తర్వాత అనేక విషయాలు, మన జీవిత లక్ష్యమేంటి, ఒక మనిషి అన్నవారు ఎలా ఉండాలి అనే విషయాలు, మరి స్వామి యొక్క రచనల ద్వారా కానివ్వండి, మరి ప్రశాంతి నిలయంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గాని నాలో చాలా విషయాలు తెలుసుకుని, మరి మనము సమాజానికి ఎలా ఉపయోగపడాలి, అలానే మన వృత్తిలో కూడా ఈ విషయాలను మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో, ఇప్పుడు నాకు ముఖ్యంగా దీనిలో స్వామి సందేశాల్లో హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అనే సూక్తి చాలా బాగా నచ్చింది. అందరికీ సహాయపడు, ఎవరిని బాధించకు అనే ఈ దీనితో నేను ముందు ఒక ప్రేరణ పొందాను. అలానే ఒకప్పుడు ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు, సూపర్ స్పెషాలిటీ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ పరోపకారార్థం విధం శరీరం అనేది కూడా నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. దాంతో మనం ఈ శరీరాన్ని ఇతరులకు సేవ చేసే నిమిత్తమే భగవంతుడిచ్చాడనే దాని ప్రేరణ పొంది, నేను ఒక ఉపాధ్యాయునిగా వృత్తి విద్యాలయం చేస్తూ ఉండేటప్పటికి కూడా ఈ ప్రతిభ కలగాలన్నటువంటి పేద విద్యార్థులను వారికి ఆర్థిక సహాయం చేస్తూ, మరి ఎంతో మందికి నేను వారి జీవనానికి, వారి పురోభివృద్ధికి తోడ్పడినానని నేను చేస్తున్నాను. అలా ఈరోజు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో స్ఫూర్తి పొందినానని నేను చెప్పగలుగుతాను.
1: బాగుంది. జగతి ఎల్ల మధుర సౌందర్యమయ మంచు కన్ను మూసి కలలు కాంచిన, కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యముగును వసుధయనుచు. కల కనటం వేరు, ఇలా తలం మీద జీవించటం వేరు, అందులో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం వేరు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా వెంకట్రావు గారు, మీరు స్వామి దగ్గరికి ఎప్పుడొచ్చారు, ఎలా వచ్చారు, అది దానికంటే మీ జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలలో వచ్చినటువంటి వాళ్లలో మీరు గమనించినటువంటి మార్పులు ఏమిటి, స్వామి ప్రభావం ఈ సమాజం మీద ఎట్లా ఉంది, ఈ వెదురులన్నీ వేణువులు అవుతున్నాయా, అయ్యే పనిలో ఉన్నాయా, ఆ సాధనలో ఉన్నాయా, కసి చెప్పండి.
4: భగవాన్ వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ సాయిరాం. సత్యసాయి సేవా సంస్థల ఆదిలాబాద్ జిల్లా నేను ప్రవేశించింది సుమారు 20 సంవత్సరాల క్రితం. నేను ముందుగా గమనించింది స్వామి చేస్తున్న సేవలు, స్వామి తన భక్తుల్ని ఏ రకంగా పరిణామం వైపు ప్రయాణం చేపిస్తున్నారన్నది నాకు బాగా ఆకట్టుకున్నది. మనిషి లక్ష్యము వైపు స్వామి త్వరగా అడుగులు వేపిస్తున్నారు అన్నది పెద్దల ద్వారా, నా సహచరుల ద్వారా, నా యొక్క ఆర్గనైజేషన్ లో పెద్దల వారి ద్వారా నేను త్వరగా తెలుసుకోగలిగాను. అది కూడా వారి యొక్క అనుగ్రహమే. ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తాం, ఎన్నో సాధనలు చేస్తాం, ఎన్నో వ్యక్తిగతంగా ఎన్నో పూజలు చేస్తాం, కానీ ఫలితం అనేది మనకి మనిషి యొక్క పరిణామం ఎంతవరకు ఎంత త్వరగా వెళ్లగలుగుతున్నాం అన్నది నాకు తెలిసి ప్రశాంత నిలయంలో నేను అడుగుపెట్టిన తర్వాత నాలో ఒక మార్పు జరిగింది. నా గురువుగారు రంగాచార్య గారు దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు నాకు జీవితంలో ఎలా సెటిల్ చేయాలని చెప్పి వారు ఎక్కువగా ఆలోచన చేస్తున్నప్పుడు నాలో ఒక ఆవేదన పుట్టినప్పుడు వారు నన్ను ప్రశాంత నిలయం ఒక్కసారి వెళ్లిరా అని చెప్పి నన్ను ప్రోత్సహించినారు. దాని తర్వాత నేను ఇక్కడికి రావటం, స్వామి యొక్క పాద నమస్కారం దొరికిన తక్షణమే నాలో నా జీవితం ఒక చక్కటి మార్పు తీసుకుంది. అక్కడి నుంచి నేను సంస్థ వైపు నేను దృష్టి పెట్టడం జరిగింది. అది కూడా అప్పటి వరకు నేను సంస్థ వైపు రాలేకపోయాను. అది కూడా వారి యొక్క ప్రమేయమే. ఎప్పుడైతే నేను సంస్థలో ప్రవేశించానో నేను ఎందుకు వచ్చాను, అసలు నేను చేయాల్సిన పనులు ఏమిటున్నాయి అన్నది ఆ ఆలోచన కలిగించారు స్వామివారు. దాని తర్వాత నాకు సంస్థ కనిపించింది. సంస్థలో మనం ఉండటం వల్ల చాలా వరకు మార్పు అనేది వస్తుంది మనిషిలో. ఎందుకంటే నాకంటే ముందు ఉన్న పెద్దవాళ్ళలో నేను చాలా గమనించాను, వాళ్ళు మానసికంగా భౌతికంగా సమాజానికి ఎంతో కొంత చేయటం వల్ల మనం ఇంకా పరిణితి బాగా పొందగలుగుతామనే ఒక దృఢమైన నమ్మకం నాలో కలిగి నేను సంస్థలో క్రియాశీలకంగా పనిచేయడానికి అది దోహదపడింది. తర్వాత నేను విరివిగా స్వామివారి దర్శనం పొందిన తర్వాత నాలో ఒక నాకు తెలియకుండానే సమాజంలో మనం ఉన్నాము, సమాజంలో పుట్టాము, సమాజం మనకు బ్రతుకునిస్తుంది, సమాజం మనల్ని పోషిస్తుంది, కాబట్టి సమాజానికి మనం తప్పకుండా ఏదో ఒకటి చేయాలనే ఒక భావన భగవాన్ బాబా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ ద్వారా ఈ రోజు వరకు కూడా సత్యసాయి సేవా సంస్థల్లో నా యొక్క తోటి సభ్యులు కానివ్వండి, సోదరులు కానివ్వండి, అదొక కుటుంబం మాదిరిగా మారిపోయి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క దివ్య పాద పద్మముల చెంత ఒక చిన్న పుష్పంగా మారిందనటంలో ఎన్నో ఈ నేపథ్యంలో ఎన్నో మహిమలు జరిగాయి, ఎన్నో అనుభవాలు చూపించారు స్వామి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి కుటుంబంలో కూడా స్వామి ఒక ఇలవేల్పుగా స్వామి ఆరాధింపబడుతున్నారు.
5: బాగుంది. సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును అని ఒక వేదాంత భాషలో, సమాజాన్ని మార్చటానికి మనం రాలేదని, మనల్ని మనం మార్చుకుంటూ గనక వెళ్ళినట్లయితే సమాజం యొక్క స్వరూపం మారుతుందని దానికి మనందరికీ తెలుసు. సత్యసాయి భగవానుడు ఒక దివ్య ప్రబోధాన్ని ఇచ్చారు. అది అద్భుత సందేశం. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. మనము అంటే మనం గనక ఎక్స్పాండ్ అయితే అది సమాజం. కాబట్టి సమాజం పట్ల ఒక నీతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక నిర్దిష్టమైనటువంటి గతి ఉంది, ఒక వేగం ఉంది, ఆవేగం ఉంది. అలాగే దైవం ఉన్నాడు అన్నటువంటి జాతి భరత జాతి. కనుకనే భగవంతుడు ఎప్పుడైనా మానవ దేహం తీసుకుని రావాలి అని ఆయన సంకల్పించుకున్నప్పుడు ఆత్మన మార్చుకుంటూ గనక వెళ్లినట్లయితే సమాజం యొక్క స్వరూపం మారుతుందని దానికి మనందరికీ తెలుసు. సత్యసాయి భగవానుడు ఒక దివ్య ప్రబోధాన్ని ఇచ్చారు. అది అద్భుత సందేశం.

0: కనుకనే భగవంతుడు ఎప్పుడైనా మానవ దేహం తీసుకుని రావాలి అని ఆయన సంకల్పించుకున్నప్పుడు ఆ ప్రపంచం మొత్తంలో సృష్టిలో ఆయన ఎంచుకున్నటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. భగవంతుడు ఇంక ఈ రూపంలో ఇంకో ఏ దేశంలోనూ రాలే. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారిని దర్శనం చేసుకున్నారు. అట్లా వచ్చినటువంటి ఒక మహాపరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. వారి నోట వెలువడినటువంటి ఈ మూడు ప్రిన్సిపల్స్, పాప భీతి, పాపం చేయటానికి వీల్లేదు, ఎన్నో చేసి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇక్కడికి మానవ జన్మ తీసుకుని వచ్చాం, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితము, నారాయణుణ్ణి అన్వేషించటానికి మానవ జన్మ, మానవ దేహం వచ్చింది గనక ఈ పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి అనబడేటువంటి మూడింటిని ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా రాంప్రసాద్ గారు మీరు దాన్ని ఎలా అనుభవించారు?
1: భగవాన్ బాబా వారి పాదపద్మలు సిద్ధకోటి నమస్కారం తెలియజేస్తూ, నేను సత్సాయి సేవ సంస్థలో స్వామి అనుగ్రహం ఆశిస్తూ 1996 నుంచి సంస్థలో ఉంటూ ఉన్నాను. నా యొక్క సంస్థలో ప్రారంభం కూడా సేవా కార్యక్రమంతో మొదలైంది. 1996లో ఇక్కడ పుట్టపర్తిలో ప్రశాంతిలో సేవలకి నేను రావటం జరిగింది. అప్పుడు అంత ముందుగా స్వామి యొక్క దివ వైభవ గురించి విని ఉన్నాను. స్వామి ఆ దర్శనంతో దివ్యత్వం అనేది నడయాడే దైవం పుట్టపర్తిలో ఉన్నది అనే ఆ భావన నా మనసులో చాలా గట్టిగా నాటుకున్నది. దైవం అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అంటే నడయాడే దేవుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దైవం ఎక్కడో ఉంది అని ఎత్తుకోసం అవసరం నాకు కనపడలేదు. నా చిన్నప్పుడు విగ్రహ రూపంలో దైవాలని మా తండ్రి గారు మా తల్లిగారితో దర్శనం చేసిన జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత విగ్రహ రూపంలో ఆరాధించడం కన్నా ప్రత్యక్షకరపడి దైవాన్ని ఆరాధించడంలో చాలా మంచి ఉన్నదని విశ్వసించి ఈ సంస్థలో 1998 నుంచి 2012 వరకు సత్సాయి సేవా సమితి కన్వీనర్గా కమ్మలు బాధ్యత నిర్వహించుకున్నాను. 2012లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నాకు స్వామి సేవ చేసిన భాగ్యము స్వామి కలిగించారు. ఇందా మనం చెప్పినట్లుగా దైవం ఎక్కడ ఉన్నారు అనే దానికి దైవం ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నారు. అందరూ దైవ స్వరూపులే. దైవం అంటే ప్రకృతే. దైవము లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. మనం ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని దర్శించుకోవాలి. దైవ ప్రీతి అంటే దైవం పట్ల మనకు అనురక్తి ఉంటాం. ఎప్పుడు మనకు అనురక్తి కలుగుతుంది అంటే దైవం పట్ల విశ్వాసం కలగాలి. ఎటువంటిదైనా భగవంతుడు చేస్తారు అని మనకు విశ్వాసం కలిగినప్పుడు ఆ యొక్క భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు దైవం పట్ల మనకు ప్రీతి కలుగుతుంది. దైవం పట్ల ప్రీతి ఎప్పుడైతే కలిగిందో ఆటోమేటిక్గా పాప భీతి అనేది మనలో మొదలవుతుంది. భగవంతుడు మనలో, మన పైన, మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు పాపం అనే ఆలోచన మన మనసులో కలగదు. ఆ సందర్భంలో పాప కార్యక్రమాల్లో మనం పాల్గొనే అవకాశమే ఉండదు.
0: మనసులో వెళ్లదు.
1: మనసును స్వామి అక్కడే నిర్దేశిస్తాడు.
0: అది
1: ఎప్పుడైతే దైవం మనల్ని పూర్తిగా ఆవరించి ఉన్నదో పాపం వైపు మనల్ని పోకుండా భగవంతుడు మనల్ని కాపాడుతుంటారు. అసలు పాపం అంటే ఏమిటి? ఇతరులకు హాని చేయకుండా ఉంటాం, ఇతర హాని చేయటము, ఇతరుల పరోక్షలు దూషించడము, వాళ్ళ బాధ పెట్టడము, ఇవన్నీ పాపముగా మనం చూస్తూ ఉంటాము. అసలు పాపం అంటే ఏంటి అని మనం ప్రత్యేకంగా ఆలోచిస్తే భగవంతుడికి ఏ మన చర్య వల్ల బాధ కలుగుతుందో అది పాపముగా మనం స్వీకరించినట్లయితే మనం ఎప్పుడు కూడా పొరపాటు చేసే ప్రసక్తే రాదు.

0: మరి దైవ ప్రీతిలో పూజలు చేయటము, వ్రతాలు చేసుకోవటము, మనకు అవకాశం ఉన్నప్పుడు విరాళం అందించడం ఒకటే దైవ ప్రీతికి తార్కాణం కాదు. దైవం నిర్దేశించిన పద్ధతిలో మనం నడవటమే దైవ ప్రీతికి ముఖ్యమైన
1: అనుసంధానం.
0: అదేవిధంగా ఎప్పుడైతే దైవ ప్రీతి పాపభీతి మనలో ఉన్నదో ఆ జ్ఞానంతో సమాజంలో సేవలు అందించడమే సంఘనీతి. ఈ సంఘనీతిలో ఒక వ్యక్తితో ఐదు కాదు, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క ఇచ్చినట్టు ఆ జ్ఞానంతో సమాజంలో సేవలు అందిస్తూ సమాజంలో అందరినీ కూడా దైవం వైపు నడిపించడమే ఈ సంఘనీతిలో ముఖ్యమైన విషయం. మన అందరూ కూడా తప్పకుండా ఎప్పుడైతే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో అప్పుడు సమాజంలో ట్రాన్స్ఫార్మేషన్ చేసే అవకాశం ఉంటుంది. సేవలతోటి మనం అందరినీ కూడా భగవంతుడి వైపు తిప్పే అవకాశం ఉంటుంది. మనిషికి ఒక నీతి ఉన్నది, ఏ విధంగా జీవించాలి అనే నీతి. పశువుకు ఒక రకమైన నీతి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క నిర్దేశించిన పద్ధతి ప్రకారంగా ఆ సంఘంలో ఒక వ్యక్తిగా ఉంటూ సంఘజీవి మనిషి సంఘంలో ఆదర్శవంతంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆ సంఘనీతి కాపాడేంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సత్యమే నీతి మనకు తెలిసిన విషయమే, అదేవిధంగా ధర్మమే రీతి, త్యాగమే ఖ్యాతి, ఈ మూడు యొక్క కలియకే మానవ జీవితం. ఈ మూడు ఎప్పుడైతే మనం సరైన పద్ధతిలో పాటిస్తూ పోయామో అప్పుడు మనలో మానవత్వం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఆ మానవత్వమే దైవత్వం.
1: ప్రవీణ్ గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా మీరు మీ కర్తవ్యాన్ని ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. ఇవాళ సంఘనీతి, తర్వాత పాపభీతి, దైవ ప్రీతి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. దాంతో మీ వృత్తి ద్వారా ఇవాళ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అనండి ఇంకోటనండి, ఆ వృత్తి నుంచి మీరు ఈ మూడింటిని ఎట్లా సమన్వయం చేసుకున్నారు ఎప్పుడైనా? మామూలుగా ఈ కార్యక్రమాలు నీతి ధర్మం రెండు ప్రధానం కదా, ఇప్పుడు అదే కదా మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ నీతిని మీరు మీ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేశారు, ఆ ధర్మాన్ని ఎలా ఆచరించారు చెప్పండి కాస్త.
2: ఓం శ్రీ సాయిరాం. సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిశ్వర్ల శ్రీ దివ్య శరణారవిందాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ, శ్రోతలకి, మరి పెద్దలందరికీ కూడా. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలో నేను నిజంగా కూడా చిన్న వయసులోనే, సుమారు 21 వయసులోనే 1987లో స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 88 నుంచి రెగ్యులర్ గా ఈ ఆర్గనైజేషన్లోకి రావడం జరిగింది. దాని తర్వాత నా వృత్తిపరంగా నాకు మెడికల్ బిజినెస్ చేస్తుంటాను. మెడికల్లో ఇందాక సార్ అడిగినట్టు పాపభీతి, దైవ ప్రీతి, సంఘనీతి అనే ఈ అంశం పైన మాట్లాడుకున్న దాని ప్రకారంగా నేను బిజినెస్ లో మెడికల్ వ్యాపారం చేస్తుంటాను. అది కొంతమంది పాపం కొంచెం వర్కర్స్, మామూలు డైలీ వర్కర్స్ కూడా కొంతమంది వచ్చి రిటైల్ వ్యాపారంలో కొంతమంది వచ్చేవాళ్ళు. అప్పుడు నేను బిజినెస్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత నిజంగా కూడా నేను ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటేమి, ఎట్లా ఉన్నాము ఆ పరిస్థితుల్లో గనక ఈ ఆర్గనైజేషన్లోకి రాకుండా ఉండి ఉంటే నా పరిస్థితి వేరే ఉండేది. దాని పరంగానే ఇప్పుడు మరి బిజినెస్ లో కొంతమంది చాలా డైలీ వేజెస్ జాబ్ చేసుకుంటూ అది పని చేసుకుంటూ వచ్చి మందులు కొనుక్కొని కాళ్ళ నొప్పులు, ఈ ఒళ్ళు నొప్పులు వీటితో బాధపడుతూ తీసుకునే బిల్లలు కొంతమంది పరిస్థితి లేని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కొంచెం తక్కువ రేట్లో, కొంతమందికి అసలు డబ్బులు లేకుండా కూడా కొంతమందికి సర్వీస్ చేసే ఒక అవకాశము ఇక్కడికి రావడం ద్వారా, స్వామి ఆర్గనైజేషన్లకు రావడం ద్వారానే నాకు కొంచెం తెలిసింది. అది వరకు పర్ఫెక్ట్ గా మామూలుగా బిజినెస్ ఎంత చిల్లర లేదంటే కూడా ఒక 5 రూపాయలు 4 రూపాయలు చిల్లర లేదంటే కూడా ఒక టాబ్లెట్ తీసేసేవాళ్ళం. కానీ ఆర్గనైజేషన్లకు వచ్చిన తర్వాత అట్లా కాదు, ఇంకా డబ్బులు లేకున్నా కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేరే వాళ్ళకి అట్లా కొన్ని చేసేవాళ్ళం. ఆ రకంగానే మెడికల్ క్యాంపులు కూడా చేస్తూ ఇట్లా సంఘానికి కొంచెం సేవ చేసే భాగ్యాన్ని స్వామివారు నాకు కల్పించారు.
1: బాగుంది. ఇప్పుడు మనం ఈ అధ్యాత్మ ప్రయాణంలో కొంత ప్రయాణం చేశాం. మనందరి అదృష్టం ఏంటంటే సాక్షాత్ భగవంతుడితో కలిసి జీవితాన్ని మనం పంచుకున్నాం. వారు అవతారం తాల్చి వచ్చిన టైంలో మనం కూడా జన్మ ఎత్తాం, స్వామిని స్వయంగా చూశాం, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడగలిగాం. అన్ని అదృష్టాలు స్వామి మనకు ఒక మార్గం చక్కగా కల్పించి ఇచ్చారు. ఇవాళ సత్యసాయి భగవానుడు దేహాతీతమైనటువంటి ఒక మహాశక్తిగా రూపాంతరీకరణం అయిపోయింది. స్వామి దగ్గరకు రావటానికి ముందు తర్వాత అనే దాంట్లో ఇవాళ స్వామి ఉండగా స్వామి దేహంలో లేని ఈ సమయంలో మనం మన అధ్యాత్మని ఇంకా మనలో ఇంకా చాలా అహంకారాలు, అస్పష్టతలు, అనాచారాలు, అవిద్యలు అన్ని కూడా ఉన్నాయి. కొద్ది కొద్దిగా మిగిలినాయి, చాలా వరకు ప్రక్షాళన అయినా ఇవి ఇంకా కాస్త మూలాన్ని పట్టుకుని ఉన్నాయి. గనక అందరం వృత్తుల్లో ఉన్నాం గనక స్వామి చెప్పినట్టుగా వృత్తి నుంచి మన ప్రవృత్తిలో ఏదన్నా మార్పు వచ్చిందా ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలో కూడా వెళ్లాలి, అంటే అధ్యాత్మగా జీవితాన్ని మార్చుకోవాలి. నిత్య జీవితంలో అధ్యాత్మ అనేది లేదు, అసలు జీవితమే ఒక అధ్యాత్మ ప్రయాణం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి గనక వీటన్నింటిలో ఈ వెదురు వేణువు కావాలి అన్నటువంటి ఒక కవితాత్మకమైన భావనలో నుంచి, ఒక పొయెటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి, ఒక యథార్థవాదంలో గనక వచ్చినట్లయితే ఇవాళ ఈ పండగ సందర్భంగా ఆయా జిల్లాలకి మీరు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఈ సమయాన్ని ఇప్పటి నుంచి రాబోయే 10 సంవత్సరాలు లేదు ఒక 5 ఏళ్లు ఏం చేయాలని అనుకుంటున్నారు అధ్యాత్మ పరంగా, అది ఒక్కొక్కళ్ళు చక్కగా చెప్తే బాగుంటుంది. నాయసరావు
3: సాయిరామండి, సంస్థలోకి రాకముందు వృత్తిపరంగా ఉన్నటువంటి దాంతోపాటు వచ్చినటువంటి ట్రేడ్ యూనియనిజం అనేటువంటి ఒక అంశం వలన, దానికి అటాచ్ అయినటువంటి రాజకీయ వాతావరణం వలన మనం అనుకున్నది సాధించడమే ముఖ్యము అనేటువంటి ఒక భావంతో ఉండేవాళ్ళు. సంస్థాగత కార్యక్రమాల్లోకి వచ్చిన తర్వాత సంస్థలో పెద్దలు చేసేటువంటి వాటితో కుటుంబ వాతావరణంతో ఒక ప్రేమభావంతో చేయడం వలన ఇది తప్పు అనేటువంటి ఒక భావం లోపల నుంచి మాకు తెలుస్తూ ఉండేది. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఉద్యోగ బాధ్యతలో ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాట్లాడవలసి వస్తే అది తప్పు అనిపించేది. దానివల్ల మాలో ఒక ఆలోచన విధానం మారింది. వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు సన్మార్గంలోకి వస్తారు, వాళ్ళు కూడా మనతో పాటు ప్రయాణం బాగుంటుందనే భావంతో వాళ్ళకి స్వామి సంస్థల వైపు తీసుకొచ్చేటువంటి అంశాలను మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతోపాటు సంస్థాగత కార్యక్రమాల్లో సేవ చేయాలంటే ఏదో ఒక మెటలిస్టిక్ వే అనేటువంటి భావం పోయి భక్తి భావ సేవ, సేవ చేయాలంటే ఒక భక్తి, ఒక ప్రేమ అవతల వాళ్ళకి మనం ఇచ్చేటువంటి దాంతో వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు గమనం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో చాలా ఉన్నతమైనటువంటి మార్పు మాలో స్వయంగా కలిగిందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
1: స్వామి ఒకసారి ప్రసంగవశాత్తు ఏమన్నారంటే, మనిషి మనోమయుడు, మనస్సే మానవుడిని నిర్మాణం చేస్తుంది. ఆ మనస్సు అంటే ఆలోచనల సమూహం మనస్సు. ప్రతి మనస్సులో నుంచి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు పుడతాయి. మీకు చిన్న సాధనా మార్గం చెప్తాను, అంటే ఈ వేణువు కావటము, ఈ నివృత్తి మార్గంకి వెళ్ళటం అంటూ స్వామి చెప్పారు సూచన. నీ మనస్సులో ఒక ఆలోచన పుట్టగానే దానిని ముందు హ్యూమనైజ్ చేయి, మానవతావాదాన్ని పరిమళించేట్టుగా అద్దు. హ్యూమనైజ్ చేసిన దాన్ని డివినైజ్ చేయి, డివినైజ్ చేసిన దాన్ని స్పిరిచువలైజ్ చేయి. దెన్ యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. రెండు అయిపోతాం. అంటే ఆ వెదురు ముక్కను తీసుకుని ఎవరి దగ్గరకో వెళ్లి దానికి హోల్ చేసి, బోర్ చేసి, దానికి కావలసిన నిర్దిష్టమైనటువంటి టెక్నికల్ గా నిర్మాణం చేస్తాం. ఈవేళ మనం ఆ లోపల నుంచి మనని తొలుచుకుంటూ వెళుతున్నటువంటి ఈవేళ మన ఆలోచనలన్నీ హ్యూమనైజ్, డివినైజ్ అండ్ స్పిరిచువలైజ్ అనేటువంటి స్థాయిలో మీ విద్యారంగంలో ప్రధానంగా ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్, ఉదాత్తమైనటువంటి వృత్తి. దానిలో మీకు ప్రతిరోజు అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని వేద పండితుడు ఎట్లాగైతే ఒక్క శ్రోతనివ్వమని ప్రార్థిస్తాడో, మీకు ప్రార్థించకపోయినా రోజు శ్రోతలున్నారు. ఈ స్వామి యొక్క దివ్య ప్రభావాన్ని మీరు వాళ్లకి ఎట్లా అందించబోతున్నారు, వాళ్ల పరిణామంలో మీరు ఏ పాత్ర నిర్వర్తించబోతున్నారు, సూక్ష్మంగా, క్లుప్తంగా, సుందరంగా చెప్పండి.
4: సో మీరు చెప్పినట్లుగా ఈ ఆలోచనల సమూహమే మనస్సు. సో ఈ కోరికలు వచ్చినప్పుడు మన భగవంతుడు సృష్టిలో మానవునికే ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ జ్ఞానముతో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు విచారణ చేసి ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేసినప్పుడు తప్పక దానికి స్వామి ఒక మంచి మనకు ఒక నిర్దిష్టమైన ఇది వస్తుంది. దాని ప్రకారమే మనం నడుచుకుంటే తప్పకుండా మనము ఒక ఆధ్యాత్మిక భావంతో దాన్ని మంచి మనిషిగా వాళ్ళు చేరడానికి వీలవుతుందని. మరి ఇలాంటి విషయాలను యువతకు ముఖ్యంగా వారిలో ఈ ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపచేస్తూ ఈ వారికి ఉన్న జ్ఞానాన్ని ఈ విచక్షణతో ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని కొంచెం అంటే ఇన్స్టెంట్ గా డిసిషన్స్ తీసుకోకుండా ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటే తప్పక మనము సన్మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది అని చెప్పి మనం వారిని సరైన మార్గంలో పెట్టడానికి వీలవుతుంది.
1: బాగుంది వెంకట్రావు గారు. స్వామి సార్ అన్నారు, సర్వింగ్ ఓన్ ఈజ్ మండేన్, సర్వింగ్ నోన్ ఈజ్ హ్యుమేన్, సర్వింగ్ ద అన్నోన్ ఈజ్ డివైన్. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. ఈవేళ మనకు ఓన్ దాటాం, నోన్ కూడా దాటాం, అన్నోన్ కి సర్వీస్ చేయటాన్నే సర్వీస్ గా మనం సేవగా భావన చేస్తున్నాం, మిగతాదంతా చాకరీ చేస్తూ ఉంటాం చెయ్యాలి గనక. ఇక్కడ మనకు తెలియనటువంటి వ్యక్తులతో, మనకు తెలియని క్షేత్రాలలో, అనేక ప్రదేశాలలో, మీ జిల్లా అంతా కూడా రాబోయేటువంటి కాలంలో ఈ స్వామి యొక్క ప్రేమ సేవ అనేటువంటి మెసేజ్ ని మీరు వాళ్ల పరిణామంలో ఎలా సమన్వయం చేయబోతున్నారు?
5: సార్, నేను స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి సాహిత్యాన్ని నేను ఎక్కువగా నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ ఇవన్నీ మనం స్వామి మనకి ఒక సాధన కొరకు ఇచ్చిన చిన్న చిన్న ఉపదేశ మంత్రాలు ఇవన్నీ నా వృత్తిపరంగా నేను అన్వయించుకుంటే భౌతికమైన జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుంటాం, కానీ ఆ లక్ష్యాన్ని మనం ఆ లక్ష్యం వెనక మనం పరిగెడితే దానికి అంతం లేదని తెలిసిపోతుంది. కానీ స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి ఒక లక్ష్యాన్ని మనకి స్పిరిచువల్ జీవితంలో ఒక లక్ష్యం పెట్టారు, అది నేను బాగా నేర్చుకోగలిగాను. ఏంటంటే మనీ కమ్స్ అండ్ గోస్ అండ్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఇది నా యొక్క వృత్తికి నేను అన్వయించుకుంటే అండ్ సంస్థ వైపు నేను మా వాళ్లతో నేను కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక చక్కటి లక్ష్యం నా ముందర నిలిచింది. ఏంటంటే సమాజానికి మనం ఎంతో చేయవలసిన అవసరం ఉంది, అది సంస్థ నాకెంతో సంస్థ ద్వారా చేయడానికి ఎంతో స్కోప్ దొరికింది నాకు. సత్యసాయి సేవా సంస్థల ద్వారా చక్కగా ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మంది అన్నార్తులున్నారు, దీనులున్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఎంతో సేవ చేయడానికి ఒక బృహత్తరమైన అవకాశం సంస్థ నాకు కల్పించింది. తద్వారా నేను నా వ్యక్తిగత పరివర్తనలో చాలా వరకు నేను గమనించాను. నా యొక్క జీవన విధానం కానివ్వండి, జీవిత గమ్యం కానివ్వండి, చాలా వరకు మార్పు కనిపిస్తుంది. అట్లాగే అంతర్లీనంగా భగవంతుడు నాకు దోహదం చేస్తున్నారు, ఏ రకంగా డైరెక్షన్ ఇవ్వాలి, ఎంతవరకు నాకు డైరెక్షన్ ఇవ్వాలి అంతవరకు డైరెక్షన్ ఇస్తున్నారు. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జిల్లాలో ఏ రకంగా మీరు సంస్థను తీసుకువెళ్తారన్నది, ఇప్పటి వరకు స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ ఫలితం వల్ల ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క అనుగ్రహం చేత 10 పత్యాత్రలు వరుసగా చేయడం స్వామి చేయించుకున్నారు. తద్వారా విశేషమైన అనుభవాలు ప్రతి కుటుంబంలో స్వామి నిలిపారు, విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. పంటలు కానివ్వండి, తర్వాత పాడి కానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబ పరివర్తనలో, కుటుంబ జీవన విధానంలో కూడా చాలా రకాలైన అనుభవాలు స్వామి చూపిస్తున్నారు.
1: ఈ భక్తులందరినీ భగవంతుడితో సమన్వయం అనుసంధానం చేయగలిగిన ఒక అదృష్టం మీకు కలిగింది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఏ జగద్గురువైనటువంటి ప్రథమ జగద్గురువైనటువంటి యోగేశ్వర కృష్ణుడు భగవద్గీత చిట్టవ చివరి శ్లోకాన్ని చెప్పారో అది శ్లోకము కథ కాలానికి అతీతమైనటువంటిదిగా భావన చేయకుండా ఆ యోగేశ్వరుడే ఇవాళ సత్యసాయి భగవానుడై వచ్చారు. అట్లాగే మనం సాధకులైనటువంటి అర్జునులుగా ఒక సుబోధకుడైనటువంటి ఒక బౌద్ధ ఒక పరమాత్మ మన గురువైనారు. మనం కూడా స్వామితో సమన్వయమై కాలంలో జీవించాం. ఈ జ్ఞానము అంటే సాధక శోధక రెండు సమన్వయం అయినప్పుడు ఈ సమాజానికి ఒక దృఢమైనటువంటి నీతి, ఒక విశ్వాసం, ఒక ఆశావహ దృక్పథం, పరమాత్మ వైపు వడివడిగా అడుగులు వేయగలిగిన నేర్పరితనం, ఇవన్నీ కూడా సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడే మనందరినీ నడిపిస్తారని భావన చేస్తూ, ఇక్కడ ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పర్తినిలేను పత్రినిలేను సర్వహృదయంబుల నిండి ఉంటెను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి అన్నట్టుగా ఈవేళ ఈ మీరందరూ కూడా ఈ రేడియో సాయి తెలుగు ప్రసారం 5వ వార్షికోత్సవానికి వచ్చి మీ మీ జీవితానుభవాలను పంచుకుంటూ శ్రోతలందరికీ కూడా స్వామి మీ మీద చూపించిన ప్రభావాన్ని, తద్వారా మీ ప్రవృత్తులలో వచ్చినటువంటి మార్పులని, దానిని ఒక ఆధ్యాత్మిక నివృత్తి మార్గంలో నడిపించే దిశగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని శ్రోతలందరూ కూడా విని వాళ్లు కూడా స్వామి యొక్క ఆవరణలోకి ఆ మార్గంలోకి చల్లగా ప్రసన్నంగా హాయిగా ప్రశాంతంగా పారమార్థికంగా వడివడిగా అడుగులు వేయుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
6: వెదురు వేణువు కావాలంటే గోష్ఠి కార్యక్రమం విన్నారు. సమన్వయకర్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.

0: ఏం చెప్పినా కొత్తదనం, ఎప్పుడు విన్నా అదే తీయదనం. బాబా పలికే అమృతప్రాయం శ్రోతలను ప్రేమామృతంలో ముంచెత్తే భగవాన్ శ్రీ బాబాగారి మరొక దివ్యోపన్యాసం ఇప్పుడు మీకోసం.
1: లోకమందు పెక్కు భీకర కృత్యము, లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణంబు అరుగవలయు. లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణము నరయవలయు. స్వార్థరహితమైన స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత, స్వార్థరహిత ప్రేమ సేవ సన్నగిల్లుట చేత వివిధ వాంఛలన్నీ అధికమయ్యే. స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత అఖిల వాంఛలన్నీ అధికమయ్యే. ప్రేమస్వరూపులారా, అమూల్యమైన కాలమును అర నిమిషమైన కూడా నువ్వు వృధా చేయరాదు. నమ్ముకొను జీవన్ని, జీవము సత్యమని తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించటం చేత మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు. అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. సేవ ఒక పదువైన కత్తి వంటిది. ఈ కత్తి యొక్క సంగతి చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి యొక్క చేతి అందే ఉండినప్పుడు ఇది గొప్ప ఉపకారము గావిస్తుంది. కాని కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వాని చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది. కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వ్యక్తి కార్యములను దీన్ని వినియోగ పెట్టుకోవాలి, దీనిని ఏ రీతిగా పట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. కర్మ కూడాను అంతే. ఈ కర్మను మనం ఏ విధంగా ఉపయోగపెట్టాలి, ఏ సమయ సందర్భములందు దీనిని సద్వినియోగం చేయాలి, దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి. కర్మతత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించటం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది. కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మవిచారణ జరపాలి. దీనికి ప్రధానమైనటువంటి గుణములు దయ, వినయము, త్యాగము. ఇట్టి గుణములు ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవయందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించగలడు. అహంకారము చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవను చేయలేడు. అహంకారము చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు. అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు. ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా గడుపుతాడు. కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు. ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సందేహములే. ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు. తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు? తనను నమ్మక ఇతరులను నమ్మలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సేవను ఏ రీతిగా సాగించగలడు? కనుక మొట్టమొదట సేవలో పాల్గొనటకు ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి. ఆడంబరమైన వృత్తులకు సమాధి కట్టాలి. అభిమానాన్ని ఆవల నెట్టాలి. సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము. అహంకారం పోయినప్పుడే వినయం ప్రాప్తిస్తుంది. వినయవంతుడే సమాజ సేవలో పాల్గొనటకు అధికారి అవుతాడు. కనుకనే ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యశక్తి ఏకత్వమైనటువంటిది అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఏకాత్మ భావన లేనంత వరకు కూడాను మానవుడు ఈ సేవకు అధికారి కాలేదు. సేవకుడు కాక నాయకుడు కాలేడు. ఈనాడు సేవా విధానమును గుర్తించలేనటువంటి వ్యక్తులే నాయకులు కావటం చేతనే లోకం ఈ విధమైనటువంటి అల్లకల్లోలములకు ఆలవాలమైంది. ప్రాచీన కాలము నుండి పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి త్యాగమునకు యోగమునకు కర్మలు ఎందుకు అనేక త్యాగములు కలిపి తమ యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కోటానుకోటగలరు. కానీ దినదినమునకు ఇట్టి త్యాగతత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది. సేవాతత్పరులు అనేటువంటి వారు కరువు అయిపోయారు. సేవ అనేటువంటి పేరుతో తమకు తాము మోసం చేసుకుంటున్నారు. సేవ అనేటువంటి పదం రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది. తనను తాను మరచి దైవత్వం యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం. ఎవరికో పరులకు సేవ చేస్తున్నారనేటువంటి భావము మనలో ఏమాత్రము ఉండరాదు. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క భావము చేత త్యాగము చేత సేవలు సలపాలి. అయితే అలాంటి త్యాగభావము చేత సేవలు సలిపేటువంటి వ్యక్తులు ఎంతమంది గలరు? లేకపోలేదు. ప్రాచీన కాలము నుండి భారతదేశమును అనేక విధములుగా ఆదుకొని దానికి త్యాగమును చేసి జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉంటూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి. అలాంటి సేవాతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మార్గమునందే మనం ప్రవేశించినప్పుడే మనం తలపెట్టినటువంటి మనము ప్రయత్నించేటువంటి ఈ కార్యములో ఆశించిన ఫలితాన్ని మనం అందుకోగలము. పల్లెల యొక్క సేవ చాలా ప్రధానమైనటువంటిది. ఏ అనుకూలములు లేక అనేక కష్టములకు నష్టములకు గురి అయి ఆరోగ్యములు చెడుకొని తమరు కేవలము ఒక అనాధార స్థితిలో ఉంటుండేటువంటి సమయంలో వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచటము ఇది అత్యవసరము. ఈ యొక్క సేవలలో వారికి సహాయపడుటకు మనకు మొట్టమొదట మన గుణములను మనం చక్కదిద్దుకోవాలి.
2: బట్ వన్ థింగ్ వి హావ్ టు రిమెంబర్ ఇస్ వి హావ్ టు మేక్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఆల్ రైట్.
1: నీతి నిజాయితీలు ఎలాంటివి అని మొట్టమొదట మనం గుర్తించాలి. దేశమునకు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేశమంటే కేవలం మట్టి కాదని మానవులని భ్రమించాలి. మానవులకు స్వల్ప సేవనే మాధవ సేవగా మనం భావించాలి. ప్రాచీన కాలము నుండి కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ఋషులు, మునులు, పెద్దలు, రాజులు ఇలాంటి సేవలో పాల్గొంటూ వచ్చారు.
3: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక

0: కనుక ఇట్టి పవిత్ర విచిత్ర చరిత్రతో కూడినటువంటి యొక్క భారతీయులమని అనిపించుకుంటూ, ఈనాటి భారతీయులు పై చెప్పినటువంటి ఏ విషయమును కూడాను సరితూగలేనటువంటి వారిగా తయారవుతున్నారు. వాకాడంబరమైనటువంటి యొక్క ప్రచారముల చేతను, ప్రబోధల చేతను మనము కేవలము మిన్నయని భావించుకుంటున్నామే కాని, ఈ వాకాడంబరమైనటువంటి యొక్క ప్రబోధలను మనం కట్టి పెట్టాలి. ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాల చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు. నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క భావం చేత మనము క్రియల్లో పాల్గొనాలి. సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్, ఇది మనం ఆచరించి వారికి ప్రబోధించాలి. కానీ ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము. భారతదేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని లేక ప్రచారం కాని ప్రధానం కాలేదు. ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్నే మార్చవచ్చు. కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు, కానీ క్రమక్రమేణా ఇది పతనమునకు మార్గం అవుతుంది. భవిష్యత్తును లక్ష్యంలో ఉంచుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యం కూడాను తాత్కాలికమైనటువంటి తృప్తితో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. ఈనాటి తాత్కాలికమైనటువంటి సేవలన్నీ కూడాను కేవలం దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లన్నీ ఉంటాయి చూడండి, బుస్సను పైకి పోవటం, తస్సను దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవల్లో మనం ఏనాటి కూడాను ఫలితాలు సాధించలేము. మనం ఈనాడు నంబర్స్ వేసుకుంటున్నాం, అంతా క్వాంటిటీ క్వాంటిటీ, 20,000, 30,000, 40,000, 5,000, 6,000 గ్రామాల సేవ చేస్తున్నామని. ఈ క్వాంటిటీని మనం చూడకూడదు. ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా మూల పెట్టాలి. ఆచరణ రూపమైనటువంటి క్రియలో మనం నడుము కట్టాలి. ఇన్ని గ్రామములు అన్ని గ్రామములు అనేటువంటి యొక్క నంబరే మనం మర్చిపోవాలి. ఎంత చేతనైతే ఎంత శక్తి ఉంటే అన్ని గ్రామాలకు మనం చేస్తూ పోవాలి. కానీ ఇంతకాలం కూడాను సేవలు జరుగుతూనే ఉన్నాయి, అది సంతోషించవలసినటువంటి విషయమే. కానీ దానితో అంత తృప్తి కలగటం లేదు. మనం కేవలం కరెస్పాండెన్స్ కోర్సును మాత్రమే అనుభవిస్తున్నాము. మేము ఇన్ని గ్రామాలు చేశాము, ఇక్కడి నుంచి కరెస్పాండెన్స్, మనం ఇన్ని గ్రామాలు చేయాలని అక్కడి నుంచి కరెస్పాండెన్స్, ఈ కరెస్పాండెన్స్ కట్టి పెట్టాలి. కేవలం సేవలు చేస్తున్నామంటే మన కండు మాత్రమే కాదు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు, వేల కన్నులతో చూసేటువంటి వారున్నారు జగత్తులో. మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇదే మనం చేయటము. ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగేట్టుగా మనం చేయాలి. మొట్టమొదట సాయి సంస్థల లోపల ఈ వాడా ఆడంబరాన్ని కట్టి పెట్టాలి. మాట్లాడేటువంటి వాడు పని చేయడు, పనిచేసేటువంటి వాడు మాట్లాడు. కనుక ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు పని చేయని వాళ్లే. ఏదో ఈనాడు నాకు ఒక ఉపన్యాసం ఉందనేది, దాన్ని ఒక కంఠస్థం చేసుకునేది, అక్కడిది ఇక్కడిది తీసుకునేది, మైక్ లో వచ్చి చెప్పేది, ఇదే మనం చేయవలసిన సేవ. ఈ పని టేప్ రికార్డు కూడా చేస్తుంది. మనం టేప్ రికార్డు కాదు, ఆదర్శమైన టైప్ రికార్డులు, ఆదర్శాన్ని మనం అందించాలి. ఈ విధమైనటువంటి సేవల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి సేవకుడు. ఫలితం కోసం సేవ చేసేటువంటి వాడు పనివాడు అవుతాడు కానీ యజమానుడు కాదు. కనుక ఏ ఫలాన్ని కూడా మనం ఆశించకుండా పనిలో ప్రవేశపెట్టాలి. కనుక మనం ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి భావం చేత, నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మనము సేవకులం, ఈ భావాన్ని మాత్రం మరవరాదు. ప్రతి మానవుడు కూడా సేవకుడే. ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు, ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు, ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు, బిడ్డకు తల్లిదండ్రులు ఉంటారు. వీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ, గురువు సేవ చేసేటువంటి వాడు శిష్యుడు, శిష్యుని సేవ చేసేవాడు గురువు. శిష్యుడు లేకపోతే గురువు అనేటువంటి సార్థక నామమే ఉండదు. కనుక శిష్యుడే లేకపోతే గురువుకు లేదు, గురువు లేకపోతే శిష్యుడే ఉండడు, తండ్రి లేకపోతే కొడుకు లేడు, కొడుకు లేకపోతే తండ్రి కాడు. ఈ విధంగా విచారం చేస్తే అందరు కూడా సేవకులే, ఒకరికొకరు సేవకులు. జగత్తంతా కూడా సేవక భావంలోనే నిండి ఉంటున్నది. ఈ భావాన్ని మనం హృదయంలో మొట్టమొదట భద్రం చేసుకోవాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం రావటము పరోపకారం కోసమని. ఏమిటి ఆ ఉపకారము? వారికి చేతకానటువంటిది మనం చేసి పెట్టడం. ఈ విధమైనటువంటి సేవ ఎందే మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. ఈ సేవాభావం చేతనే మానవుడు ఉన్నతోన్నత స్థితిని అందుకుంటాడు. కనుక మనము నిజముగా ఫలితాన్ని ఆశించి సేవ చేయరాదు. ఈ ఫలితమును ఏనాడు మనము త్యాగం చేస్తామో ఆనాడే మనలో సేవాభావం అభివృద్ధి ఉంటుంది. మన స్టేట్ ఒక్కొక్కటి ఒక్కో స్టేట్ గా ఉంటుండాలి. రాష్ట్రము, ఈ రాష్ట్రంలో అనేక పల్లెలు ఎందు సేవలు చేశారు. ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నామనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి. మీకు మీరు సేవ చేసుకుంటున్నామనేటువంటి విశాల భావాన్ని మీరు అనుభవించాలి. ఎవరికి ఏమి అనానుకూలం చేసినా కానీ తనకు తాను అనుకూలమైనట్టుగా భావించాలి. ఆ విధమైనటువంటి సేవలో మీరు పాల్గొని ఇన్ని అన్ని అనేటువంటి నంబర్లు మీరు విసర్జించి ఇది నా కర్తవ్యము అనేటువంటి దీంట్లో మీరు పాల్గొనాలి. కనుక ఈ మున్ముందు ఈనాడు వర్క్ షాప్ అని ఒకటి స్టార్ట్ చేశారు. కేవలము మనము షాప్ అంటే ఒక షో చేసేటువంటిది షాప్. ఈ వర్క్ ను మనం షో చేయరాదు, హృదయంతో అనుభవించాలి. యువకులైనటువంటి మీరందరూ కూడా ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి. దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు. దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరము గావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి. ఇంక పైన ప్రతి విలేజ్ కూడాను ఒక పల్లె కూడాను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు విజిట్ చేయాలి. తాను బాధ్యత వహించడం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి వీలవుతుంది. అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి. స్థాయి కేవలం క్వాలిటీని కోరుతున్నాడు కానీ క్వాంటిటీని కోరటం లేదు. కనుక మనం మున్ముందంతా కూడాను ఉత్సాహ ప్రోత్సాహంతో అందులో పాల్గొని తగినటువంటి యొక్క ధైర్య స్థైర్యముల చేత దీన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి. సాధన కూడా కావలసినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి. జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము. కానీ దీనికి పునాది అయినటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపంలో ఏమి మనం సాధించగలం? మొట్టమొదటి సద్గుణాల్ని మనం పెంచుకున్నప్పుడే సాధనలో ఒక మనకు తగినటువంటి యొక్క స్థాయిని మనకు కుదురుతుంది. ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని నీ ఏమాత్రం కూడా పొందలేవు. కర్మ, మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి వలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం చేతనే ఆనందం మనం అనుభవిస్తాం. చిత్తశుద్ధి కలగక ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది? కనుక ఈనాడు మనము కేవలము ఒక సంకుచితమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశిస్తున్నాం. మనం విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్క అధికారి కూడాను నేను ఈ సత్యసాయి సంస్థలో చేరినందుకు నేను ఏమి చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను నా తృప్తిగా నేను చేస్తున్నానా లేదా అని తమకు తాము పరీక్షించుకోవాలి. కేవలం ఇలాంటి కాన్ఫరెన్స్ టైంలో మాత్రం అందరూ అటెండ్ అయిపోతుంటారు, తరువాత వాళ్ళ ముఖాలే కనిపించవు. కనుక ఇలాంటి ప్రవర్తనలో మనం అధికారులను చెప్పుకోవటం సిగ్గుచేటు. నాకు సంస్థలన్నీ నిలిచిపోయినా నాకు సంతోషమే, కానీ ఇలాంటి ప్రవర్తనలు మాత్రం నాకు ఇష్టం లేదు. క్రమక్రమేణా ఇవన్నీ కూడాను సాయికొచ్చి చేరుతుంటాయి. కనుకనే ఇది నా బాధ్యతగా ఉంటుండాలి. ఈ చెప్పడం నా కర్తవ్యము. మనం చేసే సాధనంతా కూడా మన యొక్క ధన్యత కోసమే. కనుక ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో మనం ప్రవేశపెట్టాలి. సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరేం చేశారు? నీవు చేసింది నువ్వు చెప్పు చూద్దావు, ఏమీ చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయికి చేసిండేటువంటి పని ఏమిటి? సాయికి చేయక సాయి నుంచి నీవు ఫలితాన్ని ఏ రీతిగా నువ్వు పొందగలవు? ఒక షాప్ దగ్గరికైనా పోయి దానికి చెల్లించవలసిన మూల్యం చెల్లించినప్పుడే దాన్ని అందుకోవాల్సిన వస్తువును మనం అందుకోగలుగుతాం. ఆ మూల్యాన్ని చెల్లించక పదార్థాన్ని అందుకోవాలంటే ఇది ఎంత స్వార్థము? సాయి ఆశించినటువంటి యొక్క నిస్వార్థమైన సేవలు నువ్వు చేయి, నీకు సర్వమును సాయి అనుగ్రహిస్తాడు. నీవు చేయవలసింది నీవు చేయక సాయి నుంచి పొందడానికి సిద్ధంగా ఉంటుంటే ఏ రీతిగా లభిస్తుంది అది? నీవు సంపాదించినటువంటి ధనం నిజం కాదు, నిజమైనటువంటి ధనం దైవానుగ్రహమే. అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాల కూడా త్యాగం చేయాలి. సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు. కనుకనే ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే. మీకు తెలుసు అందరికీ, ఇట్టి సాంబార్ చేసుకున్నామనుకోండి తినాలని, ఈ సాంబారుకు చక్కని బెంగళూరు నుంచి అప్పటికప్పటికి ఫ్రెష్ కూరగాయలు తెచ్చిపెట్టుకున్నాం, మంచి బేడలు వేశాం, కొత్త చింతపండు కలిపాము, ఇంకా ఆ సాంబార్ తగినటువంటి సామాన్లంతా కూడా వేసినాము. కానీ ఆ సాంబారు ఇడ్లు తిన్నాము, కడుపులో తిప్పింది. అన్నీ కృతవేనే, అన్నీ చాలా ఉత్తమమైనటువంటివేనే, కానీ కడుపులో తిప్పడానికి కారణం ఏంటి? మనం వండిన పాత్రలో కళాయి లేదు. మనము చక్కగా ధ్యానం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, భజన చేస్తున్నాము, రాగతాళాలతో ఇవన్నీ కూరగాయలు ఉప్పు పులుసు కారం మాదిరి అన్ని తయారు చేసుకున్నాము. ప్రేమ అనేటువంటి పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయమే లేకపోతే ఇదంతా పాయిజన్ అయిపోతుంది. మొట్టమొదట హృదయం లోపల ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోవాలి. ప్రేమ లేక ఏమి చేసినా కానీ అది నిరుపయోగమైపోతుంది. ప్రేమ స్వరూపులారా, స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మీరు ఏమాత్రమో బాధపడకూడదు. నిజముగా మనలోని దోషములు చెప్పేటువంటి వాడే నిజమైన గురువు. మన దోషాలన్నీ కూడా కేవలం కప్పిపుచ్చినటువంటి వాడే మహాద్రోహి. కనుక మనకు హితముగా మీరు భావించాలి. దోషాలంతా కూడా దూరం చేసుకోవాలి. ఇంకా ముందైనా కూడా దోషరహితమైనటువంటి చిత్తులు కావాలి. ఈ యొక్క సేవా విషయం చాలా ఉత్తమమైనటువంటిది. ఈ వేసినటువంటి ప్లాన్ అంతా కూడా చాలా సక్రమమైనటువంటిది. కానీ జరపవలసినటువంటి వారు చక్కగా జరపాలి. ఇందులో ఎవరు ప్రధానమంటే అందరు కూడా దీనికి ఆధారమే. అందరి ఎందుకు కూడా ఒక విధమైనటువంటి కోఆపరేషన్ అంటారు. దాని చేరిక ఉండినప్పుడే ఇది సరైనటువంటి జరుగుతుంది. వరల్డ్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్, డిస్టిక్ ప్రెసిడెంట్స్, డిస్టిక్ కన్వీనర్స్, సేవాదళం వాళ్ళు, సేవా సమితి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోవాలి. ఈ కోఆపరేషన్ తో, ఈ ఐకమత్యంతో మనం పనిచేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం. ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది. ఇంకా మన పని ఏమీ చేయలేము మనం. కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని, ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా, శక్తిహీనం కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి. ఇది నిజమైనటువంటి సాధన. మన జపము, ధ్యానము, యోగము, యజ్ఞము అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి. విధములైనటువంటి మార్గం నందు సేవ చాలా ఉత్తమమైనటువంటిది. కనుకనే ఈ సేవాభావం చేతనే దైవానుగ్రహాన్ని అందుకుంటకు అర్హులమవుతాం. సేవ చేయకుండా కేవలము ఒక విధమైన మాటల చేత కాని, ఉపన్యాసాల చేత కాని కాలమును వ్యర్థం చేయకూడదు. సేవ చేసేటువంటి వాడు ఉపన్యాసం చెప్పినప్పుడే దాన్ని చక్కగా హృదయానికి అత్తుకుంటుంది. కేవలం మాత్రం చేయక ఉపన్యాసంలో హీరో మాదిరి వచ్చి కూర్చుంటే దీనివల్ల జీరో అయిపోతుంది. కనుక మనకు మనం ధన్యులు కావాలి. మేము తరించాలి. నేను సరి అయినటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలి. ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా తయారు కావాలనుకుంటే నిస్వార్థమైన, నిర్మలమైన, నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి. ఎవరికి వారు ప్రతి దినం కూడాను ఆత్మ విచారణ సల్పుకోవాలి. నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి. తనకు తనకే తృప్తి లేనటువంటి వాడు ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు? కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అత్యవసరము. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు పూర్వము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం కలగాలి. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ త్యాగము చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ దిక్కుతుంది. మనం అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన సత్యసాయి సంస్థల యందు, ఏ సంస్థ అయినా కాని, అహంకారము, ఆడంబరము, అభిమానము ఈ మూడు ఉంటే మనం పనిచేయలేము. ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరి అయిన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు. కనుక స్వామి చెప్పినటువంటి విషయములంతా కూడాను మా మంచి కోసమనేటువంటి భావమును మీరు తలంచుకుని, తద్వారా జరిగిపోయినటువంటి వంతా మరచి రాబోయేటువంటి ఒక జీవితానికి తగినటువంటి ఆదర్శంగా మీరు నిరూపించాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మీరింతవరకు ప్రేమామృతం శీర్షికన భగవాన్ శ్రీ బాబావారి దివ్యోపన్యాసాన్ని విన్నారు. 24 గంటల రేడియోసాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియోసాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారి సందేశం వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలకు మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి సహకారం చేతే మేము 5 ఏళ్లుగా ఈ స్ట్రీమ్ ని చేయగలుగుతున్నాం. చాలా మట్టుకి మీ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇవాళ లైవ్ ప్రోగ్రామ్స్ లో 5th anniversary సెలబ్రేషన్స్ కి దాదాపు 145 మంది పైన శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, మిగతా ప్రదేశాల నుంచి విచ్చేశారు. ఇవాళ పొద్దున 6 గంటలకు మొదలెట్టిన ప్రోగ్రామ్ లైవ్ రాత్రి 10 గంటల దాకా ఉంటుంది. దీని ఫీడ్బ్యాక్ కింద మీకు ఏది నచ్చిందో, అది కాకుండా ఏది సరిగ్గా మీకు అందుబాటులో అవ్వలేదో, క్లియర్గా రాలేదో, వాటి గురించి మీరు మాకు చెప్తే మేము దానికి రెమెడీ చూసుకుని ఏ విధంగా మార్చాలి అని చెప్పి మేము ముందుకెళ్ళడానికి కుతూహలంగా ఉన్నాం. ఈ 5వ సంవత్సరం అయ్యాక రివ్యూ చేసినప్పుడు ఫ్యూచర్లో మేము ఎటువంటి నూతన ప్రోగ్రామ్స్ ఉంటే శ్రోతలకి స్వామివారి మెసేజ్, స్వామివారి టీచింగ్స్ క్లియర్గా అర్థమయ్యి ఏ విధంగా వాళ్ళ నిత్య జీవితంలో ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఏ విధంగా పాటిస్తే వాళ్ళ జీవితం సార్థకం చేసుకోగలరు, ఆ ఉద్దేశం పెట్టుకుని కొంతమంది పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేశాం, వాళ్ళేమో ఒప్పుకున్నారు మన రేడియో సేవ తెలుగు స్ట్రీమ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని న్యూస్ సిరీస్ మొదలెట్టి వాళ్ళు పర్సనల్ గా ఏ విధంగా స్వామివారి టీచింగ్స్ మెసేజెస్ ప్రాక్టీస్ చేశారో, దాని ప్రకారం వాళ్ళు ఏం నేర్చుకున్నారో, ఏ విధంగా వాళ్ళు బాగుపడ్డారో అది వాళ్ళు చెప్తారు. ఆ విధంగా మనం విని ఓ ఈ విధంగా మనం పాటించవచ్చు, ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈ సాధక బాధకాలు వచ్చినా ఈ విధంగా చేస్తే మన జీవితం బాగుపడుతుంది, మన పిల్లల జీవితం బాగుతాయి, ఆ విధంగా మీ అందరికీ అందుబాటులో వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం. మీ అందరికీ ఎటువంటి టాలెంట్ ఉన్నా మీ అందరు కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు ఆపర్చునిటీగా 3 మంది స్టూడియోస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ లో. మీరు అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మీరు చూసారు కదా మన వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిల్లో మీరేం ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేయాలని మీకుందో అది వాళ్లతో సంప్రదిస్తే వాళ్ళు మాతో మాట్లాడతారు, మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాము, మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మళ్లీ మీకే తెలిసేలాగా మేము బ్రాడ్కాస్ట్ చేయడానికి కోసం ప్రయత్నిస్తాం. లాస్ట్ 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా ఒక కొత్త ప్రాజెక్ట్ సెంట్రల్ ట్రస్ట్ తీసుకున్నారు, దాన్నేమో శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్ అని చెప్పంటారు. ఆ కొత్త బిల్డింగ్ లో 4 రకాల ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం, స్వామివారి వీడియోలు, ఆడియోలు, పిక్చర్స్, స్వతహా రాసిన చాలా పుస్తకాలు దొరికి మనకి తెలిసిందంతా ఏంటంటే ఇప్పటిదాకా వాహినులు ఒకటి గురించి తెలుసు మనకి, అవి కాక ఇంకా చాలా చాలా రాశారు. మిగతా వాళ్ళ గురించి మీకు తెలిసి ఉంటుంది, కొంతమందికి ఏమో స్వామి పర్సనల్ గా ఉత్తరాలు రాశారు అవే వినుంటారు. మీ అందరు చూడనివి మన అందరికీ కూడా ఇంకా అర్థం కాలేంది కూడా వాటి గురించి స్వామివారు రాసి ఉంచారు. ఇవన్నీ కన్వర్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము చేద్దామని చెప్పి సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళేమో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు ఇచ్చారు. ఈ విధంగా స్వామివారు చెప్పిన ఉన్నాయి మన దగ్గర, స్వామివారి వీడియోలు ఉన్నాయి, వాటితో కలిపి ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పెట్టి మీ అందరికీ ఈజీగా స్వామివారి ఫిలాసఫీ, స్వామివారి మెసేజ్, స్వామివారి టీచింగ్స్ ఏ విధంగా మీరు పర్సనల్ లైఫ్ లో ప్రాక్టీస్ చేయగలరో అవన్నీ మీ అందరికీ అందజేద్దామని చెప్పి మేము ఉత్సాహంగా ఉన్నాం. మొన్న అమెరికా వాళ్ళు పిలిస్తే అక్కడ తిరిగినప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది నన్ను కాంటాక్ట్ చేసి మేము కూడా ట్రాన్స్లేట్ చేయగలం, ట్రాన్స్క్రిప్షన్ చేయగలం, ఈ విధంగా హెల్ప్ చేయగలం ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇదే విధంగా ఇతర దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో సమితి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, సమితి ఇన్ఛార్జ్గా లేదా స్టేట్ ప్రెసిడెంట్గా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరిమో 10,000 మంది మాకు ఉత్తరాలు రాయడం మొదలెడితే ఇక్కడ మేము చూసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసం కొంత రకంగా అటు పక్క నుంచి ప్రాసెస్ చేసుకుని మాకు వచ్చేసరికి మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి మేము మీకు అవకాశం కల్పిద్దామని చెప్పి ఈ అవకాశం ద్వారా కూడా మీరు సేవ కింద చూసి మీ జీవితాలని సార్థకం చేసుకోవచ్చు. అందుకోసం మేము రాలేకపోతున్నామే పుట్టపడితే సేవ చేయలేకపోతున్నామని చెప్పి అనుకోకుండా ఈ విధంగా కూడా మీ అందరికీ ఒక అవకాశం కల్పిద్దామని చెప్పి మా ఉద్దేశం ఉంది. సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళేమో మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకోసం విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. మీ అందరికి కూడా కొద్ది నెలల్లో అన్ని డీటెయిల్స్ మీకు తెలియపరుస్తాం. సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ కానుకగా స్వామి ప్రసంగాల్లో ఆణిముత్యాల్లా మెరిసే పద్యాలతో కూర్చిన కార్యక్రమం ప్రకృతితో సహజీవనం ప్రసారం చేయబోతున్నాం. సమర్పణ తిరుపతి రేడియో సాయి బృందం. ఇందులో వ్యాఖ్యాతలుగా శ్రీ డాక్టర్ హరిప్రసాద్ శర్మ, శ్రీ ఓఎస్సి బోస్, డాక్టర్ వి శకుంతల, శ్రీమతి దేవసేన పాల్గొంటున్నారు. వాద్య సహకారం శ్రీ బివి అరవింద్, పద్యాలాపన శ్రీ ఫణీంద్ర గారు. ప్రకృతిలో సహజీవనం కదంబ కార్యక్రమం.

ఎతుకుదువు దేవుని ఎల్ల ఎడల మెదడు చెడిపోవ కస్తూ

0: వెతుకులు ఉద్యముని వెర్రివాడా.
1: ఆత్మవత్ సర్వభూతాని, తన నాభిలోనే పరిమళభరితమైన పదార్థం ఉందని తెలుసుకోలేని కస్తూరి మృగంలా ఆత్మగతుడైన భగవంతుని కోసం వెతకటం వెర్రితనం అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి. దృష్టి సంకుచితం కాకుంటే సర్వత్రా దేవుణ్ణి చూడవచ్చంటారు.
2: ప్రకృతి యొక్క సత్యస్వరూపాన్ని ఒక్కసారి మనం విశాలమైనటువంటి దృష్టితో మనం చూడటానికి ప్రయత్నించాలి. కేవలం నేరో మైండ్, సంకుచితమైనటువంటి దృష్టితో మనం చూడకూడదు. కన్ను ఒక్క ఇంచు కూడా లేదు, కానీ అంత చిన్న నేత్రము ఎంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుందో చూడండి. ఈ కన్ను కూడాను నీకు అంత చక్కని సుబోధ చేస్తుందా? అది మరే పిచ్చివాడా, నేనింత చిన్నగా ఉంటుండి ఇంత విశాలమైన జగత్తునంతా చూస్తుంటే నీ మనసు సంకుచితంగా తీసుకుంటున్నావు, ఎంత వెదివాడరా అని నిన్ను విమర్శిస్తూ ఉంటుండాలి. కనుక మనము హృదయాన్ని, ఒక మానసిక తత్వాన్ని విశాలం గావించుకోవడానికి తగిన కృషి చేయండి. మన చిత్తమును భగవంతునికి అర్పితం గావించడానికి తగిన కృషి చేయండి.
3: మహర్షులు, మహాత్ములు ఆ విధంగానే దైవాన్ని దర్శించి ద్రష్టలయ్యారు. జీవం మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో, ప్రకృతిలో దైవాన్ని చూడాలని బోధించారు. సూర్య చంద్రులని, రాయిలో శివుడిని, వృక్షంలో అశ్వత్థ నారాయణుడిని, వానరంలో మారుతిని, నీటిలో గంగమ్మను, ఇలా అన్నిటా దైవమున్నాడనే విశ్వాసంతో ప్రజలు వాటిని ఆరాధించారు. ఆ భక్తిభావనే వారిని ప్రకృతి ఒడిలో ప్రకృతితో సహజీవనం చేయడానికి ప్రేరేపించింది. అదే స్ఫూర్తితో అవసరాలకు మించి ఆశపడకుండా కోరికలను అదుపులో ఉంచుకుని కందమూలాదులే మృష్టాన్నంగా కలిగిన దానితో సంతృప్తిగా జీవించారు. స్థానిక పర్యావరణానికి అనువైన జీవన విధానాన్ని అనుసరించారు. ఉత్తర ధ్రువ ప్రాంతంలో మనిషి మంచు ఇటుకలతోనే ఇళ్లు నిర్మించుకున్నాడు. జపాన్ ప్రజలు తరచూ సంభవించే భూకంపాలకు తట్టుకునేలా ఇళ్లు కట్టుకోవడం నేర్చుకున్నారు. కాని రజోగుణ ప్రకోపంతో తలెత్తిన నాది నీది అనే భావన స్వార్థలోభాలుగా అభివ్యక్తమై ప్రకృతి వనరుల దుర్వినియోగం మొదలైంది. ఆధ్యాత్మికం నుంచి దృష్టి భౌతిక విషయాలపైకి మళ్లి ప్రకృతిని శాసించాలనే కోరిక బలీయమైంది. ఆ ప్రయత్నంలో మానవ జాతికి, ప్రకృతికి వినాశకరమైన ఆవిష్కరణలు కూడా వచ్చాయి. అందువలనే ప్రకృతిని ఆదర్శంగా పెట్టుకుని జీవించాలంటారు బాబా. బ్రతికినన్ని నాళ్లు ఫలమిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను, త్యాగభావమునకు తరువులే గురువులు అని చెప్తూ ప్రకృతిని మించిన గురువులేడంటారు బాబా.

0: అయినా దృగ్గోచరమైన విశ్వము, దేహము, తత్సంబంధమైన సుఖ సంతోషాలే శాశ్వతమనే మాయలో పడిన మనిషి విలువలను మరిచాడు. మనిషి కూడా సృష్టిలో భాగం, కాని సృష్టిలో లభించేవి తన అవసరాలు తీర్చేవే కాని తన అత్యాశను తీర్చడానికి కాదని మనిషి తెలుసుకోలేకపోయాడు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకోవడం కోసం కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించాడు. సహజ వనరులు జంతు వృక్షజాతులు హరించిపోవడానికి కారణమవుతున్నాడు. సువిశాలమైన అడవులు బంజరు భూములుగా మిగిల్చాడు. ఆవాసాల కోసం పంట భూములు చెరువులను ఆక్రమించాడు. ప్రతి ప్రాణికి సృష్టిలో తనదైన పాత్ర ఉంది. అయినా మనిషి స్వార్థానికి అనేక జంతుజాతులు అంతరించిపోయాయి, అంతరించిపోతూనే ఉన్నాయి. ఫలితంగా ప్రకృతి సమతుల్యం దెబ్బతింది.
1: సునామీలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతితో చలగాటం ఫలితమేనని స్వామి బోధిస్తారు.
2: నేచర్ కూడాను అనగా సహజమైనటువంటి సృష్టి కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి. ఈ నియమములే లేకుండా ఈ సృష్టి కూడాను సక్రమంగా జరగలేదు. ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి మార్గములు ఇవి వైజ్ఞానికులు అనుసరించడం చేతనే సృష్టికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు, ప్రమాదములు సంభవిస్తూ వస్తుంది. గ్లోబ్ లోపల అనేక రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా ఉంటుంటాయి. ఒకవైపున ఆనకట్టలు కట్టి నీరు నింపుతూ వస్తే ఆ వైపున కొంతవరకు భారం ఎక్కుతుంది, రెండో వైపున కొంచెం పైకి తేలుతుంది. ఈనాడు ప్రపంచంలో భూకంపములు రావడానికి కానీ అనేక విధములైనటువంటి ఒక పంచభూతములు అనగా శబ్దస్పర్శలు, పరసగంధాదులు మలినము కావడానికి కానీ దీనికంత కారణం ఎవరు?
0: ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ ఉన్నవే, కానీ అవి నిర్మాణాత్మకమైనవి. జీవం జనన మరణ చక్రానికి లోబడినది. వినాశమైన దానిలోంచే కొత్త జీవం పుట్టుగా సృష్టిలో సహజం. భూకంపాలతో భూగర్భంలో కలిసిపోయిన వృక్షాలే బొగ్గుగా మారితే సకృత్తుగా బొగ్గు వజ్రంగా రూపుదిద్దుకుంటోంది. మానవ కల్పితమైన జల వాయు కాలుష్యం పర్యావరణానికి, మానవజాతి మనుగడకు తీవ్ర హాని కలిగించేదే కాని నిర్మాణాత్మకమైనది కాదు. కర్బన ఉద్గారాలతో భూగోళాన్ని అతినీల లోహిత కిరణాల నుంచి కవచంలా సంరక్షించే ఓజోన్ పొర కర్బన ఉద్గారాలతో తూట్లు పడింది. ఫలితంగా భూతాపం పెరిగి అతివృష్టి, అనావృష్టికి దారితీస్తోంది. ఆహారోత్పత్తి తగ్గుతోంది. తాగునీరు కరువవుతోంది.

మన పూర్వీకులు జరిపిన యజ్ఞయాగాదుల ఫలితంగాను, ఇంటింటా పూజించిన తులసి మొక్కల వలనను భోజన పొర పరిపుష్టమయ్యేది. వాటిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు కూడా ఆ సత్యాన్ని నిర్ధారించారు. విస్మరించిన ఆ సనాతన సంప్రదాయాలను పునరుద్ధరించవలసిన అవసరాన్ని స్వామి చాటి చెప్పారు. అంతకుమించి ప్రకృతితో మమేకమై ఒదిగి ఉన్నప్పుడే జాతికి మనుగడ అంటారు బాబా.

అంతేగాక విశాల విశ్వంలో తాను ఎంత అల్పప్రాణో తెలుసుకుని విశ్వరచనలో దైవం తనకు నిర్దేశించిన పరిధిలో మసలుకోవడమే మానవ సంక్షేమానికి మేలని ఎదవ పలుకుతారు.

తోటి మనిషి పట్ల ప్రేమ, సాటి మనిషికి సహాయపడే గుణము, సేవా దృక్పథాలే మనిషికి శ్రీరామ రక్ష. కాని అల్పజీవి అయినా చీమలకున్న పాటి సంఘీభావం కూడా మనిషికి లేకపోవడం చిత్రమని ఆవేదన వ్యక్తం చేస్తారు.

వ్యష్టి కాదు, సమిష్టి అనేదే సృష్టి నియమమని చీమలు తేనెటీగలు మనకు బోధిస్తున్నాయి. స్వార్థం పెరిగిన మనిషి ఆ నియమాన్ని ఉల్లంఘించడం అనర్థానికి హేతువవుతోంది. జాతి కుల మతాల ప్రాతిపదికన చీలికలకు దారితీస్తోంది.

0: స్వామి పలుకులు నిత్య సత్యాలు, మానవ జాతికి శిరోధార్యాలు. జయ సాయిరాం.
1: ప్రకృతితో సహజీవనం కార్యక్రమం విన్నారు. దీని సమర్పణ తిరుపతి రేడియో సాయి బృందం. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: గ్రామీణ జనజీవన పునర్నిర్మాణోద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి యువత సేవలు. 2003 అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సాయి సేవకులు, ముఖ్యంగా సాయి యోజనులు వేలాది సంఖ్యలో ప్రశాంతిధామని పదసన్నిధికి చేరుకున్నారు. ఇంతకాలం మీరు గ్రామాలకు వెళ్లి తాత్కాలిక సేవలు చేసి వస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక సేవల వల్ల గ్రామస్తులకు ఏమీ ప్రయోజనం కలగదు. గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శాశ్వత సమస్యలకు పరిష్కారం అందించే సేవల్ని మీరు చేపట్టండి. ఎక్కువ కాలం మనగలిగే గ్రామీణాభివృద్ధి సేవలు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు గ్రామీణులకు ప్రయోజనకరంగా ఉండే సేవలపై మీ దృష్టి కేంద్రీకరించండి అని సెలవిస్తూ తమ అపార కృపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థలపై ప్రసరింపజేస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. ఆ విధంగా దీర్ఘకాల మన్నిక గల శాశ్వత సేవా కార్యక్రమాల్ని మీరు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి, మీకు అనుకూలం కలగజేయడానికి శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని నేను సంకల్పించాను అనటమే కాదు, తక్షణమే ఆ ట్రస్టు ఏర్పరచడానికి అవసరమయ్యే మూలధనం మొత్తాన్ని చెక్కుగా వ్రాసి సభ్యులకు అందజేశారు ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇప్పుడు శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు చేపట్టిన 4 సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.
1: ఇందులో మొదటిది శోక భాష్పాల నుంచి ఆనంద భాష్పాల వరకు.
0: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోళేమర్రి గ్రామంలో దీర్ఘకాలంగా కరువు కాటకాలకు గురైన పేదరైతులు తమ వ్యవసాయానికి పెద్ద ఆధారంగా ఉన్న పశువులకు మేత వెయ్యలేక వాటిని కబేళాలకు అప్పగించటం, తమకు తిండికి గడవక అవసరార్థం డబ్బు కోసం తమ పశువులను ఐనికాడికి అమ్ముకోవటం అనే ప్రధాన సమస్య తీర్చాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు సభ్యులు మరియు సాయి యోజన సభ్యులు, అనంతపురం జిల్లా సాయి సంస్థల పెద్దలు, స్థానిక గ్రామ పెద్దలు మొదలైన వారందరితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అలా యోచిస్తున్న వారి దృష్టి చోళేమర్రి గ్రామంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒకప్పటి చెరువు మీద పడింది. ఆ చెరువులో పశుగ్రాసం పండించాలంటే స్థానిక జిల్లా ప్రభుత్వాధికారుల అనుమతి కావాలి. పైగా ఆ చెరువుపై ఆ పరిసరాల్లోని 5 గ్రామాల వారికి ఉమ్మడి హక్కులున్నాయి. వాటిలో చోళేమర్రియే అతిపెద్ద గ్రామం. మంచి పనులో జాగు జాప్యం కూడదు అన్న భగవాని ఆదేశానుసారం మనుక్షణం మన సాయి యువకులు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వాస్తవ పరిస్థితులు, తమ సేవా లక్ష్యాలను వివరించారు. వారి సేవాస్ఫూర్తికి, భగవానుని దివ్యోద్యమ వైభవానికి ప్రభావితురాలైన కలెక్టర్ భగవానుని సేవా కార్యక్రమానికి తమ సంపూర్ణ అంగీకారం, మద్దత్తు, పూర్తి సంసిద్ధతలను వ్యక్తం చేశారు. ఆమె భగవానుని దివ్యసన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భగవానుడు ఆమెకు ఆంతరంగిక సంభాషణ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. ఆమెతో ఇంటర్వ్యూ పూర్తికాగానే తమ గది నుండి బయటకొస్తూ, మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి యువజన సభ్యుల సేవోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయే వాడి దృఢ సంకల్పశక్తి, భగవాన్ అనుగ్రహ బలం, వారు ఆ పరిసర 5 గ్రామాల ప్రజలతో మాట్లాడటం, వారందరి మధ్య సయోధ్య సాధించటం, వారందరికీ ఉమ్మడి క్షేత్ర వ్యవసాయానికి ఉద్యుక్తులను గావించటం అంతా ఒక కలలోలా జరిగిపోయింది. జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని ఆ గ్రామ సముదాయాల వారికి ఈ ప్రణాళికై పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన లబ్ధిదారులైన గ్రామస్తుల విశ్వాసం చూరగొనటం, వారిలో నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కార్యశీలతను, కార్యోన్ముఖతను జాగృతపరచడం సాయి సేవకులకు ఎంతో కష్టతరమైన పని అయితే, అప్పటికే సాయి యువత అక్కడ భజన మండలులు, వైద్య శిబిరాలు నిర్వహించి ఉండటం చేత గ్రామీణుల విశ్వాసం, ఆదరాభిమానులు చూరగొన్నారు. ఆ గ్రామస్తులు సాయి యువత చేసే ప్రేమపూర్వక నిస్వార్థ సేవలను అప్పటికే చూసి ఉన్నారు. అందుచేత వారిలో ఐక్యమత్యం సాధించడం సులభమైంది. ఆ కారణంగా గ్రామస్తులు ఆ గ్రామాలలోని హరిజనులతో కూడా కలిసి పనిచేయటానికి సిద్ధమయ్యారు. ఈ రోజున కులమత వ్యత్యాసాలకు అతీతంగా ఎలాంటి సంకోచము లేకుండా మానవులంతా ఒకటే అన్న భావంతో హరిజన సోదరులతో చేయి కలిపి కదం కలిపి పనిచేయటం అది ఈ కొద్ది కాలంలో సాధ్యమైందంటే అది ఆ అద్భుత దివ్యమూర్తి సాయిబాబా దైవల్నే అంటారు ఆ గ్రామ ప్రజలు. 5 గ్రామాల నుండి 500 మంది రైతులు 150 నాగళ్లతో 300 పైగా పశువులతో రోజుల తరబడి శ్రమించి ఆ పాత చెరువుని కొత్త వ్యవసాయ క్షేత్రంగా దుక్కిదున్ని తమ పశువులకై పశుగ్రాసం పండించుకోవటానికి ఐకమత్యంతో కలిసిరావటమనే అద్భుత సన్నివేశం అన్యథా సాధ్యమేనా? 2003 నవంబర్ నెలాఖరులో చోళేమరిలో సాయియోత సభ్యులు అడుగిండిన 2 నెలలకు ఈ సామూహిక వ్యవసాయం ప్రారంభం కాగా 2004 సంవత్సర మధ్యకాలానికి మేలుజాతి వంగడాల పశుగ్రాసపు పంట 400 ఎకరాల చెరువులో ఏపుగా 5-6 అడుగుల ఎత్తుకు పెరిగి ఆ శ్రమజీవులందరి వదనాలలో ఆవేదన స్థానే ఆనందరేఖలను వెలిగించింది. 500 ఎద్దుబండ్లు రాసులుగా పశుగ్రాసం 3 నెలల్లో ఆ గ్రామస్తుల ముంగిళ్లకు చేరింది. నాకు 3 బండ్ల మేత వచ్చింది అని ఆనందంతో పొంగిపోయాడు గోవిందప్ప. 2004 జనవరి నెలలో అతడు అతని సహకర్షకులు చేసిన కొద్ది రోజుల శ్రమ ఫలితం వారినెంతో ఆనందపరిచింది. ఈ పశుగ్రాసం నాకు బంగారునిధి వంటిది అని ఎంతో ఆనందోత్సాహాల పారవశ్యంతో పొంగిపోయాడు మరొక గ్రామవాసి. ఈ పశుగ్రాసాన్ని నేనెంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను. ముందు ముందు కరువు నెలల్లో ఈ గడ్డి నిల్వ నా పశువులను ఆదుకుంటుంది. నా మిగిలిన పశువులను నేనిక మీదట అమ్ముకోనవసరం లేదు. అంతేకాదు, ఈ దాణా వల్ల నా పశువులిచ్చే పాలు కూడా నాకు ప్రతిదినం ఎంతో కొంత ఆదాయం తెచ్చిపెడతాయి. 2004 నుండి పలుసార్లు ఈ 5 గ్రామాల రైతులు కలిసిమెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పశుగ్రాసం పండించుకుంటూనే ఉన్నారు. సాయిబాబా మమ్మల్ని రక్షించారు, లేకుంటే మేము జీవనోపాధి కోసం గ్రామం వదిలిపెట్టిపోయేవాళ్లమే. సాయిబాబా తీసుకువచ్చిన ఈ పథకం వల్ల మేమంతా చల్లగా హాయిగా బతుకుతున్నాం అని కృతజ్ఞతతో ఆ 5 గ్రామాల సముదాయంలోని ఒక గ్రామీణుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. మా ఊరి వాతావరణమే మారిపోయింది. ఈ సాయి యువకులు ప్రవేశించి మా గ్రామస్తులకు జీవనోపాధి చూపించటంతో పాటు మా గ్రామంలో అన్ని వర్గాల మధ్య ఐకమత్యం ఏర్పడి అందరం ఒక్కతాటిపై నడుస్తున్నాం. మేం మళ్లీ ఈ పశుగ్రాసం పంట పండిస్తూనే ఉంటాం అని అన్నాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ప్రణాళిక ద్వారా ఆ గ్రామస్తుల పశువులకు గ్రాసం లభ్యమైంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక ఇతర గ్రామీణ సమస్యలు ప్రశ్నార్థకంగా సాయి యువత ముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. భగవాను అనుగ్రహంతో స్వామి మార్గదర్శకత్వంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది సాయి యువత. చేనేతలో స్వయం ఉపాధికి స్వర్ణ సోపానాలు. చోళేమర్రి గ్రామ సముదాయంలో నల్లూరుకు చెందిన యువకుడు బి రామకృష్ణకు తల్లిదండ్రులు లేరు. తన జీవితం తనే నిర్ణయించుకుందామనే ఉత్సాహంతో 15 ఏళ్లైన నిండకముందే గ్రామాన్ని వదిలిపోయి హిందూపురం పట్టణానికి జీవనోపాధికే వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చేనేతకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు. అయితే త్వరలోనే పట్టణ జీవితం తాను ఊహించినట్టుగా సుఖదాయకం కాదని గ్రహించి రామకృష్ణ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి చేసేదేమీ లేక రోజుకూలీగా తన ఊర్లో పనిచేయసాగాడు. అలా 2 ఏళ్లుగా రోజుకూలీ చేస్తున్న రామకృష్ణ కలలు ఆశలు అడియాసలే అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి యువత సభ్యులు రామకృష్ణను కలిసి అతన్ని హిందూపురంలోని అనంతపురం జిల్లా వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో 2 నెలలపాటు చేనేతలో శిక్షణ పొందమని ప్రోత్సహించారు. ఆ శిక్షణ తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పారు. అదే రామకృష్ణ జీవితంలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణలాగానే మరో 20 మంది గ్రామీణ యువకులను ఆ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో చేర్పించారు సాయి యువత సభ్యులు. అంతేకాదు, శిక్షణ 2 నెలల కాలంపాటు వారందరికీ వసతి భోజన సదుపాయాలు అన్నింటినీ శ్రీ సత్యసాయి గ్రామ ట్రస్టు వారే భరించారు. 2 నెలల్లోనే ఆ యువకులంతా స్వయంగా చేనేత మగ్గాలను పెట్టుకుని నడపగల స్థితికి చేరుకున్నారు. ఈలోగా సాయి యువత సోదరులు అనంత గ్రామీణ బ్యాంకు వారిని సంప్రదించారు. స్వయం ఉపాధి కల్పనా పథకం కింద గ్రామీణ యువకులకు రుణ సహాయం అందించాలని బ్యాంకు వారిని కోరారు. అయితే ఈ గ్రామీణ యువకులంతా నిరుపేదలు. వారు బ్యాంకు రుణాలు ఎలా తీర్చగలరు? వారికి ఆస్తులు కూడా ఏమీ లేవు. బ్యాంకు వారిని ఆ గ్రామీణులకు చేతిమగ్గాలు రుణంపై మంజూరు చేయమని ఒప్పించడానికి గ్రామసేవా ట్రస్టు సభ్యులు గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారిని ఆ గ్రామానికి తోడుకుని వెళ్లి అక్కడ తాము గ్రామీణుల జీవితాలలో అభివృద్ధికై చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ఫలితాలను ప్రత్యక్షంగా చూపించారు. సాయి యువజనుల సేవాతత్పరత, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగశీలతలను గుర్తించిన అనంత గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఆ 20 మంది గ్రామీణ యువకులకు చేనేత మగ్గాలు సమకూర్చుకోవటానికి 2 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయటానికి అంగీకరించారు. శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ వారు ఆ గ్రామీణ యువకుల తరఫున బ్యాంకుకు షూరిటీ ఇచ్చారు. ఇక తర్వాత పరిణామాలన్నీ ఒక చరిత్రే. ఇది నాకు కలలా తోస్తోంది అంటాడు రామకృష్ణ. ఇప్పుడు అతను ఒక చేనేతకారుడు, స్వయం ఉపాధి కలవాడు. ఇంకొక సంవత్సరం కష్టపడితే బ్యాంకు వారి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఈ మగ్గం నాకు స్వంతం అవుతుంది. సాయి యువత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించారు. నాలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహమిచ్చి నాలో ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని వెలికితీశారు. నేనింకా కష్టపడి పనిచేస్తాను, ఎంతో నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తాను, నా గ్రామాన్ని వదిలి వెళ్లను, నా జీవితానికి ఓ కొత్త అర్థం, పరమార్థం ఇప్పుడు నాకు కనబడుతున్నాయి అంటూ చెమర్చిన కళ్లతో చెప్తున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు శిక్షణ పొందిన 20 మంది యువకులు కథలు కూడా ఇలాంటివే. అయితే వీటి వెనక గ్రామసేవా ట్రస్టు సభ్యులు, సాయి యువత సోదరులు పడిన ఆరాటం, చేసిన అదృశ్య కృషి అద్భుతం, అమోఘం. ఎందుకంటే మగ్గం కొనటంతో జీవితం సాగదు కదా. నూలు, రంగులు, ఇతరత్రా వస్తువులు నిరంతరం సప్లై ఉండాలి. తీరా చేసి నేసిన వస్త్రాలకు తగిన కొనుగోలుదారులుండాలి. వాటికి న్యాయమైన ధర లభించాలి. మరి ఇవన్నీ ఆ గ్రామీణ యువకులకు సాధ్యమేనా? ఇది ముందే తెలిసిన మన యువజన సాయి సోదరులు అనంతపురం, ధర్మవరం పట్టణాల్లోని చీరల వ్యాపారాలను కలిసి కొనుగోలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో భగవాన్ బాబా వారి భక్తులకు తటస్థపడి మన గ్రామీణ యువకుల నేత ఉత్పత్తులను కొనడానికి, అంతేకాక వారికి అవసరమయ్యే ముడి పదార్థాలు లాభాపేక్ష లేకుండా అసలు ధరకే సప్లై చేయటానికి సంతోషంగా ముందుకొచ్చాడు. ఈ ఉత్పత్తి అమ్మకాల చరిత్ర పూర్తయింది. ఆ యువకులు నేసిన మొదటి చీరలు కొన్ని ప్రథమంగా యువజన సాయి సోదరులే కొనుక్కున్నారు. ఇది యువ చేనేత కళాకారులు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారి చీరలు కూడా చాలా అందంగా, మంచి నాణ్యతతో కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు జీవించి ఉంటే ఈనాడు నా మొదటి చేనేత వస్త్రాలను వారికి సమర్పించి ఉండేవాణ్ణి. మీరు నా తల్లిదండ్రులు వంటివారు, అందుకే మీకు నా మొదటి చేనేత వస్త్రాలను ప్రేమతో ఇస్తున్నాను. వీటికి మీరు డబ్బు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు అని ఒక యువకుడు గ్రామసేవా ట్రస్టు సభ్యులొకరికి తన మొదటి ఉత్పత్తులను ప్రేమగా సమర్పించటం వారిలో వచ్చిన ఆలోచన పరిణితికి తార్కాణం. భాష అనే మరొక యువకుడు, నా జీవితాశయం నా స్వంత మగ్గం ఏర్పరచుకోవాలని, అది మీ వల్లే తీరింది, మీ వల్లనే సాధ్యమైంది, కాబట్టి నా ఈ మొదటి చేనేత చీరను మీరు బహుమతిగా అంగీకరించి నన్ను ఆనందింపచేయండి అని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికాభివృద్ధి అవసరమే అయినా అదే ప్రధానం కాదు. అందున శ్రీ సత్యసాయి సేవా ప్రణాళికలో లబ్ధిదారునికి కలిగే భౌతిక పదార్థ లబ్ధి కన్నా అతని వ్యక్తిత్వంలోనే వచ్చే పరివర్తన, సంస్కార పరిణితులే అతని అసలైన లబ్ధి. అతనొక్కడికే కాదు, సమాజానికి కూడా. ఈ మగ్గాలను మాకు ఇప్పించినందుకు మా అప్పు వాయిదాల క్రమంగా తప్పకుండా తీరుస్తాం. మాలో మేమే ఒక సంస్థగా ఏర్పడి ఒకవేళ మాలో ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా అప్పు వాయిదా సరిగ్గా కట్టలేకపోతే సంస్థ నుండే ఆ వాయిదా చెల్లిస్తాం, మీ నమ్మకాన్ని ఏనాటికి వమ్ము చేయం అని ఎల్లాయ్య అనే యువకుడు ఎంతో భావోద్వేగంతో తమ కృతజ్ఞతను శ్రీ సత్యసాయి యువతకు తెలియజేశాడు. నాకు చేతనైన విద్యను వీలైనంతమంది యువజనులకు నేను నేర్పుతాను. వారు కూడా నాలాగే విరక్తితో ఊరు విడిచిపోకూడదు, గ్రామంలోనే సుఖశాంతులతో ఆనందమయ జీవితం గడపాలి అన్నాడు ఈ పథకంలో లబ్ధి పొందిన రామకృష్ణ.
1: ఓం శ్రీ సాయిరాం. పేదలకు గృహ నిర్మాణం, జీవితాల పునర్నిర్మాణం. ప్రభుత్వం కూడా చొరలేని ప్రాంతాలలోకి సాయి సంస్థలు చొచ్చుకుపోగలవు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్డు రవాణా సౌకర్యాలకు కూడా నోచుకొని మారుమూల కుగ్రామాల అనేకములను సర్వే చేసి కనీస వసతి కూడా లేని చిన్న పల్లెలను కొన్నిటిని ఎంపిక చేసుకున్నారు. అట్టి గ్రామాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని గుంతపల్లి. గుంతపల్లి గ్రామం మారుమూల విసిరేసినట్లుగా ఉండి సాధారణ జనజీవనముతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నది. ఈ గ్రామమునకు సమీప రోడ్డు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే దారి రాళ్లు రప్పలమయమై ఎట్లాంటి వాహనమైనా సరే వళ్ళు బండి హూనమైపోవలసిందే. ఆ గ్రామంలోని ఇళ్లు పూర్తిగా శిథిలమైన పాకలు మాత్రమే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆ గ్రామాన్ని కనిపెట్టకముందు ఆ గ్రామస్థితి అది. గ్రామ పరిస్థితులను పరిశీలించి ఆ గ్రామస్థులతో స్థానిక అధికారులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గ్రామసేవా ట్రస్టు సభ్యులు ఆ గ్రామంలో నివాసయోగ్య గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే సాయి యువత సభ్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలలో గృహ నిర్మాణ పథకం ఒకటి వివరించారు. అంతేకాదు ఆ యువజనుల సేవా తత్పరత అంకిత అకుంఠిత దీక్షకు సంతసించి పూర్తి సహాయ సహకారములను అందజేయుటకు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ రుణం లభించాలంటే లబ్ధిదారులు తమ వంతు సొమ్మును ముందుగా కట్టి ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించి చూపాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి అవసరమైన మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులెవ్వరూ ఏమాత్రం సొమ్ము కట్టే పరిస్థితిలో లేరు. అందువల్ల ఆ లబ్ధిదారుల తరఫున ముందుగా సొమ్మును శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారే చెల్లించే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఎంతటి పెద్ద వాణిజ్య సంస్థ అయినా సరే సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలనే నైతిక స్ఫూర్తితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టెలికాం కంపెనీ నోకియా వారు ఈ పథకంలో శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టుకి పూర్తిగా ఆర్థిక మద్దతును ప్రకటించారు. అవసరమైన నిధులు లభ్యం కాగానే ప్రకాశం జిల్లా సాయి యువత సభ్యులు కార్యరంగంలోకి దిగి మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రభుత్వ అనుమతులు సంపాదించగలిగారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. 3 నెలలపాటు అవిశ్రాంత పరిశ్రమ ఫలితంగా ఆ గ్రామంలో మొదటి దశ 28 గృహాల నిర్మాణం పూర్తి అయినది. 2006 జూన్ 11వ తేదీని ప్రారంభోత్సవ వేడుకకు తగిన రోజుగా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సవ వేడుకల్లాగా ఆనందోత్సాహాలతో నిండింది. సాయి సంస్థ కార్యవర్గ సభ్యులు, నోకియా కంపెనీ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇంతటి బృహత్తర పరిణామాలను కళ్లారా కాంచిన స్థానిక ఎమ్మెల్యే నూతన గ్రహాలకు ప్రారంభోత్సవం చేస్తూ ఆనందం పట్టలేక ఆ ఊరికి అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు అయినవని, త్వరలోనే ఆ ఊరికి రోడ్డు బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటవుతుందని ప్రకటించి తమ ఆనందాన్ని తెలియచేశారు. నూతన గృహప్రవేశాలు చేసే లబ్ధిదారులైన దంపతులందరికీ సాయి సంస్థల వారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన దుస్తులు ధరించిన దంపతులు ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదుకలను నూతన గృహంలో ప్రవేశపెట్టి అనంతరం తాము ఆ ఇళ్లలో ప్రవేశించారు. వారికి స్వామిపై ఏర్పడే ప్రేమ అట్టిది. 3 నెలల క్రితం వారిలో చాలామందికి సాయిబాబా అంటే ఎవరో కూడా తెలీదు. మేము సాయిబాబాను దర్శించలేదు కానీ ఇప్పుడు మేము బాబావారిని చూడాలని తపిస్తున్నాము. ఆయన ఎవరో గాని ఇంతమంది యువజనులకు ఇంత సేవాస్ఫూర్తి కలిగించి తమకు ఏమాత్రం పరిచయం లేని ఈ మారుమూల గ్రామంలో మాకోసం ఇన్ని ఇళ్లు కష్టపడి కట్టేలా ప్రభావితం చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడే అయుండాలి. ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తి కాగానే మేమందరం కలిసి వెళ్లి భగవాన్ బాబావారి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని వారు అన్నారు. స్వయంగా ప్రభువే దిగివచ్చి పేదలకు కూడు గుడ్డ ఏర్పరిచాడని బైబిల్ గ్రంథంలో చదివాము. కాని ఈరోజు మా జీవితాల్లో ఆ దృశ్యాలు సజీవంగా అనుభవిస్తున్నాం. మీ ప్రేమ అంత గొప్పది అంటున్నారు ఆ గ్రామస్తులలో నూతన గృహ లబ్ధిదారులైన ఒక క్రైస్తవ మహిళ. ప్రస్తుతం సాయి యువత శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు తరఫున గుంతపల్లి గ్రామంలో 2వ దశ 32 గృహాల నిర్మాణం పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గురుకుల సేవా మహాయజ్ఞం. గ్రామాలలో తటస్థపడే మరొక దీర్ఘకాలిక సమస్య పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం. ఇది గమనించిన శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా గల సాయి సేవ సంస్థల వారితో చర్చించి, నిరుపేద పిల్లలకు సరైన ప్రాథమిక విద్యనివ్వగలిగే వాతావరణం, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏర్పరచాలని సంకల్పించారు. ఈ పథకంలో భాగంగా శిథిలావస్థలోనున్న సుమారు 100 ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించటం, వాటిలో చదివే పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు మన సంస్థల సభ్యులు గ్రామసేవా ట్రస్టు వారి ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. సంస్థలోని పెద్దలతో చర్చించి కొన్ని ప్రణాళికల నమూనాలు రూపకల్పన చేశారు. అందులో సాయి యువత సభ్యులు చురుకైన పాత్ర వహించారు. గురుకుల సేవాయజ్ఞం పేరిట నిర్వహించిన ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్ధరణ, పిల్లల ఆరోగ్య పారిశుద్ధ్యాలకు అనువైన ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, తరగతి గదుల్లో బెంచీలు, కుర్చీల మరమ్మతులు చేయించాలని సంకల్పించారు. పిల్లల వికాస విజ్ఞాన వినోదాల కోసం ఆట వస్తువులు, బొమ్మలు, చార్టులు సమకూర్చాలని, తద్వారా పాఠశాల పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక చక్కటి మానసిక విజ్ఞానం, వికాసం, పరిసరాల సంబంధమైన పరిజ్ఞానం పెంపొందించాలని కూడా సంకల్పించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 23 జిల్లాలలో మొత్తం 110 పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలగు సదుపాయాలను కల్పించారు. మురుగునీటి కాల్వల పూడికి తీతలు చేయించారు. బోధనా ఉపకరణములైన చార్టులు, బ్లాక్ బోర్డులు, మ్యాప్లు సరఫరా చేశారు. వీటిలో భాగంగా 48 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి ఇవ్వటం అయింది. పలు స్కూళ్లను ఆయా అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వారి మనోభావాలను, వృత్తిలో వారి కష్టసుఖాలను, వారి అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడమైంది. పాఠశాలల మరియు ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లి మార్గాలను సూచించటమైంది. 175 ఉపాధ్యాయులను ప్రశాంత నిలయానికి భగవానుని దర్శనార్థం పర్తియాత్రగా తీసుకుని కూడా వచ్చారు. సాయి యువత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి వారికి సక్రమ విద్యా వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ పాఠశాలల పిల్లలకు ప్రేమబంధం పేరుతో వారి శరీర శుభ్రతకు కావలసిన టూత్పేస్టు, సబ్బులు మొదలగునవి అన్నీ ఒక కిట్గా తయారు చేసి అందరికీ పంచారు. సాయి సేవా సభ్యులందరూ విద్యార్థులతో ప్రతి ఆదివారం ప్రేమగా కలిసి కథలు చెప్పి వారి మనసులలో స్వచ్ఛమైన ప్రేమబీజాలు నాటుతున్నారు. పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లలోని పిల్లల కోసం పట్నంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పిల్లలు తమ స్వంత బొమ్మలు, ఆట వస్తువులు, వాడిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, దుస్తులు అన్నీ అప్పటికప్పుడే విరాళాలుగా ఇచ్చారు. గురుకుల సేవాయజ్ఞ ప్రణాళికలో సేవా కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలన్నింటిలోనూ బాల వికాస తరగతులు ప్రారంభించి పిల్లలకు మానవతా విలువలను బోధిస్తున్నారు. 2004 గురుకుల సేవాయజ్ఞమును ఆనందప్రదంగా నిర్వహించుకుని దసరా సమయానికి ప్రశాంతి నిలయానికి భగవానుని దివ్య సన్నిధిలో రాష్ట్రమందలి 8,000 యువజనులు సమావేశమై లక్షల లక్ష్యాల అనే నృత్య సంగీత రూపకాన్ని ప్రదర్శించి భగవాని ఆశీస్సులు దండిగా అందుకున్నారు. రాజు ఒక సాయి యువజన సభ్యుడు. అతనొకనాడు పళ్లబజారులో పళ్లు బేరం చేస్తున్నాడు. అతని తెల్ల దుస్తులు చూసి ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "మీరు సాయిబాబా వాళ్లా సార్?" అని అడిగాడు. "అవును" అన్న రాజుతో ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "సార్, ఈ బుట్టలోని మొత్తం పళ్లన్నీ ఫ్రీగా మీరే తీసేసుకోండి, నాకు ఒక్క పైసా కూడా వద్దు" అన్నాడు. విషయం అర్థం కాని రాజు అతనిని కారణం అడగగా, "సార్, మా గ్రామంలో మీ సాయిబాబా వాళ్లు కొత్త స్కూలు కట్టించి ఇచ్చారు. అందువల్ల నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అంతటి గొప్ప సేవ చేసిన మీ నుండి నేను డబ్బు ఎలా తీసుకోను?" అని సజల నేత్రాలతో ప్రేమ తుణికిసలాడే కంఠం జీరపోగా చెప్పాడు. "ఆహా, ఎంతటి మధురమైనవి ఈ పండ్లు! గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా" అని ఆశ్చర్యచకితుడైనాడు. ఆ సాయి యువకుడు రాజు.
0: విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో సాయి యువత చేపట్టి నిర్వహిస్తున్న విశిష్టమైన సేవలు. స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాల నుండి సాయి యువత చేపట్టిన అద్భుతమైన సేవలతో రోగులే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులచే కూడా ప్రశంసలు పొందింది. సహజంగా ప్రజలు మెంటల్ ఆసుపత్రి అంటే పిచ్చివాళ్ల ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి సరైన ఆదరణ ఆప్యాయతలు లేక నిర్లక్ష్యంతో మానసిక వికలాంగులుగా తయారు కాబడ్డవారు మాత్రమే. కొందరు పళ్ళు తినుబండారాలు ఇచ్చి సేవ చేశామని తృప్తిపడతారు. కాని సాయి యువత నిర్మాణాత్మకమైన సేవను చేయాలని సంకల్పించారు. ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉన్నారని మన సాయి యువత గుర్తించి వారికి ఆరోగ్యమైన వాతావరణంలో వారి స్వంత అవసరాలను తీర్చడానికై నడుం కట్టారు. 10 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టినప్పుడు ఆసుపత్రికి సరైన నిధులు లేవు. దానివల్ల వారికి మంచి ఆహారం ఉండేది కాదు. వార్డులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. మొట్టమొదట సాయి యువత రోగులపై దృష్టి సారించి వారికి ప్రతివారం శుభ్రంగా తలస్నానం చేయించడం, తలదొవ్వడం చేసేవారు. ప్రత్యేకంగా మహిళా యువత స్త్రీ రోగులకు తల్లో పేలితీసి దువ్వి శుభ్రంగా వస్త్రధారణ కూడా చేయించేవారు. వారి బట్టలు ఉతికి ఆరవేసేవారు. పాత్రలు కడగడం లాంటివి చేసేవారు. చర్మవ్యాధులు ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసి రోగులను పరిశుభ్రంగా ఉంచేవారు. నెమ్మదిగా సాయి యువత భజనలు నేర్పించి వారిచే పాడించేవారు. వారికి భజనలపై ఆసక్తి పెరిగింది. ఈ విధమైన నిస్వార్థ ప్రేమపూర్వక సేవ వలన సాయి యువత వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా వర్షాకాలంలో మొక్కలు నాటడం వంటి తోట పనులను వారితో కలిసి చేసేవారు. వారికి సాయి యువత మంచి ఆహారాన్నిచ్చేవారు. పండగ దినాల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేయించి వారికి పంచేవారు. వీటన్నింటినీ మించి సాయి యువత వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను అందించారు. ఇప్పుడు మనం ఒక రోగి అనుభవాన్ని తెలుసుకుందాం. ఆయన పేరు ఆలూరి నాగేంద్రరాజు. వయస్సు 25 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. సాయి యువత నన్ను ప్రతి ఆదివారం కలిసేవారు. వారు మాకు స్నానం చేయించి మంచి రుచికరమైన ఆహారం ఇవ్వటం కాకుండా మా బట్టలుతికేవారు. వారు మాతో పాటు భజనలు పాడేవాళ్లు. వారితో కలిసి పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజూ 1 గంట భజన చేస్తే బావుండేదని అనిపించేది. సాయి యువత మాతో ప్రేమగా ఆదరణతో మాట్లాడటం, మమ్మల్ని ఆదరంగా చూడటం వల్ల నా హృదయం శాంతంగా తేలిగ్గా ఉండి మంచి నిద్ర పట్టేది. వారితో కలిసి భజన చేయటం వల్ల, వారితో మాట్లాడటం మూలాన నాకు స్వంత అన్నదమ్ముల్లాగా ప్రేమ ఆప్యాయత కలిగేవి. అప్పుడు నాకు ఉద్వేగంతో కూడిన సంతోషం కలిగి ఈ బాధ నుండి నేను తొందరగా విముక్తుణ్ణి అవుతాననే నమ్మకం కలిగింది. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నేను MBA పూర్తి చేస్తాను. నేను ఇంట్లో భజన చేయడమే కాకుండా ఎక్కడైతే పూర్తి సహకారం అవకాశం వస్తుందో అక్కడ భజనలు నిర్వహిస్తాను. ఈ సంతోషాన్నంతా నాకందించిన సాయిబాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్తాను. నా వెంట నా తల్లిదండ్రులు కూడా రమ్మంటాను. శ్రీమతి రమణమ్మ అనుభవం. ఈమె వయస్సు 45 సంవత్సరాలు. నా భర్త తాగుబోతు. ఆయన నన్ను ఎప్పుడూ సరిగ్గా చూసేవారు కాదు. దానివల్ల నాకు మానసికంగా బాగులేకపోవటం వల్ల ఆయనే నన్నిక్కడ చేర్పించారు. ఆయన ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆయనే కాదు, నా తల్లిదండ్రులు కూడా రాలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అప్పుడు సాయి యువత, "అమ్మా, భగవంతుని నమ్మి ప్రార్థన చెయ్యి, గుండె చేజార్చుకోకు" అని ఓదార్చారు. "మీరు చెప్పింది నిజం. మీ సత్యసాయి భక్తులే నా పిల్లలు. వారు ప్రతివారం నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారో తెలుసుకునేవారు. దానివల్లనే నేనిలా ఉన్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను బాగా చూడమని చెప్పండి. ఈ సహాయం నాకు చెయ్యండి" అని అర్థిస్తుంది. "నమస్కారం సార్. సాయిబాబా చాలా గొప్పవారు. ఆయన నామాన్నే జపిస్తాను. ఆయన ఒక్కరే నన్ను రక్షించగలరు." మన సాయి యువత ఈ మెంటల్ హాస్పిటల్లో చేసిన ఇలాంటి సేవలకు రోగులే కాకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా స్పందించారు. నర్సు శ్రీమతి తెరేసా అభిప్రాయం. 6 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పటి నుంచి సాయి యువత చాలా ఇష్టంతో సేవలు చేస్తున్నారని నాకు తెలుసు. వారు ప్రతి ఆదివారం రోగులకు సబ్బులు, బిస్కట్లు, ఆహార పదార్థాలు, పళ్ళాలు, కొబ్బరి నూనె, గోళ్లకత్తెర, దువ్వెన్లు తెచ్చేవారు. రోగులకు స్నానం చేయించి చర్మవ్యాధి ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసేవారు. అవసరమైనప్పుడు రోగుల గోళ్లను కత్తిరించేవారు. తలకి నూనె రాయటమే కాకుండా వారికి రుచికరమైన ఆహారం కూడా, ఉదాహరణకి పులిహార, పులావ్, పెరుగన్నం తెచ్చి ఇచ్చేవారు. వారు రోగులతో కలిసి భజన చేయటమే కాకుండా బాబా ఫోటోలు, విభూతి పంచేవారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు మాక్కూడా వార్డ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయటంలో సహాయం చేసేవారు. సాయి యువత వారితో కలిసి భజనలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషపడేవారు. నేను నా హృదయపూర్వకంగానే చెప్తున్నాను, సాయి యువత చేసిన సేవ చాలా గొప్పది, ఎంతో అత్యున్నతమైనది. రోగులు కూడా వారితో కలిసి భజన చేయటానికి ఉత్సాహంగా, సంతోషంగా వెళ్లేవారు. యువత వెళ్లిన తర్వాత, సాయిబాబాలు మళ్లీ రేపు వస్తారా అని మరీ మరీ అడిగేవారు. సాయి యువత వలన రోగులు చాలా లబ్ధి పొందారు. కొన్ని కేసుల్లో వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురు చూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రానప్పుడు వారు చాలా బాధతో ఎదురుచూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి యువత వారిని డిశ్చార్జ్ చేయించి ప్రత్యేకమైన శ్రద్ధతో వారి స్వస్థానానికి చేర్చేవారు. వారిని జాగ్రత్తగా వారి బంధువులకి సొంత ఖర్చులు భరించి అప్పచెప్పేవారు. ఇది హృదయాన్ని కదిలించే సంఘటన. డాక్టర్ భాగ్యరావు గారి అభిప్రాయం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సాయి యువత చేసిన సేవ వల్ల రోగులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు చేసిన సేవా ఫలితం చాలా బాగుంది. ఇంత గొప్ప సేవ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇది చూసి జీతం కోసం పనిచేసే మాకు ఇంకా బాగా సేవ చేయాలనే ఆలోచన, మార్పు వచ్చాయి. రోగులు మేం పనికిరానివారమనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి దానిస్థానే మా గురించి కూడా ఆలోచించేవారు ఉన్నారనే భావంతో సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మామూలుగా సేవంటే మనకు తోచింది ఇవ్వటం, చేయటం. ఇలా కాకుండా సాయి యువత రోగుల అవసరాలను గుర్తించి, ఏవేవి అవసరమో గమనించి అలాంటి సేవ వారికి అందించడం వల్ల రోగులే కాకుండా సాయి యువత కూడా ఆనందాన్ని పొందారు. ఇదే శ్రీ సత్యసాయి సేవలో ఉన్న గొప్పతనం. విశాఖ శ్రీ సత్యసాయి యువత అసమాన సేవానిరతి. విజయనగరం జిల్లా బాణాది గ్రామంలో విశాఖపట్నం శ్రీ సత్యసాయి యువత 1997 నుండి గ్రామసేవ ప్రారంభించారు. వారు ప్రతి ఆదివారం గ్రామసేవా కార్యక్రమాలు, నగర సంకీర్తన, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రప్రథమ ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ సందేశంలో, తాత్కాలికంగా లాభించే సేవలకన్నా గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సేవలు చేపట్టాలని పేర్కొన్నారు. బాబావారి ఈ మహత్తర సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రీ సత్యసాయి యువత కంకణబద్ధులయ్యారు. బాణాది గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. మంచినీటి బావిని తవ్వించాలని శ్రీ సత్యసాయి యువత నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సుల కోసం ఆ ప్రతిపాదనతో ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువ అని చెప్పి స్వామి వారితో, మీరు బావి తవ్వించండి, మంచినీరు తప్పక లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ ప్రజలు లాభం లేదని చెప్పినా సాయి యువత స్వామి ఆశీస్సులతో తమ పని మొదలుపెట్టారు. స్వామి ఆదేశానుసారం సాయి గాయత్రి పారాయణం చేసి సాయినామస్మరణం చేస్తూ బోర్వెల్ తవ్వించారు. ప్రత్యక్ష సత్యాలైన స్వామి పలుకులు వృధాగా పోతాయా? ఈ బావిలోని నీరు విశాఖ కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రయోగశాలకు పరీక్షకు పంపించారు. అంతకుముందు ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 3% ఉండగా స్వామి ఆదేశానుసారం తవ్వించిన బావిలో కేవలం 0.2% మాత్రమే ఫ్లోరైడ్ ఉండి అందరికీ తాగటానికి ఈ నీరు ఉపయుక్తంగా మారింది. ఆ నీరు ఆ ప్రజలు తాగవచ్చని అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రయోగ ఫలితం వచ్చింది. స్వామివారి ఈ దివ్య లీలను ఆ గ్రామ ప్రజలు ఒక దివ్యగాథగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ సత్యసాయి యువత బాణాది గ్రామంలో ఆ బావి నీటిని నిల్వ చేసే ట్యాంకును కూడా నిర్మించి కొడాయిల ద్వారా నీరు అందిస్తున్నారు. గ్రామీణ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రం సుమారు 30 మంది అనాథ బాలలకు అనాథ శరణాలయంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి యువత కలిగించిన స్ఫూర్తితో ఆ గ్రామస్తులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ. భాగ్యనగర సాయి యువత సభ్యులు పట్టణంలో ఉన్న నిరుపేద నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలన్న ఆసక్తితో వారి ఉద్యోగ వేళల తర్వాత నగరంలోని బిజినెస్ సెంటర్స్, కంపెనీస్లను సందర్శిస్తూ 3 నెలల పాటు ప్రాథమిక పరిశీలనలు జరిపారు. 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ పాస్ కాలేక చదువులు మధ్యలో వదిలేసి ఏ విధంగా బతకాలో తెలియకుండా తిరుగుతున్నవారికి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వగలిగితే వారికి వారి జీవితానికి ఉపాధిని అందించగలమన్న అభిప్రాయాన్ని యువసభ్యులందరూ వ్యక్తపరిచారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని మన సాయి సంస్థ ద్వారా నిర్వహించాలని అందరూ భావించారు. సేవలలో జీవితాలను సార్థకం చేసుకోవాలన్న స్వామి మాటలు మనసులో మంత్రాలుగా పనిచేస్తుంటే యువకులందరూ ఈ కార్యక్రమానికి యంత్రాలుగా పనిచేశారు. ఇలాంటి సరికొత్త కార్యక్రమానికి శివం పవిత్ర ప్రాంగణాన్నే వేదికగా చేసుకోగలిగారు. నగరంలోని చాలా కోడళ్లలో బ్యానర్స్ కట్టారు, ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారు, ప్రభుత్వ సంస్థలలో ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్స్ ప్రకటించారు, ఈమెయిల్ ద్వారా సర్కులర్ పంపించారు. కేవలం 48 గంటలలో సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు ఈ కంప్యూటర్ కోర్సులో చేరేందుకై పేర్లను నమోదు చేసుకున్నారు. సాయి సంస్థలు చేపట్టిన ఇట్టి మహత్కార్యాన్ని గురించిన విషయం తెలిసి స్ఫూర్తి చెందిన ప్రఖ్యాత జిఈ మరియు నోకియా సంస్థల వారు ముందుకొచ్చి ఈ సేవకై కావాల్సిన కంప్యూటర్సు మరియు ఫర్నిచర్ ఉచితంగా అందించారు. దానితో రాత్రికి రాత్రి శివం భజన మందిరం మేడపై ఉన్న హాల్ కంప్యూటర్ ల్యాబ్గా మారిపోయింది. ఇంకా కంప్యూటర్స్ కావాలన్న ఒక్క మాటను తీసుకుని మన యువకులు వారి ఇళ్లలో సౌలభ్యం నిమిత్తమై వాడుకుంటున్న కంప్యూటర్స్ను కూడా తెచ్చి శివంలో పెట్టారు. నగరంలో ప్రఖ్యాత సంస్థలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఎంతో మంది సోదరులు వారి ఉద్యోగ సమయం తర్వాత పూర్తి సమయాన్ని ఈ సేవలో వినియోగించేందుకై ముందుకొచ్చారు. మనం వారికి నిజంగా అందించాల్సింది జీవితంలో ఉన్నత విలువలే కదా అన్న ఆలోచనతో ఉత్తమ విలువలతో కూడిన ఉన్నత జీవితాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 400 మంది ఉత్సాహంగా ముందుకొచ్చినా నిజంగా అవసరమున్న అత్యంత నిరుపేద యువకులను ఎన్నిక చేసేందుకై కొంత శ్రమపడాల్సి వచ్చింది. 3 రోజుల పాటు 400 మంది ఔత్సాహిక విద్యార్థులతో శివం కళకళలాడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఎంతో కుతూహలంగా వచ్చిచేరారు. ఉపోద్ఘాతంగా కొంత బోధన చేసి సర్వీసింగ్ టెస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత పొందిన మొత్తం 60 మందిని ఈ డిప్లొమాలో చేర్చుకున్నారు. ఇందులో 1 ముగ్గురు మూగ చెవిటి పిల్లలు కూడా ఉండటం, వారికి మన సేవల ద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతూ ఉండటం వారికెంతో మహదానందం కలిగించింది. ఇలా మొదలైన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు అప్రతిహతంగా 54 రోజుల పాటు రోజుకు 12 గంటల పాటు జరిగాయి. ఇదో మహాయజ్ఞంగా ఎంచి ఎందరో సోదరులు, సేవాదళ సభ్యులు తమవంతుగా సేవలందించారు. ఒక సోదరుడు కంప్యూటర్ ల్యాబ్ కావలసిన ఎయిర్ కండిషన్స్ చేశాడు. 3 సోదరులు 60 రోజుల పాటు శివంలోనే ఉండి ల్యాబ్కు రక్షకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సాయం సమయాలలో 3 గంటల పాటు విద్యార్థులకు స్వామివారి సూచనలను అనుసరించి మానవతా విలువల గురించి బోధించేవారు. కొద్దిమంది పిల్లలు ఇంట్లో పనిచేసుకుని చదువుకుంటూ తీరిక వేళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులకు వారికి ప్రాక్టికల్ క్లాసుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. కంప్యూటర్స్లో సమస్యలొస్తే వెంటనే వాటిని బాగుచేయటానికి కొంతమంది సోదరులు సిద్ధంగా ఉండేవారు. శివంలో డ్యూటీలో ఉన్న సేవాదళ సభ్యులు తాను క్రమశిక్షణతో ఈ కొత్త విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేవారు. శివం అంటే కేవలం ఆలయమన్న భావనలో ఉన్న 100లాది మందికి ఇది జీవితాలను ఉద్ధరించే దేవాలయంలా తోచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సాయి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006 జూన్ 25 ఆదివారం నాడు శివంలో ఈ కోర్సులలో పాల్గొన్న విద్యార్థులందరికీ డిప్లొమా అందించగలిగారు. వారు సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా ప్రతి విద్యార్థి నోట సాయిరామన్నమాటే, ప్రతి విద్యార్థి మాటల్లో స్వామివారి పట్ల కృతజ్ఞతాభావమే, ప్రతి విద్యార్థి కళ్లల్లో అలౌకికమైన ఆనందమే వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మొదటి దశలో 5 మందికి ఉద్యోగాలిచ్చారు. చురుకైన మరో 10 మంది నిరుద్యోగులకు మన సోదరులు ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నగరంలోని అన్ని సాయి కేంద్రాల పెద్దలు ఇచ్చేశారు. యువకులందరూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో భాగం వహించి అందర్నీ ఉత్సాహపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషులతో శివం ప్రాంగణం నిండిపోయింది. అందరికీ ప్రేమతో విందుభోజనం అందించారు మన సేవాదళ సభ్యులు.
2: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు 1995 నుండి నిస్వార్థంగా ప్రేమతో అంకితభావంతో నిరంతరం పుట్టపర్తి పరిసర గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్నుంచి సేవను కొనసాగిస్తున్న విద్యార్థులలో ఒకరు వారి అనుభవ మాలికలను వివరిస్తున్నారు. ఇందులో ఆ పల్లె ప్రజలెలా లబ్ధిని పొందారో, ఆ సేవలలో శ్రీ స్వామివారి అంతర్యామిత్వం మరియు సాక్షీభూత స్థితులను కూడా మనకు మనసులు పులకించేటట్లు వివరిస్తారు.
1: విలక్షణమైన సేవా కార్యక్రమాలు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య భవ్య పాదపద్మాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. స్వామి విద్యార్థులు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగిన వారిలో నేను ఒకడిని. మేము చేపట్టిన అటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మీకు ఉదహరిస్తాను. చిత్రావతి నది ఆవలి తీరంలో పుట్టపర్తికి మన నక్షత్రశాలకు అతి సమీపంగా ఉన్న కోవెలగుట్ట పల్లెలో మా కార్యక్రమాలకు పోయే ముందు స్వామి ఎన్నో సమావేశాలలో చేసిన కొన్ని అమోఘ సూచనలు మనసున ఉంచుకుని వెళ్లాము. మనమేదో బీదవారికి సాయం చేస్తున్నామనే సానుభూతి భావంతో అక్కడికి వెళ్లకండి. ప్రేమతో వారిని చేరి మీ సేవలను వారు ఆమోదించేటట్లు మీరు ఎట్టి ఆధిక్యభావాన్ని చూపకుండా వారు మీతో సహకరించేటట్లు వారికి నైపుణ్యాలను వనరులను సృష్టించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేయండి అని ఆజ్ఞాపించారు. 150 కుటుంబాలు కల ఆ చిన్న పల్లెలో మా కార్యక్రమాలకు స్వామి అనుగ్రహంతో శ్రీకారం చుట్టాము. మొదట బడిపిల్లలను ఒకచోట చేర్చి స్వామి స్వయంగా వ్రాసి పాడిన భజనలను పాడటం నేర్పాము. శుభ్రతను గురించి బోధించి వారికి ఆహార పానీయాలను అందించి అలరించాము. ఇలా వదలకుండా క్రమంగా చేయటం వల్ల ఎంతో మార్పు వారిలో మేము గమనించాము. పెద్దలను చేరి పరిసరాల శుభ్రతను గురించి చైతన్యపరిచి కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో వారికి నేర్పించి వారికి మా సహకారాన్ని క్రమంగా నిరంతరాయంగా అందించాము. అందువల్ల వారు చాలా ఆనందించారు. ఆ ఆనందం, వారి అభివృద్ధి మాకెంతో తృప్తిని కలిగించాయి. ఇంతేగాక కొవ్వొత్తుల తయారీలో మహిళలకు నైపుణ్యాన్ని కలిగించి దానికి కావలసిన సరంజామా సమకూర్చి అవి తయారైన తరువాత పుట్టపర్తిలోని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని అమ్మి దానిపై వచ్చిన ఆదాయాన్ని వారికి అందించాము. ఆ తర్వాత మహిళలలో పొదుపు చేయించడం కూడా మా కార్యక్రమాల్లో ఒకటి. రోజుకి 1 రూపాయి ప్రకారం వారు పొదుపు చేయమని ఆ డబ్బును బ్యాంకులో వారి పేరున అకౌంట్ ప్రారంభించి జమ చేశాం. ఇలా వారి ఆర్థికాభివృద్ధికి దారిని కల్పించాం. ఇక్కడ మాకొక సంఘటన ఎదురైంది. ఒక రైతు ఇంటగల పాడియావు అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యులు సరియైన కారణాన్ని వివరించలేకపోయారు. ఆ రైతు అనుమతితో దానిని శవపంచనామా చేసి చూడగా దాని గర్భంలో నిండుగా ప్లాస్టిక్ సంచులున్నాయి. ఈ సంఘటన ఆధారంగా ప్లాస్టిక్ సంచుల వాడకం యొక్క దుష్పరిణామాలను గ్రామవాసులకు తెలియజేసి వారికి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం నేర్పించాము. వాటిని కూడా అమ్మి వారికి ఆదాయాన్ని చేకూర్చాము. 1995
3: సెప్టెంబర్ నుండి ఇంతవరకు 4 నెలలకొకమారు మొత్తం 30 వైద్య శిబిరాలను ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిర్వహించాము. ఒక్కొక్క శిబిరము సుమారు 1 వారం రోజులు జరుగుతుంది. ముందుగా ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న సుమారు 6-7 గ్రామములను కలుపుకుని ఒక పెద్ద వైద్య శిబిరము నిర్వహిస్తుంటాము. ఆ వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా బాలవికాస్, మొక్కలు నాటటం, వస్త్రదానం, పారిశుద్ధ్య సేవ, పశు వైద్య శిబిరం, పల్లకీ సేవ, నారాయణ సేవ మొదలగు కార్యక్రమములు నిర్వహిస్తుంటాము. ఈ వైద్య శిబిరాలకు విశిష్ట వైద్యులు హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. కన్ను, గుండె, ఎముకలు మొదలగు విభాగములకు చెందిన ఆపరేషన్ కేసెస్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించెదము. ఈ విధముగా చేసిన వైద్య శిబిరం యొక్క రిపోర్టును స్వామివారి పాదపద్మములకు సమర్పించుకుంటాము. ప్రతి సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పుట్టు పండుగ సందర్భముగా నవంబర్ నెలలో పెనుగొండ, ధర్మవరం, కొత్త చెరువు, అనంతపురం పరిసర ప్రాంతములకు పుట్టపర్తి నుండి రాత్రి 9 గంటలకు ఒక వ్యాన్లో బయలుదేరి తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు పక్కన, గుడి గోపురముల వద్ద, మార్కెట్ల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్ వద్ద దుప్పట్లు లేకుండా చలికి వణుకుతూ పడుకున్న చిన్నపిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకు, సాధువులకు భగవానిచ్చిన దుప్పట్లను వారికి కప్పి విభూతి ప్రసాదమును, శ్రీవారి చిత్రమును ఇచ్చి పుట్టపర్తి తిరిగి వస్తాము. అన్ని గ్రామాల్లో వెదికి ఎన్నుకున్న 60 మంది పోలియో బాధితులను శల్యచికిత్సలో అపార నైపుణ్యం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ కైలాసరావు గారి వద్దకు పంపి శస్త్రచికిత్సలు చేయించాము. ఇప్పుడు వారంతా సహాయం అవసరం లేకుండా తిరగగలుగుతున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో దొరికే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ కాబట్టి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ పోవుటకు చిటికెడు సున్నము, స్ఫటిక గుండను నిండుగా ఉన్న నీటి బిందెలో ముందు రోజు రాత్రి వేసినచో ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఆ బిందె క్రింది భాగంనకు చేరుకుంటుంది. ఆ బిందె పైభాగంలో ఉన్న 3 వంతుల నీటి తీసుకుని వేరే బిందెలో వేయుటగాని లేదా జాగ్రత్తగా పై 3 వంతుల నీరు వాడుటగాని చేయాలి. బిందెలో క్రింది భాగంలో ఉన్న 4వ వంతున నీటిని పారవేయవలను. ఈ విధముగా చేసినచో నీటిలో ఫ్లోరైడును నివారించి మంచి నీటిని త్రాగవచ్చును. ఈ విషయము స్వామి తన విద్యార్థులకు చెప్పి గ్రామస్థులకు చెప్పమన్నారు. స్వామివారి సేవగా మేము సున్నము, స్ఫటికను వైద్య శిబిరం నాడు గ్రామసేవలో పంచుదుము. స్వామి అనుక్షణం మా వెంట జంట ఉంటారనడానికి పలు తార్కాణాలు మాకు ఈ కార్యక్రమాల్లో ఎదురయ్యాయి. అది 2004 సంవత్సరం. మేము నంద్యాలలో 200 పూరిపాకలు కాలిపోయాయని తెలిసి స్వామివారి అనుమతితో బట్టలు, వంట సామాగ్రి, బియ్యం బస్తాలు, రగ్గులు, ఇంటిని కట్టుకునే సామాగ్రిని తీసుకుని వెళ్లాము. ఆ గుడిసెలన్నీ ముస్లిం సోదరులవి. వారికి అవన్నీ అందించి స్వామి చిత్రపటం ఇస్తే వారు దానిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుని నిన్ననే తెల్లటి బట్టలతో మాకు కనిపించారని, మేము అల్లాగా భావించామని చెప్పగా ఆశ్చర్యపోవడం మావంతయింది. అలాగే కదిరి దగ్గర తలుపుల మండలంలో ఎలుకల చేలు అనే కుగ్రామం ఉంది. అక్కడ 32 పూరిపాకల్లున్నాయి. అక్కడికి స్వామివారి అనుమతితో 32 బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి ఇంటికొకటి ప్రకారం పంచాం. ఇంతలో ఒక దీనురాలు తనకు ఇల్లు లేదని, తానిక్కడనే నివసిస్తున్నానని, తనకు బియ్యం బస్తా ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రార్థించింది. మాకు ఏమి చేయుటకు పాలుపోలేదు. తెచ్చిన 32 బస్తాలు పంచివేశాం. ఏమీ మిగులలేదు. ఎలా ఈమెకు ఇవ్వాలి అని అన్ని బస్తాల నుండి 2 కేజీల వంతున తీసి ఆమెకు ఇద్దామని అనుకుంటుంటే ఒక మిత్రుడు లారీలో 1 బస్తా ఉందని కేకవేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది. స్వామివారి దయవలన ప్రతి వైద్య శిబిరం ప్రారంభించే ముందు, అనంతరము స్వామివారికి ఒక రిపోర్టును అర్పించుకుంటాము. క్యాంప్ అయిన తరువాత రిపోర్టు ఆ రోజు రాత్రి రఫ్గా వ్రాసి టీపాయిపై పెట్టి మరునాడు ఉదయం 5 గంటలకు లేచి మంచి కార్డుపై వ్రాసుకుంటాము. ఉదయం భజన హాల్లో కూర్చొని ఉండగా స్వామి ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి వేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది.

ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి, నేను నిన్న రాత్రే మీరు రాసిన రిపోర్టు చదివాను అని చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభించక ముందు స్వామివారి చిత్రపటమును గ్రామం మధ్య రచ్చబండపై ఒక చెట్టు క్రింద కుర్చీలో పెట్టి శ్రీవారు కూర్చోవడానికి ఒక సింహాసనము ఏర్పాటు చేశాం. వైద్య శిబిరంలో భాగంగా ఆ చెట్టు క్రిందనే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, స్త్రీల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, వంట చెరుకు ఖర్చు తగ్గించడానికి పొగ తగ్గించే పొయ్యిని మట్టితో తయారు చేసి చక్కటి కాఫీ చేసి గ్రామస్తులకు ఇచ్చి మేము కూడా త్రాగి మరునాడు స్వామితో వైద్య శిబిరంలో తక్కువ పొగ వచ్చే పొయ్యి చేసిన విధానం తెలియజేస్తిమి. స్వామి అంతా విని, మీరు తక్కువ పొగ వచ్చే పొయ్యి తయారు చేశారు, కాఫీ తాగారు, కాని ఆ పొగను నేను కూర్చున్న సింహాసనంపైకి చిత్రంపైకి వదిలారు అని అన్నారు. మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వామిని క్షమించమని అన్నాము. స్వామిని ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా స్వామి అక్కడే ఉన్నారని స్వామి మాకు ఈ విధముగా తెలియజేశారు. స్వామి చిత్రము అని అనుకుంటాము, లేదా స్వామి సింహాసనమే కదా అని భావిస్తాము, కాని స్వామి చిత్రములలో సింహాసనములో కూర్చొని ఉంటారని మనం గ్రహించాలి. జై సాయిరాం.

0: శ్రోతలందరికీ సాయిరాం. పూర్ణావతారుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రేమతో, తన వాక్చాతుర్యంతో, వినమ్ర స్వభావంతో ద్వాపరయుగంలో ఒక చక్కని మ్యాన్ మేనేజర్గా కీర్తినిగాంచారు. ఈ విషయాలను వివరించే కార్యక్రమం మ్యాన్ మేనేజర్ కృష్ణ. 2020 శ్రీకృష్ణ జన్మాష్టం పర్వదిన సందర్భంగా తెలుగు బృందం ప్రసారం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. తెలుగు రేడియో సైన్స్ శ్రోతలందరికీ నమస్కారం. ఈ కృష్ణాష్టమి పర్వదినాన భగవాన్ శ్రీకృష్ణుని అవతార ఘట్టంలో వారు ప్రదర్శించినటువంటి మ్యాన్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చించడానికై నేను, అనగా వై శ్రీరంగనాథరాజు, స్వామి పూర్వ విద్యార్థి, మరియు సోదరుడు జగదీష్ చంద్ర, స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతము సింగపూర్ లో కార్ల్ జీస్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా జాబ్ చేస్తున్నారు. మేమిరువురము ఈ చర్చాగోష్ఠి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. సాయిరాం జగదీష్,
2: సాయిరాం రంగనాథ్, స్వామి పాదపద్మములకి మనందరూ ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేడియో సాయి తెలుగు లిసనర్స్ అందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం ఈ కృష్ణాష్టమి రోజు.
1: జగదీష్, స్వామివారు మన యూనివర్సిటీలో ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు ఆ మొదటి 3 సంవత్సరాలు స్వామివారే స్వయంగా ఎన్నో క్లాసెస్ తీసుకునేవారు.
2: కరెక్ట్, కరెక్ట్.
1: ఇన్ఫాక్ట్ ప్రొఫెసర్ చెప్తారు, స్వామివారు ప్రొఫెసర్స్ ని ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి, నేను రేపు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో మీరు నాకు చెప్పండి అని అనేవారు. అంటే ఒకసారి ఈయన అనుకున్నారు, ప్రొఫెసర్ మేబీ స్వామి సాయంత్రం ప్రిపేర్ అవుతారేమో అనుకున్నారు. అయితే ఆలోచన వచ్చిన ఒక 2 రోజుల తర్వాత స్వామి ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. వచ్చి ఆ ప్రొఫెసర్ వైపు చూస్తూ, ఈ రోజు నేనేం మాట్లాడాలి అన్నారు.

0: అంటే సాధారణంగా స్వామి టైం తీసుకుంటారు ప్రిపరేషన్ కోసం, మరి ఇప్పుడు చెప్తే స్వామి ప్రిపేర్ అవుతారా లేదా అని స్వామి కొంచెం ఈజీగా, అంటే ఆయన మనము మన యొక్క మైండ్ అంతా ఇట్ ఇస్ కన్స్ట్రైన్ బై అవర్ ఓన్ ఇమాజినేషన్, సో స్వామివారికి స్వామివారికి ప్రిపరేషన్ అవసరము అనేటువంటి ఒక చిన్న భావంతో స్వామి మేనేజర్ గురించి చెప్పండి స్వామి అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ ఈజీ టాపిక్ చెప్పండి స్వామి ఆయన అంటే ఇప్పుడు స్వామి సరే అని చెప్పి స్వామి మేనేజర్ స్వామివారి మేనేజర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఓపెనింగ్ లో రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత హి సెడ్ మేనేజర్ చేయవలసిందల్లా ఒకే ఒక ఇంపార్టెంట్ పని ఏంటి, మ్యాన్ మేనేజ్మెంట్ అని చెప్పి స్వామి అందరిని అడిగారు. మేనేజర్ అంటే మీ అందరికి తెలుసా అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు పీటర్ డ్రక్కర్నో లేకపోతే వేరే మేనేజ్మెంట్ సైంటిస్ట్ ని స్వామి కోట్ చేస్తారనుకుని వారు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్వామివారు నవ్వి స్వామివారు మేనేజర్ అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ ఎలాబరేషన్ ఇచ్చారు. మేనేజర్ స్పెల్లింగ్ MANAGER. ఎం అంటే మైండ్ ఆఫ్ మ్యాన్, ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ. అంటే మేనేజర్ అనేటువంటి వాడు మైండ్ ఆఫ్ మ్యాన్ ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ, ప్రతి ఒక్కరూ ఆ ఆత్మస్వరూపులే అనేటువంటి ఆ ఫండమెంటల్ ట్రూత్ పై తన మనసులో ఆ ట్రూత్ ని నిలుపుకొని దానిపై తన నడవడికను నిర్వర్తించుకోవాలి. ఎన్ నేచర్ ఆఫ్ నేషన్స్. కొన్ని దేశాలలో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు, మరికొన్ని దేశాలలో ఇంకో రకమైనటువంటి కట్టుబాట్లు ఉంటుంటాయి. వాటికి అనుగుణంగా మేనేజర్ అనేటువంటి వాడు ప్రవర్తించాలి. ఏ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, తన బిజినెస్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి, ఎన్విరాన్మెంట్ కి అవసరమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటివి దృష్టిలో పెట్టుకుని తను మేనేజ్మెంట్ చేయాలి అని స్వామి చెప్తూ వచ్చారు. జి గైడ్ లైన్స్ ఫర్ గుడ్నెస్. స్వామి అప్పుడు చెప్తూ ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి గ్రేట్ పీపుల్, ఐ డోంట్ వాంట్ టు బి గ్రేట్ మేనేజర్స్ బట్ గుడ్ మేనేజర్స్, గుడ్ పీపుల్. సో గైడ్ లైన్స్ ఫర్ గుడ్నెస్, ఏ విధంగా ఇతర లోపల మంచిని వెతకాలి, ఏ విధంగా మనం కూడా మంచిగా ప్రవర్తించాలి. ఎంక్వైరీ ఇంటూ ఎథోస్, అంటే మన తరతరాలుగా వస్తున్నటువంటి జీవిత సత్యాలు ఇంతకు మునుపు ఏ విధంగా మన పూర్వీకులు వాటిని పరిష్కరించారు అనేటువంటి విషయంలో మనము అవగాహన కలిగి ఉండాలి. మేనేజర్ ఎస్పెషల్లీ అవగాహన కలిగి ఉండాలి. లాస్ట్ ఇస్ ఆర్ మేనేజర్ ఆర్ రోల్ ఆఫ్ రూల్స్. బిజినెస్ చేస్తున్నప్పుడు రూల్స్ కి కట్టుబాట్లకి వాటికి అనుగుణంగా బిజినెస్ చేయాలి. రూల్స్ దాటి ప్రవర్తించడంలో మనిషి యొక్క స్వభావమే కాక ఆ బిజినెస్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని స్వామివారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అంటే మనము కృష్ణావతారంలో కృష్ణ భగవాను స్వామివారు చెప్పినటువంటి ఈ నిర్వచనం పైనే, అంటే ఏ మైండ్ ఆఫ్ మ్యాన్, ఏ విధంగా ఆయన మైండ్ ఆఫ్ మ్యాన్ ని చేస్తూ వచ్చారు, ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ, ఏ విధంగా ఈ విషయాన్ని కృష్ణ భగవాన్ తన జీవిత పర్యంతంలో చూపిస్తూ వచ్చారు, నేచర్ ఆఫ్ నేషన్స్, ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, గైడ్ లైన్స్ ఫర్ గుడ్నెస్, ఎంక్వైరీ ఇంటూ ఎథోస్, రూల్ ఆఫ్ రూల్స్, వీటన్నిటినీ కలబోసినటువంటి ఆ పుణ్యమూర్తి కృష్ణ భగవాన్. ఏ విధంగా వారు ఈ విషయాలంతా తమ జీవితంలో నిర్వర్తించారనేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాం.
1: చాలా బాగా చెప్పారు రంగనాథ్ మీరు. అది మనం ఎన్నో సార్లు స్వామి అంటారు కదా, ఐ కీప్ యాక్టింగ్ ఆల్ ద టైమ్, ఐఎమ్ ద బెస్ట్ యాక్టర్. ఇప్పుడు ఒకసారి స్వామి ఒక డ్రామాలో అందరూ డ్రామా చూసిన తర్వాత పక్క కూర్చున్న వాళ్ళందరినీ అడిగారు, అందరికన్నా బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే, ఒక్కళ్ళు ఆ డ్రామాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ రేపు పాయింట్ చేసి వీళ్ళు బాగా యాక్ట్ చేశారు వాడు బాగా యాక్ట్ చేశారు అంటుంటే స్వామి నవ్వుతూ అన్నారు, ఐఎమ్ ద బెస్ట్ యాక్టర్, ఐ యాక్ట్ ఆల్ ద టైమ్ అన్నారు స్వామి. కాబట్టి అది ఇట్ బికమ్స్ వెరీ ఎవిడెంట్ విత్ దిస్ ఎపిసోడ్. అంటే ప్రొఫెసర్స్ అనుకోవడం స్వామి ప్రిపేర్ చెయ్యాలి, స్వామి వచ్చి ఎలాంటి ఒక సత్యాన్ని మన ముందు నిరూపిస్తారంటే ఆ డైరెక్షన్ లో మనం ఎప్పుడు సాధారణంగా ఆలోచించాం, కానీ ఆ ఒక్క లెసన్ వల్ల నాట్ జస్ట్ అ ఫిజికల్ మేనేజ్మెంట్ బట్ ఇట్ ఈస్ అబౌట్, అంటే ఒక జీవిని తనని ఈ ప్రపంచంలో ఎలా కండక్ట్ చేసుకోవాలి, ఆ ట్రూత్, ఆ ఎసెన్స్ స్వామి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత ఈజీగా చెప్పారు. అదే విధంగా మీకు గుర్తుంటుంది మనం 2000 సమ్మర్ కోర్స్ లో స్వామి త్రీ ప్రామిసెస్ గురించి చెప్పాడు. కృష్ణ పరమాత్మ చేసిన త్రీ ప్రామిసెస్, కృష్ణుడు ఏం చెప్పాడు, త్రీ ఇంపార్టెంట్ ప్రామిసెస్ దట్ కృష్ణ మేడ్ టు మ్యాన్ కైండ్. మొదటిది ఏంటంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అదొకటి.
0: ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో అప్పుడు భగవానుడు తను అవతారమూర్తిగా అవతరిస్తాడు ధర్మోధరణకై. చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.
1: రెండోది, అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పరి ఉపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
0: ఎవరైతే ఎల్లప్పుడూ కృష్ణ భగవాన్ ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాల నేనే వహిస్తాను అనేటువంటి విషయాన్ని, అనేటువంటి ప్రామిస్ ని భగవంతుడు మనకు అందించాడు కృష్ణ భగవాన్.
1: మూడోది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
0: అన్ని ధర్మాలను వదిలేసి భగవన్ నీవే మా యొక్క దిక్కు అనేటువంటి ఆ పరిపక్వ సరెండర్ ఎవరైతే ఉండిపోతారో వారి యొక్క అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అనేటువంటి మరొక ప్రామిస్ కూడా భగవంతుడు మనందరికి ఇచ్చారు.
1: అంటే ఈ ఈ త్రీ ప్రామిసెస్ గురించి ఆలోచిస్తే మనకి, నాకు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఒక థాట్ ఏంటి వస్తుందంటే, ఒక ఆలోచన ఏది వస్తుందంటే, అది అనన్యాస్ చింతయంతో మా గురించి. అంటే మనం సాధారణంగా అనుకుంటాం కదా, ఒక అవతారం కింత దగ్గరగా ఉండేన్న కారణంగా మనకు వచ్చే లాభం ఏంటి, వాట్ ఇస్ ద బెనిఫిట్? అంటే కరెక్ట్, అది దట్ కెన్ బి సీన్ త్రూ ద లైఫ్ ఆఫ్ పరీక్షిత్ మహారాజ్. అంటే ప్రత్యేకంగా చూడండి, పరీక్షిత్ మహారాజు చాలా ఖ్యాతి అయిన రాజు అవ్వచ్చు, చాలా ధర్మపరాయణుడు, అన్ని ఉన్నాయి, కానీ ఆ టైంలో ఆ లాస్ట్ మూమెంట్ లో ఏ రోజైతే ఆయనకి శృంగి శాపం శపిస్తాడో ఆ టైంలో ఆయన ఏం ఆలోచిస్తాడో, ఇంక ఇవన్నీ వదిలిపెట్టి 7 రోజులు ఉన్నాయి నా దగ్గర, నేను చేసేది ఒకే పని, నేను భగవత్ చింతనే చెయ్యాలి. అంటే ఆయన కూర్చుంటారు, వెళ్ళి గంగా తీరం దగ్గర వెళ్ళి కూర్చొని, ఆయన కూర్చునేసరికి అలాంటి సమయంలో ఎంత మంది, అంటే ద హూస్ హూ ఆఫ్ స్పిరిచువల్ రిల్మ్, శౌనక, పరాశర, వ్యాస, నారద, అందరూ వచ్చిస్తారు. ఫైనలీ సుఖబ్రహ్మన్ కూడా వస్తారు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ, ఎందుకు వచ్చారంటే ఈయన కృష్ణుడిని చూసాడు, కృష్ణుడు ఈయన్ని కాపాడాడు. ఆ దట్ సింగులర్ పాయింట్, అంటే హీ వాస్ క్లోజ్ టు దట్ ఫిజికల్ ఫామ్ అంతే.
0: కృష్ణుని యొక్క ఫెంటాస్టిక్, కృష్ణుని చేతుల మీదుగా బ్రతికినటువంటి శిశువు కాబట్టి అంత స్పెషల్,
1: అంత స్పెషల్ ఆ ఫిజికల్ టచ్, అంత స్పెషల్. అంటే దట్ ఈస్ ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ థింక్ ఆఫ్ మీ అండ్ నా గురించి ఆలోచిస్తే, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ వాట్ హ్యాస్ టు కమ్ టు యూ విల్ కమ్ టు యూ. ఐ విల్ ఎన్ష్యూర్ ఆల్ ఆఫ్ దట్. అండ్ దిస్ ఈస్ ఈ యొక్క ఇంతమంది మహానుభావుల్ని ఒక్కసారి ఆ పాయింట్ లోకి తేవడం నిరూపిస్తుంది ఆ మాటని. నేను చూసుకుంటాను అంత, నువ్వు శరణాగతి పొందేవు కదా నా దగ్గర, ఇంకా నేను చూసుకుంటాను, నువ్వు భయపడే అవసరం లేదు. అంటే దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రామిసెస్.
0: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, చాలా బాగుంది, వెరీ నైస్. ఇన్ఫాక్ట్ ఈ యోగక్షేమం కూడా యూ కీప్ టాకింగ్ కృష్ణ భగవాన్ యోగక్షేమం అన్నది, అది అది సాధారణమైనటువంటి మాట కాదని కూడా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం.
1: కరెక్ట్, కరెక్ట్. అంటే అది ఈ యోగక్షేమం అంటే మెనీ ఎ టైమ్స్ మనం ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు ఈ పని చేస్తే దానికి మన రిజల్ట్ దొరుకుతుంది, దొరకదు, ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనుకుంటాం. కానీ సాధారణంగా మనం ఏం మర్చిపోతాం అంటే, మనం చేసిన కృషి ఈ జన్మలో చేసిన తర్వాత వచ్చే జన్మ వరకు మన వరకు చేసే కృషి తాలూకు ఫలం మనకు అందుతుందా అందదా అది మనకు గ్యారంటీ లేదు. ఎంతో మంది అసలు జన్మ కర్మ అనే థియరీ మీదే నమ్మకం ఉండదు ఎంతో మందికి, అది వేరే సంగతి. కానీ ఇండైరెక్ట్ గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసిన పని ఒక్కసారి, అంటే వాట్ ఈస్ దట్ వర్క్, మనసుతో స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఎవడైతే మనసుపూర్వకంగా మంచి కోసం ఆలోచిస్తాడో, ఏదో ఒక మంచి పని చేద్దామని ఆలోచిస్తాడో, అది ఎప్పుడు ఆ ఆలోచన వ్యర్థంగా పోదు, ఏదో విధంగా అది సాధించి తీరుతాడో. భగవంతుడేనా లేదా ప్రపంచమైనా ఎలాగంటే, ఫేట్ కన్స్పైర్స్ విత్ డెస్టినీ అంటారు కదా, ఏదో విధంగా అది సాధిస్తాడు వాడు. అయితే అది ఒక లైఫ్ గురించి మనం ఇలా మాట్లాడితే, ఇన్ని లైఫ్స్ ఇన్ని జన్మలు ఎత్తుతారు మనం, ఏదో ప్రతి జన్మలో ఏదో కొంచెం మంచి చేస్తూ ఉంటాం, కొంచెం మంచి ఆలోచిస్తూ ఉంటాం, ఇవన్నీ మనకి ఏదో ఫైనల్ బర్త్ లో దీని క్యూములేటివ్ ఎఫెక్ట్ రావాలి అంటే అది ఎలా వస్తుంది? దట్ ఈస్ బికాస్ హీ ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ కేర్. యోగక్షేమం వహామ్యం అంటే మనం చేసిన పనులన్నిటికీ ఆ యోగం, ఏ యోగం అంటే యోగ ఇస్ నాట్ జస్ట్ ఎన్ ఎక్సర్సైజ్, మనం ఏది తలుచుకున్నాము, ఏది ఆలోచించాము, ఏ మంచితనం చేద్దాం అనుకున్నాము, వాటి తాలూకు ఇంపాక్ట్, వాటి తాలూకు ఇంప్రెషన్స్, వాటి తాలూకు రిజల్ట్స్ మనకి ఫైనల్ స్టేజ్ లో అందేటట్టుగా ఆయన చూసుకుంటారు. దట్ ఈస్ హిస్ ప్రామిస్ ఇన్ దట్ వే.
0: బ్యూటిఫుల్ జగదీష్. నువ్వు ఇది చెప్తుంటే, మీరు చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ స్ట్రైక్ అవుతుంది. స్వామివారు చెప్తుంటారు శ్రీరామచంద్రుడు ఒక దోబి మాటలు అంటే ఒక చాకలతని మాటల వలన ఆయన కొంచెం కలత చెంది సీతమ్మ తల్లిని అడవి పంపించారని చెప్తుంటారు. అయితే స్వామివారు దానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ దోబి అంట ఆ చాకలతను తను చేసినటువంటి తప్పును గుర్తించాడు. రామచంద్రుడు అయ్యో నా వల్ల సీతాదేవిని అడవిలో వదిలిపెట్టారే అని చెప్పి వచ్చి ప్రార్థిస్తూ క్షమించమని కోరుతాడు. కాళ్ళు పట్టుకుని వేడుకుంటాడు, ప్రభు నాది ఒకే ఒక్క కోరిక ప్రభు అంటే రాముడు ఏం చెప్పు అని అడిగితే అప్పుడు రాముని అడుగుతాడంటే స్వామివారు చెప్పారు స్వామి దీని మీద రామ ఒకటి చేయించారు పిల్లలతో. ఆయన చెప్తారు ధోబి, ప్రభు నన్ను మీ చేతిలో నాకు మరణం ఇవ్వండి, అదే నేను చేసినటువంటి తప్పుకు పరిహారం అని చెప్తాను. రామచంద్రుడు నవ్వి సరే సరే టైం వచ్చినప్పుడు సరే సరే అని నవ్వి ఆయన ఆశీర్వదించి పంపిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ జన్మలో జరగలేదు కానీ ఇదే చాకలి వాడు మళ్ళీ కంసునికి చాకలి వాడుగా పుడతాడు. పుట్టి శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ అవతారంలో మధురకు వెళ్ళినప్పుడు కంసుని యొక్క సభకు వెళ్తున్నప్పుడు ఆయన బట్టల కోసం కంసుని ఈ చాకలి వాడిని దగ్గర ఉన్నటువంటి బట్టలు లాక్కుంటే కోపంతో చాకలి వాడని కృష్ణుణ్ణి తిడితే సాధారణంగా మనకు అక్కడ తిట్టినందుకే కృష్ణుడు ఎందుకంత కోపంగా అతన్ని ముష్టిఘాతంతో ఒకే ఒక గుద్దుతో ఒక ముష్టిఘాతంతో చంపేస్తాడు ఆయన ఎందుకు అనిపించచ్చు. కానీ దాని వెనుకున్నటువంటి ఆ భక్తుని కోరిక లాంటిది. అదే చాకలి వాడు ఎన్నో 5000 సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడిగా వచ్చినప్పుడు కృష్ణుని భగవాన్ నాకు చావునివ్వు అని ప్రార్థించాడు. అదే కోరిక మేరకు మీరు అన్నట్టు యోగక్షేమం వాహమ్యహం అదే క్షేమాన్ని కోరుతూ ఆయనకి ఆ విధంగా చావు ఒకటే ఒక గుద్దుతో ఆయన చావు ఇచ్చేశాను.
1: చాలా బాగా చెప్పారు రంగనాథ్. ఇది అంటే దిస్ ఎవ్రీ వర్డ్ అంటే ప్రతి శ్లోకానికి ఎంత డీప్ మీనింగ్ ఉంటుంది. అది అందులో ఏ అవతార పురుషుడైనా మనం చూసినా తన ప్రతి యాక్షన్ ద్వారా ఆ అల్టిమేట్ ట్రూత్ ఆ నిజాన్ని ఆయన నిరూపిస్తారు.
0: కరెక్ట్, బ్యూటిఫుల్. ఇప్పుడు అంటే ఇది చాకలి వాడు అని చెప్తుంటే నాకు ఒక ఒక ఆస్పెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది జగదీష్. కృష్ణుని దగ్గర కృష్ణుని యొక్క జీవిత చరిత్రని జీవిత పర్యంతాన్ని మనం చూస్తూ వస్తే మనకు ఒకటి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చిన్ననాటి నుంచి కృష్ణుని మనం చూస్తే మొదట దేవకి వసుదేవుడు, అంతకు మునుపు కంసుడు, దాని తర్వాత నంద యశోదలు. దేవకి వసుదేవులకి దర్శనం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు శ్రీమన్నారాయణుడు. కంసునికి ఒక వార్నింగ్ ఇచ్చి వారి హృదయంలో భయాన్ని నాటాడు. యశోదకి చాలా మిస్చీఫ్ తో అమ్మని అలరించాడు. గోపికల్ని ఆ ఉన్మత్తంలో ముంచెత్తాడు. దేవేంద్రుని కోపాన్ని ఆయన ఒక్క మాట మాట్లాడకుండా పర్వతాన్ని ఎత్తి వంచాడు ఆ కోప గర్వాన్ని. రాక్షసుల్ని ఆయన అటాక్ చేయడానికి వచ్చిన రాక్షసుల్ని చాలా పెయిన్ఫుల్ గా ముష్టికి చాలా చాలా వాళ్ళు చాలా బాధలు అనుభవించేటట్టు దెబ్బలు కొట్టి కొట్టి వారిని చంపేశాడు. ఇంకొంచెం పెరిగితే అప్పుడు కాళీయునితో పోట్లాడి కాళీయుని నెత్తిమై నృత్యం చేసి ఆయనని వంచాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మథురకు వెళ్తున్నప్పుడు అక్రూరునికి కంసుని యొక్క మినిస్టర్ గా వచ్చినటువంటి సద్దూతగా వచ్చినప్పుడు అక్రూరునికి ఆయన శ్రీమన్నారాయణ గా దర్శనం ఇచ్చాడు. అదే శ్రీకృష్ణ భగవానుడు అదే ఆ అక్రూరుని రాజు అయినటువంటి కంసుని అందరి ముందు పరాభవం చేసి చాలా భయంకరంగా చంపారు. ఇంకా మనం ముందుకెళ్తూ ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కృష్ణ భగవానుడు వారికి కావలసినటువంటి విధంగా ఆశీర్వదిస్తూ వచ్చారు. సందీప మహామునికి అవసరమైతే యముని దగ్గరికి వెళ్ళి అతని కొడుకుని తీసుకొచ్చాడు. ఇంకా ఇంకా ముందుకెళ్తే అర్జునునికి గీతను బోధించాడు. దుర్యోధనునికి ఆ సభలో తాను ఓడిపోతానని తెలిసినా కూడా దుర్యోధనుని దుశ్శాసనుని భీష్ముణ్ణి కర్ణుని వేడుకున్నాడు యుద్ధం వద్దు అని. అయినా వారు వినకపోతే ఎవరినైతే వేడుకున్నాడో అలాంటి కౌరవుల్ని చంపమని పాండవుల్ని ప్రేరేపించి చివరికి కర్ణుడు నిస్సహాయుడై పడిపోతే ఆయన ఏదో ధర్మం చెప్పబోతుంటే కృష్ణుడు నవ్వి వ్యంగ్యంగా నవ్వి ఎక్కిరిస్తాడు. ఏమైంది కర్ణాన్ని ధర్మం? ఆ రోజు కురు సభలో ద్రౌపది బట్టలు కోకలు వీడుతున్నప్పుడు ఏమైంది నీ ధర్మం? నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైంది నీ ధర్మం అని చెప్పి అర్జునుడిని ప్రేరేపించి మరి ఆయన చంపిస్తాడు. అంటే మనం ఆలోచిస్తే ఎవరి ఎవరి మనస్తత్వానికి ఎవరి టెంపరమెంట్ కి అనుగుణంగా భగవానుడు కృష్ణుడు ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవకి వసుదేవులు భక్తులు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించి వారికి దర్శనం ఇచ్చాడు. కపుసుడు రాక్షసుడు కాబట్టి మన హృదయంలో భయాన్ని నింపాడు. శిశుపాలుడు వాడు ఒక క్రోధం అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు కాబట్టి సభలో అందరూ చంపాడు. దుర్యోధనుడు ఆ విధంగా అవమాన పెట్టాడు కాబట్టి అదే విధంగా అవమాన పడేటట్టు ఆయన అందరి ముందు తొడలు విరిగేలా మరణించేటట్టు చేశాడు. ఏ ఏ భక్తుని యొక్క విశ్వాసాన్ని బట్టి, ఏ భక్తుని యొక్క ఆ పర్స్పెక్టివ్, ఆ టెంపర్మెంట్ ని బట్టి కృష్ణ భగవానుడు ఒక ఒక మేనేజర్ గా ఆ పర్సన్ ని మేనేజ్ చేస్తూ వచ్చారంటే ద్రౌపది ఎంతో బ్యూటిఫుల్ గా ఆ మేనేజ్ చేయడంలో ఒక మనిషిని కేవలం అతని ఎమోషన్స్ ని మానిపులేట్ చేయడం కాదు, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఏ ద్రౌపది అయితే పురుసభలో బట్టలు కోకలు వీడిన తర్వాత దుశ్శాసన్ యొక్క రక్తము నా వెంట్రుకలకు తాకందే, నేను ఈ వెంట్రుకలు ముడివేయను అని ప్రమాణం చేసినటువంటి ద్రౌపది చివరకు తన సొంత కొడుకులను చంపినటువంటి అశ్వత్థామ చేతిలో దొరికిన తర్వాత కృష్ణుడు అడుగుతారు, ఏం చేయమంటావు ద్రౌపది ఈమెనంటే వీణ్ణి అశ్వత్థామనంటే, ఆమె చెప్పినటువంటి మాట అసలు ఆ కృష్ణుని యొక్క అసోసియేషన్ తో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. ద్రౌపది చెప్పుద్ది, కృష్ణ ఏ విధంగానైతే పిల్లలు చనిపోవడం వల్ల నేను బాధపడుతున్నాను, అదే విధంగా ఈ అశ్వత్థామ చనిపోతే కూడా మరొక తల్లి బాధపడుతుంది, అందుకని ప్రభు వీని క్షమించి వదిలేయండి అని అడుగుతుంది. ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లొచ్చింది? ఏ స్త్రీ అయితే మొత్తం కురు వంశాన్ని నాశనమై ఆ రక్తంతో నేను వెంట్రుకలు కట్టుకుంటాను అనేటువంటి స్త్రీ చివరకు అశ్వత్థామను క్షమించండి ప్రభు, తన సొంత కొడుకులను చంపినటువంటి అశ్వత్థామను క్షమించండి ప్రభు అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? అది కేవలం కృష్ణుని యొక్క ప్రేమ వల్ల. దట్
1: చాలా బాగా చాలా బాగా చెప్పారు.
0: ఆ ప్రేమను అందరు అర్థం చేసుకునే వారు చేసుకునేటువంటి వారు లేరు మనం చూస్తే. ఇన్ఫాక్ట్ కృష్ణుని యొక్క ప్రేమను ఒక విధంగా చాలా బ్యూటిఫుల్ గా డీప్ గా అర్థం చేసుకున్నది మనకు మనకు స్వామివారు చెప్పినటువంటి విషయంలో మాత్రం మనకు తెలుస్తున్న ఒకే ఒక వ్యక్తి రాధ.
1: చాలా బాగా చెప్పారు రంగనాథ్. ఇన్ఫాక్ట్ మీరు ద్రౌపది గురించి చెప్తుంటే మనసులో వస్తుంది, అప్పుడు తన కక్ష పెట్టింది దేనికోసం అంటే రాజ్యం కోసం. మనకు రాజ్యం కావాలి, ఆ కింగ్డమ్ కోసం. కానీ చివరికి ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగొచ్చిందంటే తన కొడుకులు పోగొట్టుకున్న తర్వాత కూడా ఆమె క్షమించింది. అంటే కొడుకులు రాజ్యం అంటే ఎంత విలువ, ఎంత ఎక్కువ విలువ. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటిది వచ్చిందంటే అది పోగొట్టుకున్న తర్వాత కూడా క్షమించమని కృష్ణ పరమాత్మకి చెప్పింది ఆమె. కానీ ఈ టాపిక్ లో మీరు ఇప్పుడు చెప్పారు లాస్ట్ లో రాధ అంటే నాకు గుర్తొస్తుంది, ఒకసారి మేము మనం అందరూ కూర్చున్నాం స్వామి చుట్టూరా భజనాల్లో. స్వామి ఆ రోజు ప్రోగ్రామ్ చేయబోతున్నాం, ప్రోగ్రామ్ ముందు స్వామి అందరికీ భజనలో కూర్చొని అందరితో మాట్లాడుతూ ఒక్కొక్కరితో అడగడం ప్రారంభించారు. మీకేంటి కావాలి, ఏంటి కావాలి, నీకేంటి కావాలంటే ఒక మన సోదరుని స్వామి అడిగితే ఆయన చెప్పారు స్వామి ముక్తి కావాలి. అయితే స్వామి ముక్తి ఎందుకురా అడిగారు. ముక్తి అంటే ఈ కల్పంలో మాత్రమే నీకు ముక్తి వస్తుంది, సృష్టి అంతా అయిపోయిన తర్వాత, నాలో అంత లీనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సృష్టి ప్రారంభిస్తే మళ్ళీ నువ్వు బయటికి రావాల్సిందే, ఓ జీవుడు లాగా మళ్ళీ జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ ఆ సైకిల్ ఫాలో అవ్వవలసిందే, కాబట్టి ముక్తి ఎందుకు కోరుతావరా, రాధాలాక కోరు అన్నారు స్వామి. దే కాన్స్టెంట్లీ కీప్ థింకింగ్ ఆఫ్ మీ బికాస్ అది ఆ భక్తి కోరితే ఇంకా ముక్తితో ప్రయోజనమే ఉండదు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ దట్ డస్ నాట్ మ్యాటర్ ఎందుకంటే స్వామిని స్వామి డెఫినేషన్ మనం చూస్తే మోక్ష అంటే స్వామి ఏమన్నారు మనకి, మోహక్షయం. భక్తి ఒక్కసారి వచ్చేసరికి ఆ మోహమే పోతుంది, మోహక్షయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఇట్ బికమ్స్ ఇన్సిడెంటల్ కదా. కాబట్టి దాట్ ఈజ్ వాట్ స్వామి వాంటెడ్ అస్ టు యర్న్ ఫర్, ముక్తి ఎందుకురా భక్తిని కోరు అన్నారు స్వామి అప్పుడు. ఇదే మీరు చూస్తే మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా ఒక్కొక్కళ్ళని కృష్ణుడు ఎలా డీల్ చేశారు. ఒక్కోవైపు మనం చూస్తే దేవకి వసుదేవులు, ఇంకోవైపు చూస్తే నంద యశోద, గోపాల బాలులు, ఒకవైపు చూస్తే కంసుడు, అర్జునుడు, పాండవులు, ఓవైపు కుంతీదేవి, ఓవైపు మరి కుంతీదేవి రిలేషన్షిప్ కూడా కృష్ణుడితో ఎంత దీర్ఘమైనటువంటిది. భాగవతం ఆయనలో స్వామి ఎంత బాగా చెప్పారు, ఏ మూమెంట్ అయితే ఆమె విన్నాదో కృష్ణుడు ఈ దేహాన్ని వదిలేశాడు వెంటనే తక్షణం ఆమె పడిపోయింది.
2: ఇట్ కెన్ నాట్ బి ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్. ఇట్ కెన్ నాట్ బి సంథింగ్ మెటీరియలిస్టిక్. ఎంత ప్రేమించేవారు. కాబట్టి వన్ హ్యాస్ టు రీచ్ దట్ దట్ సైడ్ ఆఫ్ ది దట్ బ్యాంక్ ఆఫ్ ది రివర్. అంటే ఇప్పుడు మనం ఇంతమందిని చూసాము, కానీ టూ ప్రైమ్ కేటగిరీస్, దోస్ హూ డిడ్ నాట్ అండర్స్టాండ్ హిమ్ అండ్ దోస్ హూ అండర్స్టూడ్ హిమ్. వాళ్ళు చేసుకోలేకపోయారు, వాళ్ళందరూ ఆ కేటగిరీలో, కంసుడు, శిశుపాలుడు, వాళ్ళందరూ చూస్తే మనం ఆ కేటగిరీలో వస్తారు, దంతవక్ర, నరకాసుర, వాళ్ళందరూ ఆ కేటగిరీ. ఎవరు అర్థం చేసుకోగలిగారో వాళ్ళ కండిషన్ టోటలీ డిఫరెంట్. రాధ, భీష్ముడు, కుంతి, విదురుడు, వీళ్ళందరినీ చూస్తే దాట్ ఈస్ ది అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అండ్ ద రీజన్ ఆఫ్ ఆల్ దిస్ డ్రామా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా, అంటే ఎంత మాత్రం తెలిస్తే అంతమే నువ్వు రామ అనే త్యాగరాజు గారు అని అన్నట్టుగా, ఫర్ టు ఈచ్ వన్ థైన్ ఓన్ అన్నట్టుగా, అలాగా ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే రీజన్ ఏంటంటే, భాగవతంలో శ్రీమన్నారాయణుడు నారదుడు చెప్తాడు, ఇన్ఫాక్ట్ ఇదే క్వశ్చన్ స్వామిని ఒక భక్తులు అడిగారు. ఓ భక్తు అడిగారు స్వామిని, స్వామికి అన్న, స్వామి మీరు ఎందుకు అవతరిస్తారు, అవతరణ అసలు మూల కారణం ఏంటంటే స్వామి అన్నారు, ఐ వాంట్ టు టేస్ట్ ది ఎర్నింగ్ ఆఫ్ మై డివోటీస్. అదే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ ఎర్నింగ్ ని టేస్ట్ చేయడానికి వాళ్ళ ఆ అంటే హృదయపూర్వకమైన ప్రార్థనలు, ఆ ఎర్నింగ్ ని టేస్ట్ చేయడానికే నేను వస్తాను అన్న స్వామి. దట్ మీన్స్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దాట్ ఎర్నింగ్ ఫర్ హిమ్. హీ వాంట్స్ ఈచ్ వన్ టు ఎర్న్ అండ్ హీ మేక్స్ దెమ్ ఎర్న్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే హీ క్యాన్. కాబట్టి ఎవరైతే హిరణ్యకశ్యపుడు, రాముడు లాంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి భయపెట్టి వాళ్ళతో భక్తి చేయిస్తారు, దాన్ని సంభ్రమయోగం అంటారు భాగవతంలో. రాధ ఇంకా భీష్ముడు చేత అది ప్యూర్ డివోషన్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆల్ దట్స్ నవరసాలు అంటాం కదా, అన్ని నవరసాల ద్వారా తన భక్తి చేయించుకోవడమే తన ధ్యేయం అనుకుంటాను. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ దట్ హీ వాంట్స్ ఎవ్రీ వన్ టు ఎర్న్ ఫర్ హిమ్.
0: బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ మనము ఆలోచిస్తే ఇప్పుడు అది చూస్తే ఒక కృష్ణుణ్ణి వీ కెన్ నెవర్ జడ్జ్ హిమ్ బై హిస్ యాక్షన్స్.
2: బ్యూటిఫుల్.
0: ఆయన ఇప్పుడు భీష్ముడి గురించి మేము చెప్తుంటే నాకు ఒక భాగవతంలో పద్యం గుర్తుకొస్తుంది. చెప్తాడు ఒక పద్యం, ఒక సీన్, దాంట్లో ఆయన కృష్ణ భగవానుడు ఆ రథం యొక్క చక్రాన్ని ఎత్తాడు. అర్జునుడు భీష్ముని యొక్క ఆ బాణాల వర్షాన్ని తట్టుకోలేక వెనుకడుగు వేస్తూ ఉంటే, అప్పుడు ఆయన్ని ప్రేరేపించడానికి ఆ పడిపోయినట్లు ఒక రథ చక్రాన్ని ఎత్తి పరిగెడుతున్నాడు. అప్పుడు భీష్ముడు ఎవరైతే తనని చంపడానికి వస్తున్నాడు, కృష్ణుడు కోపంతో చంపడానికి వస్తున్నాడు భీష్ముడిని, అయినా కూడా భీష్ముడు అతని యొక్క ఆ అస్త్రాలు అమ్ములన్నీ పడేసి రెండు చేతుల చాచేసేసి కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెళ్ళ కప్పుకొనక ఉరికిన నోర్బక ఉదరములోనున్న జగములు జగతి కదల. అంటే చెప్తాడు ఏ విధంగానైతే ఒక సింహము ఒక జంతువును వేటాడడానికి ఎగిరినప్పుడు ఏ విధంగానైతే ఆ జూలు అట్లా ఎగిరి పడుతుందో ఆ విధంగా కృష్ణుడు ఆ రథంలోంచి దొరికినప్పుడు ఆ కృష్ణుడు అట్లా భీష్ముని కనబడ్డాడట. కనబడి మధ్య శిఖపుష్టి మరలి చిరదించు దేవుండు దిక్కు నాకు, ఆ విధంగా పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ భగవంతుడే నాకు దిక్కు అని చెప్పి భీష్ముడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అంటే ఇక్కడ మేనేజర్ గా మనం చూస్తే ఎలాంటి మేనేజర్ అయింటాడు కృష్ణుడు. ఒకరిని చంపడానికి వెళ్తున్నా కూడా ఆ చంపబడేటువంటి వ్యక్తి భయపడట్లేదు, చంపబడేటువంటి బాధపడట్లేదు, ఆయన సంతోషపడుతున్నాడు. అలాంటి దేవుడు నాకు దిక్కు అని చెప్పి రెండు చేతులు చెప్పి దోడిస్తున్నాడు. ఆహా, ఇంతకన్నా నాకు గొప్ప అదృష్టం ఏంటి అని చెప్పి రెండు కళ్ళు అని తేలి గారుతున్నాయి. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయింటుంది కృష్ణుడు.
2: అంటే ఆ సీన్ ఇప్పుడు కూడా కళ్ళకి కట్టించినట్టు ఉంటుంది. ఆ ఫోటో మీకు గుర్తుంది ఉంటుంది రంగనాథ్, మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు బృందావనంలో ఆ ఫోటో ఉండేది మన ప్రేయర్ హాల్లో. ఆ ఫోటో ఏంటంటే ఓ వైపు టూ డివోటీస్, ఓ వైపు అర్జునుడు తన పాదాలని పట్టుకొని ఉన్నాడు, స్వామి మీరు చేయకండి, మీరు మీ యూ టుక్ ఎన్ ఓత్, మీరు అస్త్రశస్త్రాలు ఎత్తడాన్ని మీరు ప్రామిస్ చేశారు, మీరు ఎలాగ వెళ్తున్నారు. ఇంకోవైపు భీష్ముడు ఆనందంతో ఉన్నాడు, నాకు దీనికన్నా పెద్ద భాగ్యం ఇంకేమని.
0: ఇంకా అసలు వాట్ ఏ పర్సనాలిటీ వాజ్ కృష్ణ, ఎంత గొప్ప పర్సనాలిటీ అంటాడు. ఇప్పుడు మనకు మహాభారతంలో ఒక ముగ్గురు, ఒక భగవంతుడు ఆయన చేసినటువంటి ముగ్గురు రాజులు, జరాసంధుడు ఒకవైపు, నరకాసుడు ఒకవైపు, దుర్యోధనుడు ఒకవైపు. జరాసంధుడు రాజులందరినీ బందీలుగా చేసి యాభై మంది రాజుల్ని బందీగా చేసి వారిని ఆహుతి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అదే జీవరాశి ముష్టియుద్ధంతో భీముని తీసుకెళ్లి, అంటే వాళ్ళు ఆ మార్గదర్శనంలో వెళ్తారు కృష్ణుడు భీముడు మార్గదర్శనంలో వెళ్లి భీముని సెలెక్ట్ చేయించి భీముని చేత ప్రేరేపించి జరాసంధ చంపిస్తాడు ముష్టియుద్ధంలో. నరకాసురుడు ఉన్నటువంటి స్త్రీలందరినీ రాజ్యాల్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ వాడు చాలా భయంకరంగా ఎత్తుకొని పోయినప్పుడు వానికి బుద్ధి చెప్పే విధంగా ఒక స్త్రీతో, అంటే తన భార్య సత్యభామతో వాడు చనిపోయేటువంటి విధంగా కృష్ణ భగవానుడు ప్లాన్ చేస్తాడు. దుర్యోధనుడు పాండవులు అడవి పాలైనప్పుడు 13 సంవత్సరాలు కర్ణ అంటే దుష్టతిష్టయం కర్ణుడు ఈ శకుని దుశ్శాసనుడు దుర్యోధనుడు కలిసి వారికి ఉన్నటువంటి ఈ అంగ బలంతో మొత్తం అప్పటి భారత వర్షం అంతా ఐక్య వారి కింద తెచ్చుకున్నారు. ఆ రాజులందరినీ మళ్ళీ తిరిగి ఏకం చేసి వారికి ఆపోజిట్ గా అయ్యేటట్టు చేసి వాళ్ళందరితో దుర్యోధనుతో యుద్ధం చేయించి దుర్యోధనుని పరాభవం గావించి ఆయన గర్వం పంచుతాడు కృష్ణుడు. ఎలాంటి స్ట్రాటజిస్ట్ అయినాడు కృష్ణుడు. వాట్ ఏ గ్రేట్ స్ట్రాటజీ వాజ్ యాక్చువల్లీ రన్నింగ్ హిమ్. అంత గొప్ప కృష్ణుడు కూడా, అలాంటి రాజాది రాజులు తలవంచినటువంటి కృష్ణుడు కూడా టైం వచ్చినప్పుడు అర్జునునికి రథసారథ్యం చేశాడు. అంటే స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు, రథసారథ్యం చేయడం అంటే ఈ రోజుల్లాగా అప్పుడు రథం నడుపుకున్నప్పుడట డైరెక్షన్స్ ఇవ్వడానికి లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ లేవు, అందుకని లెఫ్ట్ తిప్పాలంటే అర్జునుడు తన కాళ్ళు లేపి కృష్ణుని యొక్క కణతల మీద టెంపుల్స్ మీద తన్నాలి. కుడి కణత మీద తంతే కుడి దిక్కు తిప్పు రథాన్ని అని, ఎడమ కణత మీద తలితే ఎడమ దిక్కు తిప్పు అని. సనక యోగింగా జనమన కంజాత కలిత నిత్య జ్ఞాన కారణములు బ్రహ్మేంద్ర ముఖ్య గీర్వాణ కోటి కిరీట లలిత రత్న ప్రభా లాంఛనములైనటువంటి ఆ భగవాను శిరస్సు ఒక మానవుని పాదాల కింద పడి నలిగిందంటే ఎంత గొప్ప సేవ. అవసరమైనప్పుడు బ్రాహ్మణుల చేత భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణ్ణి వదిలిపెట్టినటువంటి ఆ ఎంగిలి విస్తరాకుల్ని కూడా ఏమి ఎలాంటి దురుద్దేశం లేకుండా వాటిని ఎత్తి శుభ్రపరిచాడు కృష్ణ భగవానుడు. ఇంకా తన భక్తురాలు యొక్క మానాల్ని కాపాడడానికి పసుపు కుంకుమల్ని కాపాడడానికి ద్రౌపది యొక్క పాదుకల్ని ఎత్తుకొని వెళ్లి భీష్ముని దగ్గర ఆమె చేత నమస్కారం చేయించి దీర్ఘ సుమంగళి భవ అనేటువంటి వరాన్ని పొంది ఆయన యొక్క మరణ సీక్రెట్ ని ఆయన ద్వారానే వచ్చేటట్టు చేశాడు. వాట్ ఏ సర్విట్యూడ్! ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప స్ట్రాటజిస్ట్, అదే విధంగా ఎంత గొప్ప సర్విట్యూడ్. అటువంటి కృష్ణుని యాక్షన్స్ మనం ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతాం? ఇంపాసిబుల్. అసలు మనకు అర్థం కాదు.
2: దే నెవర్ జడ్జ్ హిమ్ బై హిస్ యాక్షన్స్.
0: yes, మనకు అర్థమయ్యేటువంటి విషయమే లేదు. కృష్ణుడు ఎంత సులువుగా ఆ సూర్యుణ్ణి తన చక్రంతో కప్పాడో అంతే సులువుగా అర్జున్ యొక్క రథాన్ని కూడా నడిపించాడు, అంతే సులువుగా ఆ గుర్రాలకు నీళ్లు కూడా పట్టాడు. ఒక ఒక సన్నివేశంలో భీష్ముడు పడిపోయిన తర్వాత ధర్మరాజు కృష్ణుడు బయటకు గుడ స్వామి చెప్తారు గుడారం నుంచి బయటకు రావడానికి కొంచెం సమయం తీసుకున్నాడంటే, ఎందుకు సమయం తీసుకున్నాడని చెప్పి ధర్మరాజు కొంచెం లోపలికి అట్లా తుంగి చూస్తే కృష్ణ భగవానుడు ధ్యానం చేసుకున్నట్టు కళ్ళు మూసుకుని కూర్చున్నాడండి. అరే కృష్ణుడు ఎవరి మీద ధ్యానం చేసుకుంటాడని ధర్మరాజు అనుకుంటే ఒక 4-5 నిమిషాల తర్వాత కృష్ణుడు కళ్ళు తెచ్చి బయటకు వచ్చినప్పుడు ధర్మరాజు అదే ఆ డౌట్ తో, కృష్ణ నువ్వెవరిని ధ్యానిస్తావు కృష్ణ అంటే, కృష్ణ నవ్వి స్వామి బ్యూటిఫుల్ గా డిస్కవర్ చెప్తారు. స్వామి కృష్ణ నవ్వి చెప్తాడంట, నేను ఎవరి గురించి ధ్యానం చేస్తా ధర్మజ, ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఎంతో నొప్పితో బాధతో అక్కడ ఆ యుద్ధ భూమిపై పడున్నాడు భీష్ముడు. ఆ భీష్ముడు నా గురించి తలుచుకుంటున్నాడు, ఆ తలుచుకునేటువంటి భీష్ముని నేను ఇక్కడ కూర్చొని తలుచుకుంటున్నాను, భక్తుల కన్నా నాకు ఇంక ఎక్కువ ఏ భాగ్యం ఉంది అని చెప్తాడు కృష్ణుడు.
2: బాబా చాలా బాగా చెప్పారు రంగనాథ్, చాలా బాగా చెప్పారు.
0: అలాంటి కృష్ణుడిని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం, ఏ విధంగా ఆయన యాక్సెస్ మనము చేయగలుగుతాం?
2: అబ్సల్యూట్లీ, అది ఇంపాసిబుల్. స్వామి ఒక చిన్న కథలో స్వామి చెప్పారు, స్వామి చిన్న కథల్లో ఒక కథ ఇది అసలు, ఆ బృందావనంలో రేపల్లో అప్పుడు గోపికలు అంటే లేక్ నుండి నీళ్లు నింపి తెస్తూ ఉంటే, నీళ్లు నింపి ఉండని ఇలా ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కృష్ణుడు ఎదురుగా వచ్చారు. అయితే వెంటనే అరే ఈ కుండ ఎత్తి మా తల మీద పెడతావా అంటే నేనేంటి ఇలాంటి పనులు నేను చేయను అని పారిపోయారు కృష్ణుడు. కానీ వాళ్ళు వాళ్ళ గ్రామానికి చేరిన తర్వాత కుండని దించాలి, ఎలా దించుదాము అది కూడా ఒక బాధ అంటే వెంటనే కృష్ణుడు వచ్చి దించేసేవారు. అయితే ఈ సాధారణంగా మనం తన యాక్షన్స్ ఒకవేళ జడ్జ్ చేద్దాం అంటే ఎలా జడ్జ్ చేస్తాం? స్వామి చెప్పారు తన అంతరార్థం ఏంటంటే తన భక్తులు తలపై భారం ఎప్పుడు పెట్టడం తన పని కాదు, ఆ భారం దించడానికి వచ్చాడు ఆయన. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిలీవింగ్ ది హెడ్ ఏక్స్ ఆఫ్ ది డివోటీస్. అంటే ద బిగ్గెస్ట్ మిస్టేక్ మన వల్ల అయింది, అందరికన్నా పెద్ద పెద్ద తప్పు మనం చేస్తే ఏంటంటే తన యాక్షన్స్ ని చూసి తన జడ్జ్ చేయడమే, దానికన్నా పెద్ద తప్పు ఇంకేమీ కాదు. అదే మనం చూస్తే ఓ విధంగా ఆ కథ కూడా ఉంది, స్వామి చెప్పారు మనకి నిత్య బ్రహ్మచారి ఇంకా నిత్యోపవాసి. అంటే ఒకసారి గోపికేమో యమున ఇంకో ఒడ్డు వైపు ఆయన దుర్వాస మహాముని కూర్చొని ఉంటే ఆయన తపస్సు చేస్తున్నారు, ఆమెకి పాలు అందించాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి యమున అటువైపు? యమున ఇస్ ఆన్ స్పేట్ ఫ్లడ్స్ అండ్ ఫ్లడ్స్ కాదు స్పేట్ ఆన్ స్పేట్ అంటారు, ఫుల్ ఉంది, దాటి వెళ్ళే ఇది కూడా లేదు, వరదలాగా ఉన్నాయి. అయితే కృష్ణుడు అక్కడ పక్కన ఉంటే కృష్ణుడు అడిగింది ఆమె ఎలా వెళ్లేది అటువైపు అంటే కృష్ణుడు అన్నాడు వెళ్ళి ఆ యమునకి చెప్పు ఈ ప్రపంచంలో ఎవడైనా నిత్య బ్రహ్మచారి కానీ ఉంటే అది కృష్ణుడే అని ఆ సంగతి చెప్పు అన్నారు యమునకి. అయితే ఆమె నమ్ముకుంది, ఏంటి కృష్ణుడు ఇలాంటి మాట్లాడుతున్నాడు అని పనుకోని, ఎందుకనగా మంచి కృష్ణుడు అంత ప్రీతి కాబట్టి వెళ్ళి యమున ముందో అదే మాట చెప్పింది, ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో ఎవడైనా బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి సాధారణ సామాన్యమైన బ్రహ్మచారి కదా నిత్య బ్రహ్మచారి ఉన్నాడంటే అది కృష్ణుడే అంటే వెంటనే యమున దారిచ్చింది, ఆమె అటుపక్కెళ్ళింది. వెళ్ళి అక్కడ దుర్వాస మహామునికి పాలు అందిస్తే తన ఎదురుగానే ఆ పాలు క్యాన్ తీసుకొని మొత్తం పాలంతా తాగేసి క్యాన్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఆమె తిరిగి వద్దాం అనుకుంటే మళ్ళీ యమున బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సెల్ఫ్. అంటే ఇంకా దారి లేదు అది. ఆమె చెప్పింది చూడు ఇప్పుడు వస్తున్నప్పుడేమో కృష్ణుడు నాకు సాయం చేశారు ఇలా చెప్పమంటే నేను వచ్చాను కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఏం చేసింది మళ్ళీ అదే చెప్పేది అంటే ఆయన నవ్వుతూ అన్నాడు దుర్వాస మహాముని అన్నారు కాదు కాదు యమునకి చెప్పు ఈ బ్రహ్మాండంలో ఎవడైనా నిత్యోపవాసి అంటే ఎప్పుడూ ఉపవాసంతో ఉన్నవాడు నిత్యోపవాసి ఎవడైనా ఉంటే అది దుర్వాస మహాముని అని చెప్పు అన్నది. ఆమె నవ్వుకుంది మళ్ళీ ఇదేంటి ఇంత విచిత్రంగా అక్కడిపక్క ఆయన అంటాడు నేను బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి నా ముందే ఒక క్యాన్ నిండా పాలు తాగేశాడు ఈయన అంటాడు నిత్యోపవాసి ఏంటా ఈ సంగతి అనుకుని ఎందుకైనా మంచి ఇంత పెద్ద రిషి అంత దుర్వాస మహాముని అంటే అందరికీ భయం పోనీ ఏం అనకుండా మెల్లిగా యమున దగ్గరికి వచ్చి అదే మాట చెప్పింది ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో ఎవడైనా నిత్యోపవాసి ఉన్నాడు అంటే ఆమె దుర్వాస మహామునియే. ఆ మాట అనేసరికి మళ్ళీ యమున దారిచ్చింది. తిరిగి అటువైపు వెళ్ళిన తర్వాత కృష్ణుడు అక్కడ ఎక్కడే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు నన్ను అర్థం చేసుకోవాలి అంటే నా యాక్షన్స్ చూసి కాదు, అట్ ది లెవెల్ ఆఫ్ ద మైండ్ ఐఎమ్ నాట్ అటాచ్డ్, ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ వన్. అక్కడ దుర్వాస మహాముని కూడా ఆయన తిన్నారు కానీ ఆయన ధ్యానం ఆయన మనసు ఎప్పుడు తిండి మీద ఉండదు. నేను మీ అందరితోనే ఉంటాను, రాసక్రీడలు అన్ని చేస్తాను కానీ నా మనసు ఎవడి మీద ఉండదు. అంటే ఇట్ ఈస్ ఇన్ అ వే ఇఫ్ యు లుక్ అట్ ఇట్ ఐ ఫుల్ ద హోల్ క్రియేషన్ హూ వాంట్స్ టు make him as the center piece of our mind, how can his mind be on anything else? It is ante manam aalochinchala sangati aina evadu gurinchi aalochistha aina manasu den meedu untundi. So idi meeru chaala baaga chepparu sangati ki you should never judge his actions, it is only love.
0: Yes, beautiful ga asalu bhagavadgitalo cheppinattu visayate dhyayatmansa ikkada ee vishayam meedaithe manasu nilpthamo adi mana lopala perugutundi.
2: Correct.
0: అది ప్రపంచం మీద నిలిపితే దానివల్ల కామము క్రోధము తర్వాత లాస్ట్ కి బుద్ధి నాశే ప్రణశ్యతి, బుద్ధి కూడా నాశనం అయిపోయి చనిపోతాడు. కానీ అది ఆ భగవంతుడి మీద మనసు నిలిపితే ఆ మనస్సు నిలపడం వల్ల భగవంతుడే మన లోపల అంటే ఒక విధంగా ప్రవర్ధమానుడైతాడు, దినదినంగా పెరుగుతూ వస్తాడు. ఆయన ఒకసారి ఒక బ్యూటిఫుల్ గా కృష్ణుడు స్వామికి ఒక చిన్న స్టోరీ చెప్తూ కృష్ణుడు గురించి స్వామి అంటారు, కృష్ణుడు మురళి ఏ విధంగానైతే పట్టుకొని తిరిగేవాడో, ఎందుకు అంటే ఆ మురళి ఏ విధంగానైతే తనను తాను ఒలుచుకొని కృష్ణుని చేతిలో ఒక ఉపకరణంగా మారిపోయింది, ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయిందో, అదే విధంగా ప్రతి ఒక్కరూ తమ లోపల ఉన్నటువంటి ఈ అనవసరాన్నంతా తొలగించుకొని కృష్ణుని చేతిలో ఆ మురళిగా మారిపోవాలి. అందుకనే స్వామి స్టూడెంట్స్ అందరికీ రాసినటువంటి ప్రేయర్ లో స్వామి చెప్తారు, ఆ సీక్వెన్స్ కూడా స్వామి చెప్తారు, ఓ లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెంట్లీ ఫర్ ది, ఓ లార్డ్ టేక్ మై మైండ్ లెట్ ఇట్ బీ ఇన్ ట్యూన్ విత్ ది, ఓ లార్డ్ టేక్ మై లవ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది, ఓ లార్డ్ టేక్ మై సోల్ లెట్ బి మర్జ్డ్ విత్ థీ. దీని తర్వాత ఈ బ్యూటిఫుల్ పంచ్లైన్ స్వామి లాస్ట్ రాశారు స్వామి, ఓ లార్డ్ టేక్ మై ఎవ్రీథింగ్ అండ్ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థీ. ఏ విధంగానైతే ఆ మురళీ కృష్ణుని చేతిలో ఇన్స్ట్రుమెంట్ గా ఉందో అదే విధంగా ప్రతి ఒక్కరు భగవంతుని చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ గా మారాలి అని చెప్పి స్వామి ఆ ప్రేయర్ ని అప్పటికి ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఇస్తే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కొంచెం ఆయన కొంచెం యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ తోని స్వామికి స్వామినే కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. స్వామి యాక్చువల్లీ సోల్ అనేటువంటిది చివరి రావాలి కదా స్వామి, అది యాక్చువల్లీ ఈ లైన్ చివర వస్తే బాగుంటుందేమో అని అని స్వామికి చెప్పకపోతే స్వామి నవ్వి, లేదు లేదు దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్, నువ్వు అనుభవం వచ్చిన కొద్దీ నీకు ఇది అర్థమవుతుంది అని స్వామి ఆయన చెప్పారు. అంటే ఏ విధంగానైతే మనకు మీరు చెప్పినట్టు రాధ అంటే ఏ విధంగానైతే కృష్ణుడే ఆధారంగా ఉంటాడో అప్పుడు ఆ కృష్ణుడే ఒక ధారగా మారిపోతాడు. ఆ కృష్ణ తత్వమే మనసు లోపల ఒక ఒక అసలు తెగనటువంటి ఒక మకరంద బిందు బృంద సింధన సుందరం అంటారు కదా, అంటే తేనె అట్లా పడుతూ పడుతూ బిందు బిందువులాగా పడితే ఎప్పుడు ఒక ప్రవాహంగా మారిపోతుంది. అటువంటి ఆ తేనెను ఆ తేనె భక్తుని యొక్క ఆ తేనె రసాన్ని గ్రోలడానికి భక్తి యొక్క రసాన్ని గ్రోలడానికి భగవంతుడు అవతారాన్ని దాలుస్తూ మనుషుల మధ్య మన మధ్య తిరుగుతూ మన మధ్య తిరిగాడుతూ ఒక గొప్ప మేనేజర్ గా ఎంతో మంది ఈగోస్ ని ఎంతో మంది ఫీలింగ్స్ ని ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారు. బట్ ఆయన్ని చూస్తే మాత్రం హీ ఈస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్, సర్వది సాక్షి.
1: Absolutely, Ranganath. In fact, this was the thought, uppermost thought in my mind. What aina asala aina tattvam entante asalu yadu addu chesukodam evalu taram kaadu kaani he is the eternal witness. Meeku gurtundi untundi manaki swama avakasam ichinappudu vice chancellor's conference appudu mana nalguru bhashalu maatladinappudu swami manandarto ni group photograph teestu em annaru that time when you were standing under the lamp post of the music college and thinking which episode to put in your talk, I was with you. When you were facing in front of the music college thinking which episode will make Swami happy, I was with you. Even now, I am with you. Ante that aa chethulu pattukoni photo teestu aa sangathi cheptu inga ade sequence lo manam eppudu Krishna Rayavaram chesinappudu Swami tho Swami aa drama ki em peru pettali ante Swami ade annaru aa kallalo neelu pettukoni Swami entalaga annaru enta prayatninchenra cheppadaniki Duryodhanudu vinaledu. దుర్మార్గుడు ఆఖరికి మానలేదు, నా మాట వినలేదు, ఆఖరికి యుద్ధం అవ్వవలసింది. అంటే
0: అది అంటే అప్పుడు ఆ సృష్టి మొదటి దగ్గర నుంచి ఆయన చూస్తూనే వచ్చాడు. దుర్యోధన్ కురుసభలో నిలబడి దుర్యోధనే చూస్తూ వచ్చాడు. దుర్యోధనుడు ఆయన తొడలు విరగొట్టుకుని పడిపోవడం చూస్తూ వచ్చాడు. ఈ మొత్తం ద్వారక నాశనం అయిపోయి తన యొక్క ఆ బ్యూటిఫుల్ శరీరాన్ని విడిచినప్పుడు ద్వారక మునుగుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ పుట్టపర్తిలో ఇంత అందమైనటువంటి స్వామిగా జన్మించినప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఈ అవతారము ఈ యొక్క ఫిజికల్ ఫామ్ మాయమైనప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎటర్నల్ సర్వది సాక్షిభూతం,
1: బ్యూటిఫుల్.
0: అటువంటి సర్వది సాక్షిభూతాన్ని మనం ఈరోజు తలుచుకొని ఆ భగవంతుని యొక్క లీలల్ని మనం మాట్లాడుకునేటువంటి, అంటే ఇది ఒక కేవలం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది ఒక కేవలం ఎక్స్క్యూజ్ అంతే. కృష్ణుడు ఒక మేనేజర్ అనేటువంటి విషయంపై స్వామివారు అందించినటువంటి పలు విషయాల్ని మనం ఈరోజు స్వామివారి కృపతో దయతో కృష్ణాష్టమి రోజు మనము గుర్తుచేసుకోవడము, కృష్ణుని యొక్క లీలల్ని మహిమల్ని మనము తలుచుకోవడము మన అదృష్టము. చివరగా రాధ కృష్ణునికి కృష్ణుడు రాధను అడిగాడంటే నువ్వు నాకేమిస్తావు రాధ అని. అయితే స్వామి చెప్పినట్టు ఆ కృష్ణునికి రాధ చెప్పిన పద్యం, ఏ హృదయమును ఒసగితి ఓ ఈశనా మగిడి దానిని అర్పింతు ఓ మైతమూర్తి, అరయ వేరేమి తెత్తు నీ అర్చనకు నేను అంజలి ఘటింతు అందుకోవయ్య నేను. భగవంతుడా, నేనీకేమి ఇచ్చేది, ఏ హృదయాన్ని అయితే నువ్వు మాకు ఇచ్చావో ఆ హృదయాన్నే నేను నీకు తిరిగిస్తున్నాను, అదే నేను నీకు ఇచ్చేటువంటి ఆ నైవేద్యం అని చెప్పి రెండు చేతులు జోడించి అంజలి ఘటించు అందుకోవయ్యని నమస్కరించినట. స్వామి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, రేడియో సాయి సోదరులకు, శ్రోతలందరికీ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి గురించి మాట్లాడేటువంటి ఈ మహద్భాగ్యాన్ని కల్పించినందుకు సదా కృతజ్ఞులమని తెలుపుతూ జై సాయిరాం.
2: జై సాయిరాం.

ఇంతవరకు శ్రోతలు 2020 శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా తెలుగు బృందం ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమం మ్యాన్ మేనేజర్ కృష్ణ పునః ప్రసారాన్ని మీరు విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను listener@ssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని తప్పక రాసి పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ, ఆసూగా పద్యాలు చెప్తూ చేసేదే అవధానం. ప్రశాంతి నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ఈనాటి నవరాత్రి ఉత్సవాలలో ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమం అష్టావధానం. 8 మంది పృచ్ఛకులు, పృచ్ఛకులు అంటే అర్థం అడిగేటటువంటి వారు అని అర్థం. అవధాని గారిని 8 రకములైనటువంటి సాహితీపరమైన ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలు వేస్తారు. వాటికి అవధాని గారు, అవధానము అంటే శ్రద్ధ అని అర్థము, అత్యంత శ్రద్ధతోటి వారికి సమాధానాలనిచ్చే కార్యక్రమమే ఈ అష్టావధానము అనేటటువంటి కార్యక్రమం. ఈనాటి అష్టావధాని గారు డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు, వీరు అష్టావధాని గారు మాత్రమే కాదు, సహస్రావధాని గారు కూడా. ఇప్పటి వరకు వీరు 20 శతావధానాలు చేశారు, అంటే 100 మంది పృచ్ఛకులతోటి. 1500 అష్టావధానాలు చేశారు, 1200 చేశారు 200 మందితో, 1000 చేశారు 1000 మందితోటి. భారతీ పుత్ర పండిత రత్న సహస్రావధాన భాస్కర్ అయినటువంటి శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారిని వేదిక మీదకి రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఎంతో మంది శిష్యుల్ని అష్టావధానులుగా, సహస్రావధానులుగా, శతావధానులుగా తీర్చిదిద్దారు. అందువల్ల వారు గురు సహస్రావధానిగా సాహితీ లోకంలో పిలువబడుతూ ఉన్నారు. శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు అవధానిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పృచ్ఛకుల వరుస శ్రీ వింజమూరి శేషఫణి శర్మ గారు, ఎంఏ బీఓఎల్. వారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. రఘువంశ తిలక చరితము రచించారు. వేదాంత దేశకుల పాదుకా సహస్రాన్ని తెలుగులోకి వ్రాసినటువంటి ఉద్దండ పండితులు శ్రీ వింజమూరి శేషపణి శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈనాటి అష్టావధానంలో వారు దత్తపది అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత డాక్టర్ శ్రీమతి ధూళిపాల అన్నపూర్ణ గారు, వారు భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎంఏ సంస్కృత్, సంస్కృతం కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు, రాజమండ్రి వాస్తవ్యులు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఈ అష్టావధానంలో వర్ణన అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత డాక్టర్ ధూళిపాల మహాదేవమణి గారు, వీరు రాజమండ్రిలో సంస్కృత కళాశాలలో రీడర్గా చేశారు. సంస్కృత ఆంధ్రాలలో 15 అవధానాలు చేశారు. వారు ప్రవచన రాజహంస, అభినవ వాల్మీకి, పద్యకళా తపస్వి, అష్టావధాని అని చెప్పి వారికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. ధూళిపాల మహాదేవమణి గారు ఈ అష్టావధానంలో నిషిద్ధాక్షరి అనేటటువంటి అంశాన్ని వారు నిర్వహిస్తారు. తరువాత శ్రీ అయ్యగారి కోదండరావు గారు, వారు రిటైర్డ్ డిఈ ఇంజనీర్ టెలికాం, వారు పద్యకవి, రాజమండ్రి వాస్తవ్యులు. వారు ఈ కార్యక్రమంలో ఆశువు అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. శ్రీ అయ్యగారి కోదండరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ కందుకూరి రామకృష్ణ గారు, వీరు భాషాప్రవీణ, విద్యాప్రవీణ, 10 అష్టావధానాలు చేశారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా ప్రఖ్యాతి గడించినటువంటి వారు. సంస్కృత ఆంధ్ర చెంపు రామాయణ కావ్య వ్యాఖ్యాతగా వారు ప్రశస్తి గడించారు. తూర్పు గోదావరి జిల్లాలో సంస్కృత కళాశాల మోడేకూరులో వారు పనిచేశారు. శ్రీ కందుకూరి రామకృష్ణ గారు ఈ అష్టావధానంలో పురాణ పఠనము అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత శ్రీమతి చెరుకూరి శారదాసుందరి గారు, వారు సంగీత విద్వాంసురాలు, కవయిత్రి, రాజమండ్రి వాస్తవ్యులు. ఈ అష్టావధానంలో వ్యస్తాక్షరి అనేటటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తారు. చెరుకూరి శారదా సుందరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు, వారు భాషా ప్రవీణ, అష్టావధాని, 30 అష్టావధానాలు చేశారు, అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చారు. వారు ఈ అష్టావధానం కార్యక్రమంలో ధార్మిక ప్రసంగము అనేటటువంటి అంశము నిర్వహిస్తారు. శ్రీ చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు, తర్వాత కార్యక్రమం శ్రీమతి చెరుకూరి శారదా సుందరి గారు, వారు సంగీత విద్వాంసురాలు, కవయిత్రి, రాజమండ్రి వాస్తవ్యులు. ఈ అష్టావధానంలో వ్యస్తాక్షరి అనేటటువంటి కార్యక్రమం

0: నారాయణ శర్మ గారు. తర్వాత కార్యక్రమాన్ని శ్రీ డాక్టర్ ధూళిపాళ్ల మహాదేవమణి గారు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జై సాయిరాం.
1: డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు అష్టావధానంలో ప్రప్రథమైనటువంటి ప్రధానతరమైనటువంటి సమస్య అనే అంశాన్ని ఇస్తారు. వారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో లీడర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1993 సాయిబాబా వారి సన్నిధిలో సత్యసాయి త్రిభువన విజయం అనేటువంటి కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. బాబావారి మీద ఇంచుమించుగా 10 దాకా రాశారు. శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి ఆ గ్రంథాన్ని అనేక భాషల్లో అనువదింపబడింది. వారు ఈవేళ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఎకడమిక్ కౌన్సిల్ మెంబర్గా కూడా వారు పనిచేశారు. వారు ఈవేళ సమస్యకు అంశాన్ని ఇస్తారు అష్టావధానంలో. అవధానం ప్రారంభమవుతోంది.

0: శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా స్వామివారి పాదారవిందాలకి సహస్రకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ ఈ అష్ట అవధాన కార్యక్రమం శ్రీ కడిమిళ్ల వరప్రసాద శర్మ గారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20 శతావధానాలు 1500 అష్టావధానాలు 1 సహస్రావధానం చేసిన ఈయనకి గుడిని మృంగ కలిగి గుడిలోన లింగంబు మృంగ కష్టమగునే లెక్క ఎగునే. సహస్రావధానాలు శతావధానాలు చేసిన ఈయన గుడిని మృంగ కలిగి గుడిలోన లింగంబు మృంగ కష్టమగునే లెక్క ఎగునే. శత సహస్రకృతులు చక్కగా చేసిన ఈవధానికి చెట ఏమీ లోటు. కనుక అటువంటి తన వైభవంతో సంస్కృతాంధ్ర పాండిత్య సౌరభంతో అనేకానేక అవధానాలు హాయిగా నిర్వహించినటువంటి వీరు ఇప్పుడు ఇష్టదేవతా ప్రార్థనతో సభా ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు పుచ్చుకల గురించి నేను పరిచయం చేస్తూ వాళ్ళని అంశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరతాను. అవధాని గారు.
1: దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానామన్వహం హితభాషిణాం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి.

0: బాబావారే అందరండి రంజింప చేసే రామచంద్రమూర్తిట, బాబావారే ధర్మరక్షణ చేసేటువంటి శ్రీకృష్ణస్వామిట, బాబావారే అహితకర్మల నాశనం చేసే సాక్షాత్ శివపరమాత్మట, బాబావారే అందరికీ శక్తిని భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపంట. అటువంటి సత్యసాయిబాబా వారిని ఆదిలో వారు నమస్కారం పెట్టారు.
1: జ్ఞానగంగాశ్రవంతిలో స్నానమాడి ప్రాజ్యమైనట్టి భక్తి సామ్రాజ్యమేలు ప్రాజ్ఞమతులారా ప్రాజ్ఞ

0: అనేకానేక దేశాలతో పాటుగా ఎంతో మంది భక్త వసంసులు ఉన్న ఆ మహానుభావుని యొక్క మహాభక్తులకి సభాముఖంగా నమస్కారం పెట్టారు అవధాని గారు.
1: మా గురుదేవులకు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క చరణ అరవిందములకు, ఇక్కడ వేదికపై వేంచేసి ఉన్నటువంటి పండిత ప్రకాండులైనటువంటి రసజ్ఞ ప్రష్టలకు, రసజ్ఞ శేఖరులైనటువంటి భక్త శేఖరులైనటువంటి ఈ ప్రేక్షకులకు అందరకు నమస్కరిస్తూ వెనువెంటనే అవధాన రంగంలోకి అడుగు పెడుతున్నాను. అవధానము అంటే ఎక్కడెక్కడో ఎన్నో వందలు వేలు అవధానాలు చేసి వచ్చాం అని కాదయ్యా, సాక్షాత్తు భగవానుడే కొలివై ఉన్న చోట ఆయనయే సర్వస్వము అనుకుని భక్తులంతా కూడా పరవశిస్తున్న చోట, ఇట్లాంటి చోట కూడా అవధానము చేసి ఒప్పించి మెప్పించి వెళ్లడమే నిజమైన సమస్య సమా అని చెప్పడానిక అన్నట్లుగా అవధానం సాధారణంగా సమస్యతో ఆరంభిస్తూ ఉంటాం. సమస్య అంటే కప్పను గని పనివరుండు గడగడ వణకెన్ అన్నారట. వెనక కప్పను చూసి పాము భయపడింది అని దాని అర్థం. ఎక్కడైనా పామును చూస్తే కప్ప భయపడాలి గాని కప్పను చూసి పాము భయపడదు. కానీ ఆ అవధాని గారు ఏం చేశారంటే, కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయును పూని శీఘ్రగతింత చప్పుడుగుచు వచ్చడి వెంకప్పను గని పనివరుండు గడగడ వణకెన్. వెంకప్ప అనే మనిషిని చూచి పాము భయపడింది అన్నారు. వెం అనే ఒక్క అక్షరం పెట్టడంతో అందులోని విరోధం కాస్త పోయింది. సమస్యలు ఎట్లా ఉంటాయి, వాటి పూర్ణలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ సమస్య ఎట్లా ఉంటుందో మనకి పెద్ద తెలియజేస్తారు.
0: జంజాల సుమన్ బాబు గారు ఈ సమస్యని వేళిస్తారు, దానికి పూర్ణ చెబుతారు.
2: భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. అవధాని గారికి సమస్య ఇస్తున్నాను.

0: పార్వతీదేవి మెడలో 54 శిరస్సులు కనిపించేయట. ఈ చిత్రం ఏమిటో అవధాన గారు ఎలా పూర్ణం చేస్తారో విందాం.
1: ఎక్కడైనా పార్వతీదేవి మెడలో ఏవైనా హారాలు ఉండాలి, గాని తలలు కనపడడం ఏమిటి? పైగా తలలు కూడా లెక్కగా 54 ఉండడం ఏమిటి? అది ఇక్కడ ఉన్న సమస్య. తలలొక్కే 14 కానబడి ఎంత గౌరి కంఠమ్మునన్.
0: వ్యస్తాక్షరి వారు మధ్య మధ్యలో ఇవ్వచ్చు. ఇక్కడ వ్యస్తాక్షరి అనే కార్యక్రమం కూడా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు. ఒక పద్యపాదమో లేదా ఒక వాక్యమో తీసుకుని వాటిని వ్యస్తంగా అంటే విడివిడిగా 5వ అక్షరం ఇది, 9వ అక్షరం ఇది, 12వ అక్షరం ఇది, ఒక లైన్గా కాకుండా ఇస్తూ ఉంటారు. అవధానానికి వారి ధారణాశక్తికి చాలా కష్టాన్ని చెప్పి చూపించే అంశం ఇది. ఇప్పుడు ఆ అంశాన్ని శారద, గాయని శారద నిర్వహిస్తోంది. మధ్య మధ్యలో మీరు ఇవ్వండి అమ్మా.
2: సభకు నమస్కారం. 8వ అక్షరం స.
1: వ్యస్తాక్షరి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు కొన్ని అంకెలు వరుసగా వేసుకుంటే కాగితం మీద అడ్డంగా కాగితం కలము అందుబాటులో ఉంటే మేమిక్కడ ప్రకటించినప్పుడు ఆ అంకె కింద ఆ అక్షరాన్ని మీరు వ్రాసుకోండి. వీరు అక్రమంగా ఇస్తారు, చివరిన మాత్రం మేము సక్రమంగా వాటిని ధారణ చేయాలి. జ్ఞాపక శక్తికి పరీక్ష. ఇప్పుడు ప్రస్తుతం
0: 8వ అక్షరం సక్రమంలో స.
1: వ్యస్తాక్షరి 8వ అక్షరం స. వ్యస్తాక్షరి 8వ అక్షరం స. అళినీలాలక శైలరాట్తనయ, అళినీలాలక శైలరాట్తనయ, తలలొక్కే 14 కానబడి ఎంత గౌరి కంఠమ్మునన్ అని సుమన్ బాబు గారు ఇచ్చినటువంటి సమస్యకు ప్రారంభిస్తున్నాం. మొదటి పాదం పూర్ణగా అళినీనా అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము సౌహార్దమ్ము పెంపొంద, అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము పెంపొంద.
0: తుమ్మెదల వంటి నల్లని జుట్టు కలిగిన పర్వతపుత్రి అయినటువంటి పార్వతీదేవి యొక్క సౌహార్దం ఆ అమ్మవారిని మొదటి పాదంలో వర్ణించడం జరిగింది.
1: ఈనాడు దుర్గాష్టమి కూడా కనుక సరిగ్గా ఆ అమ్మవారికి సంబంధించిన విషయమే వచ్చేలాగా వారు సమస్య ఇవ్వడం చాలా చక్కగా ఉంది. అమ్మవారు అళినీలాలక, నిజంగానే సత్యసాయి భగవానులు కూడా అళినీలాలకుడే. అసలు వారి యొక్క కేశపాసం ప్రపంచానికెంత ఆకర్షణే. అంత ఒక ప్రత్యేకమైనటువంటి కేశబంధం వారిది కనుక ఆ రకంగా ఇటు స్వామివారిని ఆ స్వామిని కూడా స్మరింపజేసుకునే విధంగా ఆరంభమైంది ఆనందం.
0: అమ్మవారితోటి స్వామివారిని అభేదంగా
1: అణినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము పెంపొందా అని చెప్తాం. ఇప్పుడు దత్తపది.
0: దత్తపది అనే అంశము ఒక 4 పదాలు ఇస్తారు. కప్ప లేదా నక్క, కుక్క, తేలు, ఈ 4 పదాలు ఇటువంటి పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించడమో శివపరమాత్మ వర్ణించడమో చేయిస్తారు. అలా అడిగితే ఈ నక్క ఎలాగ పరమాత్మని అందుకుంటుంది, ఆ కుక్క అనే పదంతో పరమాత్మ ఎలా వర్ణించాలి అనేది పెద్ద సమస్య. అష్టావధానంలో సమస్య ఒకటి దత్తపదుడి చాలా క్లిష్టం. ఇప్పుడు ఆ దత్తపదిని అంశాన్ని ఇస్తున్న వారు డాక్టర్ వింజమూరి శేషఫణిధర్మ గారు. వారు ఇక్కడే ఉంటున్నారు. రఘువంశ తెలుగు చరిత్రము, ఆంధ్ర పాదుకా సహస్రము, సుషమ్మన అనేటువంటి గొప్ప గ్రంథాలు రాసిన మహానుభావులు, సంస్కృతాంధ్రలో నిష్ణాతులు. వారు దత్తపది అంశాన్ని ఇస్తారు.

0: భగవాన్ సత్యసాయిబాబా వారి చరణారవిందములు అర్పిస్తూ ఈనాటి దత్తపదిలో మనకు అన్ని వైపులా సాక్షాత్కరిస్తున్న సత్యసాయి పరమాత్మని రూపవైభవాన్ని మహిమలను అన్నిటినీ ఆకళింపు చేసుకుంటూ వారికి వందనం సమర్పించవలసిందిగా ఒక నాలుగు పదాలు ఇస్తున్నాను. చందన నందన
1: నందన
0: కుందన
1: కుందన
0: వందన
1: వందన.
0: బాగున్నాయి,
2: చాలా సౌహార్దంగా ఇచ్చారని వింజమూరి శాశ్వత శర్మ గారు. ఆ పరమాత్మకి ఆ సాయిబాబా వారికి అనుకూలమైన పదాలు ఇచ్చారు. ఇంకా కడిమళ్ళ వారు ఒక గొంతు వేస్తారు, హనుమంతులాగా లంకిస్తారు.
1: చందన అంటే గంధం అని అర్థం, నందన అంటే కుమారుడు అని అర్థము, లేదా ఆనందం కలిగించేవాడు అని అర్థం. ఇంకా కుందన అంటే బంగారము అని అర్థం, వందన అంటే నమస్కారం అని అర్థం. ఈ నాలుగు పదాలు ఉపయోగించి స్వామివారిపై పద్యం చెప్పాలి. అది వారన్నది చాలా సంతోషం. ఆరవ అక్షరం హి, యస్తాక్షరి ఆరవ అక్షరం హి, హెచ్ఈ హి అని కాదనుకోండి, అడారికారముల హి, హిమవల్లగములో హి,
2: అది ఆరవ అక్షరం హి. వారు వృత్త నిర్దేశం చేయలేదు, చేయకపోయినా పదాలు చెబుతున్నాయి, ఉత్తమాల్లో హాయిగా వాడుకోవచ్చని, కనుక వారు ఎలాగైనా వాడుకోవచ్చు.
1: చందన చిత్తుడాతడు, చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి గుండెయందు చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి గుండెయందు.
2: మంచి గంధం లాంటి హృదయంట మహానుభావులది స్వామివారిది, విశాలమైన హృదయంట స్వామివారిది. కనుక చందన శబ్దాన్ని వారి హృదయానికి అంకితం చేశారు కడిమెళ్ళ వారు, చాలా ధన్యం. అందరం కూడా స్వామివారికి ఒక్కసారి కరతాళధ్వనితో నమస్కారం చేద్దాం, చందన చర్చ ఆ విధంగా చేద్దాం.
1: నిజంగా స్వామివారిని నేను రెండు పర్యాయాలు మా ప్రాంతంలో దర్శించగలిగిన అప్పట్లో వారు వచ్చేవారు, దగ్గరగా చూసి వారు ఉపన్యాసం కూడా దగ్గరగా విన్నాను. కానీ వారి చెక్క సన్నిధానానికి రావడానికి మాత్రం స్వామి ఈనాటికి నన్ను ఆదేశించారు. అది సరిగ్గా దుర్గాష్టమి, ఇంతకుముందు వేరే జరగవలసి ఉండగా ఎందుకో కాకతాళీయంగా వాయిదాపడి మహాపర్వ దివసమైనటువంటి దుర్గాష్టమి నాడు నా ఎదురుగుండా ఉండి అవధానం చేయవయ్యారు స్వామి ఆదేశించారు. అందుకు నన్ను నేను ధన్యుణ్ణిగా భావిస్తూ ఉన్నాను. చందన చిత్తుడాతడు, విశాలం విశాలము సంస్కృతి గుండె ఎందు. ఏమండి ఇంకా తర్వాత మీకు నందన కుందన వందన కావాలి అమ్మా.
2: మూడవ వర్ణన, వర్ణన అనే అంశం ఇస్తారు.
1: నేను అన్నపూర్ణమ్మ గారి దగ్గర చదువుకున్నాను, నాకు చదువు చెప్పిన మా గురువు గారే ఇవాళ అవధానంలో నన్ను పరీక్షించడం కోసం కూర్చున్నారు. భాగధేయం
2: శ్రీమతి డాక్టర్ ధూళిపాల అన్నపూర్ణ గారు, విశ్రాంత ప్రిన్సిపాల్ గారు సంస్కృత కళాశాలకి. ఆవిడ ఇప్పుడు వర్ణనకి అంశాన్ని ఇస్తారు.
3: అనంతకోటి ప్రజానీకం పైన అపారమైన దయావర్షాన్ని కురిపిస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సాయినాథునికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సభా సరస్వతికి నమస్కరిస్తూ, ఈ పుట్టపర్తిలో అపారమైనటువంటి అన్నదానం జరుగుతుంది అనేది కథలు కథలుగా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. అన్నదానంతో పాటు జ్ఞానభిక్షను ప్రసాదిస్తున్నటువంటి శ్రీ సత్యసాయిబాబా గారి ఆ జ్ఞానభిక్షను వర్ణించమని నేను అడుగుతున్నాను.
2: బాగుంది, సత్యసాయిబాబా వారి జ్ఞాన భిక్ష, అందరికీ జ్ఞానప్రసాదం చేసే మహానుభావుల యొక్క తత్వం. అది అన్నం కడుపు నింపితే ఈ అన్నం మేధను నింపుతుంది.
1: ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకమ్ముగా, ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకమ్ముగా. గొప్ప విద్య ఎక్కడెక్కడైనా లభించవచ్చు, కానీ ఆ విద్య వెనుక లేదా విద్యకు ముందు సంస్కృతి ఉండదు. అది ఈ పొట్టకూటి కోసం కూటి కోసం కోటి విద్యల్లాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో వారికి విద్య కంటే ముందు సంస్కృతి నడుస్తూ ఉంటుంది. సంస్కృతి పూర్వకమైన విద్య లభించే చోటంటూ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఒక పుట్టపర్తిలోనే అన్నది చిన్నప్పటి నుంచి నాకున్న ప్రగాఢమైన విశ్వాసం.
2: ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు వేదం చదువుతారు చక్కగా, మహోన్నతమైన సంస్కారాలు పెంపొందించుకున్నారు. అదంతా మహానుభావుని యొక్క ఆశీస్సులు. ఇది ఆ మైకు కూడా
3: అని అనడం చాలా నిదర్శనంగా వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తోంది. ఎంతో మంది లక్షల విద్యార్థులు ఇక్కడున్నా ఒక్క మాట గాని కనీసం గుండు చూరు పడిన శబ్దం గాని వినిపించకుండా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్లలో బాబా ప్రవేశపెట్టినటువంటి క్రమశిక్షణ ఏదో మా కళ్ళారా చూస్తుంటే ఆ జ్ఞానభిక్ష ఎంత గొప్పదో వారు చెప్పకుండానే నా హృదయంలోకి ప్రవేశించినట్టుగా అనిపించి నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. దానికి నిదర్శనంగా వారు చక్కగా చెప్పారు.
1: ఇంతటి గొప్ప విద్య లభించున్న సంస్కృతి పూర్వకముగా. తర్వాత నిషిద్ధాక్షరి, ఈ సభకు సంచారకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాదేవమణి గారే ఇప్పుడు నిషిద్ధాక్షరి పాత్రను కూడా నిర్వహిస్తారు. వారెంతటి గొప్పవారో ఇందాక వారి గురించి పిలిచినప్పుడు చెప్పారు. మహామహా అవధానాలకు మహామహా అవధానుల అవధానాలకు కూడా సంచాలకత్వం వహించిన వారు. ఇవాళ నాకు సంచాలకులుగా లభించడం పరమానందంగా ప్రకటిస్తూ వారి యొక్క నిషిద్ధాక్షరి అంశాన్ని వలసిందిగా కోరుతున్నాం. ధార్మిక ప్రసంగము అని ఉన్నవారు మిమ్మల్ని ప్రత్యేకంగా మేము అడగక్కర్లా, ఇప్పుడు మీరు అడగండి అని. మీకు వ్యస్తాక్షరి వారికి మాత్రం యథేచ్ఛ ఎప్పుడైనా అడగచ్చు.
2: మీ నోటికి అడ్డు అయిపోలేదు
1: ఉండదు.
4: అక్షరం త్యా
1: ఏటమ్మా? రెండో అక్షరం
4: త్యా.
2: రెండవ అక్షరము త్యా. ఆదిత్యాలో త్యా.
1: ఆదిత్యాలో త్యా. నిత్యములో త్యా. వ్యస్తాక్షరి రెండవ అక్షరం త్యా. తకార యకార అకారముల త్యా. పూర్వం ఇలా వర్ణక్రమంతో చెప్పేవారు అక్షరాలు. ఇవాళ వర్ణక్రమం అనే చెప్పడం పూర్తిగా మానేశారు. ఇవాళ ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు వర్ణక్రమం చెప్పుకుంటూ వారు చెప్పలేరు. అందువల్లే ఆ స్టాండర్డ్స్ అలా దిగిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచ స్థాయిలోనే స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. అది మాకు చాలా ఆనందం. వ్యస్తాక్షరి రెండవ అక్షరం త్యా.
2: ఈ పుట్టపర్తిలో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం లేనివాడు ఇక్కడికి రాలేడు. అందులో నేను ఒకళ్ళని. బాబావారు పక్కన కూర్చుని దేవీ భాగవతం పారాయణ చేశాను 2002 సంవత్సరంలో. బాబావారు నా చేతిని పట్టుకుని ఆశీర్వదించారు. నాన్నంత ధన్యుడు మరొకడు లేడు. మళ్ళీ ఇదిగో ఈవేళ ఆ స్వామివారు ఎదుర్కొండా ఈ నిషిద్ధాక్షరికి అంశాన్ని ఇవ్వడం కోసం వచ్చాను. అడుగుతున్నానయ్యా. అందంబుక కందంబున అందంబుకు కందంబున అందింపు మీ సాయి ఘనత అందింపు మీ సాయి ఘనత ఆహ్లాదముగా స్పందింప జనురెల్లరు స్పందింపక ఎల్ల జనులను చిందింపు మా నుడుల తేనె శ్రీ కడిమిల్లా.
1: ధన్యవాదాలు.
2: చిందింపు మా నుడుల తేనె శ్రీ కడిమిల్లా.
1: సత్యసాయిబాబాని ఉద్దేశించి కంద పద్యంలో నిషిద్ధాక్షర రూపంలో ఒక పద్యాన్ని చెప్పాలి అని పెద్దల యొక్క ఆకాంక్షన్నా ఆదేశమన్నా. సరే, వీరందరికీ అడుగుతుంటే ఒక్కొక్క పద్యం అడుగుతుంటే ఒక పాఠం చెప్పేశా. కానీ వీరికి ఒక్కొక్క అక్షరమే చెప్పాలి. పైగా వారికి నాకు తోచినట్లు చెబుతా. ఈయనకి మాత్రం నాకు తోచినట్లు చెప్పడం కుదరదు. ఒక అక్షరం నేను చెప్పిన తర్వాత ఆ తరువాత అక్షరం ఏం వేస్తానో ముందుగా ఊహించగలిగిన ప్రాజ్ఞులే ఇక్కడ కూర్చుంటారు. ఆ అక్షరం మాత్రం వద్దు అంటారు. వారు వద్దన్న అక్షరాలని మానేసి వారు అడిగినటువంటి సత్యసాయి మీద పద్యం చెప్పాలి. అది సంగతి.
2: ఉదాహరణకి రాముడి మీద పద్యం చెప్పమంటే అవధాన్ గారు రా అంద వెంటనే నేను మా చెప్పడానికి వీల్లేదు అంటాను. అప్పుడు ఇంకా చాలా కష్టం. ఘా అంటారు, రాఘవ అందాను ఘా అంటారు. వా చెప్పడానికి వీల్లేదు అంటాను. ఇంకా రాముడి మీద పద్యం రాదు. అలాగా సత్యసాయిబాబా వారి మీద పద్యం చెప్పమంటే సా అన్న వెంటనే తియా నిషేధం అంటారు, తా నిషేధం అంటాను. సత్యా కుదరదు. పోనీ దాటుకున్నా సాయిబా బా అన్నమంటే ఇంకో బా నిషేధం అంటాను. ఇట్లాగా నా ఆటంకాలు ఆయన తట్టుకుంటూ బాబా వారి ఘనతని కందపద్యం చాలా కష్టం. ఆ కందపద్యం చెప్పాలి. అయ్యా ఆదిలో నేను నిషేధం చెయ్యను. వేసుకోండి.
1: అయితే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అన్నారు కనుక శ్రీకారంతో ఆరంభిద్దాం. శ్రీ
2: సరే సా నిషేధం.
1: సా అన్నాక యా నిషేధం, సాయే నిషేధం చేస్తున్నారు ముందుగానే.
2: సత్య అనే మాట రాకుండా ఉండడం కోసం సా అన్నా
1: ఏ
2: సిఏ
1: అంతే
2: వేసుకోండి. అంటే ఏం చెప్పినాం, కూడి వేసి పదం అయిపోయింది కనుక
1: పా
2: సిఏ పాయ రా
1: ఏడాకులం ఏంటి మహాదేవుడి గారు ఇక్కడ నిషిద్ధాక్షరంలో కూర్చోవడం అంటే పరమ లాంటి పదం వేయడానికి వీలు లేకుండా
2: గుడిదేమి
1: కూడా ఉందిలేండి.
2: గుడిదేమి గీసేవాడు గుడిలో లింగం ఒక ఎత్త టీ నా నిషేధం
1: కై
2: శ్రీయే పతికై వేసుకోండి. పదం అయిపోయింది కనుక మీరే వేసుకోవచ్చు.
4: ఇంతవరకు మీరు ప్రశాంతనిలయంలోని 2013 జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ అష్టావధానం యొక్క 2వ భాగం రేపటి రోజు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేంచేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడూ మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నెరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్తిని పణంగా ఉండటమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా నోర్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించి తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు బొట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన, ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
8: అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మనిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజులమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం?
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మమట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
3: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈడ్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి.
0: ఒరి దుర్మదాంత దుశ్శాసన.
13: గురువృద్ధుల్ గురువృద్ధ బంధవులనే కుల్ చూచుచుండల్.

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపురురాలు కనుకని పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నిటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచ్చి.
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్ఫలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు పొస చేయుటకు నిశ్చయించుకుంటుమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించుట మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా.
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: കൃഷ്ണ കൃഷ്ണ
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അട്ടുంచుము. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటిని.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు! నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా? ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటం లేదే. 5 వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాట నీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామర్దళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: హేమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సహితం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదుళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదుళ్ళు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్ను పడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని, కృష్ణ యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్నదాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రారాజు అంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సశిక్త హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరును లోకములను అల్లాడింప. దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంత మంది చెదనము.

0: తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున వద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేనెరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగి ఉన్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికు విడువు మంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపది.

0: శిరము భిన్నము శేషద చూడు డిందయ
1: అన్నా భీమసేన, వీరితో ఈ మాటలు ఎందుకు?

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నేను ఎరుగుదును సోదరి. ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను, మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణా,

మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

ప్రియమైన శ్రోతలందరికీ సాయిరాం. మానవ దేహాన్ని పొందగలగడం ఎంత అదృష్టమనేది భగవాన్ పదే పదే తెలియజేస్తూ వచ్చారు. అది మనకు లభించిన ఒక అపూర్వమైన వరమని కూడా చెప్పారు. నేటి దివ్యోపన్యాసంలో బాబా ఈ దేహంతో మనం మన జీవితాలను ఎలా సార్థకం చేసుకోవాలో వివరించారు. 2000 సంవత్సరం మే నెల 17వ తేదీన బెంగళూరు బృందావన్ ఆశ్రమంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై వేసవి తరగతుల్లో భాగంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు విందాం.

ప్రేమస్వరూపులారా, మనము ధనమును కోల్పోయినా తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు. పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమందియో కొన్ని స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు. పునర్పత్ని, భార్యను మనం కోల్పోతేమా తిరిగి రెండో వివాహం ఆడవచ్చు. పునర్మహి, భూమిని కోల్పోయినా తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు. నా శరీరం పునః, మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు. కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. వ్యక్తి శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం. సమస్త సంకల్పములను చేకూర్చుకున్న దేహము చాలా అవసరము. దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములైన కూడా మనము సాధించలేము. కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది. కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి. గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము. సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునిలేము. బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫలరూపంలో మనము సాధించలేము. కనుక గడిచిపోయినటువంటి ఒక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ధనమునకి ఎవరు విలువిస్తున్నారు? డైమండ్కి ఎవరు విలువిస్తున్నారు? బంగారుకి ఎవరు విలువిస్తున్నారు? ల్యాండ్కి ఎవరు విలువిస్తున్నారు? అన్నింటికీ విలువిచ్చేటువంటి వాడు మానవుడే. మానవుడే లేకుండా దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు? కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది. దీనిని పురస్కరించుకుని జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి. మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది. కానీ కొన్ని సమయం నందు ప్రాణములైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పూనుకుంటాం. ప్రేమస్వరూపులారా, మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే. విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము. పెట్టెలోన నగలు పెట్టినట్టు దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా. ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం. ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము. ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది. ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది. కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే, మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ దేహమనే గడియారం నందు సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముళ్ళు ఉంటుండాలి. నెలలు అనేటువంటి నిమిషాల ముళ్ళు ఉంటుండాలి. దినములు అనేటువంటి సెకండ్ ముళ్ళు ఉన్నాయి. కానీ ఈ మూడు ముళ్ళు కూడా చక్కగా తిరుగుతున్నది. కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రమూ గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
గంట గన్ గన్ అని కొడుతుంది. ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు. కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు. ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం. కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి. దివ్యత్వం అంటే ఏమిటి? పవిత్రం అంటే ఏమిటి? నిమిత్తం అంటే ఏమిటి? నిశ్చలం అంటే ఏమిటి? నిస్వార్థం అంటే ఏమిటి? అనేటువంటి విషయాలే మనం గుర్తించుకొని లేకపోతున్నాము. కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ స్వప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము. కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ స్వప్రయోజనములకు మాత్రమే కాదు, పరోపకారార్థం ఇదం శరీరం. నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులు కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు. కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు. 18 పురాణముల యొక్క సారమును కూడాను 2 వాక్యములో ఇమిడ్చి పెట్టారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇతరులకు నీవు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు. కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు. నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము. ఏ పని చేసినా స్వార్థమే, ఏ తలంపు తలంచినా స్వార్థమే, ఏ కార్యంలో ప్రవేశించినా స్వార్థమే. కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు. ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు. కనుక ఈ స్వార్థాన్ని త్యజించాలి, పరార్థాన్ని వరించాలి. అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది. శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి. ఈ దేహంలో 3 పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. 1 హృదయము, 2 మనసు, 3 వాక్కు. ఆ హృదయమునే వేదమును ఆత్మ అనిపించారు. కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము. మన మనసే విష్ణు స్వరూపుడు, వాక్కే బ్రహ్మస్వరూపుడు. కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము. ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు. తనం తాను గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులు కూడా గుర్తించగలడు. తనం తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు? కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి. అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి. ఎవరో ఒక భక్తుడు వచ్చి, స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు. ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు? ఐ అంటే ఏమిటి? ఈగో. వాంట్ అంటే ఏమిటి? ఇష్టము. కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసేయి, ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది. దాని ఎందుకును కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి. కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా గుడుతుడుకులు పాడవుతున్నది. కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి. అది చాలా కష్టమని భావిస్తున్నారు, చాలా పొరపాటు. ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది. ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం? మనం ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి. ఐ అనేటువంటిది తన యొక్క పేరు. తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు. కనుకనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి. పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది. దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది. కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది. ఎంతకాలం ఈ దేహం పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పింది కాని నమ్మరాదా మాట నెమ్మనమ్మన. బాల్యమందు లేక ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవరే. మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే. నేను ఎవరు? నేను అనేటువంటి దేహం కాదు, నేను అనేటువంటి మనసు కాదు, నేను అనేటువంటి బుద్ధి కాదు, నేను అనేటువంటి చిత్తం కాదు, నేను అనేటువంటి అంతఃకరణ కాదు, నేను నేనే. అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. ఈ దేహమునకు పేరే నేను. కానీ ఎన్ని నేను ఉన్నాయో
ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో, చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో. ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము. కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు, పిచ్చివాడ దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు, ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీయందే ఉంటున్నది. దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీయందే ఉంటున్నది. నీయందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు. కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము. వ్యక్తి అనగా ఏమిటి? అవ్యక్తమై గూఢంగా తనయందే ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు, అవ్యక్తమైనటువంటి ఒక దివ్యత్వము తన ఎందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. ఏ మానవుడు తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు. కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. సర్వత్రా ఇమిడి ఉన్నటువంటిది సత్యం వద ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి ఒక మూల కారణము. కనుక భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు. కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందుకు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి. పుట్టిన దక్షమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు, పుట్టిన దక్షమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు. క్రమక్రమేణా సాధనలు కలిపి ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా. కనుక ఇచ్చి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టారు. ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్, ఇదంతా ఆర్టిఫిషియల్ వే. కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, ఆర్ట్ ఇన్సైడ్ ఉంది. కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేర్. అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి. చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మధుడి తన్నెలుగుడు మందమతుడు, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. అది ఏమని తెలుసుకోవాల్సిన దేనికి సావులేదు, ఆ ఐ అనేటి దానికే సావులేదు, అది ఎప్పటికీ చావదు. దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడాను సావులేదు. విష్ణు సర్వవ్యాపకత్వం, బ్రహ్మం సర్వవ్యాపకత్వము. ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు. ఆ సత్యస్వరూపుల కంట నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు. కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు. దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే అయి అనేటువంటిది. దేహము యొక్క పదార్థము ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే. దృశ్యం తన్నస్యం, ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించిపోయేటువంటివి. కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము. పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము. ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది. ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది. ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టిని కోసం పంపించాడు. నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి. నిజంగా దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం. కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు, ఏమిటి వీటి నిమిత్తమై తాను వెళ్ళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే మంత్రమును పఠిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు, దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. నేను గొప్ప పండితుడిని అవుతాను అన్నాడు. ఈ పండితుడు కావడం వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. నేను ధనమును సంపాదిస్తానన్నాడు. ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు. నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు. కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు. మరణిస్తుంది అన్నాడు. మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది నాకు తెలియదు అన్నాడు. మరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
ఏ కదువులు లేనటువంటి పశువచ్చి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా? ఆ పశువచ్చి మృగాదులు కూడా నువ్వు నిద్రించడం లేదా? ఆ పశువచ్చి మృగాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదా? పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.

ನಹಿ ನಹಿ ರಕ್ಷತಿ ಶುಕ್ರಣೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ. ఈ దేహం ఎంతకాలం ఉండినప్పటికీ ఏదో ఒకనాటికి మరణించడం తప్పదు. పద పద మనసు ఎంకింకరులు ఎప్పుడు పాశము లాగేడి వేళ దెబ్బదెబ్బ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ ఆలు గుడ్డలు లబలవ ఏడ్చు వేళ సరమా హరినామము నోటను బలక ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నట్టే ఎవరు రాగలరు. కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి. కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి. ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి, మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి. సత్ప్రవర్తనతో మనం జీవించాలి, సచ్చింతంతో మనం దేహాన్ని వదలాలి. దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు. ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి? కానీ మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి. వాటిని కాపాడుకునే నిమిత్తమైన ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి. వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి. దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు. సేవల యందు మనం పాల్గొనాలి. నటపాంసి

కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే, ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి. నీవు మెడిటేషన్ చేస్తున్నావు, దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు. వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు, సాధిస్తున్నావు దేహము వల్లనే. నీవు గొప్ప విద్యావంతుడు అయిపోయినావు. ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది? దేహం వల్లనే లభ్యమైంది. అయితే దేహం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి. కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు. లోకమునందున్నటువంటి యొక్క సుఖములు, ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు. ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు. అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు, ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు, భాగ్యాల లోపల మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు. ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము. భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి? ఇవి ఎంతకాలం ఉంటుంటాయి? క్షణభంగురము, క్షణభంగురము. కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు. సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు. దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే. సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు. అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయాన్ని కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు. కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు. ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది. ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో. చూచాడు, ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది, కట్టెలకు తొట్టేసింది. తిరిగి చెత్త వచ్చి పడింది, తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది. దక్షిణామూర్తికి విచారం కలిగింది. అనంతమైన సముద్రుడా, అగాధమైన సముద్రుడా, ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముచ్చుకొనలేకపోతున్నావా? ఇంత స్వార్థమా నీకు? ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టమేమిటి? ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలోకి వస్తున్నాడు దక్షిణామూర్తి. ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు, నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి. ఇలాంటి నా సముద్రం నందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది. కానీ ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు. నా రూపమును అలలే శృంగారము, నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇండే శృంగారము, సముద్రకు తెరియే శృంగార, గగనకు చంద్రమణి శృంగార, నారికి గుణవే శృంగార, ఈశ్వర భక్తులకి నొచ్చ విభూతియే శృంగార. కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి. మానవునికి గుణమే శృంగారము. ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం. ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, మీరు యువకులు, ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కలపవలసినటువంటి వారు, అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి. దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి, దేహాభిమానం మాత్రం పెంచుకోకూడదు. కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి. అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం. సత్యం కీర్తి ద్వయం స్థిరం. ఆ సత్య మార్గం మనం అనుకున్నా కూడా మనం కాపాడుకోవాలి. ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది. సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు. కనుకని సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి. చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు. దేశాన్ని ఎవరు కాపాడగలరు? ఇది కేవలం ఒట్టి మాటలే. దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుండాలి. సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. ధర్మం రక్షతి రక్షిత ధర్మయేవ హతోహంతి. కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు? ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. ఈనాటి మానవుని ఎందుకు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది. న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు. సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది, మరుగు పడిపోయింది. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోవచ్చు? ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు. ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి. దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి. ఒకనొక రాజు దర్బారు లోపల
పగటి వేషగాడు వచ్చాడు. పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు, తర్వాత నాట్యమాడాడు, ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు, ఈ వేదాంత సారాన్ని కురిపించాడు, శంకర తత్వాన్ని బోధించాడు. అంతా బోధించప్పటికే రాజుకి చాలా ఆనందం వేసింది. ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు, రాజా నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను, సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు, వేషానికి ప్రవర్తన ఉండాలి, అనేక సంస్కారములకే హాని కలుగుతుంది, కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు. రెండవ రోజు నర్తకి వేషం వేసుకుని వచ్చాడు, ఆ నర్తక వేషంతో కూడా చాలా నర్తం చేశాడు. అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు. రాజా ఇవి నాకు చాలదు అన్నాడు. కొన్ని కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు, ఈనాడు నీకు చాలదు అంటున్నావు, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు. వేషానికి లేనటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు. మీరందరూ కూడా ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు, విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి, విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి, విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి, విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి, విద్యకు వినయమే రక్షణ. కనుక విద్యార్థులందరూ కూడా కేవలము వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి. సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. విద్యార్థి నేర్మవలయు. కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు, కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను. కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. విద్యార్థికి చూపులు చాలా ప్రధానమైనటువంటివి, చూపులు దేన్ని చూడాలో దాన్ని మాత్రమే చూడాలి. విద్యార్థి దశ లోపల బజార్లో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు, అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది. కళ్ళు చూసినది ఎందుకు తెలుసో, అన్ని చూసే తందులక కాదు కాదు కాదు కాదు. విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి. గ్రంథాన్ని చూడు, దాన్ని చదువు, తల్లిదండ్రులు చూడు, మిత్రులు చూడు, అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు. ఎవరైనా మన ఏజ్ వాళ్లే చక్కన పోతూ ఉంటారు, ఆ స్త్రీలు కదా అని వారిని చూడకూడదు. ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండు అన్న తమ్ముడుగా భావించాలి. ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండుగా భావించాలి. స్త్రీలను పెద్దలను తల్లులుగా విశ్వసించాలి. ఊరికే కన్నులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు. ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు. సూర్య నమస్కారం చెప్పారు, ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్లలో నేను కను దృష్టి నుంచి వేరైపోతానన్నాడు సూర్యుడు. కనుక ఎవరినంటే వారిని చూడకూడదు. నువ్వు దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో, నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి. నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది? కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెడితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది. రోడ్లో పోయేటప్పుడు రోడ్లు పెట్టుకుని పోవాలి. ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారమైపోతాం. ఒకనొక సమయం లోపల అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు. వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు. అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు. ఆయన చెప్పాడు, సత్యం మన యొక్క దృష్టి, మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి, బ్యూటీ మన యొక్క దృష్టి. ఏది బ్యూటీ టీచర్? అదే మన యొక్క బ్యూటీ. దీన్నే సత్యం శివం సుందరం అన్నారు. అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన ఎవరిని చూచేటువంటి వాడు కాదు, ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు. ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి. కింద చూసుకుంటూ పోతున్నాడు, ఈవినింగ్ వాక్ ఫుట్పాత్ పైన చేస్తున్నాడు. అదే ఈవినింగ్ లోపలే ఎవరు ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు. తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు. అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు. నేనెవరు అని చింతిస్తున్నాను, దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు. అతనే సోక్రటీస్. ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు, చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు, చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు. ఏమిదేం లౌడ్ స్పీకరా,
ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి, అన్ని విషయాలు మనం వినకూడదు. తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి, ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి. అనవసరంగా రాత్రింపుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు. ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది. ఎప్పుడు దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు. పాండవులకైనా అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది. ఒక చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు. చెడ్డ మాటలు కూడా ఉండకూడదు. మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. విద్యార్థుల్లో చక్కని గుణాలు, విద్యార్థికి ఈ గుణములే అలంకారములు. విద్యార్థులారా, విద్యార్థినిలారా, ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి. భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి. ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం? సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి. బుద్ధులు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు. తన శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు. దానివల్ల నీకు వచ్చిన ఫలితం ఏమిటి? దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి. ఆ దుర్భావం నిన్నే హతం చేస్తాయి. చూడకూడదు, ఈ చూపును అదుపులో పెట్టుకో అని సమ్యక్ దృష్టి అని బోధించాడు. విద్యార్థులారా, మీరు ఈ వయసు లోపల చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి. భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి. నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు. ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు. ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి. లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము. కనుక మీరు మంచివాడైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది. పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి. కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి. దేని పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం సాధించు. కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు. అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి, అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి. పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిరి, పట్టు నెగ్గేడుదాక అట్లే ఉండు. కోరేదేవియో కోరనే కోరితే కోరికి చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగిన దిగుదాక విడవకుండు. తలచినదేదియో తలచనే తలచితే తలపు తీరుడు దాకా పోవకుండు. కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగువలియు. కోరుపడలేక తానైనప్పుడు వస్తాడు, వడం తెలియక మీరైనా అడగాలి. విద్యార్థి దీక్ష కాదు అని కనుక విద్యార్థి దీక్షనే కాదు ఇది. అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి. అది ఏ విద్యార్థి దీక్ష? ప్రేమ స్వరూపులారా, పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చూపించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

శ్రోతలింతవరకు 2000 సంవత్సరం మే నెల 17వ తేదీన బెంగళూరు బృందావన్ ఆశ్రమంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై వేసవి తరగతుల్లో భాగంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మనలోని మంచి గుణాలు మాత్రమే మనలో అంతర్ సౌందర్యాన్ని ప్రతిఫలిస్తాయని భగవాన్ చెప్పారు. అలా కాకుండా మంచిగా ఉండాలని ఈనాటి దివ్యోపన్యాసంలో భగవాన్ చెప్పారు. సాయిరా.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈనాడు ఈ భవరోగాలలో దేహరోగములు, మనోరోగములు, జ్ఞానరోగములు, ఇంకా అనేక రోగములుంటున్నాయి. అన్ని రోగములకు కూడాను సరైన ఔషధము భగవన్నామము. కనుక అట్టి భగవన్నామమును హృదయపూర్వకముగా ఉచ్చరించి, పెద్దల వాక్యమును గౌరవించి, ఎవరిని అపహాస్యముగా చూడకుండా అందరియందు దైవభావమునే పెంచుకుని ఏకాత్మభావముగా జీవించటానికి ప్రయత్నం చేసినప్పుడే మీరు ఆదర్శవంతమైన మూర్తులుగా తయారవుతారు. కేవలం చదువు నిమిత్తమే చదువని భావించుకోకుండా సంస్కార నిమిత్తమై చదువని గుర్తించండి. సంస్కారము లేని చదువు కేవలము చెత్త చదువే. చదువుతో పాటు సంస్కారము ఉంటుండాలి. ఏ జన్మాంతర సంస్కారము చేతనో ఈ అవకాశం లభించింది. చిక్కిన సదవకాశమును చక్కగా దక్కించుకోవాలి, సద్వినియోగము చేసుకోవాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుని ప్రేమ ప్రవాహం ఎక్కడ ప్రవహించునో ఆ చోట ఎంతయూ పావనమగును. నిర్జీవముగా ఉండునట్టిది సజీవమవుతుంది. ఎండిపోయిన గడ్డిపోచలు చిగురించును. దుఃఖము రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబాజీ

నిర్జీవముగా ఉండునట్టిది సజీవమవుతుంది. ఎండిపోయిన గడ్డిపోచలు చిగురించును, దుఃఖమును నివారించి సంతోషము కలిగించును. భగవదనుగ్రహము వలన విషయవాంఛనలను దాటినవారు ధన్యులు. ఆంధ్రప్రదేశందలి చెరసాలలో జీవనం మిగుల దుర్భరమయ్యుండును. అందుండు ఖైదీలకు కూడా స్వామి అనుగ్రహము అందుబాటులో ఉండును. ఒక పర్యాయము ఖైదీల కోరికపై స్వామి భక్తుడొకడు, "బాబా, మేము పాపులము, నిక్కముగా పాపులము. మేము పూర్వజన్మలో చేసిన పుణ్యలేశమున మీ అనుగ్రహమునకు పాత్రులమయ్యాము. ప్రపంచములో ధన్యులెవరైనా ఉండినా అట్టి ధన్యులము మేమే అని గర్వించుచున్నాము. ప్రజలను హింసించి శిక్షలను అనుభవించు మా వంటి దుష్టులపై కూడా తమ కృపా కటాక్ష వీక్షణములు ప్రసరింపచేయుట అసాధారణ కార్యము. మా యందు దయవుంచి తమ దర్శనమునొసగి మమ్ములని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని మిక్కిలి ప్రార్థించుచున్నాము. మీ దర్శన స్పర్శన సంభాషణములను అనుగ్రహించి మమ్ములను ఉద్ధరించదరని తమరు అపార కృపతో మాకు జవాబిచ్చినందులకు మీకు వందన శతములర్పించుచున్నాము. పూర్వము సావిత్రీదేవికి దీర్ఘ సుమంగళిత్వమును ప్రసాదించి ఆమె అనుభవింపవలసి ఉండిన వైధవ్యమును నారద మహర్షి తన తపోమహిమచేత తొలగించెను. సతీ సావిత్రి తన భర్తను రక్షించుకొనగలిగాను కదా. తమరు కల్పగిరి అనువాని యొక్క మరణశిక్షను రద్దు చేసి వాణిని రక్షించితిరని మాకు కల్పగిరి చెప్పగా విన్నాము" అని ఆ ఖైదీలు స్వామికి రాసిన లేఖ. ఆ కల్పగిరి జీవితంలో జరిగిన సంఘటనను ఇలా వివరించారు. కల్పగిరి మరొకరిని క్రూర హత్య చేసి పోలీసుల కంటపడకుండా స్వదేశాన్ని విడిచి హిమాలయ పర్వతాల్లోని నిర్జనారణ్యానికి పారిపోయాడు. సన్యాసి అయి కాషాయ వస్త్రాలను ధరించి ఆ పర్వతాలలో ఒక ధర్మశాల నుంచి మరి ఒక ధర్మశాలకు వెళుతూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మానసిక ఆందోళనలను కప్పిపుచ్చుకుని తిరుగుచున్నాడు. ఇట్లు 4 సంవత్సరాలు గడిచింది. హిమాలయాల్లో అనేక మంది సన్యాసులను, ఋషులను, సాధకులను దర్శించాడు. వారిలో కొందరు తన వంటి వేషధారులేమో అని కూడా శంకించాడు. అనేక పవిత్ర గ్రంథాలని చదువుతూ సాధువులతో కర్మ, భక్తి, జ్ఞాన విషయాలని చర్చిస్తూ మానవుని బంధ విముక్తికై అద్వైతమే శరణ్యమను సిద్ధాంతములో ప్రావీణ్యమును కూడా గడించాడు. పిమ్మట తననెవ్వరూ గుర్తింపలేరని దృఢనిశ్చయానికి వచ్చి సింహాచలం, తిరుపతి, కంచి, రామేశ్వరం మొదలగు దక్షిణ దేశ పుణ్యక్షేత్రాలన్నీ చేస్తూ మథుర, శ్రీరంగము, చాముండి పర్వతము ఇవన్నీ తిరిగి బెంగుళూరుకు చేరాడు. అచ్చట షిరిడి సాయిబాబా పుట్టపర్తిలో పునర్జన్మ ఎత్తి ఉన్నారని విని వెంటనే గుంతకల్ వెళ్లే రైలెక్కి పెనుగొండ దగ్గర దిగి బస్సులో ప్రశాంతి నిలయానికి చేరాడు. ఆ సన్యాసిని స్వామి లోపలికి పిలిచి హత్య చేసి సిగ్గులేక భయపడి పరుగెత్తలేదా అని ప్రశ్నించారు. సర్వజ్ఞుడగు స్వామికి తెలియనిదేమున్నది? ఎటువంటి విషయాలనైనా ఎవ్వరునూ స్వామి ముందర దాచలేరు. షిర్డీ సాయి అవతారములో శ్యామ అను అతనితో, "రుణము, శత్రుత్వము, హత్య ఈ 3 ఫలాలను అనుభవింపవలయునే కాని తప్పించుకోడానికి సాధ్యము కాదు" అని బాబా చెప్పినట్టు ఇప్పుడును హత్యాపాప ఫలమును ఈ జన్మముననే అనుభవింపక ఇంకొక జన్మమున కేల తోసిపుచ్చెదవు అని స్వామి ఆ కల్పగిరిని అడిగారు. స్వామి లోపలి గదిలోనికి వెళ్లి తెల్లని దుస్తులను తెచ్చి, "ఈ కాషాయ దుస్తులను తీసివేసి ఈ తెల్లని దుస్తులు ధరింపమని ఆజ్ఞాపించారు. తక్షణమే మీ ఊరికి పోయి పోలీసులకు నిన్ను నీవు అప్పగించుకునుము. మీ ఊరికి పోవుటకు దారి ఖర్చులకై ఇదిగో డబ్బు తీసుకునుము. ఈ 4 విభూతి ప్రసాద పొట్లములను గ్రహింపుము. నీకేమీ భయము లేదు. పోలీసుల వద్ద నీ తప్పునొప్పుకొని వారిచ్చు శిక్షను ఆనందముతో అనుభవింపుము. నీకు ఉరిశిక్షనివ్వరు. నా మాట

నమ్ముము. జైలు శిక్షను అనుభవించి నా వద్దకు నీవు వచ్చినప్పుడు స్వయముగా నేనే నీ కంఠములో జపమాలను అలంకరించెదను, శీఘ్రముగా పొమ్ము అని స్వామి సెలవిచ్చారు. స్వామి గది నుండి కల్పగిరి ధీరుడై బయటికి వచ్చాడు. స్వామిని దర్శించక ముందర ఉన్నప్పటి స్థితి వేరు, ఇప్పటి స్థితి వేరు. స్వామి సాక్షాత్తు భగవానుడే అని నమ్మి పాపఫలమును అనుభవించుటకై పునర్జన్మనెత్తుటక అతడిష్టపడలేదు. ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా తన పక్కనున్న ప్రయాణికుడు కడుపు నొప్పితో మిక్కిలి బాధపడటం చూసి తన వద్ద ఉన్న విభూతి పొట్లాలలో ఒకదానిని అతనికిచ్చాడు. విభూతిని అతను నోట్లో వేసుకుని కడుపు నొప్పి తగ్గిపోగా హాయిగా నిద్రించుట చూసి కల్పగిరి ఎంతో ఆనందించాడు. బాబా దేవుడే అనే విశ్వాసము మరింత దృఢపడింది. రైలు దిగి పోలీసుల యద్దకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్నాడు. అంతకుముందు న్యాయాధిపతి కల్పగిరికి మరణశిక్ష విధించెను కాని ఆ మరణశిక్షను రద్దు చేసి దానిని జైలు శిక్షగా మార్చారు. ఇట్లు కల్పగిరి జైలు శిక్షను అనుభవించు సమయంలో చెంగప్ప మొదలగు ఖైదీలతో భగవంతుడే పుట్టపర్తిలో అవతరించి ఉన్నాడని, ఆ భగవానుడు తనకు ఉరిశిక్షను తప్పించారని, సాధారణ జైలు శిక్ష అనంతరం తనకు జపమాలను కంఠహారముగా వేసెదరని చెప్పారని, భగవానుని మాట తప్పదని చెబుతుండగా ఆ జైలు అధికారి వచ్చి, కల్పగిరి అధ్యక్షుల వారి దయకు పాత్రుడవైతివి, నిర్బంధము నుండి నీకు విముక్తి కలిగింది, స్వేచ్ఛగా వెళ్లిపొమ్ము అని కల్పగిరిని జైలు నుంచి విడుదల చేసేశారు. ఈ సంగతి చెంగప్పయు మిగతా ఖైదీలు గమనించి స్వామి మహిమను ప్రశంసిస్తూ స్వామి అడ్రస్సును కల్పగిరి ద్వారా తెలుసుకుని స్వామికి ఒక వినతిపత్రాన్ని పంపుచూ తమకు అనుగ్రహముతో స్వామి ఫొటోలను, స్వామి యొక్క గ్రంథాలను పంపవలసిందని ప్రార్థిస్తూ వినతిపత్రంలో వేడుకున్నారు. ఆ ఖైదీ చెంగప్ప రాసిన విన్నపపత్రం కస్తూరిగారి యొద్ద పుట్టపర్తిలోనే ఉండేది. ఖైదీల కోరిక ప్రకారం స్వామి ఫొటోలు మొదలగు పుస్తకాలతో పార్సిల్ను, స్వామి ఆశీర్వాద సందేశాన్ని వారికి పంపించారు. ఖైదీల ఆనందానికి మేరలేకపోయింది. జైలే స్వర్గమయ్యింది. స్వామి సత్యం శివం సుందరం గ్రంథమును నిత్యమూ పఠించి విని ఆనందిస్తున్నాము. తమ ఫొటోని మా ఎదుట ఉంచుకుని ప్రతినిత్యము ఆరాధిస్తున్నాము అని జాబు రాశారు. ఒక ఖైదీ, స్వామి చిన్నప్పటి నుంచి నేను జబ్బు మనుషులను, పూర్వము నేను భజన చేసేవాడిని, ఇప్పుడును మీ ఫొటోని అలంకరించి మామూలు ప్రకారము భజన చేస్తున్నాను. తమ ఆజ్ఞానుసారము నామస్మరణ చేస్తూ తమ చరిత్రను వినుచూ ఆనందిస్తున్నాను అని తెలిపాడు. ఇటువంటి జాబులు ఖైదీల వద్ద నుంచి స్వామికి వచ్చేవి. స్వామి ఎంతో ప్రేమతో వారికి జవాబులు పంపేవారు. ఆ ఖైదీలు స్వామికి ఈ విధంగా తెలుపుకునేవారు, ప్రశాంతి నిలయం నుంచి వచ్చే జాబు మాకు సంతోషదాయకముగా ఉంటుంది, బాబా మా ఎదుట నిలిచినట్లే ఉంటుంది అని. ఇంకొకడు, నేను ముదుసులని స్వామి, నా కొడుకులు అల్లుళ్ళు అందరూ చెరసాలలోనే ఉన్నారు, మీరు మాపై వర్షించు ప్రేమామృతము చేత మేమందరము మా శిక్షాకాలమును మరిచిపోయి ఆనందముగా అనుభవించుచున్నాము, ఈ మీ ఆహారము మా కడుపును నింపుతున్నది, మా వారికింకేమీ కోరిక లేదు, మీ దర్శనము, మీ భజన పూజ, మీ చరిత్ర పఠనము శ్రవణము మాకు మిక్కిలి ఆనందాన్ని ఒసుగుతున్నాయి, ఇంకనూ ఎక్కువ ఆనందము మా హృదయములు కోరుచున్నవి, దీనులగు మమ్ములను మన్నింపుడు అని ఒకతను, నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవింపనుత్సాహించుచున్నాను స్వామి, నడచినను కూర్చున్నను చూచుచున్నను భగవంతునికే నా సర్వకర్మలు అర్పించ ప్రయత్నిస్తున్నాను, రామకోటి రాయిచున్నాను, ప్రతీదినము భగవంతుని పూజించి ప్రార్థిస్తున్నాను, ఇదే నా నిత్యానుష్ఠానము, ఇటీవల చెరసాలలో కూడా మీ పవిత్ర నామ బీజము నాటబడింది, మొలకెత్తుతున్నది, మనోహరముగా పెరిగి పెద్దదై ఫలపుష్పాదులతో విరాజిల్లుతుంది, దాని చల్లని నీడలో మేము హాయిగా కాలం గడుపుతున్నాము, మా ఆనందానికి మేరయే లేదు
అని స్వామి రాసే ఉత్తరాలకి వాళ్లు జవాబులు రాసేవారు. 400 సంవత్సరముల క్రితం వెలసిన విశ్వవిరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసేవారు వారు ఉత్తరాలు. అద్దము నిర్మలముగా ఉంటే బింబము చక్కగా ప్రకాశిస్తుంది. కామక్రోధాది దుర్వృత్తులను పశ్చాత్తాపము శమింపజేస్తుంది. ఇట్లే ఆ చెరసాలలో ఉన్న ఖైదీ హృదయాలు నిర్మలమగుచున్నందున వారికి భగవంతునిపై భక్తి వృద్ధి చెందనారంభించింది. ఆ భక్తిపాశముల చేత బంధింపబడి వారి హృదయాలలో స్వామి ప్రకాశింపజొచ్చారు.

షిరిడియందు బాబా హేమాద్ పంత్తో ఒకనాడు ఇట్లు చెప్పారు. అల్లదే పుష్పించిన ఆ మామిడి చెట్టును చూడుము. ఆ చెట్టునందు కాన్పించడి పుష్పములన్నీ ఫలముగా మారినా ఎన్ని వందల ఫలములు లభించును? అట్లగుటలేదు కదా. కొన్ని వాడి రాలిపోవచున్నాయి, కొన్ని పిందెలే రాలిపోతున్నాయి, మరికొన్ని పక్షులు వలన పాడు చేయబడుతున్నాయి. ఇట్లే ఇచ్చటికి వచ్చువారి గతి కూడా. కావున బాబా సన్నిధిని చేరినంత మాత్రం

లాభము లేదు. నిత్య సాధనతోనూ సుగుణ సంపదతోనూ భగవానుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ సిద్ధత్వము పొందువరకు పతనమైపోకుండా కృపతో తనను కాపాడవలసినదిగా భక్తుడు ప్రార్థిస్తూ ఉండవలెను. భక్తుని ప్రయత్నము వలనే సిద్ధి చేకూరుతుంది. భగవానుని అనుగ్రహమే భక్తునికి సిద్ధిని ప్రసాదిస్తుంది. సత్యసాయిబాబా భక్తులను తప్పక రక్షించునను విశ్వాసము హృదయములో నానాటా దృఢమగుతోంది. సరస్సులోని కమలములన్నీయు సూర్యోదయమైన వెంటనే వికసింపవు కదా. కాని ఏ కమలములైతే వికసించుటకు తయారయ్యున్నాయో అట్టివి మాత్రమే వికసించును. క్రమముగా తక్కిన కమలములు కూడా పరిపక్వ స్థితిని అంది వికసిస్తాయి. కావున నన్ను శరణుచొచ్చిన భక్తులందరూ ముందో వెనకో వారి వారి భక్తి విశ్వాస సాధనల కొలది ముక్తులగుచుందురు. తొందరపాటు కూడదు, నిరుత్సాహము తగదు అని స్వామి చెప్పేవారు. భగవాన్ బాబావారి వాక్యములు ఇట్లు గోచరించాయి. ప్రారంభమున చెరసాలలోని భక్తులందరూ స్వామికి విన్నపములు వెంట వెంట లెక్కకు మించి పంపేవారు. క్రమముగా విన్నపముల సంఖ్య తగ్గిపోయింది. బాబానే గట్టిగా నమ్ముకొని ఉన్న ఖైదీలలో చెంగప్ప మాత్రము ప్రశంసనీయుడు. అతడి భక్తి విశ్వాసములతో స్వామినే హృదయమందు నిశ్చలముగా నిలిపి ధ్యానము జ్ఞానానంద శాంతులను పొందుటకు పట్టు విడువక ప్రయత్నిస్తున్నట్లు అతని ఉత్తరముల వలన తెలిసింది. నాకును నా భార్యకును మనస్తాపము కలుగగా ఆమెను హత్య చేసి పిమ్మట నేను కూడా చనిపోయే ఉద్దేశముతో నా నోటిలో విషం పోసుకుని నా భార్యను కత్తితో పొడిచాను. వెంటనే భార్య మరణించింది. కాని విషము చేత నా ప్రాణము పోలేదు, నాలుకపై బాధ మాత్రము కలిగింది. ఎట్లయినను ప్రాణము పోగొట్టుకునదలిచి భార్యను చంపిన కత్తితోనే నన్ను నేను పొడుచుకుని కింద తెలివి తప్పి పడిపోయాను. పోలీసులు నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్ కత్తిని తీసేసి గాయములను కుట్టేశారు. నాకునూ తెలివి వచ్చింది. తరువాత కొంతకాలానికి రాజమహేంద్రవరము జైలులో శిక్షననుభవించుచుండగా నా పొట్టకు 2 సార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఇంత జరిగినయు భగవంతుడు నా ప్రాణములెందుకు తుదముట్టింపలేదో అని యోచించిన బహుశా నా చేత మున్ముందు ఎట్టి సత్కర్మలను ఆచరింపచేయునో అని. జైలునందే నా దేహము బంధింపబడినను నా దేహమును మనస్సును ప్రాణమును భగవానుని పాదాలయందే సంపూర్ణముగా సమర్పించి ఉన్నాను. అప్పటినుంచి నిశ్చింతగా ప్రతీక్షణము భగవానుని జ్ఞానముతోనే వారి అనుగ్రహమును అనుభూతిని పొందుతున్నాను. భక్తులే నా బంధువులు, జ్ఞానులే నా మిత్రులు. నా దేహ బంధువులందు మోహము పూర్తిగా నశించినది. నా వంటి దీనుని రక్షణార్థము భూమిని అవతరించిన భగవంతుడు వగు నీవే నా దిక్కు, రక్షకుడవు. నాకింకేమి కావలియను? కృపతో మీరంపిన ఫొటోలను నా ముందుంచుకుని ధ్యానిస్తున్నాను. నా కన్నులు తెరిచినప్పుడు నేను మీ ఫొటోను చూస్తాను. నా నేత్రములు మూసినప్పుడు మీ నామమును స్మరిస్తాను. ఇదియే నా నిత్య పూజ. మిగతా సమయములలో నిరంతరము మీయందే మీతోడనే ఉండునట్లు సాధన చేస్తున్నాను. దైవము నా కొరకు, నేను దైవము కొరకు అనేది నా దృఢవాంఛ. ఇందువలన నాకు బ్రహ్మానందం కలుగుతున్నది. డాక్టర్లును ఈ చెంగప్పను పరీక్షించి అపక్వాహారమైన శాకాహారమునే నిర్ణయించిరి. చెంగప్ప రాసిన ఈ జాబుకి స్వామి సాధన అట్లే సాగింపుమని రాయగా మరల చెంగప్ప ఇట్లు వ్రాశాడు. బాబా, జాబును నా కండ్లకును హృదయమునకు అద్దుకుంటిని. రాముని ముద్రికను ఆంజనేయుడు సీతాదేవికి సమర్పించినప్పుడు ఆమెకెంత ఆనందము కలిగినో అంతే ఆనందము కలిగినది. ఆ దినము గురువారము. ఆనాడు నాకు మౌనవ్రత దినమగుడి చేత ఆనందమును ఎవ్వరికీ వెల్లడింపలేదు. గురువారము మౌనవ్రతము అవలంబించుట శ్రేయస్కరమని తమరు సనాతన సారథిలో తెలిపియుండుట చేత నేనును తమ ఆనతి ప్రకారము కాష్ట మౌనము వహించుచున్నాను. నేనెంతటి ధన్యుడను స్వామి. చెరసాలలోని
ఇతర ఖైదీల జాబులు కూడా ఇట్టి సంగతులే విషదము చేస్తున్నాయి. 70 సంవత్సరముల ముదుసలి ఖైదీ ఇట్లు వ్రాసారు స్వామికి. చెరసాలను ప్రవేశించినది మొదలు భద్రాద్రి రామదాసు వలె నేనును రామధ్యానము చేయనారంభించాను. 10 ఏండ్లకొక పర్యాయము నా ఇంటికి వెళ్లి నా తల్లిని, తమ్ములను, బంధువులను చూచి వచ్చుటకు అనుమతిని పొందాను. నా తల్లి కష్టపడి సాకి పెంచినందుకు నేనామెను వృద్ధాప్యములో దుఃఖముల పాలు చేశాను. ఇట్టి స్థితిలో ఆమెకు నేను సేవ చేయుటకు నోచుకోలేకపోయాను. నా హృదయములో కొంతకాలము నుండి ఈ కోరిక వేధించుచున్నది. మీ సన్నిధి చేరి మీ ఊడిగము చేస్తూ ప్రాణము విడవవలెనని ఆశగా ఉన్నది అని స్వామికి వ్రాశారు. మరొక ఖైదీ, మీ పవిత్ర నామమును, దివ్య చరిత్రను విన్నప్పటి నుంచి మీ నామమును మా మనస్సునందు ప్రేమతో స్మరించుచున్నాము స్వామి. మాకు మీరు పంపిన ఉపదేశము భక్తితో అందుకున్నాము. మాలో చాలా మంది దానిని కంఠస్థము చేసి నిత్యము అనుసంధించుచున్నారు. ఒకరి నుండి ఒకరికి ఆ ఉపదేశమును నేర్చుకొనుచు అందరము కలిసి చెప్పుకొనుచు ఆనందిస్తున్నాము. ఒకరి నుండి మరొకరికి ఉపదేశ వ్రతము గ్రహించినప్పుడు చినిగిపోగా ఆ తుంపులను అతికించి చట్రమునందు బిగించి పూజాగృహములో దానిని ఉంచాము స్వామి. తరచుగా భజన కీర్తనల పుస్తకములను, రామకోటిని వ్రాయుటకు పుస్తకములను, గ్రంథములను తమకు పంపవలసినదని స్వామికి తెలుపుకుంటున్నాము. ఇట్లు రాసిన ఖైదీల లేఖలకు స్వామి ప్రేమతో జవాబు రాస్తూ అప్పుడప్పుడు ఆ ఖైదీలకు వస్త్రములను, పైకము, ఇతర బహుమతులను పోస్టు ద్వారా పంపించి వారిని ఉత్సాహపరిచి అనుగ్రహించేవారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఒక సహకార శాఖోద్యోగి సంఘద్రవ్యమును దుర్వినియోగపరచుడు చేత అతనికి కలుగబోవు శిక్షల నుండి తప్పించుకుని బాబాను ప్రార్థించుటకే ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతనిని తిరిగి ఊరికి పోయి నేరము నొప్పుకొని హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొందిన ఎడల అతనికి శిక్ష కాఠిన్యము తగ్గించదనని స్వామి అతనికి చెప్పారు. కాని తను ఊరికి తిరిగి పోవుటకు శంకించాడు. అయినను స్వామి గట్టిగా మందలించుట చేత విధి లేక స్వామి ఆశీర్వచనాలతో అతడు ఊరు చేరాడు. కల్తీ బంగారమును పుటము పెట్టి మేలిమి బంగారముగా కంసాలి మార్చునట్లు తనను చేరు దుష్టవర్తనులైన మానవులను ప్రేమతో చేరతీసి సంస్కరించి పరిశుద్ధులుగా చేయుటయే స్వామి ముఖ్యోద్దేశము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

పన్నెండవ నామం. ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః. చాలా విచిత్రమైనది ఏంటంటే, సర్వ సృష్టిలోనూ ఉన్న ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అనగా ఆ శక్తికి ప్రిసైడింగ్ డియటీ, అమ్మవారికి అధినేత, శక్తి స్వరూపిణికి ఆధిపత్యం వహించే స్వామి. ఆ స్వామి ఎక్కడున్నారు? ఆషాఢ శుద్ధ చతుర్దశి 2007 గురు పౌర్ణిమ ముందు రోజున శ్రీవారు ఇంకా ముందుకి వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా చెప్పారు, మీ అందరిలో నేనున్నాను, ఇంకా మరి దాచలేదు. ఏ విధంగానూ 2 సంస్కృత శ్లోకాలు చదివి దాన్ని అర్థం కాని విధంగా చెప్పలేదు. తెలుగు వాళ్లకి అందరికీ అర్థమయ్యేటట్టుగా నీలో నేనున్నాను అని ఖచ్చితంగా చెప్పారు. సర్వ సృష్టిలోనూ ఉన్న ఈశ్వరుడు నేనే, సర్వ సృష్టిలోనూ ఉన్న ప్రాణాన్ని నేనే, ఆయువుని నేనే, శక్తిని నేనే. ఓం శ్రీ సాయి సర్వే సాయి నమః. ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంది. భగవంతుడు, అది కూడా 2007 ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఎంత బాగా చెప్పారంటే, నువ్వు వెళ్ళు, ఏ దేవాలయానికన్నా వెళ్ళు, పూజ చేసుకోవద్దు అని నేను అనను, కానీ ఆ విగ్రహంలో ఉన్నది ఒకే ఒక్క పరమేశ్వరుడిని జ్ఞాపకం పెట్టుకో, అక్కడ అందులో నేనే ఉన్నాను అనలేదు, ఎందుకంటే అందరిలోనూ నేనున్నానని చెప్పేశారు కదా. అన్ని విగ్రహాలలో, అన్ని రూపాలలో, అన్ని రకాల సృష్టిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి ఆ పరాశక్తి, ఆ సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇది 12వ నామం. ఈ స్వామి చాలా మంది అంటుంటారు కదా, సర్వదేవతా తీర్థ స్వరూపుడు అంటారు. సర్వదేవతా స్వరూపుడని కాదు, సర్వదేవత అతీత స్వరూపుడు. అతీతం అంటే ఈ దేవతలకి దేవతల లాగే సృష్టిలో ఉండేటటువంటి ఈ మనుషులకి, అన్ని రకాల జీవన్ రాసులకి ఏది మూలం? ఆ మూలమే సర్వేశ్వరుడు. ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః. అన్ని రూపాల వెనుక ఉన్నది నీవే స్వామి. అలా అని చెప్పి ఊరుకోవచ్చు కదా. శ్రీవారి అపార ప్రేమ భక్తునికి కనిపించే రూపంగా ఉన్నది కనుక ఈ నామాన్ని నమ్మడం సులువు. ఎందుకంటే చాలా విచిత్రం, భగవంతుడు ప్రతిచోట ఉన్నాడండి అనగానే సరికాదు. ఆ భగవంతుడే దిగివస్తే ఎలా ఉంటాడో కూడా చూపెట్టి ఆ అవతారం చేత చెప్పిస్తున్నాడు భగవంతుడు. ఏం చెప్పిస్తున్నాడు? నేను అందరిలోనూ ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చాటి చెప్తున్నాడు. అందుకు ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః. స్వామి, సకల సృష్టిలోనూ కనిపించేది నువ్వే అని జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా నేను ఈ నామాన్ని స్మరించుకుంటున్నాను అని అనుకోవచ్చు. 13వ నామం. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. దీన్ని మామూలుగా అర్థం చేసుకుంటే, స్వామి ఎప్పుడు ఎర్రటి బట్టలే కట్టుకుని ఏ విధమైన కోరిక లేకుండా, ఏ విధమైన అటాచ్మెంట్ లేకుండా, ఎవరితోటి అటాచ్మెంట్ లేకుండా, ఏమీ అటాచ్మెంట్ లేకుండా ఉంటారు. ఒక విధంగా అది నిజమేను. తనకి తల్లితో గాని తండ్రితో గాని పిల్లలతో గాని ఎవరితోటి అటాచ్మెంట్ లేదు, కానీ
మనతో ఆ ఇంటర్వ్యూ రూమ్ లో 5 నిమిషాలు మాట్లాడేటప్పుడు నువ్వు తప్ప నాకెవరూ లేను అన్నట్టుగా మాట్లాడతారు. మరి అటాచ్మెంట్ ఉన్నట్టా లేనట్టా? స్వామిని సర్వసంగ పరిత్యాగి అంటే కరెక్టేనా కాదా, నిజమా కాదా? మరి ఈ నామంకు అర్థమేంటి? ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినమా? హాహాహా, స్వామివారు ఏమీ పట్టించుకోరు కదా, అంత త్యాగం చేశారు కదా. భగవంతుడు త్యాగం కాదు చేసింది, పరిత్యాగం చేశారు. త్యాగం కాదు పరిత్యాగం, ఇది పరమేశ్వరుడు తాలూకా త్యాగం. ఏంటంటే దాని అర్థం, పరమేశ్వరుని త్యాగం భక్తులందరి కోసం ఉండే ప్రేమ వల్ల. సుప్రీం అటాచ్మెంట్ ఉంది పరమేశ్వరుడికి, ఏదైనా ఇచ్చేస్తారు స్వామి, ఎందుకు, మనం అంటే ప్రేమ కనుక. ఆ ప్రేమ అన్నది త్యాగం చేయొద్దు స్వామి. అంత సర్వసంగ పరిత్యాగం వస్తే మనం బతకలేము. అంచేత స్వామిని సర్వసంగ పరిత్యాగి అని ఊరికే మామూలుగా అనేకండి. స్వామి సర్వసంగ పరిత్యాగానికి కారణం మన మీద ప్రేమ. ఆ ప్రేమ మాత్రం పరిత్యాగం చెయ్యరు చెయ్యరు చెయ్యరు, ఎందుకంటే అందుకోసం తను వచ్చారు. మన ప్రేమ అందుకుందికి, మన్ని ప్రేమించడానికి వచ్చిన ప్రేమ స్వరూపుడు అన్ని త్యాగాలు చేశారు. అన్ని త్యాగాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రేమ వల్లనే నీటి సరఫరా ప్రాజెక్ట్, ప్రేమ వల్లనే హాస్పిటల్స్, ప్రేమ వల్లనే సత్యసాయి విశ్వవిద్యాలయం. అంటే విద్యాలయాలు అంటే ప్రేమ, కాంక్రీట్ అంటే ప్రేమ, బిల్డింగ్స్ అంటే ప్రేమ కాదు. పిల్లలంటే ప్రేమ, వాళ్ల చదువు అంటే ప్రేమ, రోగులంటే ప్రేమ, వారి ఆరోగ్యం అంటే ప్రేమ, దాహం అంటే ప్రేమ, ఆ దాహం తీర్చడానికి నీళ్ళిచ్చే పథకం అంటే ప్రేమ. ప్రేమని గుండెల్లో పెట్టుకోవడం కాదు, ప్రేమని భక్తుడు కూడా బయటికి చూపెట్టాలి. ఆ త్యాగం నువ్వు చేయకు, అన్ని త్యాగాలకి కారణం ప్రేమించడం, ప్రేమని చూపించడం. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమ. నాకు సంస్కృతం గాని తెలుగు గాని పూర్తిగా రాదు, కాని ఈరోజు ఇది చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఓం శ్రీ సాయి సర్వసంగ త్యాగినే నమ అని ఎందుకు అనలేదు, సర్వసంగ పరిత్యాగినే నమ అని ఎందుకు అన్నారు? ఇది పరమేశ్వరుడు తాలూకా త్యాగం, ఇది మనిషి త్యాగం కాదు. పరమేశ్వరుడు త్యాగం ఎందుకు చేస్తున్నాడంటే తన సృష్టి మీద ఉన్న ప్రేమ వల్ల అని అర్థం చేసుకుని, స్వామి నీ పరిత్యాగం అంతా, నీ తాలూకా ఏ విధమైన అటాచ్మెంట్ లేనటువంటి ఈ గుణం ఉందే, ఆ గుణం ఎందుకంటే మా మీద ప్రేమ కనుక, ఆ ప్రేమను అలాగే ఎప్పుడూ ఉండేటట్టుగా ఆశీర్వదించి మమ్మల్ని కరుణించి స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవడానికి పరిత్యాగినే నమః. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము పరిత్యాగం చేయడం కష్టము, కొంత త్యాగం చేయగలం. స్వామి మనకిచ్చిన దాంట్లో కొంతయే ఇవ్వగలం. నాకు కొంచెమైనా కావాలి స్వామి అనకుండా ఉండలేము. నాకు ఏమీ అక్కర్లేదు అనగలిగింది ఒక్క స్వామి. ఆ అనగలగడానికి కారణం మనం అంటే ప్రేమ కనుక. ఆ పరిత్యాగంలో అంత చక్కటి అర్థం ఉండి ఈ చక్కటి నామం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః. అన్ని అటాచ్మెంట్స్ పోగొట్టుకుని మాతో అటాచ్మెంట్ పెట్టుకున్నావా తండ్రి, మా ప్రేమ కోసం మాతో అటాచ్మెంట్ పెట్టుకున్నావా స్వామి? నీకు నేను ఎంతో రుణపడున్నాము, నీకు నేను నమస్కారం పెడుతున్నాను. ఈ విషయంలో ఒక్కటి స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ప్రత్యక్ష భగవంతుడైనటువంటి సూర్యభగవాన్ని చూడండి, ఒక్క ఇంచి మనకి దగ్గరైతే మాడిపోయి సృష్టి అంతా నాశనమైపోతుంది, ఒక్క ఇంచి దూరమైతే చల్లబడిపోయి అందరం కరుడుగట్టుకుపోతాం. అంత బ్యాలెన్స్డ్గా ఎప్పుడు పొద్దున్న వచ్చేసి సాయంత్రం వరకు ఉండి పనులన్నీ సక్రమంగా అందరూ చేసుకునేటట్టుగా ఆశీర్వదించి, రాత్రి కొంచెం ఉపశ్రమించేటట్టుగా పాపం తన నిష్క్రమించి
ఆయన చూడండి, ఆయనకి ఏం కావాలి, ఏమీ అక్కర్లేదు. కాని మరి ఈ పని ఎందుకు చేస్తున్నాడు? సృష్టి మీద ఉన్న ప్రేమ వల్ల. శ్రీవారి తాలూకా సర్వసంగ పరిత్యాగ తత్వానికి ఎదురుకుండా ఉండే సూర్యనారాయణమూర్తి వారు కూడా ఒక నిదర్శనం. శ్రీవారి సృష్టిలో ఆ సూర్యనారాయణమూర్తి నిలబెట్టుకున్నారు. మనం అందరం చూసి నేర్చుకుంటామని, శ్రీవారి సర్వసంగ పరిత్యాగ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి వారి సర్వసంగ పరిత్యాగాన్ని అర్థం చేసుకున్నా కొంత అర్థం కనపడుతుంది. 14వ నామం ఓం శ్రీ సర్వాంతర్యామినే నమః. అంతర్యామి అంటే అర్థం బయటికి కనిపించకుండా లోపల ఉన్న తత్వము. అంతర్యామిత్వం అంటే ఇందాకలే చెప్పాను, నా పక్కన కూర్చుని ఆ మహనీయుడు ఒక ఆయన మహాభక్తుడు, వాళ్ళు ఎందుకు వదిలేసి ఉంటారు స్వామిని అని అడిగారన్నాను కదా, దానికి సమాధానం చెప్పారు కదా స్వామి, ఇది ఎలా జరిగింది? ఆయనలో ఉన్నది స్వామి, అనిపించింది స్వామి, విన్నది స్వామి, సమాధానమిచ్చింది స్వామి, ఈ రెండిటి తాలూకా ఆనందాన్ని పంచుకున్న నాలో ఉన్న స్వామి, ఆ స్వామి సర్వాంతర్యామి. మరొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, 2007 ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు ఏం చెప్పారు? మీ అందరిలోనూ నేనున్నాను. ఒకవేళ రాబోయే తరాల వాళ్ళు ఇది మర్చిపోతారేమోనని ఒక్కసారి జ్ఞాపకం చేయనాయనా, 16వ నామంలో ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః. ఎందుకంటే ముందు ముందు తరాల వాళ్ళు మర్చిపోవచ్చు, నేనున్నానో లేనో అనుకోవచ్చు, అందరిలోనూ ఎప్పుడూ నిశ్చలంగా సత్యంగా ఉండేది నేనే. ఈ ఆషాఢ శుద్ధ చతుర్దశి 2007 సంవత్సరం నాటి ఉపన్యాసంలో ప్రపంచ యువజన మహాసభలో, సత్యసాయి ప్రపంచ యువజన మహాసభలో శ్రీవారు మాట్లాడుతూ ఏం చెప్పారో తెలుసా? ఒక్కటే సత్యం ఉంది, ఈ సత్యం అని చూపెట్టారు. చాలా మంది జ్ఞాపకం పెట్టుకోవాలి, శ్రీవారి మాతృమూర్తి సత్యం అని ముద్దుగా పిలుచుకునేవారట. స్వామిని ముద్దుగా సత్యం అని పిలుచుకునేవారు. స్వామికి పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్స్ కూడా, ఉపాధ్యాయులు కూడా ఏం సత్యం అని పిలుచుకునేవారట. చూడండి ఎంత ముద్దుగా చెప్పేశారు ఇవాళ స్వామి. ఆ చతుర్దశి నాడు ఎంత సాగా చెప్పారు చూడండి, 2007 సంవత్సరంలో. సత్యం అన్నది ఒక్క ఈ సత్యమే అని తన వైపు చూపెట్టారు. ఇంకా తెలియకపోతే మీ అందరిలో ఉన్నది నేనే అన్నారు. సర్వసృష్టిలోనూ అంతర్యామిగా కనిపించకుండా ఉన్నది స్వామి. ఎలా కనిపిస్తావు స్వామి అందరిలో నువ్వు? ఎంత కొట్టుకున్నా నాకది అర్థం కావడం లేదు స్వామి. దానికి కూడా చెప్పారు పాపం. మొట్టమొదట చిన్న చిరునవ్వుతో అందరినీ ప్రేమగా చూడడం నేర్చుకుంటే అది సాధనగా మారి అందరిలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. అంచేత ఇది ఒక ఉపాధి. ఈ 14వ నామం ఉపాధిగా చేసుకుని ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః సాధనలో చాలా ఉపయోగపడేటటువంటి నామం ఇది. అందరిలోనూ ప్రాణంలుగా, శ్వాసగా, బుద్ధిగా, మనస్సుగా, శరీరంగా, అన్ని సముదాయంగా అంతర్గతంగా ఉన్నది శ్రీ స్వామివారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సర్వాంతర్యామి కనుక కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది ఉండదు. ఇదేంటంటే చాలా మంది భక్తులకి ఇది చాలాసార్లు అనుభవం అవుతుంది, కానీ ఇది నెమరు వేసుకుంటూ ఉండాలి. ఏంటి అనుభవం అవుతుంది? ఎవరినో కలుద్దాం అనుకుంటాం, అనుకుంటూ ఉంటే కనీ విని ఎరుగని మిరకిల్లాగా, ఒక మహాదృశ్యంలాగా ఆ అనుకున్న వ్యక్తి కనపడతాడు.
ఆయన అడుగుతాం, చాలా ఆశ్చర్యంగా ఉంది, నిన్నొక్కసారి చూస్తే బావుండు అనుకున్నాను, నువ్వు కనిపించావు అంటాం. ఆయన అంటాడు, నేనసలు ఇవాళ ఇక్కడికి రాదలుచుకోలేదు, నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు వచ్చాను అంటాడు ఆయన. సాయిరాం అంటే సాయిరాం అని ఇద్దరు ఆనందంలో పడతారు. కారణం ఏంటంటే ఇద్దరిలోనూ అంతర్గతంగా ఉన్న స్వామివారు ఇది జరిగేటట్టు చేయగలరు, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది భక్తులు 24 గంటలు ఇంటా జంటా కంటా వెంటా ఉంటానన్నారే, అది ఊరికినన్న మాట కాదు, అది నిజమైన సత్యం. ఆ సత్యానికి ప్రతిరూపమే ఈ నామం. ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః. అంతర్గతంగా అందరిలో ఉన్న స్వామి అన్న విషయం జ్ఞాపకం పెట్టుకుంటున్నారనుకోండి, రోజుకో గంట జ్ఞాపకం పెట్టుకుంటే ఆ గంట ఆ నామం తాలూకు అనుభవం వస్తూనే ఉంటుంది. 24 గంటలు జ్ఞాపకం పెట్టుకుంటే భక్తుడే స్వామి ప్రతిరూపాన్ని అందరిలోనూ అంతర్సృష్టిలోనూ చూడగల బ్రహ్మాండమైన సమర్థతని సాధించుకుంటాడు. ఇది ఒక బ్రహ్మాండమైన నామం, 14వ నామం. 15 ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః. యాక్చువల్ గా నిజంగా మహామహిమాత్ముడు, మహిమాన్వితుడు అని పురాణాల్లో వాటిలో వర్ణిస్తారు. సరే, ఇది భగవంతుడి లక్షణం అనేసుకుని కూడా ఊరుకోవచ్చు. మరి అది అనుభవం కింద రాదది. అనుభవాల్లో నేర్చుకున్నది ఏంటంటే శ్రీవారు మ్యాన్ ఆఫ్ మిరకల్స్ అని అనుకోవడం ఒక విధం, మాయామానుష విగ్రహుడు కనుక మహిమాన్వితుడు అని వర్ణించుకోవడం ఒక రకం. ఈరోజు ఈ నామం చూసుకుంటూ ఆలోచిస్తే మహిమ, ఆత్మ, నమః, మొదట అక్షరాలు చూడండి, ఎం మహిమ, ఏ ఆత్మ, ఎన్ నమః, మ్యాన్. ఎవరి మహిమాన్వితుడు? ప్రతి మనిషి మహిమాన్వితుడే. అయితే మరి నేను శ్రీవారిలాగా నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు మహిమలు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఏమి? వారి అవతార లక్షణంలో వారు చేసేది వారు నిర్ణయిస్తేనే మరొకటి చేయగలరు. అందరూ అన్ని సాధించలేరు. ఎవరు సాధించాలో శ్రీవారు నిర్ణయం చేస్తారు. కానీ వారు సాధించేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇది నేను ఎప్పుడూ చేయలేను అనుకున్నాను స్వామి, ఎలా జరిగిందో నాకే తెలీదు, మహిమ ఆత్మలో ఉన్నటువంటి నా స్వామి, ప్రతి ఆత్మలోనూ అంతర్గతమైనటువంటి మహిమ నా స్వామి, అది బయటికి చూపెట్టడం ఎలాగా? ఒక ఆయన బ్రహ్మాండమైన యంత్రాన్ని తీసుకుని వచ్చి దాంతో పని జరిపిస్తాడు, ఇంకొక ఆయన కిలోమీటర్లు కిలోమీటర్లు కిలోమీటర్లు బ్రహ్మాండమైనటువంటి నీటి సరఫరాకి ఒక కాలువ తయారు చేస్తాడు. ఆయన మెల్లిగా అంటాడు, ఇలాంటివి అమ్మోలుగా అయితే చాలా ఏళ్లు పడుతుందండి, స్వామివారిది కనుక 3 నెలల్లో అయిపోయింది, 2 నెలల్లో అయిపోయింది. చాలాసార్లు చెప్తుంటారు, ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు చాలా మంది, ఈ పుట్టినరోజునాడు చెప్పారండి, మళ్లీ పుట్టినరోజునాడికి ఇక్కడ యూనివర్సిటీ ఉంటుందని. మేమందరం అన్నాము, యూజీసీ పర్మిషన్ రావాలి, యూనివర్సిటీ అంటే మజాగాలు కాదు స్వామి, అలా చెప్పేశారు. ఎలా జరిగింది? మహిమాన్వితుడే కాదు, మహిమాత్ముడు, ఆ ఆత్మలో ఉన్న మహిమ వల్ల ఎవరినైనా వాడుకుని ఎలాగైనా ఆ పని జరిగేటట్టు చేసుకోగలరు. అంటే ప్రతి ఆత్మలోనూ ఉన్న మహిమ తనే. ఎవరి చేత ఏ మిరకినైనా చేయించగలడు నా స్వామి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. మనందరి చేత మహిమలు చేయించగలిగినటువంటి మహామహిమాత్ముడు ఆ స్వామివారు. తను చేయడమే కాదు, తను చేయడం గొప్పే ఉంది, ఏమైనా చేయగలరు.
ఆకాశాన్ని భూమిగాను భూమిని ఆకాశాన్ని గాను కూడా చేయగలను అని పబ్లిక్ గా చెప్పారు స్వామి. కాని అంతర్తో ఊరుకోలేదు, మన చేత చేయిస్తున్నారు. మనందరికీ అనుభవం ఉంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేనెప్పుడు చేస్తాననుకోలేదు స్వామి ఇది. చిన్న నవ్వు నవ్వుకుంటారు. ఎంచేత, పిచ్చివాడా, నీలో ఉన్న ఆత్మలో ఉన్న మహిమని నేను చూపెట్టానురా. ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః. ఆత్మల్లో ఉన్న మహిమకి, అందరిలో ఉన్న మహిమని బయటికి చూపెట్టే, అప్పుడప్పుడు చూపెట్టేటటువంటి ఓ మహాత్మా, ఓ మహిమాత్మా, నేను నీకు నమస్కరించుకుంటున్నాను. ఇది 15వ నామం. 16. ఈ భోగట్టాలు చెప్పుకుంటున్న రోజు ఒక ఉపన్యాసం స్వామివారిది వినడం వల్ల దాన్నే మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ నామాలు నేను పునశ్చరణ చేసుకుంటూ, స్వామి వీటి గురించి ఏం చెప్పాలో చూసుకోమ్మా అనుకుంటూ, అవేదో కొంచెం కొంచెం నెమరు వేసుకుని సాయంత్రం ఉపన్యాసానికి వెళ్తే, ఈరోజు చెప్పే ప్రతి నామానికి ఒక్కొక్క దృష్టాంతములాగా శ్రీవారి ఉపన్యాసంలో చెప్పడం జరిగింది కనుక చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది చూడండి. ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. శ్రీవారికి శివరాత్రి మహాప్రియం. చిన్నప్పటి నుంచి చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎన్నో సంబరాలు, ఎన్నో పండుగలు ఇక్కడ జరుగుతాయి పుట్టపర్తిలో, కాని శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, ఒకటి, ఈశ్వరుడి తాలూకా స్వరూపం శ్రీవారు అనుకుంటాము. ముఖ్యంగా శివరాత్రి తాలూకా ప్రభావం ఏంటంటే, లింగోద్భవం జరుగుతుంది ఆ రోజు. చాలా మంది ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి ఆ రోజు ఆ సాయంత్రం కూర్చుని భజన మీద భజన చేస్తూ ఉంటే, ఆ భజనలు అవుతూ ఉంటే, స్వామి కష్టపడి కష్టపడి శివలింగాన్ని తీస్తారు. లింగోద్భవం శివరాత్రిలో జరుగుతుంది. ఈ నామం గురించి ఆలోచిస్తూ నేను, స్వామి శివరాత్రి ప్రియము శ్రీవారికి, లింగోద్భవం జరుగుతుంది, ఈశ్వర స్వరూపాయ నమః అనుకోకుండా మహేశ్వర స్వరూపాయ నమః అనుకుందికి కారణము, ఇలా శివలింగోద్భవం జరగడము, ఏ లింగాన్నైతే పరమేశ్వరుడు తాలూకా ప్రతిరూపమని మేము ప్రార్థించుకుంటుంటామో, ఆ లింగాన్ని నోటితోటి అవలీలగా తీసుకొచ్చేటటువంటి మహేశ్వరుడు అని ఈ నామం తాలూకా అర్థమా స్వామి అని ఆలోచిస్తూ, అంతేకాదు స్వామి, పిచ్చివాడా, ఏ క్షణాన్నైనా ఏ రకంగానైనా నేను లింగోద్భవం చేయగలను అని ఎప్పుడో అన్నావు స్వామి. ఒకసారి వేసవి శిబిరం జరుగుతున్నప్పుడు, శివరాత్రి నాడే కాదు, ఇప్పుడు కూడా చూపెట్టగలను అని ఒక బంగారు లింగాన్ని చేతులిలా మెదులుస్తూ చేత్తో సృష్టించి చూపెట్టారు స్వామి మీరు. ఏ క్షణాన్నైనా ఈశ్వర స్వరూపాన్ని చూపెట్టగలవాణ్ణి కనుక నేను మహేశ్వరుడిని, ఈశ్వరుడినే కాను అని ఈ నామం తాలూకా అర్థమా స్వామి అని అనుకున్నాను. సాయంత్రం ఉపన్యాసంలో ఈ సత్యమే సత్యం అన్న ఉత్తర క్షణం, ఇది కూడా సత్యమే అని సృష్టించి బంగారు లింగాన్ని చూపెట్టారు. ఆ బంగారు తండ్రి నా బంగారు తండ్రి నా స్వామి. కళ్ళ నీళ్లు తెచ్చుకుని, స్వామి 16వ నామం గురించి ఇదే ఆలోచించాను కదా స్వామి. చూడండి, ఇవాళ నామాలన్నీ ఎంత చక్కగా సమకూర్చుకుంటున్నారో స్వామి. శ్రీవారి కరుణ లేకపోతే శ్రోతలకి ఎవరు ఏది చెప్పలేరని కూడా మీతో మనవి చేసుకుంటున్నాను. ఒక పాట పాడినా, ఒక భజన పాడినా, ఒక ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చినా, ఏది చెప్పినా సాయి
రేడియో హార్మనీ శ్రోతలకి ఏం వినిపించాలో నిర్ణయించేది నా స్వామి. ఎందుకంటే సర్వాంతర్యామిని తెలుసుకున్నాం, మహిమాత్ముడిని తెలుసుకున్నాం. ఈ మహేశ్వర స్వరూపానికి అర్థం ఎంత చక్కగా చెప్పారో చూడండి. శివరాత్రి నాడే కాదు, రాత్రే కాదు, ఏ రకంగానైనా నేను లింగోద్భవం చేయగలను. ఎందుకనగా నేను ఈశ్వరుణ్ణే కాను, నేను మహేశ్వర స్వరూపుణ్ణి. ఆ మహేశ్వర స్వరూపుడి గొప్పతనం ఏంటంటే అన్ని రకాల ఈశ్వరుల్ని నేను చూపెట్టగలను, నేను సృష్టించగలను. లింగోద్భవం ఎప్పుడైనా ఎలాగైనా జరిగేటటువంటి ఆ సంకల్పం శ్రీవారిలో ఉంది కనుక ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. అన్ని రకాల ఈశ్వరులకి, ఈశ్వర తత్వానికి అనాది అయిన ఆ మహేశ్వరునికి, నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఇది 16వ నామం. స్వామి, ఏ ఆనందాన్నైతే ఈ మాట్లాడే వక్తకి ఆనందంగా పంచిపెట్టావో, శ్రోతలందరికీ ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా శ్రీవారిని ఈ నామం జపిస్తూ కోరుకుంటున్నాను. మరొక్కసారి ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. 17వ నామం. ఓం శ్రీ సాయి పర్తి గ్రామోద్భవాయ నమః. ఒక్క మామూలు మాటగా చెప్పుకోవాలంటే 200 సంవత్సరాల తర్వాత అందరూ అనుకోవచ్చు, స్వామివారు ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో పుట్టినట్టున్నారు, ఏమి పట్టణమయ్యా అది, అక్కడ ఇండోర్ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ చేస్తున్నారయ్యా, అదిదో దాన్ని ప్రశాంతి నిలయం అంటారు. కొంచెం 17వ నామం చదివినప్పుడు గ్రామోద్భవాయ నమః, పర్తి గ్రామంలో ఉద్భవించారు. పర్తి గ్రామ జన్మాయ నమః అనలేదు. ఉద్భవం అంటే వారంతట వారు సృష్టి చేసుకున్నారు. ఈశ్వరమ్మ గారిని కరుణించి ఆ గర్భంలో రూపం దాల్చి మనందరికీ ఆనందం పంచిపెట్టడానికి శ్రీవారు పర్తిలో వెలశారు, పర్తిలో సృష్టించుకున్నారు తన స్వరూపాన్ని. చాలా గొప్ప నామం ఇది. ఒక అవతారం ఎలా వస్తుంది అని చెప్పేటటువంటి నామం. అలా అని చెప్పి అంతరిక్షంలో ఓ చిన్న నక్షత్రం వచ్చింది, చూస్తూ ఉండగానే ఆ నక్షత్రం ఒక రూపం అయింది, చూస్తూ ఉండగానే అది 5 అడుగులు 6 అంగుళాలైంది, అది కాదు. ఆ అవతార లక్షణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి అవతారానికి ఓ తల్లి కావాలన్నారు. ఎందుకంటే ఎక్కడో మహాసాధ్యగా ఎన్నో జన్మలలో తపస్సు ఆచరించి పరమేశ్వరుడు నా గర్భాన పుడితే ఎంత బాగుంటుంది అని ఎప్పుడూ అనుకున్నది ఆ మహనీయురాలు. ఆవిడిని కరుణించడానికి గర్భంలోకి వెళ్లి శిశువుగా ఉండి ఉద్భవిస్తాడు స్వామి. కౌసల్యకి, కైకేయికి, సుమిత్రకి, వాళ్లకు కూడా శ్రీరామచంద్రుడు ఓ నక్షత్రంగా వచ్చి హాయ్ మామ్ గని గాని అమ్మా అని గాని అనలేదు. ఏదో యజ్ఞం చేయించారు, యజ్ఞం తర్వాత పాలు తెప్పించారు, పాలుని ముగ్గురికి, పాయసాన్ని ముగ్గురికి పంచిపెట్టారు. ఈ చరిత్ర అందరికీ తెలిసిందే. శ్రీరాముడు అక్కడ ఉద్భవించాడు. ఎలా పుట్టాలో, ఏ తల్లి గర్భంలో ఏ రూపంలో పుట్టాలో అన్ని నిర్ణయాలు శ్రీవారివి. ఇందులో అంతరార్థం కూడా ఉంది ఈ నామంలో. ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అవతార లక్షణంగా అవతారం అనేటువంటి రూపం నేను ఉద్భవించడానికి ఎలాగైతే సంకల్పం చేసుకుంటున్నానో అది ఉద్భవం అని ఎందుకు అన్నారు, జననం అని మామూలుగా ఎందుకు అనలేదు అంటే మామూలుగా జన్మించేవాళ్లు నా కరుణ వల్ల నా నాటకంలో పాత్రధారులుగా నా సూత్రధారణకు అనుగుణంగా జన్మలు తీసుకుంటారు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నా తల్లిని నిర్ణయించుకుని, నా ఊరు నిర్ణయించుకుని నేను ఉద్భవిస్తాను. అది తేడా అని ఒక రకం. ముఖ్యంగా పర్తిలో పుట్టారు శ్రోతలు క్షమిస్తే ఒక్క విషయం మనవి చేసుకుంటాను.
ఈ నామంలో ఒక విచిత్రమైన సత్యం కూడా ఇమిడి ఉంది. స్వామివారికి పల్లెలంటే ప్రత్యేకమైన ప్రేమ. గ్రామోద్భవాయ నమః, ముందు చూపు చూసుకుని ప్రశాంతి పట్టణ ఉద్భవాయ నమః అనొచ్చు కదా. ఇంతేంటే ఇప్పుడు ఇదంతా పట్టణమే కదా, ఎయిర్పోర్ట్ ఉంది, విమానాశ్రయం ఉంది, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, పెద్ద పెద్ద రోడ్లున్నాయి, భవనాలున్నాయి, నాలుగంతస్తుల మేడలు ప్రపంచంలో, ఈ భారతదేశంలో పేదవాళ్ళే కట్టడానికి చాలా ముందుగా 30-40 ఏళ్ల కిందటే నాలుగంతస్తుల భవనాలు కట్టేశారు స్వామి. పట్టణం ఉద్భవాయ నమః అని లేదు, గ్రామోద్భవాయ నమః. అంటే అప్పుడే శ్రీవారు గ్రామసేవ, రామసేవ, శ్రీవారికి సేవ, గ్రామసేవ, ఈ అంతరార్థాలన్నీ కూడా ఈ నామం ఆ రచయితకి ప్రసాదించినప్పుడు ఇందులో ఇమిడించుకున్న ఆ స్వామివారికి నమస్కారం, పర్తి గ్రామోద్భవాయ నమః. ఎంత ఆనందం అంటే, ఇది చదివిన వాళ్ళు ఓ 100 సంవత్సరాల తర్వాత ఆ గ్రామాన్నే ఉద్భవించారు కదండి, 100 ఏళ్ల కిందటే నాలుగంతస్తుల భవనాలు కట్టేశారు స్వామి. పట్టణం ఉద్భవాయ నమః అని లేదు, గ్రామోద్భవాయ నమః. అంటే అప్పుడే

ఇది చదివిన వాళ్ళు ఓ 100 సంవత్సరాల తర్వాత ఆ గ్రామాన్నే ఉద్భవించారు కదండి. స్వామి ఉద్భవించడమే కాదు, ఆ గ్రామాన్నే మార్చి పారేశారు కదా, అది కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు.

గళంతో వేదాన్ని నాదంగా మార్చాడు అన్నమయ్య, గళంతో నాదాన్ని వేదంగా మార్చారు శ్రీ సత్యసాయి, పద కవితలతో వేదసారాన్ని అందించాడు అన్నమయ్య, లలిత పదాలతో మానవాళి మనసు మార్చారు శ్రీ సత్యసాయి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అందించే అన్నమయ్య సంకీర్తనా వేదం శ్రీ సత్యసాయి వేదనాథం విందాం.

చేసిన కొద్దీ రక్షణనిచ్చేది మంత్రం. మంత్రం యొక్క జీవం ఎక్కడుంది అనంటే, అంటే ఫలితం ఎక్కడుంది అనంటే మననం చేయడంలో. ఈ మంత్రాలు అనంటే మనకు తెలుసండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, ఓం నమ శివాయ, గం గణపతయే నమః, ఇలా బీజాక్షర సహితంగా ఉంటాయండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఇత్యాది అక్షరాలన్నీ బీజాక్షరాలు అంటారు. అంటే ఆ అక్షరాలకు ఒక విపరీతమైన ఆధ్యాత్మిక శక్తి, ఒక మాటలలో వర్ణించలేని అద్భుతమైన శక్తి ఆ అక్షరాలకు ఉంటుందండి. ఒక్క అక్షరానికి అర్థమేముంది అనంటే అర్థం ఉండదు. ఆ బీజాక్షరాన్ని ఎవరైనా ఉచ్చరించినప్పుడు ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలుంటాయి కదండి, ఆ తరంగాలకు ఒక ప్రభావం ఉంటుంది. ఆ బీజాక్షరాలను సంపుటీకరణ చేస్తారు పెద్దలు, మనకు మంత్రోపదేశం చేసేవాళ్లు. ఒక డాక్టర్ చూడండి, ఆయుర్వేదిక డాక్టర్ కొన్ని పొళ్లను కలుపుతూ ఉంటారు, అలోపతి డాక్టర్ అయినా సరే కొన్ని కాంబినేషన్స్ రాస్తారు, ఈ మెడిసిన్స్ ఈ రెండు మూడు తీసుకోండి అని. అలాగే ఈ డివైన్ డాక్టర్స్ ఉన్నారే గురువులు, వీళ్ళేం చేస్తారంటే మనకు ఏది కావాలి, మన సంస్కారం ఏంటి, మనమేం ఆశిస్తున్నాము, అవన్నింటినీ లెక్కలోకి తీసుకుని కొన్ని బీజాక్షరాలు, ఏ బీజాక్షరానికైతే ఏ ప్రభావం ఉంటుందో ఆలోచన చేసి తెలుసుకుని ఆ బీజాక్షరాల సంపుటీకరణ చేసి ఆ బీజాక్షరాలతో ఏ దేవత అయితే మనకి ప్రసన్నమైతే మనం కోరినది మనకు లభిస్తుందో, మనకు అవసరమైనది మనకు లభిస్తుందో ఆ దేవత మంత్రాన్ని మనకు ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశం అంటారు దాన్ని. అన్నమాచార్యుల వారి సంకీర్తన చూడండి, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నా అభిప్రాయంలో అన్నమాచార్యుల వారికి తెలియని మంత్రం లేదు, ఆయన ఉపాసన చేయని మంత్రం లేదు, అన్ని మంత్రాలు ఆయన ఉపాసన చేశారు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, ఆ మంత్రాలన్నింటి అన్నీ కూడా ఇందులో ఆవాహనమై ఉన్నాయి. ఎందులో? వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, వెంకటేశ ఓం నమో వెంకటేశాయ అన్న ఒక్క మంత్రంలో ఈ మంత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి అని అంటున్నాడనమాట. భక్తుడి భావనలో తాను ఆరాధించే దైవమే సర్వస్వం, అన్ని మంత్రాలందులోనే ఉన్నాయి అన్న భావన ఎప్పుడు సిద్ధిస్తుందో అప్పుడు ఆయనకు అనంత శక్తి కూడా సమకూరుతుందండి. వెంకటేశ మంత్రము, వెంకట పాపాన్ని హరించే మంత్రము, వెంకటేశ మంత్రము అంటే మనలోని కల్మషమంతా తొలగిపోయిన తర్వాత మిగిలేదేముంటుందండి, ఉట్టి చైతన్యము. ఆ చైతన్యం స్థితిలో మనం అనుభవించేది ఆత్మశక్తిని. ఆ ఆత్మ సర్వత్రా వ్యాపించింది, సర్వత్రా వ్యాపించిన వాడి శక్తి అనంతము. ఆ సర్వత్రా వ్యాపించిన శక్తిలోనే ఈ బీజాక్షరాల శక్తి కూడా ఇమిడి ఉంది, ఈ అన్ని దేవతా మంత్రాలు ఇమిడి ఉన్నాయి అని అన్నమయ్య చెప్తున్నాడు. అంటే ఇంకా చరణాల్లో దాన్ని విశ్లేషణ చేస్తారు అన్నమయ్య. ఎలా అంటే, కృష్ణుడు అర్జునుడికి చాలా సామాన్యుడిగా, ఒక మిత్రుడిగా, ఒక యాదవుడిగా, తన రథ సారథిగా గోచరించాడు ఒకప్పుడు. కానీ ధర్మక్షేత్రంలో ఆయన ఎప్పుడైతే విశ్వరూపం చూపించాడో, సకల దేవతలను, అన్ని అవతారాలను మాత్రమే కాదు, అందరినీ స్వామిలోనే, కృష్ణుల్లోనే చూశాడు. అదే విశ్వరూప సందర్శనం. ఆ విశ్వరూపంలో అన్ని రూపాలు ఇమిడినట్లే ఆ వెంకటేశ్వర మంత్రంలో అన్ని మంత్రాలు ఇమిడి ఉన్నాయి. ఆ శక్తిలో అన్ని శక్తులు ఇమిడి ఉన్నట్లే విశ్వరూపంలో అన్ని దేవతాశక్తులు ఇమిడి ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు వేరు కాదండి, వెంకటేశ్వర శబ్దంలో
వెంకటేశ్వర మంత్రంలో అన్ని మంత్రాలు, అన్ని మంత్రశక్తులు ఇమిడి ఉన్నాయి. నాకెప్పుడు కలిగింది ఈ మంత్రము? వెన్నతో నాకు కలిగి. అంటే వెన్న చిన్నతనంలో పెడతారు కదండి బాగా, ఉగ్గు పాలు వెన్న, అంటే అంత చిన్నతనం నుండి నాకు కలిగింది అంటున్నాడు. దీనికి ఒక చారిత్రాత్మకమైన ఆధారం కూడా ఉందండి. అన్నమయ్య చరిత్ర చదివితే, చిన్నప్పుడు అన్నమయ్య చాలా పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఏడిస్తే చాలా ఏడ్చేవాడట. ఎంత సముదాయించినా కూడా ఏడుపు మానేవాడు కాదట. అన్నమయ్య తల్లి లక్కమాంబ, నాకు ఈ ఏడుపు గొంటి పిల్లవాడిని ఎందుకు ఇచ్చావురా వెంకటేశ్వరా అనంటే, ఆమె ఆవేదనలోని వెంకటేశ్వర శబ్దం వినబడి ఏడుపు మానేసేవాడంట. అంటే జన్మ సంస్కారం అండి. ఆయన నందకాంశ సంభూతుడు గదా, వెంకటేశ్వర స్వామి ఖడ్గమైన శ్రీనందకంలో జన్మించాడు. నందకం అంటే ఒక కత్తి సపరేట్ గా వెంకటేశ్వర స్వామికి అలంకరించి ఉంటారు అది చూడటానికి. నిజానికి ఆ శక్తి వెంకటేశ్వరిలో అంతర్లీనంగా ఉన్న శక్తి. ఆ శక్తితో జన్మించిన వాడు అన్నమయ్య కాబట్టి పుట్టుకతోటే ఆయనకు సహజంగా స్వామి పట్ల ఆకర్షణ, భక్తి, అనురక్తి, స్వామి పేరంటే ఇష్టము, పాడాలని ఇష్టము, స్వామి కీర్తన అవన్నీ అలవడ్డాయండి. సో వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, చిన్నతనం నుండే నాకు వెంకటేశ్వర మంత్రం అలవడింది. ఆయన పాటలన్నీ కూడా మంత్ర సమానాలండి. అందుకనే చిన్నప్పుడు అంటే మరీ 2-3 ఏళ్ల ప్రాయంలో మంత్రోపదేశం చేశారో లేదో కాని ఆయన పాటలు నామము 4 మీద ఉంది వింటున్నాడు కాబట్టి 3-4 ఏళ్ల ప్రాయంలో వెన్నతో నాకు కలిగింది వెంకటేశు మంత్రము అనే పాటలు చిన్నతనం నుండి పాడుతున్నాడు కాబట్టి వెన్నతో నాకు కలిగి వెంకటేశు మంత్రము. వెన్నతో కలగడం అనంటే సులభంగా వెన్న తినడం కష్టమా చెప్పండి. దానికి మనకి ఒక ఫోర్కు, ఒక నైఫ్ ఏం అక్కర్లేదు కదా. వెన్న సులభంగా నోట్లోకి వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది నోట్లో. అంత సులభంగా నాకు వెంకటేశ్వర స్వామి మంత్రం అబ్బింది అన్న అర్థం కూడా ఉందండి. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర అవతారమే కాబట్టి ఆయన మంత్రం ఆయనతోటే ఉంది, ఆయన శక్తి ఆయనతోటే ఉంది. నారదుడు జపించే నారాయణ మంత్రము, మనకు తెలుసు నారదుడు నిరంతరము స్మరించే మంత్రము నారాయణ. మన సినిమాల్లో కూడా చూస్తాం, నారదుడు వచ్చాడంటే నారాయణ శబ్దం వినపడుతుంది. ఫస్ట్ నారాయణ శబ్దం వచ్చి మళ్ళీ క్యారెక్టర్ కనపడుతుంది. అంటే ఆయన అంతగా స్మరణ చేస్తున్నాడు ఆ మంత్రాన్ని. ఈ నారాయణ అన్న శబ్దంలో కూడా ఇవి కూడా బీజాక్షర సంయుక్త మంత్రమే. నారాయణ మంత్రం జపించాడు నారదుడు. నారదుడు ఆజన్మ బ్రహ్మచారి. ఈ లౌకికమైన ఆనందాలకు అతీతమైన స్థితిలో ఆయన ఉండిపోయాడు. ఆయన బాంధవ్యాలు, భార్య, పిల్లలు కోరుకోలేదు. నిరంతర దైవ స్మరణ. ఆయన చేతిలో మహతి అన్న పేరున్న వీణ ఉంటుంది. ఆ వీణ మీద ఆయన తంత్రులు మీట్టుకుంటూ హరినామగానం చేస్తూనే ఉండేవాడట. నారాయణ శబ్దం ఆయన నోట వెంట ఎప్పుడూ వెలువడుతూనే ఉంటుంది. అందుకనే ఆ నారాయణ మంత్రంలోని ఆనందాన్ని ఆయన రుచి చూశాడు. కనుకనే అంతకన్నా తక్కువ ఆయన ఆనందాలేవి ఆయన కోరుకోలేదు. ఆ మంత్రం ఆయనను నారాయణ స్వరూపాన్ని చూపించింది గనకనే, ఆ సాయుజ్యానందం పొందాడు కనుకనే ఇహలోక బాంధవ్యాలు కాని సౌఖ్యాలు కాని ఆయన ఏవి కోరుకోలేదు. స్వామి నామమే నాకు చాలు, స్వామి గానమే నాకు చాలు. దివ్య గాయకుడు, మహాగాయకుడు, త్యాగరాజస్వామికి సంగీత భిక్ష పెట్టిన మహానుభావుడు నారదుడు. ఆయన నారాయణ మంత్రం స్మరించాడు. చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ప్రహ్లాదుడు ఏం తీసుకున్నాడు? చేరే అంటున్నాడు. అంటే సంస్కారానుసారంగా వాళ్ళ ఆయా రూపాల్ని, ఆయా మంత్రాల్ని చేరుకున్నారు. నారదుడు ఎలా అయితే నారాయణ మంత్రం పట్టుకున్నాడో ప్రహ్లాదుడికి నారసింహ మంత్రము. అంటే ప్రహ్లాదుడు కూడా నారాయణ మంత్ర జపం చేశాడండి. నారసింహుడు, నారాయణుడు వీళ్ళంతా వేరు వేరు కాదు, వేరే వేరే స్వరూపం. ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళు నామరూపాలను ధరించిన ఒకే శక్తి.
చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ఈ నారసింహ మంత్రము ఆయన హిరణ్య కశపుడు అడిగాడట, ఎక్కడున్నాడురా నీ శ్రీహరి? ఈ స్తంభంబున చూపగలవే చిక్రిన్ గిక్రిన్, ఇక్కడ చూపిస్తావా ఈ స్తంభంలో అంతటా ఉన్నాడంటున్నావు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడవు అని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో చూపించు అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఇందులో ఉన్నాడా? ఉన్నాడు. చూపిస్తా? చూపిస్తాడు. గద తీసుకుని హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని విరగొట్టడం, ఆ స్తంభంలో నరసింహ ఆవిర్భావం. ఎంతో సైన్స్ ఉందండి ఇది, భేతాళ కథలాగా అనిపిస్తుంది చూడటానికి. అందులో నుండి నరసింహస్వామి స్తంభం పగలగొట్టి వచ్చాడా అంటే, ఐన్స్టీన్ తత్వం మనం చదువుకుంటే ప్రతి అణువులో ఎనర్జీ ఉంది, న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ గురించి అంతా మనం చదువుకుంటే, ఆ ఎనర్జీ ప్రహ్లాదుడిలోని ఆర్తికి థాట్ ఎనర్జీకి ఎలా వైబ్రేట్ అయ్యి ఎలా ప్రతిస్పందించి ప్రహ్లాదుడి ఆలోచనాత్మకమైన శక్తికి భక్తిపూరిత ఆలోచనాత్మక శక్తికి ఎలా ప్రతిస్పందించింది అనంత శక్తి. ఇక్కడున్నాడు అని శాసించాడు కాబట్టి కవి చాలా కవితా ధోరణిలో చెప్తాడు, ఈ పిల్లవాడు నేను ఎక్కడున్నానని చెప్పేస్తాడో బాబోయ్, నేను రెడీగా ఉండాలి. వాడు ఎక్కడ చూపిస్తాడో, పైన చూపిస్తాడో, కింద చూపిస్తాడో, సముద్రం చూపిస్తాడో, పక్కన చూపిస్తాడో, ఇక్కడున్నాడు పిలుచు హరి అంటాడు అని హరి సర్వత్రా అప్రమత్తతతో ఉండిపోయాట. ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి రావాలి నేను అని స్తంభం చూపించాడు, అక్కడి నుండి వచ్చాడు. ఇది కవి చమత్కారం అనుకోండి, కాకపోతే ఆ ప్రహ్లాదుడు చెప్పినా చెప్పకపోయినా హరి సర్వాంతర్యామి, ప్రతి అణువులో ఉన్నాడన్న విషయం పదే పదే చెప్పుకుంటున్నాం. అన్నమాచార్య కీర్తనల పరమార్థం అది, హరి సర్వాంతర్యామి అని. సో ఆ మంత్రోపాసన మూలాన బాలుడు ప్రహ్లాదుడు ఉపాసన అన్న పేరు చెప్పకనే నిరంతర నామస్మరణతో ఉపాసన జరిగిపోయింది. ఆ ఉపాసన బలంతోనే ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడన్నాడు. ఆ స్తంభం నుండే నరసింహస్వామి బయటికి వచ్చారు, ఆవిర్భవించారు చాలా తేజస్సుతో, అంతటి శక్తివంతము, అంతటి ఉగ్రరూపము ఏ అవతారంలో లేదు, అంత విచిత్రం కూడా. సగం మనిషి సగం మృగం, నర సింహం మానవ సింహం, ఎలా కుదిరింది ఎలాగా అంటే అది భక్తుడిలోని గొప్పతనం. భక్తుడికి హిరణ్యకశ్యపుడు భక్తుడే, వాడికి మాట ఇచ్చాడు శివుడు, ఎక్కడా నేను చావకూడదు అని కోరుకున్నాడు. బయట ఇంట ఆకాశంలో గాని గాలిలో గాని నీటిలో గాని గడప బయట గాని గడప లోపల గాని, అందుకనే స్తంభం నుండి వచ్చి గడప మధ్యలో హిరణ్యకశ్యపుని వధించాడు నరసింహస్వామి. మంత్రానికున్న గొప్ప శక్తి అది. ఈ మంత్రాన్ని మనసు పెట్టి పదే పదే జపించినప్పుడు శక్తి పెరుగుతూ ఉంటుందండి, మనలోనే పెరుగుతుంది. అప్పుడు ఆ వాక్కుకి శక్తి, ఆ ఆలోచనకి శక్తి, ఆ చేతకి ఒక దివ్యత్వము రావడానికి అవకాశం ఉంది. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము. చూడండి, విభీషణుడు రామ మంత్రం తీసుకున్నాడు అంటున్నాడు అన్నమయ్య. రాముడు రావణాసురుడు శత్రువుగా భావిస్తున్నాడు రాముని. అతని స్వయాన సోదరుడు విభీషణుడు రాముణ్ణి దేవుడిగా భావిస్తున్నాడు. ఒకే గర్భంలో నుండి పుట్టుకొచ్చిన విభిన్న మనస్తత్వాలు చూడండి, విభిన్నమైన ఆలోచన సరళి చూడండి. ఒకే మనిషి, అన్నకి శత్రువు, తమ్ముడికి దైవం. విభీషణుడు ఈ రామ అన్న బీజాక్షరాలను పట్టుకున్నాడు, అందుకే రక్షణ పొందాడు. రాముడి కన్నా రామనామం గొప్పది అంటారు. ఆ రామ జపంతోటే వాల్మీకి ఆయనకి మంత్ర జపం చేసే సంస్కారం లేకపోవడం మూలాన ఆయనకి నారదుడు మంత్రోపదేశం చేస్తే రామ అనమంటే మరా మరా అని రామ అన్న మాటగా చివరికి ధ్వనించింది. మరా మరా మరా అని జపించిన బోయవాడు రామాయణ కర్త ఒక మహా ఋషి అయ్యాడు. దేనిచేత అంటే
ఈ బీజాక్షరాల్లో ఉన్న శక్తితో రామ అన్న మాటలను తిరగవేసి అన్నా కూడా రామ అయి ఆ బీజాక్షరాలు ఆయనకు ఆ శక్తినిచ్చాడు. అందుకనే రామాయణం వంటి మహోత్కృష్టమైన కావ్యము, పంచమహాకావ్యాల్లో అది ఒకటి రాయగలిగాడు వాల్మీకి. ఎంత అద్భుతమైన కావ్యం చూడండి. ఎన్నిసార్లు రామాయణం వింటాము, ఎవరైనా ఒక సినిమా ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాము, మూడోసారి చూస్తే అంతా తెలిసిపోతుంది, బోర్ అని ఎవరు రారు. అంతే కదండి, ఏ కథలు చెప్పినా అంతే మాకు తెలుసులే అంటారు. కానీ రామాయణంలోని విచిత్రం ఏంటంటే కూర్చుని మళ్లీ వింటారు. ఆ సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోతాడు, ఆంజనేయుడు తెలుసుకుని వస్తాడు, రాముడు రావణాసురుడిని వధించి సీతమ్మని తీసుకెళ్తారు అని ఎవరికి తెలియదండి? భారతదేశంలో అందరికీ రామాయణం కథా వస్తువు తెలుసు. మళ్లీ అదే కథ వింటాం, మళ్లీ అదే సినిమా వస్తుంది, ఆ కథాధారం మళ్లీ చూస్తాం ఇష్టంగా. నా మటుకు నేను లవకుశ అన్న సినిమా దాదాపుగా ఒక 50-60 సార్లు చూశానండి. మరి నాకు తెలీదా? తెలుసు. అంటే మరి ఆ కావ్యంలోని మాధుర్యమేమో, ఆ కావ్యంలో ఉన్న అద్భుతమేమో, వాల్మీకి మహర్షి ఎంత పవిత్రమైన హృదయంతో రాశాడు. ఆ పవిత్రతకు, ఆ చాతుర్యానికి, ఆ కవితా వైభవానికి మూలమేంటి అని ఆలోచన చేస్తే రామ అన్న బీజాక్షరాలు, రామమంత్రము. మరి ఆ రామమంత్రాన్ని, అంత గొప్ప రామమంత్రాన్ని విభీషణుడు కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా రక్షణ పొందాడు రాముడి ద్వారా. నా శత్రు తమ్ముడు, వీణ్ణి నమ్మకూడదు, రావణాసురుడి తమ్ముడు ఏనాటికైనా మళ్లీ నాకు ద్రోహం చేస్తాడు అనే ఆలోచన ఆయనకు రాలేదు. కారణం ఏంటంటే రామమంత్ర ఉపాసన చేశాడు విభీషణుడు. ఇంకొకటి, ఈ నవ సమాజంలో తల్లికి గాని తండ్రికి గాని భర్తకు గాని పిల్లలకు గాని ఐ లవ్ యూ అని చెప్పడం పరిపాటైపోయింది. లవ్ చేసినా ఉన్నా లేకున్నా ఐ లవ్ యూ అని చెప్పడం మోడర్న్ కల్చర్ అయిపోయింది. అంటే వి డోంట్ మీన్ ఫ్రెండ్స్ కి చెప్తాం ఐ లవ్ యూ అని, ఫ్రెండ్స్ ని ఖాతరు చేయం, వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే మన పరిధిలో ఉన్న సహాయం కూడా చేయలేము. మరి ఐ లవ్ యూకి అర్థమేముందండి? లేదు కదా. అదే విషయము ఆంజనేయుడు విభీషణుడికి ఉపదేశం చేశాడు. ఆంజనేయ, రాముడు నిన్నెప్పుడూ అంత ఇష్టంగా పిలుచుకుంటాడు, చూసుకుంటాడు, నువ్వు చాలా సన్నిహితుడివి రాముడికి, నేనెందుకు సన్నిహితుణ్ణి కాలేకపోయాను అని ప్రశ్నించాడు డైరెక్ట్గా. ఆంజనేయుడన్నాడు, విభీషణ, నేను రామనామం మాత్రమే కాదు రామ కార్యం కూడా చేస్తాను. విభీషణుడికి కనువిప్పు కలిగింది. నేను ఐ లవ్ యూ అని చెప్తున్నాను రాముడికి, బట్ ఏం చేయడం లేదు, ఆయన అవసరానికి ఆయన సేవ ఏం చేయడం లేదు. కాబట్టి ఐ లవ్ యూకి హ్యాజ్ నో మీనింగ్. అలాగే మనం కూడా ఊరికే మనసు లగ్నం చేయకుండా, నిజమైన ఇష్టం లేకుండా రామ రామ రామ అంటే ఏ లాభం లేదండి, ఊరికే ఒక సౌండ్ చేసినట్టు. ఆ వాటిలో శక్తి నిబిడీకృతమై ఉంది ఆ మంత్రంలో. దాన్ని మనం వెలికి తీయాలి అని అంటే మన మనసు లగ్నం చేయాలి. ఇప్పుడు ఆ అక్షరాల్లో శక్తి ఉంది, అది బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ అనుకుంటే మనకు రిసీవర్ ఉండాలి. మన మనసు లగ్నం చేయడమే రిసీవర్, మనమే రిసీవర్. ఆ రిసీవర్ కూడా క్లీన్ గా పెట్టుకుని చదవాలి, ఆ జపం చేయాలి. అప్పుడే ఆ బీజాక్షరాల ప్రభావం మన పైన ఉంటుంది, మనకు ఒక ఫలితం వస్తుంది. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రం. వేరేనంటే ఈ మూడిటికన్నా విభిన్నమైన మంత్రము అనే అర్థం కాదండి. ఈ మూడింటిని కలుపుకున్న ఒక విశేషమైన మంత్రం నాకు మళ్ళీ ఇంకొకటి. ఈ మూడు ఉండగా, ఈ మూడు చేసినా కూడా అదే గొప్ప మంత్రాలే అలాంటివి, కాకపోతే నాకు ఇంకొకటి దొరికింది అలాంటివి, అలాంటిది నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం. ఈ మంత్రాల్లో అన్ని కలిసిపోయి ఉన్నాయి, వాటి ఫలితమంతా ఈ మంత్రంలో కూడా ఉంది, అన్ని మంత్రాలు ఇందులోనే ఆవహించి ఉన్నాయి అంటున్నాడు అన్నమయ్య. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ మంత్రం. ధ్రువుడు నక్షత్రమై వెలసాడండి, మనకు తెలిసిన విషయమే. ధ్రువతార అంటాం. ఎలా అయ్యాడు నమ్ముతా ఏంటండి మనిషి ధ్రువుడు అలాగా నక్షత్రం అవ్వడము అనంటే,
ఇటీవల ఇంటర్స్టెల్లర్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అందులో చాలా మంచి విషయం ఉందండి. అంటే ఒక నాయకుడు టైమ్ అండ్ స్పేస్ కి అతీతంగా ట్రావెల్ చేసి వెళ్లిపోతాడు. కథంతా చెప్పాలంటే కాలాతీతమవుతుంది. మనకి ప్రస్తుతాంశం ఎంతవరకు అన్వయమవుతుందో ప్రస్తుతాంశానికి అంతవరకే చెప్తాను. కాలం టైమ్ అండ్ స్పేస్ కి దూరం అతీతమై వెళ్తాడు. అంటే గ్రావిటేషనల్ పుల్ కి భూమి ఆకర్షణ శక్తిని దాటి అతీతంగా వెళుతున్న కొద్దీ ఆయన పైన కాల ప్రభావం ఉండదు. అంటే ఆయన కూతురు భూలోకంలో వృద్ధురాలైపోయి మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన అక్కడి నుండి తిరిగి వస్తే ఇంకా యవ్వనంలో ఉంటాడు తండ్రి. అంటే కాలానికి స్పేస్ కి అతీతంగా వెళ్లిపోయాడు. ఆ అతీత స్థితిలోకి వెళ్లినప్పుడు కాల ప్రభావం మనిషి మీద లేదు. ఆయన అతీత శక్తుల్ని, మానవాతీత శక్తుల్ని పొందుతాడు ఆ స్థితిలోకి వెళ్లినప్పుడు. అంటే ధ్రువుడు తపం చేసి చేసి చేసి భౌతిక స్పృహ పోయి, తాను ధ్రువుణ్ణన్న స్పృహ పోయి ఆత్మలోకి లీనమై ఆత్మశక్తి ద్వారా ఎంతవరకు వెళ్ళింది అనంటే టైమ్ అండ్ స్పేస్ దాటి వెళ్లినప్పుడు ఇంకా ఆ ఎనర్జీ ఒక నక్షత్రంగా వెలుగుతూ ఉండిపోయాడని. అది సైన్స్ కి సంబంధించిన విషయం తప్ప అది వేతాళ కథ కాదు. ధ్రువతార అంటే ఒకప్పుడు మనిషిగా భూమి మీద వెలిసిన మహాభక్తుడు తపశ్శక్తి చేత నక్షత్రంగా రూపొందాడు. మరి ఆ నక్షత్రం ఎప్పుడూ ఉండిపోతాడా అంటే కొన్ని యుగాలు ఉండొచ్చు, విశ్వం నశించేప్పుడు, లేదా మనిషి కన్నా ఎన్నో కోట్ల రెట్ల అధికమైన ఆయుష్ నక్షత్రానికి ఉండొచ్చు. కానీ యద్దృశ్యం తన్నశ్యం, ఏది కంటికి కనపడుతుందో అది నశిస్తుంది. నక్షత్రం కనపడుతోంది కాబట్టి అది నశిస్తుంది. కాకపోతే మనిషికి 100 ఏళ్ళనంటే వాళ్ళకి 1 సెకండ్ కూడా కాకపోవచ్చు. అంత ఆయుష్తోటి ధ్రువతారగా వెలిసిపోయాడు. అంటే ఒక శక్తి రూపంలో స్థిరపడ్డాడు. నక్షత్రం అంటే ఒక కాంతితో కూడుకున్న శక్తి. ఆ కాంతిగా వెలిసిపోయాడు. అందరికీ ఆదర్శప్రాయంగా తపస్సు ద్వారా ఒక నక్షత్రంగా, ఒక శక్తిగా అందరూ చూసి ఆరాధించే తారగా, ధ్రువతారగా వెలసాడు. ప్రతి వాళ్లు కూడా ఈ మంత్ర జపంతో, అంటే అది 100% అనుకుంటే ఎంత జపం చేస్తే అంతవరకు ఈ కాలాతీత స్థితిని సాధించవచ్చండి. మంత్ర జపం ద్వారా మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. వయసు మీద పడుతున్నా కూడా ఈ మన శరీరం పైన వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవటానికి చాలా తాపత్రయపడుతుంటాం. ఆ తాపత్రయాల మాట ఎట్టున్నా మానసికంగా ఈ మంత్ర జపం చేయడం ద్వారా మనసుకి చలనం లేక, మనసు ప్రపంచాన్ని చూడదు కాబట్టి, అక్కడ ఆత్మస్థితిలో లయమైపోతుంది కాబట్టి కాల ప్రభావం లేకుండా అలా వృద్ధాప్య ఛాయల్ని తొలగించుకుని కొంత ఇంకా శక్తివంతంగా ఉండడానికి అవకాశం ఉందండి. అలాంటి ఆలోచన ఉంటే, అంటే యాంటీ ఏజింగ్ అనేది చాలా ప్రముఖంగా వినపడుతున్న కాన్సెప్ట్. యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ భయపడకుండా ఉండాలి అని ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటాం. వ్యాయామం చేస్తాం, డైటింగ్ చేస్తాం. వాటికన్నా అతీతమైనది మంత్ర జపం. మంత్రాన్ని జపం చేస్తున్న కొద్దీ మీలో శక్తి పెరిగి ఉపాసకులను చూడండి, వాళ్లలో ఒక నిత్య నూతనమైన తేజస్సు కనపడుతుంటుంది. ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది అంటే జపం, మెడిటేషన్. మెడిటేషన్లోకి వెళ్లాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలండి. పుట్టగానే మెడిటేషన్ రాదు. వచ్చింది అంటే పూర్వజన్మ సాధన అయినా ఉంటుంది. ఆ సాధనకి, మెడిటేషన్ సాధన చేయాలంటే మంత్రమో పాటో, మంత్ర సమానమైన పాటో, అన్నమాచార్య కీర్తన లాంటిది మనకి లభ్యంలో ఉండాలి, మన వశంలో ఉండాలి. ఆ మంత్రము పాటను ఏదో ఆధారం చేసుకుని, మంత్ర సమానమైన కీర్తనం పాడుకుని
జపం చేసి తద్వారా ధ్యానస్థితిలోకి వెళ్లిన వాళ్ళు ధ్రువతారగా, అంటే ఎంత సాధన చేస్తే అంత వోల్టేజ్ ఆ నక్షత్రానికి 100% ఉందంటే మన సాధన ఎంత ఉందో అంత పర్సంటేజ్ శక్తి మనకు వస్తుంది. అలా వెలిగిన వాడే ధ్రువుడు. అంగవించి కృష్ణ మంత్రం అర్జునుడు, ఇందాకే అనుకున్నాము ఆయన ముంద సఖేతి మత్వ ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే మధుసూదన, ఒరే కృష్ణ ఒరే గొల్లవాడ ఇలా పిలిచినవాడు అర్జునుడు. కాని విశ్వరూప సందర్శనం అయిన దగ్గర నుండి, భగవద్గీత బోధ కృష్ణుడు చేసిన దగ్గర నుండి కృష్ణుణ్ణి దైవంగా ఆరాధించాడు, కృష్ణ మంత్రమును జపించాడు, కృష్ణుణ్ణి నమ్మాడు కాబట్టే ఆయన అంత మహాభారత యుద్ధాన్ని చేయగలిగాడు, దానికి కావలసిన ఆత్మశక్తిని సంపాదించగలిగాడు, దైవానుగ్రహాన్ని సంపాదించగలిగాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయోభూతిః ధ్రువానీతిర్మతిర్మమ. కృష్ణుడు తోడయ్యాడు కాబట్టే అర్జునుడి మానవ ప్రయత్నం నెరవేరింది. కృష్ణ మంత్రం జపించాడు, కృష్ణ ఏదో రూపంలో అంటున్నాడు, ఫ్రెండ్గానో లేకపోతే బావగానో లేకపోతే గురువుగానో దైవంగానో కృష్ణ అంటున్నాడు ఇష్టంగా ప్రేమతో. ఏ బంధంతో ఆయనను ఆరాధించినా కూడా పలికేవాడు ఒక దేవుడే కదా. అలా అర్జునుడు కూడా కృష్ణ మంత్రోపాసన చేశాడు. శుకుడు విష్ణు మంత్రాన్ని చేశాడు. అన్ని ఒకటేనండి, కృష్ణుడు విష్ణువు వాసుదేవ మంత్రము రామ మంత్రము నరసి అన్ని ఒకటే. ఒక్కొక్కళ్ల సంస్కారానుసారంగా వాళ్ళు ఆ మంత్రాలను జపించారు. విష్ణు మంత్రం అంటే విష్ణువు ఈ దశావతారాలను తీసుకున్నాడు. ఆ అవతారాలు లేకుండా ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు విష్ణువు అంటే క్రియేటివ్ ఎనర్జీ విష్ణువు, ఆయనను ధ్యానించిన మహర్షి శుకుడు. వింగడమై నాకు నబ్బే వెంకటేశు మంత్రము, వీళ్ళందరూ ఈ మంత్రాలను జపించారు. భగవద్ అనుగ్రహంతో నాకు వెంకటేశ్వర స్వామి మంత్రం అబ్బింది. ఈ మంత్రాలన్నింటినీ తనలో విలీనం చేసుకున్న వెంకటేశ్వర మంత్రం నాకు అబ్బింది. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి, పన్నిన నదియే పరబ్రహ్మ మంత్రము. ఎంత చెప్పినా ఎంత విడమర్చినా చివరికి వచ్చేసరికి అనంతత్వంలోకే వెళ్లిపోతాడండి అన్నమయ్య. ఇదియే పరబ్రహ్మ మంత్రము. పరబ్రహ్మ అంటే అబ్సల్యూట్ ఎనర్జీ, చైతన్యము, శుద్ధ చైతన్యము, అంతటా ఆవరించిన శుద్ధ చైతన్యము. ఆ మంత్రము అన్ని మంత్రాలకు ఏమిటి అంటే ఇందిరానాథుడే గురి. ఇందిరానాథుడెవరు? విష్ణువు. విష్ణు అంటే ఎవరు? అంతటా వ్యాపించిన శక్తి. అంతటా వ్యాపించిన శక్తికి మరో మాట ఏమిటి? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ మంత్రమే ఇన్ని మంత్రాల స్వరూపం తీసుకున్నది, ఇన్ని మంత్రాలుగా మారింది అని చెప్పేశాడు ఆయన చెప్పకనే. నన్నుగావ కలిగిపో నాకు గురుడియ్యగాను, అన్నమాచార్యుల వారికి ఆయన జన్మతః స్మార్తుడు కాని వైష్ణవుడిగా మారాడు. ఎలాగా? ఆయన తిరుమలలో సంచరిస్తున్నప్పుడు బాలుడిగా ఘన విష్ణువు అన్న యతి ఆయనకు సమాశ్రయణం చేశాడు. ఆ ఘన విష్ణువు ఎందుకు చేశాడు ఆయనకి అంటే, ఆ ఘన విష్ణువు అన్న యతికి కలలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, అయ్యా రేపు అన్నమయ్య అనే పిల్లవాడు ఈ గుర్తులతో నీ దగ్గరికి వస్తాడు, వాడికి నువ్వు నా పేర సమాశ్రయణం చెయ్యి అని ఆదేశమిస్తాడు. ఆదేశం ఇవ్వడం కాకుండా ముద్రాంకితాలు అంటే శంఖచక్రాలను కూడా ఇచ్చాట. తన అచ్చులు ఉంటాయి కదా సమాశ్రయణం చేయడానికి, ఆ శంఖచక్రాలను ఆయన చేతికిచ్చి వాడొస్తాడు, వాడికి నువ్వు సమాశ్రయణం చెయ్యని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఈ ఘన విష్ణువు అన్న యతికి చెప్పాడంట. ఆ స్వామి ఇచ్చిన ఆదేశాన్ని శిరసావహించి అన్నమయ్యకి ఈ ఘన విష్ణువు సమాశ్రయణం చేస్తాడు, చేసి మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే
ఓం నమో నారాయణాయని కాని నమో వెంకటేశాయ. ఈయన మాట ప్రకారం, నన్ను గావ కలిగేపో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. సృష్టినంతా మనం గమనిస్తే వెన్నెలంత అందమైన పదార్థం, అందమైన వస్తువు ఇంకోటి ఏం లేదండి. వెన్నెల తెల్లగా, చల్లగా, హాయిగా, ఇప్పుడు ఎన్ని కవిత్వాలు వచ్చాయి వెన్నెల మీద. అంత ఆనందాన్ని, అంత పారవశ్యాన్ని ఏ కవి పరవశించలేదు వెన్నెలని చూసి చెప్పండి. వెన్నెల మీద ఏ కవి రాయలేదు, ప్రతివాడు రాసిన వాడే. పురాణ కవుల నుండి ఇప్పటి వరకు, ప్రబంధ కవుల నుండి ఆధునిక కవుల వరకు వెన్నెల గురించి ప్రస్తావించని వాడు లేనే లేడు. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అంటే అంత పారవశ్యాన్ని, అంత ఆనందాన్ని, అంత చల్లదనాన్ని కలిగించేది, అంత ప్రకాశాన్ని. చూడండి, చీకట్లో మనకి లైట్స్ లేకున్నా కూడా కనబడటానికి అవకాశం ఇచ్చేది వెన్నెల. వెన్నెల పున్నమి రోజు మనం లైట్ లేకున్నా అంతా చూడగలుగుతామండి ఆ వెన్నెల. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అని అంటే అంత అందమైనది, అంత పవిత్రమైనది. ఇంకోటి చూడండి, వెన్నెల రాత్రిపూట కనపడుతుంది మనకి వెన్నెల కదా. అంటే చీకటి అజ్ఞానానికి ప్రతీక కదా. అప్పుడు వెన్నెల కాస్తుంది అంటే జ్ఞానాన్ని ప్రసరించేది, వెలుగునిచ్చేది వెన్నెల. ఆ వెలుగునిచ్చే వెన్నెల జ్ఞానం. ఆ జ్ఞానము, ఈ మంత్రము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది కదా, చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనలో ఉన్న నెగిటివ్స్ అన్నింటినీ తొలగించేది వెన్నెల. రాత్రి వేళ వెలుగునిచ్చేది వెన్నెల. ఆ అర్థంలో కూడా అన్నమయ్య వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము అంటున్నాడు. ఉదయము సూర్యుడున్నాడు, ఉదయం కాబట్టి సూర్యుడున్నాడు, కాని చీకటిలో వెలుగునిచ్చేది, రాత్రి వెలుగునిచ్చేది. ఇది కవి భావం అండి. సైన్స్ ప్రకారం మాట్లాడితే సూర్యుడున్నాడు కాబట్టి దినమైంది అంటారు. కాకపోతే రాత్రి చీకటి ఉంటుంది, చీకటిలో వెన్నెల ప్రసరిస్తుంది కాబట్టి విశేషంగా వెన్నెల అన్నాడు అన్నమయ్య అర్థవంతంగా. ఈ వెంకటేశ మంత్రము ఎంత గొప్పదో బహుశా అన్నమయ్య ఈ యుగంలో ఉంటే సాయి మంత్రం కూడా చేర్చేవాడేమో.

సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ వారం మనం వినబోయే కీర్తన అన్ని మంత్రములు నిందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మంత్రము మననాత్రాయతే మంత్రం. మననం చేసిన కొద్దీ మనకు ఒక శక్తినిచ్చేది, మననం

సాయి గాయత్రి కూడా అంతే పవిత్రమైనదండి. కలియుగంలో ఈ మంత్రం ఎంతమందిని కడతీర్చిందో, ఎంతమందికి ఆనందాన్నిచ్చిందో, ఎంతమందికి వెన్నెలై మురిపించిందో మనందరికీ తెలిసిన విషయమే. అందరూ నన్ను పూజించండి, నేనే దేవుణ్ణి కొంతమంది చెప్పుకున్నారేమో, కాని స్వామి మటుకు నీ ఇష్టంరా, ఎవరిని స్మరించుకున్నా సరే, ఏదో ఒక ఆధారం, రూపం, నామాన్ని ఆధారం చేసుకుని జపించు. స్వామి అంటాడు, నేనెవ్వర్నీ ఒక మతం నుండి ఇంకో మతంలోకి మార్చడానికి నేను రాలేదు. ఎవరే మతంలో ఉన్నారో ఆ మతంలో వారికి విశ్వాసాన్ని పెంచడానికి నేను వచ్చాను. ఎంత అద్భుతమైన మాట, మా మతంలో మారండి అనేంత అది కొంచెం పెద్దగా ఆరోగ్యకరమైన విషయం కాదనిపిస్తుంది. మతం మారండి, ఎందుకండి మారాలి, ఎవరి మతం వారిది. స్వామి అద్భుతంగా చెప్పారు ఆ మాటని, మతం మారనక్కర్లేదు, మీ మతంలో మీరు సాధన చేసి అందులో విశ్వాసం పెంచుకుని అందులో కడతీరండి. ఎవరి నమ్మకాన్ని వారిలో బలపరచడానికే నేను వచ్చాను అని ఆ మహానుభావుడి మంత్రం సాయి గాయత్రి, అవతార పురుషుని మంత్రం సాయి గాయత్రి కూడా కడతీర్చే మంత్రమే. వెంకటేశు మంత్రము, సాయి మంత్రము, సాయి రామ మంత్రము అన్నీ కడతీర్చేవే, అన్నీ పవిత్రాలే. ఇదిగో వినండి, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మనస్సు బాగా లేకపోతే ఎంత రుచిగల పదార్థమైనా అరుచిగానే ఉంటుంది అని తెలిపే రుచి అరుచి అనే కథని విందాం. మొగలాయి చక్రవర్తి అయిన అక్బర్ అతి శాంతమూర్తి, గంభీర స్వభావము కలవాడు. ఒకసారి కొన్ని దినములు వరుసగా కోపంతో, విసుగుద్దలతో ఉండటం గమనించారు అతని హితులు, స్నేహితులు. కారణాలు అన్వేషించారు, ఏమీ స్ఫురించలేదు. ఒక దినం అక్బర్ బీర్బల్ను, వంటవాణిని పిలిపించి కోపంగా, వంటకాలు ఏమీ రుచిగా ఉండటంలేదు, కొంత మార్పు చేయాల్సి ఉంది అన్నాడు. ప్రతిదినమూ మాంసాహారమును భుజిస్తున్న అక్బర్కు దానిమీద విసుగు పుట్టిందని గ్రహించాడు బీర్బల్. ఆ దినము నుండి ప్రతీదినము గంపెడు వంకాయలు తెప్పించి అన్ని వంటకాలు వంకాయలతో చేయించేవాడు. వంకాయ కూర, వంకాయ పులుసు, పచ్చడి, కిచడి, పెరుగు పచ్చడి ఇంకా ఎన్నో విధాలుగా తయారుచేసి పంపించాడు. అక్బర్ బీర్బల్ను మెచ్చుకున్నాడు. వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నాయని అన్నాడు. కాని కొన్ని దినములు వరుసగా ఈ వంకాయ వంటకాలను తిని విసుగు పుట్టింది. ప్రొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అవే వంకాయల వంటకాలు తింటే ఎవరికైనా మొహం మొత్తుతుంది కదా. మరలా ఒకరోజు బీర్బల్ని పిలిచి వంటకాలు ఏమీ రుచిగా లేవన్నాడు. ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? వంటకాలు రుచిగానే ఉన్నవి, కాని వరుసగా వాటినే తింటే ఎవ్వరికైనా బాగుండదు. అంతేకాదు, రుచి అరుచి నాలుక మీద కంటే మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. వంటలో మార్పు చేసినా మనస్సు బాగా లేకపోతే ఎంత రుచిగల పదార్థమైనా అరుచిగానే ఉంటుంది.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: రాధకు ఆధారం ధార ఆరాధన అని భగవాన్ సెలవిచ్చినట్లుగా రాధకు నిరంతరం కృష్ణనామ స్మరణమే, కృష్ణరూప ధ్యానమే. గలగలపారే యమునలో ఆ నీలమేఘశ్యాముని ప్రతిబింబమే ఆమెకు గోచరించింది. గగనవీధిలో విహరించే పక్షుల కిలకిలా రావాలలో ఆ చిత్తచోరుని కలకల నవ్వుల ధ్వనులే ఆమెకు వినిపించాయి. బృందావనిలో ఆ నందకుమారుని ముగ్ధ మనోహర వేణుగానామృతాన్ని ఆస్వాదిస్తూ రోజులను క్షణాలుగా గడిపిన ఆ మధుర ఘడియలు ఆమె స్మృతిపథంలో ఒక్కసారి మెదలగా మరొక్కసారి ఆ చిత్తచోరుని విశ్వమంగళ మురళీ రవళిని వింటూ తలువు వీడాలని ఆమె మనస్సు తహతహలాడింది.
2: ఒక్క కోరిక కోరింది పాపం రాధా.
3: Dada had one desire.
2: నాకింకేమి వద్దు స్వామి.
3: I don't want anything more, Swami.
2: మీ మురళిని ఒక్కతూరి వాయించండి, నేను వింటాను చాలని.
3: I want to listen to your flute.
2: పాట పాడు మా కృష్ణ పలుకుతేనే అనుకున్నట్టు.
3: You sing the glory and the melody so that our hearts are full.

0: 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో మా తదుపరి కానుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శ్రీ సత్యసాయి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్న గోష్ఠి కార్యక్రమం వెదురు వేణువు కావాలంటే. సమన్వయకర్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి. ఇందులో పాల్గొంటున్న వారు విశాఖపట్నం శ్రీ నాగేశ్వరరావు గారు, ఆదిలాబాద్ శ్రీ వెంకట్రావు గారు, అనంతపూర్ శ్రీ రామానుజప్ప గారు, నిజామాబాద్ శ్రీ ప్రవీణ్ గారు, ఖమ్మం శ్రీ రాంప్రసాద్ గారు. వెదురు వేణువు కావాలంటే ఇప్పుడు వింటారు.
1: సాయిరాం, జిల్లా అధ్యక్షులు, సత్యసాయి భగవానుడి దివ్య అవతార కార్యక్రమంలో ప్రముఖమైనటువంటి కార్యవర్గ సభ్యులుగా స్వామి సందేశాన్ని, స్వామి కార్యక్రమాలని ప్రపంచానికి తీసుకెళ్తున్న ఈ దశలో ఇవాళ రేడియో సాయి తెలుగు ప్రసారం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ వెదురు వేణువు కావాలంటే అంటూ ఒక గోష్ఠి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి అందరికీ కూడా శుభాభివందనలు, స్వామి దివ్య అనుగ్రహాన్ని అందిస్తూ అవతరించే నేడు ఆంధ్రదేశమునందు జగతును ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింపై యావత్ ప్రపంచాన దేవభాష అయ్య తెలుగు నేడు. స్వామి తెలుగు మాట్లాడిన కారణంగా ఆయన సాక్షాత్తు భగవంతుడు కనుక తెలుగు భాష కూడా దేవభాష అయింది. ఇది తెలుగు జాతి యావత్ ప్రపంచంలో గర్వించదగినటువంటి విషయం. ఈ నేపథ్యంలో స్వామి అవతారం యొక్క నిర్దిష్ట లక్ష్యం ఏమిటి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది అంటాం. ఇది ముక్తిని ఇచ్చే అవతారం కాదు, పరిణామాన్ని, ట్రాన్స్ఫర్మేషన్ వైపు మానవుడిని నడిపించే మ్యాన్ మేకింగ్ అవతారం. ఇది అంటే మనిషిని తయారు చేయాలి, పునర్నిర్మాణం చేయాలి. ఒక వెదురు మొక్క నేలలో పాతినప్పుడు ఆ వెదురు వేణువు కావటానికి చాలా సమయం పడుతుంది. చాలా నిటారుగా శాఖోపశాఖలు కాకుండా ఎత్తు పెరుగుతుంది గనక బయట వచ్చేటువంటి ప్రభంజనాలనండి, గాలివానలనండి, పెనుగాలులు, సుడిగాలులనండి, వీటన్నింటినీ కూడా తనను తాను రక్షించుకోవటానికి తాను బయటకు వచ్చేదాకా లోపల ఈవేళ భాషలు నెట్వర్కింగ్ చేసుకుంటుంది. అంటే కుదురు గట్టిగా చేసుకుంటుంది, అది చాలా విస్తృతమైనటువంటి కుదురు. ఈ నేపథ్యంలో మనం గనక చూసినట్లయితే ఈవేళ స్వామి దగ్గరకు మనందరం కూడా ఈ పరిణామాన్ని, ప్రాపంచికమైన ఒత్తిళ్లని, సవాళ్లని, జీవితం కల్పించేటువంటి అనేకమైనటువంటి విషయాలని ధైర్యంగా, స్థైర్యంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా, హాయిగా ఎదుర్కోగలిగినటువంటి ఒక మానసిక స్థితిని పొందటానికి సత్యసాయి భగవానుడికి యొక్క దివ్య ప్రేమావరణంలోకి మనం రాగలిగాం. దీనిలో అనేక కార్యకలాపాలున్నాయి. మనం అనుకుంటాం ఈవేళ వచ్చాం, రేపటికల్లా పరిణామం చెందాలి అని. ప్రతిదానికి సమయం ఇవ్వాలి, సహనం ఉండాలి, క్షమ ఉండాలి, దయ ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పరిణామక్రమంలో ఉన్నటువంటి విషయాలు కనుక ఒక వెదురు వేణువు తయారవటాని వరకు ఒక ఎత్తైతే ఆ వేణువులో నుంచి అద్భుతమైనటువంటి వేణు గానాన్ని వినిపించాలి అంటే ఒక సాధకుడైనటువంటి ఒక ఉత్తమ గాయకుడి యొక్క పెదవులను అది తాకాలి. ఇంత జరిగితే తప్ప ఆ వేణుగానాన్ని మనం వినలేం. ఇవాళ స్వామి అనుగ్రహ విశేషం చేత ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు ఏర్పడి సమాజాన్ని సర్వేశ్వర స్వరూపంగా భావన చేసి అనేకమైనటువంటి విషయాలలో ప్రపంచాన్ని అధ్యాత్మస్థితి వైపు నడిపించే దిశగా స్వామి అదిగో ఆ కుదురు ఏర్పరిచారు. ఈవేళ మనబోటి వెదురు ముక్కలన్నీ ఇక్కడికి వచ్చినాయి. వేణువు అయ్యేటువంటి మహాప్రస్థానంలో, అంటే ఈ పెద్ద ప్రయాణంలో మన మన అనుభవాలు పంచుకుంటూ కార్యవర్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరంతా కూడా జిల్లా అధ్యక్షులుగా స్వామి దగ్గరకు రావటానికి ముందు వెదురు మొక్కలుగా ఇక్కడికి వచ్చినా స్వామి ఆవరణంలోకి, స్వామి భావనలోకి, స్వామి తత్వంలోకి, అవతార స్ఫూర్తిలోకి అడుగు పెట్టి ఆ కార్యకలాపాలతో మమేకమైపోయిన తర్వాత మీరు పొందిన స్ఫూర్తి ఏమిటి? ఆ స్ఫూర్తిలో మీ వ్యక్తిత్వ పరిణామం ఎట్లా జరుగుతూ వచ్చింది? ఒకప్పుడు అట్లా ఉన్న మనం ఇవాళ ఇంతవరకు ఎలా రాగలిగాం అనేటువంటి మీ జీవిత అనుభవాన్ని, అది వైయక్తికం కావచ్చు, సంస్థ పరంగా కావచ్చు, ఒక సామూహిక సహజీవన సౌందర్యం తాలూకు విషయాలు కావచ్చు, నలుగురితో కలిసి పనిచేయగలిగినటువంటి మనం టీం వర్క్ అంటామే, అందరినీ కలుపుకుంటూ వెళ్లేటువంటి ఆ యూనిటీ, ఆ ప్యూరిటీ, ఆ డివినిటీ, ఈ మూడు కూడా వెదురు వేణువు కావాలి అంటే ఏం చెయ్యాలి, ఏమవుతున్నది? మనం హాయిగా ప్రసన్నంగా ఈ పండగ వాతావరణంలో స్వామికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పరిణామాన్ని మనం చక్కగా విశ్లేషించుకుందాం. ముందుగా నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం జిల్లా, ఒకప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు కలిపి ఒకటి, తర్వాత మూడుగా అయినాయి. ఆ రోజుల నుంచి చాలా చిన్న వయస్సులోనే మీరు పాపారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో దీనిలో ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇన్నేళ్లు అయిపోయి ఈ స్థితికి వచ్చేదాకా మీకు సంస్థ మీకు ఎట్లా సహాయపడింది, మీరు సంస్థకి ఎట్లా సహాయపడుతూ ఉన్నారు లేదా సేవ చేస్తున్నారు చెప్పండి.
2: సాయిరాం, స్వామివారి దివ్యశ్రీ జల నమస్కరిస్తూ, ముందుగా సంస్థలోకి ఏ విధంగా తీసుకురాబడ్డం అనేటువంటి విషయాన్ని తెలియజేయవలసి ఉంది. మా కుటుంబంలో స్వామి భక్తులు గాని, స్వామి సంస్థకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు గాని లేరు. 1989 సంవత్సరంలో స్వామివారు స్వయంగా మా ఇంట్లో దర్శనమిచ్చి 3 రోజులు మా ఇంట్లోనే స్వామి ఉండి, ఈ రోజు నుంచి నువ్వు నా పని చేస్తావు అని చెప్పి సంస్థలోకి నన్ను తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో స్వామివారు రావడం వలన ఏమిటి అని తెలుసుకోవడానికి అప్పటికున్నటువంటి భక్తులు వాళ్ళ వద్దకు వెళ్లి నేను స్వామివారు ఇట్లా కనిపించారు, ఈ మాట చెప్పారు, దీని అర్థం ఏమిటి అని అడగడం జరిగింది. పాపారావు గారు, ముకుందరావు గారు, అడవి బాబురాజు గారు పాత భక్తులు చాలా అదృష్టవంతుడివి. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నా అవతార కార్యక్రమంలో నేను ఎన్నుకుంటాను, వారే నాకు సేవ చేస్తారు అని. ఒక వచనామృతం అనేటువంటి పుస్తకాన్ని నాకు అందజేయడం, దాన్ని నేను చదవడం ప్రారంభించిన తర్వాత స్వామి ఒక సంకల్పం మాత్రంగా నన్ను ఎన్నుకున్నారు తప్ప నాకేమి తెలియదు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించాను. కారణం ఏమంటే, అప్పటికి నేను ట్రేడ్ యూనియన్తో కొంత సంబంధ బాంధవ్యాలు ఉండడము, దాని యొక్క ప్రభావం నా మీద ఉండడం వలన కొంచెం నాకు ఈ నామ సంకీర్తనకు వెళ్ళినప్పుడు, అక్కడ చేస్తున్నటువంటి సేవలు చూసినప్పుడు కొంత విచిత్రంగా అనిపించేది. మన కోసం, మన పని చేసుకోవడానికే మనం ఎన్నో ఆలోచిస్తున్నాము, వీరందరూ బయట వాళ్ళ కోసం ఎట్లా చేయగలుగుతున్నారు అని ఒక ఆశ్చర్యం, ఒక భావంతో ఉండేది నాకు. అట్లా కొంతకాలం వాళ్లతో కలిసిమెలిసి నామ సంకీర్తనలో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, తదుపరి సంవత్సరం 1990లో స్వామివారి పుట్టుపండక్కి పుట్టపడితే రావడం జరిగింది. రావడమే రావడం, స్టేషన్లో ప్రారంభమైన దగ్గర నుంచి స్వామివారు తన అద్భుతమైనటువంటి మిరకిల్స్ చూపించడం, ఏమీ తెలియదు నాకు. ఎవరో వచ్చి బాబు మాతో కూర్చో అన్నారు, ఎవరో వచ్చి తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకున్నారు. దర్శనానికి వచ్చాం, మొట్టమొదటి స్వామివారు ఇసుక ఉండేది, చెట్లు ఉన్నాయి, వెళ్లి కూర్చున్నాను దర్శనం కోసం. నాకు అట్టగా చెట్టు ఉంది, స్వామివారు కనిపించటం లేదు. చాలా ఆత్రంగా అటు ఇటు చూస్తూ కళ్ళు మూసుకున్నాను, స్వామి నాకు మీరు కనిపించాలి స్వామి ముందుగా అని. కళ్ళు తెరిచేప్పుడు ఎదురుగా స్వామి నిల్చుని ఉన్నారు. చెవుల్లోంచి ఒక వేడిగా ఒక అనుభవం, స్వామి అట్లా నవ్వుతో చూసి వెళ్ళిపోయినారు. ఇందువల్ల ఈ ప్రదేశానికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు అనేటువంటి భావం నాకు ఆ రోజు కలిగింది.
1: బాగుంది. రామాంజప్ప గారు, మీరు ఒక ప్రొఫెసర్గా అనేక మందికి విద్యాబోధన చేశారు, చేస్తూ ఉన్నారు. మీరు స్వామి ఆవరణంలోకి రావటానికి ముందు ఒక ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్గా ఈ ప్రపంచం పట్ల, ఈ విద్యారంగం పట్ల మీ ఆలోచనలు ఎలా ఉండేవి? ఈవేళ ఒక జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ దానివలన మీ వ్యక్తిత్వం మీద కలిగిన ప్రభావం ఏమిటి చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు. నేను దాదాపు 43 సంవత్సరాల వయసున్నప్పుడు, అనగా 1999 సంవత్సరంలో స్నేహితుల ద్వారా సత్యసాయి భజనలకు వెళ్లడం జరిగింది. అది క్రమంగా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరిగినది. మరి అలానే నేను ఉన్నటువంటి శారదానగర్ భజన సెంటర్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2 సంవత్సరాలు అయిన తర్వాత 12 మే 2011 సంవత్సరంలో భగవాన్ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో అనంతపురం జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం జరిగినది. అంతకుముందు నేను, అంటే ముందు తర్వాత కూడా, ఇప్పుడు కూడా నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా నిధులు నిర్వర్తిస్తున్నాను. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో వెళ్లడం, క్లాసులు పాఠం చెప్పడం పిల్లలకు, ఒక సిన్సియర్ గానే నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. మరి సంస్థలో చేరిన తర్వాత అనేక విషయాలు, మన జీవిత లక్ష్యమేంటి, ఒక మనిషి అన్నవారు ఎలా ఉండాలి అనే విషయాలు మరి స్వామి యొక్క రచనల ద్వారా కానివ్వండి, మరి ప్రశాంతి నిలయంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గాని నాలో చాలా విషయాలు తెలుసుకుని, మరి మనము సమాజానికి ఎలా ఉపయోగపడాలి, అలానే మన వృత్తిలో కూడా ఈ విషయాలను మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఇప్పుడు నాకు ముఖ్యంగా దీనిలో స్వామి సందేశాల్లో హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అనే సూక్తి చాలా బాగా నచ్చింది. అందరికీ సహాయపడు, ఎవరిని బాధించకు అనే ఈ దీనితో నేను ముందు ఒక ప్రేరణ పొందాను. అలానే ఒకప్పుడు ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు, సూపర్ స్పెషాలిటీ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ పరోపకారార్థం విధం శరీరం అనేది కూడా నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. దాంతో మన ఈ శరీరాన్ని ఇతరులకు సేవ చేసే నిమిత్తమే భగవంతుడిచ్చాడనే దాని ప్రేరణ పొంది నేను ఒక ఉపాధ్యాయునిగా వృత్తి విద్యాలయం చేస్తూ ఉన్నప్పటికి కూడా ఈ ప్రతిభ కలగాలన్నటువంటి పేద విద్యార్థులను వారికి ఆర్థిక సహాయం చేస్తూ మరి ఎంతో మందికి నేను వారి జీవనానికి, వారి పురోభివృద్ధికి తోడ్పడినానని నేను చేస్తున్నాను. అలా ఈరోజు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో స్ఫూర్తి పొందినానని నేను చెప్పగలుగుతాను.
1: బాగుంది. జగతి ఎల్ల మధుర సౌందర్యమయ మంచు కన్ను మూసి కలలు కాంచిన, కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యముగును వసుధయనుచు. కల కనటం వేరు, ఇలా తలం మీద జీవించటం వేరు, అందులో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం వేరు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా వెంకట్రావు గారు, మీరు స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, అది దానికంటే మీ జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలలో వచ్చినటువంటి వాళ్లలో మీరు గమనించినటువంటి మార్పులు ఏమిటి, స్వామి ప్రభావం ఈ సమాజం మీద ఎట్లా ఉంది, ఈ వెదురులన్నీ వేణువులు అవుతున్నాయా, అయ్యే పనిలో ఉన్నాయా, ఆ సాధనలో ఉన్నాయా, కసి చెప్పండి.
4: భగవాన్ వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ సాయిరాం. సత్యసాయి సేవా సంస్థల ఆదిలాబాద్ జిల్లా నేను ప్రవేశించింది సుమారు 20 సంవత్సరాల క్రితం. నేను ముందుగా గమనించింది స్వామి చేస్తున్న సేవలు, స్వామి తన భక్తుల్ని ఏ రకంగా పరిణామం వైపు ప్రయాణం చేపిస్తున్నారన్నది నాకు బాగా ఆకట్టుకున్నది. మనిషి లక్ష్యము వైపు స్వామి త్వరగా అడుగులు వేపిస్తున్నారు అన్నది పెద్దల ద్వారా, నా సహచరుల ద్వారా, నా యొక్క ఆర్గనైజేషన్ లో పెద్దల వారి ద్వారా నేను త్వరగా తెలుసుకోగలిగాను. అది కూడా వారి యొక్క అనుగ్రహమే. ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తాం, ఎన్నో సాధనలు చేస్తాం, ఎన్నో వ్యక్తిగతంగా ఎన్నో పూజలు చేస్తాం, కానీ ఫలితం అనేది మనకి మనిషి యొక్క పరిణామం ఎంతవరకు ఎంత త్వరగా వెళ్లగలుగుతున్నాం అన్నది నాకు తెలిసి ప్రశాంత నిలయంలో నేను అడుగుపెట్టిన తర్వాత నాలో ఒక మార్పు జరిగింది. నా గురువుగారు రంగాచారి గారు దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు నాకు జీవితంలో ఎలా సెటిల్ చేయాలని చెప్పి వారు ఎక్కువగా ఆలోచన చేస్తున్నప్పుడు నాలో ఒక ఆవేదన పుట్టినప్పుడు వారు నన్ను ప్రశాంత నిలయం ఒక్కసారి వెళ్లిరా అని చెప్పి నన్ను ప్రోత్సహించినారు. దాని తర్వాత నేను ఇక్కడికి రావటం, స్వామి యొక్క పాద నమస్కారం దొరికిన తక్షణమే నాలో నా జీవితం ఒక చక్కటి మార్పు తీసుకుంది. అక్కడి నుంచి నేను సంస్థ వైపు నేను దృష్టి పెట్టడం జరిగింది. అది కూడా అప్పటి వరకు నేను సంస్థ వైపు రాలేకపోయాను. అది కూడా వారి యొక్క ప్రమేయమే. ఎప్పుడైతే నేను సంస్థలో ప్రవేశించానో నేను ఎందుకు వచ్చాను, అసలు నేను చేయాల్సిన పనులు ఏమిటున్నాయి అన్నది ఆ ఆలోచన కలిగించారు స్వామివారు. దాని తర్వాత నాకు సంస్థ కనిపించింది. సంస్థలో మనం ఉండటం వల్ల చాలా వరకు మార్పు అనేది వస్తుంది మనిషిలో. ఎందుకంటే నాకంటే ముందు ఉన్న పెద్దవాళ్ళలో నేను చాలా గమనించాను, వాళ్ళు మానసికంగా భౌతికంగా సమాజానికి ఎంతో కొంత చేయటం వల్ల మనం ఇంకా పరిణితి బాగా పొందగలుగుతామనే ఒక దృఢమైన నమ్మకం నాలో కలిగి నేను సంస్థలో క్రియాశీలకంగా పనిచేయడానికి అది దోహదపడింది. తర్వాత నేను విరివిగా స్వామివారి దర్శనం పొందిన తర్వాత నాలో ఒక నాకు తెలియకుండానే సమాజంలో మనం ఉన్నాము, సమాజంలో పుట్టాము, సమాజం మనకు బ్రతుకునిస్తుంది, సమాజం మనల్ని పోషిస్తుంది, కాబట్టి సమాజానికి మనం తప్పకుండా ఏదో ఒకటి చేయాలనే ఒక భావన భగవాన్ బాబా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ ద్వారా ఈ రోజు వరకు కూడా సత్యసాయి సేవా సంస్థల్లో నా యొక్క తోటి సభ్యులు కానివ్వండి, సోదరులు కానివ్వండి, అదొక కుటుంబం మాదిరిగా మారిపోయి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క దివ్య పాద పద్మముల చెంత ఒక చిన్న పుష్పంగా మారిందనటంలో ఎన్నో ఈ నేపథ్యంలో ఎన్నో మహిమలు జరిగాయి, ఎన్నో అనుభవాలు చూపించారు స్వామి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి కుటుంబంలో కూడా స్వామి ఒక ఇలవేల్పుగా స్వామి ఆరాధింపబడుతున్నారు.
5: బాగుంది. సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును అని ఒక వేదాంత భాషలో, సమాజాన్ని మార్చటానికి మనం రాలేదని, మనల్ని మనం మార్చుకుంటూ గనక వెళ్లినట్లయితే సమాజం యొక్క స్వరూపం మారుతుందని, దానికి మనందరికీ తెలుసు, సత్యసాయి భగవానుడు ఒక దివ్య ప్రబోధాన్ని ఇచ్చారు, అది అద్భుత సందేశం. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. మనము అంటే మనం గనక ఎక్స్పాండ్ అయితే అది సమాజం. కాబట్టి సమాజం పట్ల ఒక నీతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక నిర్దిష్టమైనటువంటి గతి ఉంది, ఒక వేగం ఉంది, ఆవేగం ఉంది. అలాగే దైవం ఉన్నాడు అన్నటువంటి జాతి భరత జాతి. కనుకనే భగవంతుడు ఎప్పుడైనా మానవ దేహం తీసుకుని రావాలి అని ఆయన సంకల్పించుకున్నప్పుడు ఆ ప్రపంచం మొత్తంలో సృష్టిలో ఆయన ఎంచుకున్నటువంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. భగవంతుడు ఇంక ఈ రూపంలో ఇంకో ఏ దేశంలోనూ రాలే. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారిని దర్శనం చేసుకున్నారు. అట్లా వచ్చినటువంటి ఒక మహాపరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. వారి నోట వెలువడినటువంటి ఈ మూడు ప్రిన్సిపల్స్, పాపభీతి, పాపం చేయటానికి వీల్లేదు, ఎన్నో చేసి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇక్కడికి మానవ జన్మ తీసుకుని వచ్చాం. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితము. నారాయణుణ్ణి అన్వేషించటానికి మానవ జన్మ, మానవ దేహం వచ్చింది గనక ఈ పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి అనబడేటువంటి మూడింటిని ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా రాంప్రసాద్ గారు మీరు దాన్ని ఎలా అనుభవించారు?
6: భగవాన్ బాబా వారి పాదపద్మాలు సిద్ధకోటి నమస్కారం తెలియజేస్తూ, నేను సత్సాయి సేవ సంస్థలో స్వామి అనుగ్రహ ఆశీస్సుతో 1996 నుంచి సంస్థలో ఉంటూ ఉన్నాను. నా యొక్క సంస్థలో ప్రారంభం కూడా సేవా కార్యక్రమంతో మొదలైంది. 1996 ఇక్కడ పుట్టపర్తిలో ప్రశాంతంలో సేవలకి నేను రావటం జరిగింది. అప్పుడు అంత ముందుగా స్వామి యొక్క దివ వైభవ గురించి విని ఉన్నాను. స్వామి ఆ దర్శనంతో దివ్యత్వం అనేది నడాడే దైవం పుట్టపర్తిలో ఉన్నది అనే ఆ భావన నా మనసులో చాలా గట్టిగా నాటుకున్నది. దైవం అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అంటే నడాడే దేవుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దైవం ఎక్కడో ఉంది అని ఎత్తుకోసం అవసరం నాకు కనపడలేదు. నా చిన్నప్పుడు విగ్రహ రూపంలో దైవాలని మా తండ్రి గారు మా తల్లిగారితో దర్శనం చేసడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత విగ్రహ రూపంలో ఆరాధించడం కన్నా ప్రత్యక్షం కలపడి దైవాన్ని ఆరాధించడంలో చాలా మంచి ఉన్నదని విశ్వసించి ఈ సంస్థలో 1998 నుంచి 2012 వరకు సత్సాయ సేవా సమితి కన్వీనర్గా కమ్మోలు బాధ్యత నిర్వహించుకున్నాను. 2012 డిస్టిక్ ప్రెసిడెంట్గా నాకు స్వామి సేవ చేసిన భాగ్యము స్వామి కలిగించారు. ఇందా మనం చెప్పినట్లుగా దైవం ఎక్కడ ఉన్నారు అనే దానికి దైవం ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నారు. అందరూ దైవస్వరూపులే. దైవం అంటే ప్రకృతే. దైవము లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. మనం ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని దర్శించుకోవాలి. దైవ ప్రీతి లేదా దైవం పట్ల మనకు అనురక్తి ఉంటాం. ఎప్పుడు మనకు అనురక్తి కలుగుతుంది అంటే దైవం పట్ల విశ్వాసం కలగాలి. ఎటువంటిదైనా భగవంతుడు చేస్తారు అని మనకు విశ్వాసం కలిగినప్పుడు ఆ యొక్క భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు దైవం పట్ల మనకు ప్రీతి కలుగుతుంది. దైవం పట్ల ప్రీతి ఎప్పుడైతే కలిగిందో ఆటోమేటిక్గా పాప భీతి అనేది మనలో మొదలవుతుంది. భగవంతుడు మనలో, మన పైన, మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు పాపం అనేంటి ఆలోచనే మన మనసులో కలగదు. ఆ సందర్భంలో పాప కార్యక్రమాల్లో మనం పాల్గొనే అవకాశమే ఉండదు.
7: మనసులో వెళ్ళదు.
6: మనసును స్వామి అక్కడే నిర్దేశిస్తాడు.
7: అది
6: ఎప్పుడైతే దైవం మనల్ని పూర్తిగా ఆవరించి ఉన్నదో పాపం వైపు మనల్ని పోకుండా భగవంతుడు మనల్ని కాపాడుతుంటారు. అసలు పాపం అంటే ఏమిటి? ఇతరులకు హాని చేయకుండా ఉంటాం, ఇతర హాని చేయటము, ఇతరులు పరోక్షను దూషించడము, వాళ్ళని బాధ పెట్టడము, ఇవన్నీ పాపముగా మనం చూస్తూ ఉంటాము. అసలు పాపం అంటే ఏంటి అని మనం ప్రత్యేకంగా ఆలోచిస్తే భగవంతుడికి ఏ మన చర్య వలన బాధ కలుగుతుందో అది పాపముగా మనం స్వీకరించినట్లయితే మనం ఎప్పుడు కూడా పొరపాటు చేసే ప్రసక్తే రాదు. మరి దైవ ప్రీతిలో పూజలు చేయటము, వ్రతాలు చేసుకోవటము, మనకు అవకాశం ఉన్నప్పుడు విరాళం ఇచ్చడం ఒకటే దైవ ప్రీతికి తార్కాణం కాదు. దైవం నిర్దేశించిన పద్ధతిలో మనం నడవటమే దైవ ప్రీతికి ముఖ్యమైన. అదేవిధంగా ఎప్పుడైతే దైవ ప్రీతి పాప భీతి మనలో ఉన్నదో ఆ జ్ఞానంతో సమాజంలో సేవలు అందించడమే సంఘనీతి. ఈ సంఘనీతిలో ఒక వ్యక్తితో ఇది కాదు, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క ఇచ్చిన ఆ జ్ఞానంతో సమాజంలో సేవలు అందిస్తూ సమాజంలో అందరినీ కూడా దైవం వైపు నడిపించడమే ఈ సంఘనీతిలో ముఖ్యమైన విషయం. మన అందరూ కూడా తప్పకుండా ఎప్పుడైతే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో అప్పుడు సమాజంలో ట్రాన్స్ఫార్మేషన్ చేసే అవకాశం ఉంటుంది. సేవలతోటి మన అందరినీ కూడా భగవంతుడి వైపు తిప్పే అవకాశం ఉంటుంది. మనిషికి ఒక నీతి ఉన్నది, ఏ విధంగా జీవించాలి అనే నీతి. పశువుకు వరకమే నీతి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క నిర్దేశించిన పద్ధతి ప్రకారంగా ఆ సంఘంలో ఒక వ్యక్తిగా ఉంటూ సంఘజీవి మనిషి సంఘంలో ఆదర్శవంతంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆ సంఘనీతి కాపాడేంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సత్యమే నీతి మనకు తెలిసిన విషయమే, అదేవిధంగా ధర్మమే రీతి, త్యాగమే ఖ్యాతి, ఈ మూడు యొక్క కలియకే మానవ జీవితం. ఈ మూడు ఎప్పుడైతే మనం సరైన పద్ధతిలో పాటిస్తూ పోయామో అప్పుడు మనలో మానవత్వం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఆ మానవత్వమే దైవత్వం.
1: ప్రవీణ్ గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా మీరు మీ కర్తవ్యాన్ని ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. ఇవాళ సంఘనీతి, తర్వాత పాపభీతి, దైవ ప్రీతి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. దాంతో మీ వృత్తి ద్వారా ఇవాళ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అనండి ఇంకోటనండి, ఆ వృత్తి నుంచి మీరు ఈ మూడింటిని ఎట్లా సమన్వయం చేసుకున్నారు? ఎప్పుడైనా మామూలుగా ఈ కార్యక్రమాలు నీతి ధర్మం రెండూ ప్రధానం కదా, ఇప్పుడు అదే కదా మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ నీతిని మీరు మీ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేశారు, ఆ ధర్మాన్ని ఎలా ఆచరించారు చెప్పండి కాస్త.
8: ఓం శ్రీ సాయిరాం. సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిశ్వర్ల శ్రీ దివ్య శరణారవిందాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ, శ్రోతలకి మరియు పెద్దలందరికీ కూడా. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలో నేను నిజంగా కూడా చిన్న వయసులోనే, సుమారు 21 వయసులోనే 1987లో స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 88 నుంచి రెగ్యులర్గా ఈ ఆర్గనైజేషన్లోకి రావడం జరిగింది. దాని తర్వాత నా వృత్తిపరంగా నాకు మెడికల్ బిజినెస్ చేస్తుంటాను. మెడికల్లో ఇందాక సార్ అడిగినట్టు పాపభీతి, దైవ ప్రీతి, సంఘనీతి అనే ఈ అంశం పైన మాట్లాడుకున్న దాని ప్రకారంగా నేను బిజినెస్లో మెడికల్ వ్యాపారం చేస్తుంటాను. అది కొంతమంది పాపం కొంచెం వర్కర్స్, మామూలు డైలీ వర్కర్స్ కూడా కొంతమంది వచ్చి రిటైల్ వ్యాపారంలో కొంతమంది వచ్చేవాళ్ళు. అప్పుడు నేను బిజినెస్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత నిజంగా కూడా నేను ఆ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటిమి, ఎట్లా ఉన్నాము, ఆ పరిస్థితుల్లో గనక ఈ ఆర్గనైజేషన్లోకి రాకుండా ఉండి ఉంటే నా పరిస్థితి వేరే ఉండేది. దాని పరంగానే ఇప్పుడు మరి బిజినెస్లో కొంతమంది చాలా డైలీ వేజెస్ జాబ్ చేసుకుంటూ అది పని చేసుకుంటూ వచ్చి మందులు కొనుక్కొని కాళ్ళ నొప్పులు, ఈ ఒళ్ళు నొప్పులు వీటితో బాధపడుతూ తీసుకునే బిల్లలు, కొంతమంది పరిస్థితి లేని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కొంచెం తక్కువ రేట్లో, కొంతమందికి అసలు డబ్బులు లేకుండా కూడా కొంతమందికి సర్వీస్ చేసే ఒక అవకాశము ఇక్కడికి రావడం ద్వారా, స్వామి ఆర్గనైజేషన్లకు రావడం ద్వారానే నాకు కొంచెం తెలిసింది. అది వరకు పర్ఫెక్ట్ గా మామూలుగా బిజినెస్ ఎంత చిల్లర లేదంటే కూడా ఒక 5 రూపాయలు 4 రూపాయలు చిల్లర లేదంటే కూడా ఒక టాబ్లెట్ తీసేసేవాళ్ళం. కానీ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత అట్లా కాదు, ఇంకా డబ్బులు లేకున్నా కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేరే వాళ్ళకి అట్లా కొన్ని చేసేవాళ్ళం. ఆ రకంగానే మెడికల్ క్యాంపులు కూడా చేస్తూ ఇట్లా సంఘానికి కొంచెం సేవ చేసే భాగ్యాన్ని స్వామివారు నాకు కల్పించారు.
1: బాగుంది. ఇప్పుడు మన ఈ అధ్యాత్మ ప్రయాణంలో కొంత ప్రయాణం చేశాం. మనందరి అదృష్టం ఏంటంటే సాక్షాత్ భగవంతుడితో కలిసి జీవితాన్ని మనం పంచుకున్నాం. వారు అవతారం తాల్చి వచ్చిన టైంలో మనం కూడా జన్మ ఎత్తాం, స్వామిని స్వయంగా చూశాం, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడగలిగాం. అన్ని అదృష్టాలు స్వామి మనకు ఒక మార్గం చక్కగా కల్పించి ఇచ్చారు. ఇవాళ సత్యసాయి భగవానుడు దేహాతీతమైనటువంటి ఒక మహాశక్తిగా రూపాంతరీకరణం అయిపోయింది. స్వామి దగ్గరకు రావటానికి ముందు తర్వాత అనే దాంట్లో ఇవాళ స్వామి ఉండగా స్వామి దేహంలో లేని ఈ సమయంలో మనం మన అధ్యాత్మని ఇంకా మనలో ఇంకా చాలా అహంకారాలు, అస్పష్టతలు, అనాచారాలు, అవిద్యలు అన్ని కూడా ఉన్నాయి, కొద్ది కొద్దిగా మిగిలినాయి. చాలా వరకు ప్రక్షాళన అయినా ఇవి ఇంకా కాస్త మూలాన్ని పట్టుకుని ఉన్నాయి. గనక అందరం వృత్తుల్లో ఉన్నాం గనక స్వామి చెప్పినట్టుగా వృత్తి నుంచి మన ప్రవృత్తిలో ఏదన్నా మార్పు వచ్చిందా ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలో కూడా వెళ్లాలి, అంటే అధ్యాత్మగా జీవితాన్ని మార్చుకోవాలి. నిత్య జీవితంలో అధ్యాత్మ అనేది లేదు, అసలు జీవితమే ఒక అధ్యాత్మ ప్రయాణం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి గనక వీటన్నింటిలో ఈ వెదురు వేణువు కావాలి అన్నటువంటి ఒక కవితాత్మకమైన భావనలో నుంచి, ఒక పొయెటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి, ఒక యథార్థవాదంలో గనక వచ్చినట్లయితే ఈవేళ ఈ పండగ సందర్భంగా ఆయా జిల్లాలకి మీరు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఈ సమయాన్ని, ఇప్పటి నుంచి రాబోయే 10 సంవత్సరాలు లేదు ఒక 5 ఏళ్లు ఏం చేయాలని అనుకుంటున్నారు అధ్యాత్మ పరంగా, అది ఒక్కొక్కళ్ళు చక్కగా చెప్తే బాగుంటుంది. నాయసరావు
2: సాయిరామండి, సంస్థలోకి రాకముందు వృత్తిపరంగా ఉన్నటువంటి దాంతోపాటు వచ్చినటువంటి ట్రేడ్ యూనియనిజం అనేటువంటి ఒక అంశం వలన, దానికి అటాచ్ అయినటువంటి రాజకీయ వాతావరణం వలన మనం అనుకున్నది సాధించడమే ముఖ్యము అనేటువంటి ఒక భావంతో ఉండేవాళ్ళు. సంస్థాగత కార్యక్రమాల్లోకి వచ్చిన తర్వాత సంస్థలో పెద్దలు చేసేటువంటి వాటితో, కుటుంబ వాతావరణంతో, ఒక ప్రేమ భావంతో చేయడం వలన ఇది తప్పు అనేటువంటి ఒక భావం లోపల నుంచి మాకు తెలుస్తూ ఉండేది. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఉద్యోగ బాధ్యతలో ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాట్లాడవలసి వస్తే అది తప్పు అనిపించేది. దానివల్ల మాలో ఒక ఆలోచన విధానం మారింది. వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు సన్మార్గంలోకి వస్తారు, వాళ్ళు కూడా మనతో పాటు ప్రయాణం బాగుంటుందనే భావంతో వాళ్ళకి స్వామి సంస్థల వైపు తీసుకొచ్చేటువంటి అంశాలను మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతోపాటు సంస్థాగత కార్యక్రమాల్లో సేవ చేయాలంటే ఏదో ఒక మెటలిస్టిక్ వే అనేటువంటి భావం పోయి భక్తి భావ సేవ, సేవ చేయాలంటే ఒక భక్తి, ఒక ప్రేమ, అవతల వాళ్ళకి మనం ఇచ్చేటువంటి దాంతో వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు గమనం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో చాలా ఉన్నతమైనటువంటి మార్పు మాలో స్వయంగా కలిగిందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి.
1: స్వామి ఒకసారి ప్రసంగవశాత్తు ఏమన్నారంటే, మనిషి మనోమయుడు, మనస్సే మానవుడిని నిర్మాణం చేస్తుంది. ఆ మనస్సు అంటే ఆలోచనల సమూహం మనస్సు. ప్రతి మనస్సులో నుంచి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు పుడతాయి. మీకు చిన్న సాధనా మార్గం చెప్తాను, అంటే ఈ వేణువు కావటం, ఈ నివృత్తి మార్గంకి వెళ్ళటం అంటూ స్వామి చెప్పారు సూచన. నీ మనస్సులో ఒక ఆలోచన పుట్టగానే దానిని ముందు హ్యూమనైజ్ చేయి. మానవతా వాదాన్ని పరిమళించేట్టుగా అద్దు. హ్యూమనైజ్ చేసిన దాన్ని డివినైజ్ చేయి. డివినైజ్ చేసిన దాన్ని స్పిరిచువలైజ్ చేయి. దెన్ యూ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. రెండు అయిపోతాం. అంటే ఆ వెదురు ముక్కను తీసుకుని ఎవరి దగ్గరకో వెళ్లి దానికి హోల్ చేసి, బోర్ చేసి, దానికి కావలసిన నిర్దిష్టమైనటువంటి టెక్నికల్ గా నిర్మాణం చేస్తాం. ఈవేళ మనం ఆ లోపల నుంచి మనల్ని తొలుచుకుంటూ వెళుతున్నటువంటి ఈవేళ మన ఆలోచనలన్నీ హ్యూమనైజ్, డివినైజ్ అండ్ స్పిరిచువలైజ్ అనేటువంటి స్థాయిలో మీ విద్యారంగంలో ప్రధానంగా ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్, ఉదాత్తమైనటువంటి వృత్తి. దానిలో మీకు ప్రతిరోజు అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని వేద పండితుడు ఎట్లాగైతే ఒక్క శ్రోతనివ్వమని ప్రార్థిస్తాడో, మీకు ప్రార్థించకపోయినా రోజు శ్రోతలున్నారు. ఈ స్వామి యొక్క దివ్య ప్రభావాన్ని మీరు వాళ్లకి ఎట్లా అందించబోతున్నారు, వాళ్ల పరిణామంలో మీరు ఏ పాత్ర నిర్వర్తించబోతున్నారు, సూక్ష్మంగా, క్లుప్తంగా, సుందరంగా చెప్పండి.
3: సో మీరు చెప్పినట్లుగా ఈ ఆలోచనల సమూహమే మనస్సు. సో ఈ కోరికలు వచ్చినప్పుడు మన భగవంతుడు సృష్టిలో మానవునికే ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ జ్ఞానముతో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు విచారణ చేసి ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేసినప్పుడు తప్పక దానికి స్వామి ఒక మంచి మనకు ఒక నిర్దిష్టమైన ఇది వస్తుంది. దాని ప్రకారమే మనం నడుచుకుంటే తప్పకుండా మనము ఒక ఆధ్యాత్మిక భావంతో దాన్ని మంచి మనిషిగా వాళ్ళు చేరడానికి వీలవుతుందని. మరి ఇలాంటి విషయాలను యువతకు ముఖ్యంగా వారిలో ఈ ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపచేస్తూ ఈ వారికి ఉన్న జ్ఞానాన్ని ఈ విచక్షణతో ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని కొంచెం అంటే ఇన్స్టెంట్ గా డిసిషన్స్ తీసుకోకుండా ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటే తప్పక మనము సన్మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది అని చెప్పి మనం వారిని సరైన మార్గంలో పెట్టడానికి వీలవుతుంది.
1: బాగుంది వెంకట్రావు గారు. స్వామి సార్ అన్నారు, సర్వింగ్ ఓన్ ఈజ్ మండేన్, సర్వింగ్ నోన్ ఈజ్ హ్యుమేన్, సర్వింగ్ ద అన్నోన్ ఈజ్ డివైన్. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. ఈవేళ మనకు ఓన్ దాటాం, నోన్ కూడా దాటాం. అన్నోన్ కి సర్వీస్ చేయటం అనే సర్వీస్ గా మనం సేవగా భావన చేస్తున్నాం, మిగతాదంతా చాకరి చేస్తూ ఉంటాం, చెయ్యాలి గనక. ఇక్కడ మనకు తెలియనటువంటి వ్యక్తులతో, మనకు తెలియని క్షేత్రాలలో, అనేక ప్రదేశాలలో, మీ జిల్లా అంతా కూడా రాబోయేటువంటి కాలంలో ఈ స్వామి యొక్క ప్రేమ సేవ అనేటువంటి మెసేజ్ ని మీరు వాళ్ల పరిణామంలో ఎలా సమన్వయం చేయబోతున్నారు?
4: సార్, నేను స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి సాహిత్యాన్ని నేను ఎక్కువగా నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ ఇవన్నీ మనం స్వామి మనకి ఒక సాధన కొరకు ఇచ్చిన చిన్న చిన్న ఉపదేశ మంత్రాలు ఇవన్నీ నా వృత్తిపరంగా నేను అన్వయించుకుంటే భౌతికమైన జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుంటాం, కానీ ఆ లక్ష్యాన్ని మనం ఆ లక్ష్యం వరకు మనం పరిగెడితే దానికి అంతం లేదని తెలిసిపోతుంది. కానీ స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి ఒక లక్ష్యాన్ని మనకి స్పిరిచువల్ జీవితంలో ఒక లక్ష్యం పెట్టారు, అది నేను బాగా నేర్చుకోగలిగాను. ఏంటంటే మనీ కమ్స్ అండ్ గోస్ అండ్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఇది నా యొక్క వృత్తికి నేను అన్వయించుకుంటే అండ్ సంస్థ వైపు నేను మా వాళ్లతో నేను కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక చక్కటి లక్ష్యం నా ముందర నిలిచింది. ఏంటంటే సమాజానికి మనం ఎంతో చేయవలసిన అవసరం ఉంది, అది సంస్థ నాకు ఎంతో సంస్థ ద్వారా చేయడానికి ఎంతో స్కోప్ దొరికింది నాకు. సత్యసాయి సేవా సంస్థల ద్వారా చక్కగా ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మంది అన్నార్తులున్నారు, దీనులున్నారు, దిక్కులేని వాళ్లున్నారు, వాళ్లందరికీ కూడా మనం ఎంతో సేవ చేయడానికి ఒక బృహత్తరమైన అవకాశం సంస్థ నాకు కల్పించింది. తద్వారా నేను నా వ్యక్తిగత పరివర్తనలో చాలా వరకు నేను గమనించాను. నా యొక్క జీవన విధానం కానివ్వండి, జీవిత గమ్యం కానివ్వండి, చాలా వరకు మార్పు కనిపిస్తుంది. అట్లాగే అంతర్లీనంగా భగవంతుడు నాకు దోహదం చేస్తున్నారు, ఏ రకంగా డైరెక్షన్ ఇవ్వాలి, ఎంతవరకు నాకు డైరెక్షన్ ఇవ్వాలి అంతవరకు డైరెక్షన్ ఇస్తున్నారు. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జిల్లాలో ఏ రకంగా మీరు సంస్థను తీసుకువెళ్తారన్నది. ఇప్పటివరకు స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ ఫలితం వల్ల ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క అనుగ్రహం చేత 10 పత్యాత్రలు వరుసగా చేయడం స్వామి చేయించుకున్నారు. తద్వారా విశేషమైన అనుభవాలు ప్రతి కుటుంబంలో స్వామి నిలిపారు, విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. పంటలు కానివ్వండి, తర్వాత పాడి కానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబ పరివర్తనలో, కుటుంబ జీవన విధానంలో కూడా చాలా రకాలైన అనుభవాలు స్వామి చూపిస్తున్నారు.
1: ఈ భక్తులందరినీ భగవంతుడితో సమన్వయం అనుసంధానం చేయగలిగిన ఒక అదృష్టం మీకు కలిగింది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మమ. ఏ జగద్గురువైనటువంటి ప్రథమ జగద్గురువైనటువంటి యోగేశ్వర కృష్ణుడు భగవద్గీత చిట్టవ చివరి శ్లోకాన్ని చెప్పారో అది శ్లోకము కథ కాలానికి అతీతమైనటువంటిదిగా భావన చేయకుండా ఆ యోగేశ్వరుడే ఇవాళ సత్యసాయి భగవానుడై వచ్చారు. అట్లాగే మనం సాధకులైనటువంటి అర్జునులుగా ఒక సుబోధకుడైనటువంటి ఒక బౌద్ధ ఒక పరమాత్మ మన గురువైనారు. మనం కూడా స్వామితో సమన్వయమై కాలంలో జీవించాం. ఈ జ్ఞానము అంటే సాధక శోధక రెండు సమన్వయం అయినప్పుడు ఈ సమాజానికి ఒక దృఢమైనటువంటి నీతి, ఒక విశ్వాసం, ఒక ఆశావహ దృక్పథం, పరమాత్మ వైపు వడివిడిగా అడుగులు వేయగలిగిన నేర్పరితనం, ఇవన్నీ కూడా సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడే మనందరినీ నడిపిస్తారని భావన చేస్తూ ఇక్కడ ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పర్తిని లేను పత్రిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటెను సత్యము తెల్పగా వచ్చెను సాయి అయి సత్యసాయి అయి అన్నట్టుగా ఈవేళ ఈ మీరందరూ కూడా ఈ రేడియో సాయి తెలుగు ప్రసారం 5వ వార్షికోత్సవానికి వచ్చి మీ మీ జీవితానుభవాలను పంచుకుంటూ శ్రోతలందరికీ కూడా స్వామి మీ మీద చూపించిన ప్రభావాన్ని, తద్వారా మీ ప్రవృత్తులలో వచ్చినటువంటి మార్పులని, దానిని ఒక ఆధ్యాత్మిక నివృత్తి మార్గంలో నడిపించే దిశగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని శ్రోతలందరూ కూడా విని వాళ్లు కూడా స్వామి యొక్క ఆవరణలోకి ఆ మార్గంలోకి చల్లగా ప్రసన్నంగా హాయిగా ప్రశాంతంగా పారమార్థికంగా వడివడిగా అడుగులు వేయుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
0: వెదురు వేణువు కావాలంటే గోష్ఠి కార్యక్రమం విన్నారు. సమన్వయకర్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.

0: ఏం చెప్పినా కొత్తదనం, ఎప్పుడు విన్నా అదే తీయదనం. బాబా పలికే అమృతప్రాయం శ్రోతలను ప్రేమామృతంలో ముంచెత్తే భగవాన్ శ్రీ బాబాగారి మరొక దివ్యోపన్యాసం ఇప్పుడు మీకోసం.
1: లోకమందు పెక్కు భీకర కృత్యము, లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణము అరుగవలయు. లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణము నరయవలయు. స్వార్థరహితమైన స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత, స్వార్థరహిత ప్రేమ సేవ సన్నగిల్లుట చేత వివిధ వాంఛలన్నీ అధికమయ్యే. స్వార్థరహిత సేవ సన్నగిల్లుట చేత అఖిల వాంఛలన్నీ అధికమయ్యే. ప్రేమస్వరూపులారా, అమూల్యమైన కాలములు అర నిమిషమైన కూడా వృధా చేయరాదు. నమ్ముకొని జీవన్ని జీవము సత్యమని తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించటం చేత మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు. అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. సేవ ఒక పదువైన కత్తి వంటిది. ఈ కత్తి యొక్క సంగతి చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి యొక్క చేతి అందే ఉండినప్పుడు ఇది గొప్ప ఉపకారము గావిస్తుంది. కాని కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వాని చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది. కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వ్యక్తి కార్యములను దీన్ని వినియోగ పెట్టుకోవాలి, దీనిని ఏ రీతిగా పట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. కర్మ కూడాను అంతే. ఈ కర్మను మనం ఏ విధంగా ఉపయోగపెట్టాలి, ఏ సమయ సందర్భములందు దీనిని సద్వినియోగం చేయాలి, దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి. కర్మతత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించటం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది. కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మవిచారణ జరపాలి. దీనికి ప్రధానమైనటువంటి గుణములు దయ, వినయము, త్యాగం. ఇట్టి గుణములు ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవ యందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించగలడు. అహంకారము చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవను చేయలేడు. అహంకారము చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు. అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు. ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా గడుపుతాడు. కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు. ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సందేహములే. ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు. తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు? తనను నమ్మక ఇతరులను నమ్మలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సేవను ఏ రీతిగా సాగించగలడు? కనుక మొట్టమొదట సేవలో పాల్గొనటకు ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి. ఆడంబరమైన వృత్తులకు సమాధి కట్టాలి. అభిమానాన్ని ఆవల నెట్టాలి. సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము. అహంకారం పోయినప్పుడే వినయం ప్రాప్తిస్తుంది. వినయవంతుడే సమాజ సేవలో పాల్గొనటకు అధికారి అవుతాడు. కనుకనే ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యశక్తి ఏకత్వమైనటువంటిది అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఏకాత్మ భావన లేనంత వరకు కూడా మానవుడు ఈ సేవకు అధికారి కాలేడు. సేవకుడు కాక నాయకుడు కాలేడు. ఈనాడు సేవా విధానమును గుర్తించలేనటువంటి వ్యక్తులే నాయకులు కావటం చేతనే లోకం ఈ విధమైనటువంటి అల్లకల్లోలములకు ఆలవాలమైంది. ప్రాచీన కాలము నుండి పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి త్యాగమునకు, యోగమునకు, కర్మలు ఎందుకు అనేక త్యాగములు కలిపి తమ యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కోటానుకోట్లగలరు. కానీ దినదినమునకు తిట్టి త్యాగతత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది. సేవాతత్పరులు అనేటువంటి వారు కరువు అయిపోయారు. సేవ అనేటువంటి పేరుతో తమకు తాము మోసం చేసుకుంటున్నారు. సేవ అనేటువంటి పదము రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది. తనను తాను మరచి దైవత్వం యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం. ఎవరికో పరులకు సేవ చేస్తున్నారనేటువంటి భావము మనలో ఏమాత్రము ఉండరాదు. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క భావము చేత, త్యాగము చేత సేవలు సలపాలి. అయితే అలాంటి త్యాగభావము చేత సేవలు సలిపేటువంటి వ్యక్తులు ఎంతమంది గలరు? లేకపోలేదు. ప్రాచీన కాలము నుండి భారతదేశమును అనేక విధములుగా ఆదుకొని దానికి త్యాగమును చేసి జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉంటూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి. అలాంటి సేవాతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మార్గమునందే మనం ప్రవేశించినప్పుడే మనం తలపెట్టినటువంటి, మనము ప్రయత్నించేటువంటి ఈ కార్యములో ఆశించిన ఫలితాన్ని మనం అందుకోగలము. పల్లెల యొక్క సేవ చాలా ప్రధానమైనటువంటిది. ఏ అనుకూలములు లేక అనేక కష్టములకు, నష్టములకు గురి అయి ఆరోగ్యములు చెడుకుని తమరు కేవలము ఒక అనాధార స్థితిలో ఉంటుండేటువంటి సమయంలో వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచటము, ఇది అత్యవసరము. ఈ యొక్క సేవలలో వారికి సహాయపడటకు మనకు మొట్టమొదట మన గుణములను మనం చక్కదిద్దుకోవాలి.
2: బట్ వన్ థింగ్ వీ హావ్ టు రిమెంబర్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఆల్ రైట్.
1: నీతి నిజాయితీలు ఎలాంటివి అని మొట్టమొదట మనం గుర్తించాలి. దేశమునకు దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి. దేశమంటే కేవలం మట్టి కాదని మానవులని భ్రమించాలి. మానవులకు స్వల్ప సేవనే మాధవ సేవగా మనం భావించాలి. ప్రాచీన కాలము నుండి కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ఋషులు, మునులు, పెద్దలు, రాజులు ఇలాంటి సేవలో పాల్గొంటూ వచ్చారు.
3: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన యట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక.

కనుక ఇట్టి పవిత్ర విచిత్ర చరిత్రతో కూడినటువంటి యొక్క భారతీయులు అని అనిపించుకుంటూ, ఈనాటి భారతీయులు పై చెప్పినటువంటి ఏ విషయమును కూడా సరితూగలేనటువంటి వారిగా తయారవుతున్నారు. వాకాడంబరమైనటువంటి యొక్క ప్రచారముల చేతను, ప్రబోధల చేతను మనము కేవలము మిన్నయని భావించుకుంటున్నామే కాని, ఈ వాకాడంబరమైనటువంటి యొక్క ప్రబోధలను మనం కట్టిపెట్టాలి. ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాల చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు. నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క భావం చేత మనము క్రియల్లో పాల్గొనాలి. సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్, ఇది మనం ఆచరించి వారికి ప్రబోధించాలి. కాని ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము. భారతదేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని లేక ప్రచారం కాని ప్రధానం కాలేదు. ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్ని మార్చవచ్చు. కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు, కానీ క్రమక్రమేణా ఇది పతనమునకు మార్గం అవుతుంది. భవిష్యత్తును లక్ష్యంలో ఉంచుకోవాలి. మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యం కూడా తాత్కాలికమైనటువంటి తృప్తితో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. ఈనాడు తాత్కాలికమైనటువంటి సేవలన్నీ కూడాను కేవలం దీపావళి పండుగ రోజు చిచ్చుబుట్లన్నీ ఉంటాయి చూడండి, బుస్సను పైకి పోవటం, తస్సను దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవలలో మనం ఏనాటికి కూడా ఫలితాలు సాధించాం. ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము. భారతదేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని లేక ప్రచారం కాని ప్రధానం కాలేదు. ఆచరణ చేత చాలా సులభంగా

ముద్దస్సును దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవల్లో ఏనాటి కూడా ఫలితాలు సాధించలేవు. మనం ఈనాడు నంబర్స్ వేసుకుంటున్నాం, అంతా క్వాంటిటీ క్వాంటిటీ, 20,000, 30,000, 40,000, 5,000, 6,000 గ్రామాల సేవ చేస్తున్నామని. ఈ క్వాంటిటీని మనం చూడకూడదు. ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా మూల పెట్టాలి. ఆచరణ రూపమైనటువంటి క్రియలో మనం నడుము కట్టాలి. ఇన్ని గ్రామములు అన్ని గ్రామములు అనేటువంటి ఒక నంబరే మనం మర్చిపోవాలి. ఎంత చేతనైతే, ఎంత శక్తి ఉంటే అన్ని గ్రామాలకు మనం చేస్తూ పోవాలి. కానీ ఇంతకాలం కూడాను సేవలు జరుగుతూనే ఉన్నాయి, అది సంతోషించవలసినటువంటి విషయమే. కానీ దానితో అంత తృప్తి కలగటం లేదు. మనం కేవలం కరెస్పాండెన్స్ కోర్సును మాత్రమే అనుభవిస్తున్నాము. మేము ఇన్ని గ్రామాలు చేశాము, ఇక్కడి నుంచి కరెస్పాండెన్స్, మనం ఇన్ని గ్రామాలు చేయాలని అక్కడి నుంచి కరెస్పాండెన్స్. ఈ కరెస్పాండెన్స్ కట్టి పెట్టాలి. కేవలం సేవలు చేస్తున్నామంటే మన కండ్లు మాత్రమే కాదు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు, వేల కన్నులతో చూసేటువంటి వారు ఉన్నారు జగత్తులో. మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇదే మనం చేయటము. ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగేట్టుగా మనం చేయాలి. మొట్టమొదట సాయి సంస్థల లోపల ఈ వాడా ఆడంబరాన్ని కట్టిపెట్టాలి. మాట్లాడేటువంటి వాడు పని చేయడు, పనిచేసేటువంటి వాడు మాట్లాడు. కనుక ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు పని చేయని వాళ్లే. ఏదో ఈనాడు నాకు ఒక ఉపన్యాసం ఉందనేది, దాన్ని ఒక కంఠస్థం చేసుకునేది, అక్కడిది ఇక్కడిది తీసుకునేది, మైక్ లో వచ్చి చెప్పేది. ఇదే మనం చేయవలసిన సేవ. ఈ పని టేప్ రికార్డు కూడా చేస్తుంది. మనం టేప్ రికార్డులు కాదు, ఆదర్శమైన టైప్ రికార్డులు, ఆదర్శాన్ని మనం అందించాలి. ఈ విధమైనటువంటి సేవల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి సేవకుడు. ఫలితం కోసం సేవ చేసేటువంటి వాడు పనివాడు అవుతాడు, కానీ యజమానుడు కాదు. కనుక ఏ ఫలాన్ని కూడా మనం ఆశించకుండా పనిలో ప్రవేశపెట్టాలి. కనుక మనం ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి భావం చేత, నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మనము సేవకులం, ఈ భావాన్ని మాత్రం మరవరాదు. ప్రతి మానవుడు కూడా సేవకుడే. ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు, ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు, ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు, బిడ్డకు తల్లిదండ్రులు ఉంటారు. వీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ, గురువు సేవ చేసేటువంటి వాడు శిష్యుడు, శిష్యుని సేవ చేసేవాడు గురువు. శిష్యుడు లేకపోతే గురువు అనేటువంటి సార్థక నామమే ఉండదు. కనుక శిష్యుడే లేకపోతే గురువుకు లేదు, గురువు లేకపోతే శిష్యుడే ఉండడు. తండ్రి లేకపోతే కొడుకు లేడు, కొడుకు లేకపోతే తండ్రి కాడు. ఈ విధంగా విచారం చేస్తే అందరూ కూడా సేవకులే, ఒకరికొకరు సేవకులు. జగత్తంతా కూడా సేవక భావంలోనే నిండి ఉంటున్నది. ఈ భావాన్ని మనం హృదయంలో మొట్టమొదట భద్రం చేసుకోవాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం రావటము పరోపకారం కోసమని. ఏమిటి ఆ ఉపకారము? వారికి చేతకానటువంటిది మనం చేసి పెట్టడం. ఈ విధమైనటువంటి సేవ ఎందే మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. ఈ సేవాభావం చేతనే మానవుడు ఉన్నతోన్నత స్థితిని అందుకుంటాడు. కనుక మనము నిజముగా ఫలితాన్ని ఆశించి సేవ చేయరాదు. ఈ ఫలితమును ఏనాడు మనము త్యాగం చేస్తామో ఆనాడే మనలో సేవాభావం అభివృద్ధి ఉంటుంది. మన స్టేటు ఒక్కొక్కటి ఒక్కో స్టేట్ గా ఉంటుండాలి. రాష్ట్రము, ఈ రాష్ట్రంలో అనేక పల్లెలు ఎందు సేవలు చేశారు. ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నామనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి. మీకు మీరు సేవ చేసుకుంటున్నామనేటువంటి విశాల భావాన్ని మీరు అనుభవించాలి. ఎవరికి ఏమి అనానుకూలం చేసినా కానీ తనకు తాను అనుకూలమైనట్టుగా భావించాలి. ఆ విధమైనటువంటి సేవలో మీరు పాల్గొని ఇన్ని అన్ని అనేటువంటి నంబర్లు మీరు విసర్జించి ఇది నా కర్తవ్యము అనేటువంటి దీంట్లో మీరు పాల్గొనాలి. కనుక ఈ మున్ముందు ఈనాడు వర్క్ షాప్ అని ఒకటి స్టార్ట్ చేశారు. కేవలము మనము షాప్ అంటే ఒక షో చేసేటువంటిది షాప్. ఈ వర్క్ ను మనం షో చేయరాదు, హృదయంతో అనుభవించాలి. యువకులైనటువంటి మీరందరూ కూడా ప్రోత్సాహ ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి. దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు. దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరముగావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి. ఇంక పైన ప్రతి విలేజ్ కూడాను ఒక పల్లె కూడాను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు విజిట్ చేయాలి. తాను బాధ్యత వహించటం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి కావచ్చడానికి వీలవుతుంది. అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి. స్థాయి కేవలం క్వాలిటీని కోరుతుంది.

0: గాని క్వాంటిటీని కోరటం లేదు. కనుక మనం మున్ముందంతా కూడా ఉత్సాహ ప్రోత్సాహంతో అందులో పాల్గొని తగినటువంటి యొక్క ధైర్య స్థైర్యముల చేత దీన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి. సాధన కావలసినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి. జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము. కానీ దీనికి పునాది అయినటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపంలో ఏమి మనం సాధించగలం? మొట్టమొదటి సద్గుణాలని మనం పెంచుకున్నప్పుడే సాధనలో ఒక మనకు తగినటువంటి యొక్క స్థాయిని మనకు కుదురుతుంది. ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని మీ ఏమాత్రం కూడా పొందలేవు. చిత్తశుద్ధియే కర్మ. మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి వలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం చేతనే ఆనందం అనుభవిస్తాం. చిత్తశుద్ధి కలగక ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది? కనుక ఈనాడు మనము కేవలము ఒక సంకుచితమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశిస్తున్నాం. మనం విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్క అధికారి కూడాను నేను ఈ సత్యసాయి సంస్థలో చేరినందుకు నేను ఏమి చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను నా తృప్తిగా నేను చేస్తున్నానా లేదా అని తమకు తాము పరీక్షించుకోవాలి. కేవలం ఇలాంటి కాన్ఫరెన్స్ టైంలో మాత్రం అందరూ అటెండ్ అయిపోతుంటారు, తరువాత వాళ్ల మొహాలే కనిపించవు. కనుక ఇలాంటి ప్రవర్తనలో మనం అధికారులు అని చెప్పుకోవటం సిగ్గుచేటు. నాకు సంస్థలన్నీ నిలిచిపోయినా నాకు సంతోషమే, కానీ ఇలాంటి ప్రవర్తనలు మాత్రం నాకు ఇష్టం లేదు. క్రమక్రమేణా ఇవన్నీ కూడాను సాయికొచ్చి చేరుతుంటాయి. కనుకనే ఇది నా బాధ్యతగా ఉంటుండాలి. ఈ చెప్పడం నా కర్తవ్యము. మనం చేసే సాధనంతా కూడాను మన యొక్క ధన్యత కోసమే. కనుక ఇట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో మనం ప్రవేశపెట్టాలి. సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరు ఏమి చేశారు? నీవు చేసింది నువ్వు చెప్పు చూద్దావు. ఏమీ చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయికి చేసిండేటువంటి పని ఏమిటి? సాయికి చేయక సాయి నుంచి నీవు ఫలితాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు? ఒక షాపు దగ్గరికైనా పోయి దానికి చెల్లించవలసిన మూల్యం చెల్లించినప్పుడే దాన్ని అందుకోవాల్సిన వస్తువును అందుకోగలుగుతావు. ఆ మూల్యాన్ని చెల్లించక పదార్థాన్ని అందుకోవాలంటే ఇది ఎంత స్వార్థము? సాయి ఆశించినటువంటి యొక్క నిస్వార్థమైన సేవలు నువ్వు చేయి, నీకు సర్వమును సాయి అనుగ్రహిస్తాడు. నీవు చేయవలసింది నీవు చేయక సాయి నుంచి పొందడానికి సిద్ధంగా ఉంటుంటే ఏ రీతిగా లభిస్తుంది అది? నీవు సంపాదించినటువంటి ధనము నిజము కాదు. నిజమైనటువంటి ధనము దైవానుగ్రహమే. అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాల కూడా త్యాగం చేయాలి. సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు. కనుకనే ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే. మీకు తెలిసిన అందరికీ ఇడ్లీ సాంబార్ చేసుకున్నామనుకోండి తినాలని, ఈ సాంబారుకు చక్కని బెంగళూరు నుంచి అప్పటికప్పటికి ఫ్రెష్ కూరగాయలు తెచ్చిపెట్టుకున్నాం, మంచి బేడలు చేశాం, కొత్త చింతపండు కలిపాము, ఇంకా ఆ సాంబార్ తగినటువంటి సామాన్లు అంతా కూడా వేసినాము. కానీ ఆ సాంబారు ఇడ్లీ తిన్నాము, కడుపులో తిప్పింది. అన్ని కొత్తవేనే, అన్ని చాలా ఉత్తమమైనటువంటివేనే, కానీ కడుపులో తిప్పడానికి కారణమేంటి? మనం వండిన పాత్రలో కళాయి లేదు. మనము చక్కగా ధ్యానం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, భజన చేస్తున్నాము రాగతాళాలతో. ఇవన్నీ కూరగాయలు, ఉప్పు, పులుసు, కారం మాదిరి అన్ని తయారు చేసుకున్నాము. ప్రేమ అనేటువంటి పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయి మీద లేకపోతే ఇదంతా పాయిజన్ అయిపోతుంది. మొట్టమొదట హృదయం లోపల ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోవాలి. ప్రేమ లేక ఏమి చేసినా కానీ అది నిరుపయోగం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మీరు ఏమాత్రమూ బాధపడకూడదు. నిజముగా మనలోని దోషములు చెప్పేటువంటి వాడే నిజమైన గురువు. మన దోషాలన్నీ కూడా కేవలం కప్పిపుచ్చినటువంటి వాడే మహాద్రోహి. కనుక మనకు హితముగా మీరు భావించాలి. దోషాలంతా కూడా దూరం చేసుకోవాలి. ఇంకా ముందైనా కూడా దోషరహితమైనటువంటి చిత్తులు కావాలి. ఈ యొక్క సేవా విషయం చాలా ఉత్తమమైనటువంటిది. ఈ వేసినటువంటి ప్లాన్ అంతా కూడా చాలా సక్రమమైనటువంటిది. కానీ జరపవలసినటువంటి వారు చక్కగా జరపాలి. ఇందులో ఎవరు ప్రధానమంటే అందరు కూడా దీనికి ఆధారమే. అందరి ఎందుకు కూడా ఒక విధమైనటువంటి కోఆపరేషన్ అంటారు. దాని చేరిక ఉండినప్పుడే ఇది సరైనటువంటి జరుగుతుంది. వరల్డ్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, సేవాదళం వాళ్ళు, సేవా సమితి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోవాలి. ఈ కోఆపరేషన్ తో, ఈ ఐకమత్యంతో మనం పనిచేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం. ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది, ఇంకా మన పని ఏమీ చేయలేము మనం. కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని, ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా, శక్తిహీనము కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి. ఇది నిజమైనటువంటి సాధన. మన జపము, ధ్యానము, యోగము, యజ్ఞము అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి. విధములైనటువంటి మార్గమునందు సేవ చాలా ఉత్తమమైనటువంటిది. కనుకనే ఈ సేవాభావం చేతనే దైవానుగ్రహాన్ని అందుకుంటకు అర్హులమవుతాం. సేవ చేయకుండా కేవలము ఒక విధమైన మాటల చేత కాని, ఉపన్యాసాల చేత కాని కాలమును వ్యర్థం చేయకూడదు. సేవ చేసేటువంటి వాడు ఉపన్యాసం చెప్పినప్పుడే దాన్ని చక్కగా హృదయానికి అత్తుకుంటుంది. సేవల మాదము చేయక ఉపన్యాసంలో హీరో మాదిరి వచ్చి కూర్చుంటే దీనివల్ల జీరో అయిపోతుంది. కనుక మనకు మనము ధన్యులు కావాలి. మేము తరించాలి. నేను సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలి. ఆదర్శవంతమైనటువంటి మానవుడుగా తయారు కావాలనుకుంటే నిస్వార్థమైన, నిర్మలమైన, నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి. ఎవరికి వారు ప్రతి దినం కూడాను ఆత్మ విచారణ సల్పుకోవాలి. నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి. తనకు తనకే తృప్తి లేనటువంటి వాడు ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు? కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అత్యవసరము. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు పూర్వము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం కలగాలి. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ త్యాగం చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ దిక్కుతుంది. మనం అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కూడా ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన సత్యసాయి సంస్థల యందు, ఏ సంస్థ అయినా కాని, అహంకారము, ఆడంబరము, అభిమానము, ఈ మూడు ఉంటే మనం పనిచేయలేము. ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరైన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు. కనుక స్వామి చెప్పినటువంటి విషయములంతా కూడాను మా మంచి కోసమనేటువంటి భావమును మీరు తలంచుకుని, తద్వారా జరిగిపోయినటువంటి వంతా మరచి రాబోయేటువంటి ఒక జీవితానికి తగినటువంటి ఆదర్శంగా మీరు నిరూపించాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మీరింతవరకు ప్రేమామృతం శీర్షికన భగవాన్ శ్రీ బాబావారి దివ్యోపన్యాసాన్ని విన్నారు. 24 గంటల రేడియోసాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియోసాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారి సందేశం వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ శ్రోతలకు మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీ అందరి సహకారం చేతే మేము 5 ఏళ్లుగా ఈ స్ట్రీమ్ ని చేయగలుగుతున్నాం. చాలా మట్టుకి మీ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇవాళ లైవ్ ప్రోగ్రామ్స్ లో 5th anniversary సెలబ్రేషన్స్ కి దాదాపు 145 మంది పైన శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, మిగతా ప్రదేశాల నుంచి విచ్చేశారు. ఇవాళ పొద్దున 6 గంటలకు మొదలెట్టిన ప్రోగ్రాము లైవ్ రాత్రి 10 గంటల దాకా ఉంటుంది. దీని ఫీడ్బ్యాక్ కింద మీకు ఏది నచ్చిందో, అది కాకుండా ఏది సరిగ్గా మీకు అందుబాటులో అవ్వలేదో, క్లియర్గా రాలేదో, వాటి గురించి మీరు మాకు చెప్తే మేము దానికి రెమెడీ చూసుకుని ఏ విధంగా మార్చాలి అని చెప్పి మేము ముందుకెళ్ళడానికి కుతూహలంగా ఉన్నాం. ఈ 5వ సంవత్సరం అయ్యాక రివ్యూ చేసినప్పుడు ఫ్యూచర్ లో మేము ఎటువంటి నూతన ప్రోగ్రామ్స్ ఉంటే శ్రోతలకి స్వామివారి మెసేజ్, స్వామివారి టీచింగ్స్ క్లియర్ గా అర్థమయ్యి ఏ విధంగా వాళ్ళ నిత్య జీవితంలో ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఏ విధంగా పాటిస్తే వాళ్ళ జీవితం సార్థకం చేసుకోగలరు, ఆ ఉద్దేశం పెట్టుకుని కొంతమంది పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేశాం, వాళ్ళేమో ఒప్పుకున్నారు మన రేడియో సేవి తెలుగు స్ట్రీమ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని న్యూస్ సిరీస్ మొదలెట్టి వాళ్ళ పర్సనల్ గా ఏ విధంగా స్వామివారి టీచింగ్స్, మెసేజెస్ ప్రాక్టీస్ చేశారో, దాని ప్రకారం వాళ్ళు ఏం నేర్చుకున్నారో, ఏ విధంగా వాళ్ళు బాగుపడ్డారో అది వాళ్ళు చెప్తారు. ఆ విధంగా మనం విని ఓ ఈ విధంగా మనం పాటించవచ్చు, ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఈ సాధక బాధకాలు వచ్చినా ఈ విధంగా చేస్తే మన జీవితం బాగుపడుతుంది, మన పిల్లల జీవితం బాగుతాయి, ఆ విధంగా మీ అందరికీ అందుబాటులో వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం. మీ అందరికీ ఎటువంటి టాలెంట్ ఉన్నా మీ అందరు కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు ఆపర్చునిటీగా 3 మంది స్టూడియోస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ లో. మీరు అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మీరు చూశారు కదా మన వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిల్లో మీరేం ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేయాలని మీకుందో అది వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మాతో మాట్లాడతారు, మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాము, మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మళ్లీ మీకే తెలిసేలాగా మేము బ్రాడ్కాస్ట్ చేయడానికి వస్తాం ప్రయత్నిస్తాం. లాస్ట్ 3-4 ఏళ్లుగా ఒక కొత్త ప్రాజెక్ట్ సెంట్రల్ ట్రస్ట్ తీసుకున్నారు, దాన్నేమో శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్ అని చెప్పంటారు. ఆ కొత్త బిల్డింగ్ లో 4 రకాల ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం, స్వామివారి వీడియోలు, ఆడియోలు, పిక్చర్స్, స్వతహా రాసిన చాలా పుస్తకాలు దొరికి మనకి తెలిసిందంతా ఏంటంటే ఇప్పటిదాకా వాహినిలు ఒకటి గురించి తెలుసు మనకి, అవి కాక ఇంకా చాలా చాలా రాశారు. మిగతా వాళ్ళ గురించి మీకు తెలుసుంటుంది, కొంతమందికి ఏమో స్వామి పర్సనల్ గా ఉత్తరాలు రాశారు అవే వినుంటారు. మీ అందరు చూడనివి మన అందరికీ కూడా ఇంకా అర్థం కాలేని కూడా వాటి గురించి స్వామివారు రాసి ఉంచారు. ఇవన్నీ కన్వర్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము చేద్దాం అని చెప్పి సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళేమో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు ఇచ్చారు. ఈ విధంగా స్వామివారు చెప్పినవి ఉన్నాయి మన దగ్గర, స్వామివారి వీడియోలు ఉన్నాయి, వాటితో కలిపి ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పెట్టి మీ అందరికీ ఈజీగా స్వామివారి ఫిలాసఫీ, స్వామివారి మెసేజ్, స్వామివారి టీచింగ్స్ ఏ విధంగా మీరు పర్సనల్ లైఫ్ లో ప్రాక్టీస్ చేయగలరు అవన్నీ మీ అందరికీ అందజేద్దామని చెప్పి మేము ఉత్సాహంగా ఉన్నాం. మొన్న అమెరికా వాళ్ళు పిలిస్తే అక్కడ తిరిగినప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది నన్ను కాంటాక్ట్ చేసి మేము కూడా ట్రాన్స్లేట్ చేయగలం, ట్రాన్స్క్రిప్షన్ చేయగలం, ఈ విధంగా హెల్ప్ చేయగలం ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇదే విధంగా ఇతర దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో సమితి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సమితి ఇన్ఛార్జ్గా లేదా స్టేట్ ప్రెసిడెంట్గా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళేమో 10,000 మంది మాకు ఉత్తరాలు రాయడం మొదలెడితే ఇక్కడ మేము చూసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసం కొంత రకంగా అటు పక్క నుంచి ప్రాసెస్ చేసుకుని మాకు వచ్చేసరికి మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి మేము మీకు అవకాశం కల్పిద్దామని చెప్పి ఈ అవకాశం ద్వారా కూడా మీరు సేవ కింద చూసి మీ జీవితాలని సార్థకం చేసుకోవచ్చు. అందుకోసం మేము రాలేకపోతున్నామే పుట్టపడితే సేవ చేయలేకపోతున్నామని చెప్పి అనుకోకుండా ఈ విధంగా కూడా మీ అందరికీ ఒక అవకాశం కల్పిద్దామని చెప్పి మా ఉద్దేశం ఉంది. సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళేమో మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకోసం విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. మీ అందరికి కూడా కొద్ది నెలల్లో అన్ని డీటెయిల్స్ మీకు తెలియపరుస్తాం. సాయిరాం.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ కానుకగా స్వామి ప్రసంగాల్లో ఆణిముత్యాల్లా మెరిసే పద్యాలతో కూర్చిన కార్యక్రమం ప్రకృతితో సహజీవనం ప్రసారం చేయబోతున్నాం. సమర్పణ తిరుపతి రేడియో సాయి బృందం. ఇందులో వ్యాఖ్యాతలుగా శ్రీ డాక్టర్ హరిప్రసాద్ శర్మ, శ్రీ ఓఎస్సి బోస్, డాక్టర్ వి శకుంతల, శ్రీమతి దేవసేన పాల్గొంటున్నారు. వాద్య సహకారం శ్రీ బివి అరవింద్. పద్యాలాపన శ్రీ ఫణీంద్ర గారు. ప్రకృతిలో సహజీవనం కదంబ కార్యక్రమం.

0: వెతుకులు ఉద్యముని వెర్రివాడా.
1: ఆత్మవత్ సర్వభూతాని, తన నాభిలోనే పరిమళభరితమైన పదార్థం ఉందని తెలుసుకోలేని కస్తూరి మృగంలా ఆత్మగతుడైన భగవంతుని కోసం వెతకటం వెర్రితనం అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి. దృష్టి సంకుచితం కాకుంటే సర్వత్రా దేవుణ్ణి చూడవచ్చంటారు.
2: ప్రకృతి యొక్క సత్యస్వరూపాన్ని ఒక్కసారి మనము విశాలమైనటువంటి దృష్టితో మనం చూడటానికి ప్రయత్నించాలి. కేవలం నేరో మైండ్, సంకుచితమైనటువంటి దృష్టితో మనం చూడకూడదు. కన్ను ఒక్క ఇంచు కూడా లేదు, కానీ అంత చిన్న నేత్రము ఎంత విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుందో చూడండి. ఈ కన్ను కూడాను నీకంత చక్కని సుబోధ చేస్తుండాలి. మరి పిచ్చివాడా, నేనింత చిన్నగా ఉంటుండి ఇంత విశాలమైన జగత్తునంతా చూస్తుంటే నీ మనసు సంకుచితంగా తీసుకుంటున్నావు, ఎంత వెదివాడరా అని నిన్ను విమర్శిస్తూ ఉంటుండాలి. కనుక మనము హృదయాన్ని, ఒక మానసిక తత్వాన్ని విశాలం గావించుకోవడానికి తగిన కృషి చేయండి. మన చిత్తమును భగవంతునికి అర్పితం గావించడానికి తగిన కృషి చేయండి.
3: మహర్షులు, మహాత్ములు ఆ విధంగానే దైవాన్ని దర్శించి ద్రష్టలయ్యారు. జీవం మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో, ప్రకృతిలో దైవాన్ని చూడాలని బోధించారు. సూర్య చంద్రులని, రాయిలో శివుడిని, వృక్షంలో అశ్వత్థ నారాయణుడిని, వానరంలో మారుతిని, నీటిలో గంగమ్మను, ఇలా అన్నిటా దైవమున్నాడనే విశ్వాసంతో ప్రజలు వాటిని ఆరాధించారు. ఆ భక్తిభావనే వారిని ప్రకృతి ఒడిలో ప్రకృతితో సహజీవనం చేయడానికి ప్రేరేపించింది. అదే స్ఫూర్తితో అవసరాలకు మించి ఆశపడకుండా కోరికలను అదుపులో ఉంచుకుని కందమూలాదులే మృష్టాన్నంగా కలిగిన దానితో సంతృప్తిగా జీవించారు. స్థానిక పర్యావరణానికి అనువైన జీవన విధానాన్ని అనుసరించారు. ఉత్తర ధ్రువ ప్రాంతంలో మనిషి మంచు ఇటుకలతోనే ఇళ్లు నిర్మించుకున్నాడు. జపాన్ ప్రజలు తరచూ సంభవించే భూకంపాలకు తట్టుకునేలా ఇళ్లు కట్టుకోవడం నేర్చుకున్నారు. కాని రజోగుణ ప్రకోపంతో తలెత్తిన నాది నీది అనే భావన స్వార్థలోభాలుగా అభివ్యక్తమై ప్రకృతి వనరుల దుర్వినియోగం మొదలైంది. ఆధ్యాత్మికం నుంచి దృష్టి భౌతిక విషయాలపైకి మళ్లీ ప్రకృతిని శాసించాలనే కోరిక బలీయమైంది. ఆ ప్రయత్నంలో మానవ జాతికి, ప్రకృతికి వినాశకరమైన ఆవిష్కరణలు కూడా వచ్చాయి. అందువలనే ప్రకృతిని ఆదర్శంగా పెట్టుకుని జీవించాలంటారు బాబా. బ్రతికినన్ని నాళ్లు ఫలమిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను, త్యాగభావమునకు తరువులే గురువులు అని చెప్తూ ప్రకృతిని మించిన గురువులేడంటారు బాబా.

0: అయినా దృగ్గోచరమైన విశ్వము, దేహము, తత్సంబంధమైన సుఖ సంతోషాలే శాశ్వతమనే మాయలో పడిన మనిషి విలువలను మరిచాడు. మనిషి కూడా సృష్టిలో భాగం, కాని సృష్టిలో లభించేవి తన అవసరాలు తీర్చేవే కాని తన అత్యాశను తీర్చడానికి కాదని మనిషి తెలుసుకోలేకపోయాడు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకోవడం కోసం కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించాడు. సహజ వనరులు, జంతు, వృక్షజాతులు హరించిపోవడానికి కారణమవుతున్నాడు. సువిశాలమైన అడవులు బంజరు భూములుగా మిగిల్చాడు. ఆవాసాల కోసం పంట భూములు, చెరువులను ఆక్రమించాడు. ప్రతి ప్రాణికి సృష్టిలో తనదైన పాత్ర ఉంది. అయినా మనిషి స్వార్థానికి అనేక జంతుజాతులు అంతరించిపోయాయి, అంతరించిపోతూనే ఉన్నాయి. ఫలితంగా ప్రకృతి సమతుల్యం దెబ్బతింది.
1: సునామీలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతితో చలగాటం ఫలితమేనని స్వామి బోధిస్తారు.
2: నేచర్ కూడాను, అనగా సహజమైన సృష్టి కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి. ఈ నియమములే లేకుండా ఈ సృష్టి కూడాను సక్రమంగా జరగలేదు. ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి మార్గములు ఇవి వైజ్ఞానికులు అనుసరించడం చేతనే సృష్టికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖములు, ప్రమాదములు సంభవిస్తూ వస్తుంది. గ్లోబ్ లోపల అనేక రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా ఉంటుంటాయి. ఒకవైపున ఆనకట్టలు కట్టి నీరు నింపుతూ వస్తే ఆ వైపున కొంతవరకు భారం ఎక్కుతుంది, రెండో వైపున కొంచెం పైకి తేలుతుంది. ఈనాడు ప్రపంచంలో భూకంపములు రావడానికి కాని అనేక విధములైనటువంటి ఒక పంచభూతములు అనగా శబ్దస్పర్శలు, రసగంధాదులు మలినము కావడానికి కాని దీనికంత కారణం ఎవరు?
0: ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ ఉన్నవే, కాని అవి నిర్మాణాత్మకమైనవి. జీవం జనన మరణ చక్రానికి లోబడినది. వినాశమైన దానిలోంచే కొత్త జీవం పుట్టుగా సృష్టిలో సహజం. భూకంపాలతో భూగర్భంలో కలిసిపోయిన వృక్షాలే బొగ్గుగా మారితే సకృత్తుగా బొగ్గు వజ్రంగా రూపుదిద్దుకుంటోంది. మానవ కల్పితమైన జల వాయు కాలుష్యం పర్యావరణానికి, మానవజాతి మనుగడకు తీవ్ర హాని కలిగించేదే కాని నిర్మాణాత్మకమైనది కాదు. కర్బన ఉద్గారాలతో భూగోళాన్ని అతినీల లోహిత కిరణాల నుంచి కవచంలా సంరక్షించే ఓజోన్ పొర కర్బన ఉద్గారాలతో తూట్లు పడింది. ఫలితంగా భూతాపం పెరిగి అతివృష్టి, అనావృష్టికి దారితీస్తోంది. ఆహారోత్పత్తి తగ్గుతోంది. తాగునీరు కరువవుతోంది.

మన పూర్వీకులు జరిపిన యజ్ఞయాగాదుల ఫలితంగాను, ఇంటింటా పూజించిన తులసి మొక్కల వలనను భోజన పొర పరిపుష్టమయ్యేది. వాటిపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు కూడా ఆ సత్యాన్ని నిర్ధారించారు. విస్మరించిన ఆ సనాతన సంప్రదాయాలను పునరుద్ధరించవలసిన అవసరాన్ని స్వామి చాటి చెప్పారు. అంతకు మించి ప్రకృతితో మమేకమై ఒదిగి ఉన్నప్పుడే జాతికి మనుగడ అంటారు బాబా.

అంతేకాక విశాల విశ్వంలో తాను ఎంత అల్పప్రాణో తెలుసుకుని విశ్వరచనలో దైవం తనకు నిర్దేశించిన పరిధిలో మసలుకోవడమే మానవ సంక్షేమానికి మేలని హితవు పలుకుతారు.

తోటి మనిషి పట్ల ప్రేమ, సాటి మనిషికి సహాయపడే గుణము, సేవా దృక్పథాలే మనిషికి శ్రీరామ రక్ష. కాని అల్పజీవి అయినా చీమలకున్నపాటి సంఘీభావం కూడా మనిషికి లేకపోవడం చిత్రమని ఆవేదన వ్యక్తం చేస్తారు.

0: వ్యష్టి కాదు, సమిష్టి అనేదే సృష్టి నియమమని చీమలు తేనెటీగలు మనకు బోధిస్తున్నాయి. స్వార్థం పెరిగిన మనిషి ఆ నియమాన్ని ఉల్లంఘించడం అనర్థానికి హేతువవుతోంది. జాతి కుల మతాల ప్రాతిపదికన చీలికలకు దారితీస్తోంది.
1: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు

0: స్వామి పలుకులు నిత్య సత్యాలు, మానవ జాతికి శిరోధార్యాలు. జై సాయిరాం.
1: ప్రకృతితో సహజీవనం కార్యక్రమం విన్నారు. దీని సమర్పణ తిరుపతి రేడియో సాయి బృందం. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: గ్రామీణ జనజీవన పునర్నిర్మాణోద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సాయి యువత సేవలు. 2003 అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి సాయి సేవకులు, ముఖ్యంగా సాయి యోజనులు వేలాది సంఖ్యలో ప్రశాంతిధామని పదసన్నిధికి చేరుకున్నారు. ఇంతకాలం మీరు గ్రామాలకు వెళ్లి తాత్కాలిక సేవలు చేసి వస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక సేవల వల్ల గ్రామస్తులకు ఏమీ ప్రయోజనం కలగదు. గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శాశ్వత సమస్యలకు పరిష్కారం అందించే సేవల్ని మీరు చేపట్టండి. ఎక్కువ కాలం మనగలిగే గ్రామీణాభివృద్ధి సేవలు, భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు గ్రామీణులకు ప్రయోజనకరంగా ఉండే సేవలపై మీ దృష్టి కేంద్రీకరించండి అని సెలవిస్తూ తమ అపార కృపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థలపై ప్రసరింపజేస్తూ స్వామి ఇంకా ఇలా అన్నారు. ఆ విధంగా దీర్ఘకాల మన్నిక గల శాశ్వత సేవా కార్యక్రమాల్ని మీరు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి, మీకు అనుకూలం కలగజేయడానికి శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని నేను సంకల్పించాను అనటమే కాదు, తక్షణమే ఆ ట్రస్టు ఏర్పరచడానికి అవసరమయ్యే మూలధనం మొత్తాన్ని చెక్కుగా వ్రాసి సభ్యులకు అందజేశారు ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఇప్పుడు శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు చేపట్టిన 4 సేవా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది
1: శోక భాష్పాల నుంచి ఆనంద భాష్పాల వరకు.
0: అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోళేమర్రి గ్రామంలో దీర్ఘకాలంగా కరువు కాటకాలకు గురైన పేదరైతులు తమ వ్యవసాయానికి పెద్ద ఆధారంగా ఉన్న పశువులకు మేత వెయ్యలేక వాటిని కబేళాలకు అప్పగించటం, తమకు తిండికి గడవక అవసరార్థం డబ్బు కోసం తమ పశువులను అయినికాడికి అమ్ముకోవటం అనే ప్రధాన సమస్య తీర్చాలంటే ఏం చెయ్యాలి? శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు సభ్యులు మరియు సాయి యోజన సభ్యులు, అనంతపురం జిల్లా సాయి సంస్థల పెద్దలు, స్థానిక గ్రామ పెద్దలు మొదలైన వారందరితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అలా యోచిస్తున్న వారి దృష్టి చోళేమర్రి గ్రామంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒకప్పటి చెరువు మీద పడింది. ఆ చెరువులో పశుగ్రాసం పండించాలంటే స్థానిక జిల్లా ప్రభుత్వాధికారుల అనుమతి కావాలి. పైగా ఆ చెరువుపై ఆ పరిసరాల్లోని 5 గ్రామాల వారికి ఉమ్మడి హక్కులున్నాయి. వాటిలో చోళేమర్రియే అతిపెద్ద గ్రామం. మంచి పనిలో జాగు జాప్యం కూడదు అన్న భగవానుని ఆదేశానుసారం మనుక్షణం మన సాయి యువకులు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వాస్తవ పరిస్థితులు, తమ సేవా లక్ష్యాలను వివరించారు. వారి సేవాస్ఫూర్తికి, భగవానుని దివ్యోద్యమ వైభవానికి ప్రభావితురాలైన కలెక్టర్ భగవానుని సేవా కార్యక్రమానికి తమ సంపూర్ణ అంగీకారం, మద్దత్తు, పూర్తి సంసిద్ధతలను వ్యక్తం చేశారు. ఆమె భగవానుని దివ్యసన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భగవానుడు ఆమెకు ఆంతరంగిక సంభాషణ సౌభాగ్యాన్ని ప్రసాదించారు. ఆమెతో ఇంటర్వ్యూ పూర్తికాగానే తమ గది నుండి బయటకొస్తూ, మంచి పనికి ఆలస్యం పనికిరాదు, మీరు వెంటనే పని ప్రారంభించండి అని శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారికి స్వామి ఆదేశించారు. ఇక సాయి యువజన సభ్యుల సేవోత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయే వాడి దృఢ సంకల్పశక్తి, భగవాని అనుగ్రహ బలం, వారు ఆ పరిసర 5 గ్రామాల ప్రజలతో మాట్లాడటం, వారందరి మధ్య సయోధ్య సాధించటం, వారందరికీ ఉమ్మడి క్షేత్ర వ్యవసాయానికి ఉద్యుక్తులు గావించటం అంతా ఒక కలలోలా జరిగిపోయింది. జిల్లా కలెక్టర్ మేలుజాతి పశుగ్రాస వంగడాల్ని, అనావృష్టిని తట్టుకుని పెరిగే ఆఫ్రికన్ గ్రాస్ సుడాన్ జాతి విత్తనాల్ని ఆ గ్రామ సముదాయాల వారికి ఈ ప్రణాళికై పూర్తిగా ఉచితంగా అందజేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన లబ్ధిదారులైన గ్రామస్తుల విశ్వాసం చూరగొనటం, వారిలో నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కార్యశీలతను, కార్యోన్ముఖతను జాగృతపరచడం సాయి సేవకులకు ఎంతో కష్టతరమైన పని అయితే, అప్పటికే సాయి యువత అక్కడ భజన మండలులు, వైద్య శిబిరాలు నిర్వహించి ఉండటం చేత గ్రామీణుల విశ్వాసం, ఆదరాభిమానులు చూరగొన్నారు. ఆ గ్రామస్తులు సాయి యువత చేసే ప్రేమపూర్వక నిస్వార్థ సేవలను అప్పటికే చూసుకున్నారు. అందుచేత వారిలో ఐకమత్యం సాధించడం సులభమైంది. ఆ కారణంగా గ్రామస్తులు ఆ గ్రామాలలోని హరిజనులతో కూడా కలిసి పనిచేయటానికి సిద్ధమయ్యారు. ఈ రోజున కులమత వ్యత్యాసాలకు అతీతంగా ఎలాంటి సంకోచం లేకుండా మానవులంతా ఒకటే అన్న భావంతో హరిజన సోదరులతో చేయి కలిపి కదం కలిపి పనిచేయటం, అది ఈ కొద్దికాలంలో సాధ్యమైందంటే అది ఆ అద్భుత దివ్యమూర్తి సాయిబాబా దైవల్ని అంటారు ఆ గ్రామ ప్రజలు. 5 గ్రామాల నుండి 500 మంది రైతులు 150 నాగళ్లతో 300 పైగా పశువులతో రోజుల తరబడి శ్రమించి ఆ పాత చెరువుని కొత్త వ్యవసాయ క్షేత్రంగా దుక్కిదున్ని తమ పశువులకై పశుగ్రాసం పండించుకోటానికి ఐకమత్యంతో కలిసిరావటం అనే అద్భుత సన్నివేశం అన్యథా సాధ్యమేనా? 2003 నవంబర్ నెలాఖరులో చోళేమర్రిలో సాయి యువత సభ్యులు అడుగిండిన 2 నెలలకు ఈ సామూహిక వ్యవసాయం ప్రారంభం కాగా 2004 సంవత్సరం మధ్యకాలానికి మేలుజాతి వంగడాల పశుగ్రాసపు పంట 400 ఎకరాల చెరువులో ఏపుగా 5-6 అడుగుల ఎత్తుకు పెరిగి ఆ శ్రమజీవుల అందరి వదనాలలో ఆవేదన స్థానే ఆనందరేఖలను వెలిగించింది. 500 ఎద్దుబండ్లు రాసులుగా పశుగ్రాసం 3 నెలల్లో ఆ గ్రామస్తుల ముంగిళ్లకు చేరింది. నాకు 3 బండ్ల మేత వచ్చింది అని ఆనందంతో పొంగిపోయాడు గోవిందప్ప. 2004 జనవరి నెలలో అతడు అతని సహకర్షకులు చేసిన కొద్ది రోజుల శ్రమ ఫలితం వారినెంతో ఆనందపరిచింది. ఈ పశుగ్రాసం నాకు బంగారు నిధి వంటిది అని ఎంతో ఆనందోత్సాహాల పారవిశ్యంతో పొంగిపోయాడు మరొక గ్రామవాసి. ఈ పశుగ్రాసాన్ని నేనెంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను. ముందు ముందు కరువు నెలల్లో ఈ గడ్డి నిల్వ నా పశువులను ఆదుకుంటుంది. నా మిగిలిన పశువులను నేనిక మీదట అమ్ముకోనవసరం లేదు. అంతేకాదు, ఈ దాణా వల్ల నా పశువులిచ్చే పాలు కూడా నాకు ప్రతిదినం ఎంతో కొంత ఆదాయం తెచ్చిపెడతాయి. 2004 నుండి పలుసార్లు ఈ 5 గ్రామాల రైతులు కలిసిమెలిసి ఎంతో ఆనందోత్సాహాలతో పశుగ్రాసం పండించుకుంటూనే ఉన్నారు. సాయిబాబా మమ్మల్ని రక్షించారు, లేకుంటే మేము జీవనోపాధి కోసం గ్రామం వదిలిపెట్టిపోయేవాళ్లమే. సాయిబాబా తీసుకువచ్చిన ఈ పథకం వల్ల మేమంతా చల్లగా హాయిగా బతుకుతున్నాం అని కృతజ్ఞతతో ఆ 5 గ్రామాల సముదాయంలోని ఒక గ్రామీణుడు తన భావాన్ని వ్యక్తపరిచాడు. మా ఊరి వాతావరణమే మారిపోయింది. ఈ సాయి యువకులు ప్రవేశించి మా గ్రామస్తులకు జీవనోపాధి చూపించటంతో పాటు మా గ్రామంలో అన్ని వర్గాల మధ్య ఐకమత్యం ఏర్పడి అందరం ఒక్కతాటిపై నడుస్తున్నాం. మేం మళ్లీ ఈ పశుగ్రాసం పంట పండిస్తూనే ఉంటాం అని అన్నాడు ఆ ఊరి సర్పంచ్. ఈ ప్రణాళిక ద్వారా ఆ గ్రామస్తుల పశువులకు గ్రాసం లభ్యమైంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక ఇతర గ్రామీణ సమస్యలు ప్రశ్నార్థకంగా సాయి యువత ముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. భగవాను అనుగ్రహంతో స్వామి మార్గదర్శకత్వంలో ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతూనే ఉంది సాయి యువత. చేనేతలో స్వయం ఉపాధికి స్వర్ణ సోపానాలు. చోళేమర్రి గ్రామ సముదాయంలో నల్లూరుకు చెందిన యువకుడు బి రామకృష్ణకు తల్లిదండ్రులు లేరు. తన జీవితం తనే నిర్ణయించుకుందామనే ఉత్సాహంతో 15 ఏళ్లైన నిండకముందే గ్రామాన్ని వదిలిపోయి హిందూపురం పట్టణానికి జీవనోపాధికే వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చేనేతకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు. అయితే త్వరలోనే పట్టణ జీవితం తాను ఊహించినట్టుగా సుఖదాయకం కాదని గ్రహించి రామకృష్ణ తన స్వగ్రామానికి తిరిగి వచ్చి చేసేదేమీ లేక రోజుకూలీగా తన ఊర్లో పనిచేయసాగాడు. అలా 2 ఏళ్లుగా రోజుకూలీ చేస్తున్న రామకృష్ణ కలలు ఆశలు అడియాసలే అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సాయి యువత సభ్యులు రామకృష్ణను కలిసి అతన్ని హిందూపురంలోని అనంతపురం జిల్లా వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో 2 నెలలపాటు చేనేతలో శిక్షణ పొందమని ప్రోత్సహించారు. ఆ శిక్షణ తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా వస్తుందని చెప్పారు. అదే రామకృష్ణ జీవితంలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణలాగానే మరో 20 మంది గ్రామీణ యువకులను ఆ వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలో చేర్పించారు సాయి యువత సభ్యులు. అంతేకాదు, శిక్షణ 2 నెలల కాలం పాటు వారందరికీ వసతి భోజన సదుపాయాలన్నింటినీ శ్రీ సత్యసాయి గ్రామ ట్రస్టు వారే భరించారు. 2 నెలల్లోనే ఆ యువకులంతా స్వయంగా చేనేత మగ్గాలను పెట్టుకుని నడపగల స్థితికి చేరుకున్నారు. ఈలోగా సాయి యువత సోదరులు అనంత గ్రామీణ బ్యాంకు వారిని సంప్రదించారు. స్వయం ఉపాధి కల్పన పథకం కింద గ్రామీణ యువకులకు రుణ సహాయం అందించాలని బ్యాంకు వారిని కోరారు. అయితే ఈ గ్రామీణ యువకులంతా నిరుపేదలు. వారు బ్యాంకు రుణాలు ఎలా తీర్చగలరు? వారికి ఆస్తులు కూడా ఏమీ లేవు. బ్యాంకు వారిని ఆ గ్రామీణులకు చేతిమగ్గాలు రుణంపై మంజూరు చేయమని ఒప్పించడానికి గ్రామసేవా ట్రస్టు సభ్యులు గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారిని ఆ గ్రామానికి తోడుకుని వెళ్లి అక్కడ తాము గ్రామీణుల జీవితాలలో అభివృద్ధికై చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ఫలితాలను ప్రత్యక్షంగా చూపించారు. సాయి యువజనుల సేవాతత్పరత, లక్ష్యశుద్ధి, నిజాయితీ, త్యాగశీలతలను గుర్తించిన అనంత గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఆ 20 మంది గ్రామీణ యువకులకు చేనేత మగ్గాలు సమకూర్చుకోవటానికి 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేయటానికి అంగీకరించారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు ఆ గ్రామీణ యువకుల తరఫున బ్యాంకుకు షూరిటీ ఇచ్చారు. ఇక తర్వాత పరిణామాలన్నీ ఒక చరిత్రే. ఇది నాకు కలలా తోస్తోంది అంటాడు రామకృష్ణ. ఇప్పుడు అతను ఒక చేనేతకారుడు, స్వయం ఉపాధి కలవాడు. ఇంకొక సంవత్సరం కష్టపడితే బ్యాంకు వారి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఈ మగ్గం నాకు సొంతం అవుతుంది. సాయి యువత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించారు. నాలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహమిచ్చి నాలో ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని వెలికితీశారు. నేనింకా కష్టపడి పనిచేస్తాను, ఎంతో నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తాను, నా గ్రామాన్ని వదిలి వెళ్లను, నా జీవితానికో కొత్త అర్థం, పరమార్థం ఇప్పుడు నాకు కనబడుతున్నాయి అంటూ చెమర్చిన కళ్లతో చెప్తున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు శిక్షణ పొందిన 20 మంది యువకులు కథలు కూడా ఇలాంటివే. అయితే వీటి వెనక గ్రామసేవా ట్రస్టు సభ్యులు, సాయి యువత సోదరులు పడిన ఆరాటం, చేసిన అదృశ్య కృషి అద్భుతం, అమోఘం. ఎందుకంటే మగ్గం కొనటంతో జీవితం సాగదు కదా. నూలు, రంగులు, ఇతరత్రా వస్తువులు నిరంతరం సప్లై ఉండాలి. తీరా చేసి నేసిన వస్త్రాలకు తగిన కొనుగోలుదారులుండాలి, వాటికి న్యాయమైన ధర లభించాలి. మరి ఇవన్నీ ఆ గ్రామీణ యువకులకు సాధ్యమేనా? ఇది ముందే తెలిసిన మన యువజన సాయి సోదరులు అనంతపురం, ధర్మవరం పట్టణాల్లోని చీరల వ్యాపారాలను కలిసి కొనుగోలు సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో భగవాన్ బాబావారి భక్తులొకరు తటస్థపడి మన గ్రామీణ యువకుల నేత ఉత్పత్తులను కొనడానికి, అంతేకాక వారికి అవసరమయ్యే ముడి పదార్థాలు లాభాపేక్ష లేకుండా అసలు ధరకే సప్లై చేయటానికి సంతోషంగా ముందుకొచ్చాడు. ఈ ఉత్పత్తి అమ్మకాల చరిత్ర పూర్తయింది. ఆ యువకులు నేసిన మొదటి చీరలు కొన్ని ప్రథమంగా యువజన సాయి సోదరులే కొనుక్కున్నారు. ఇది యువ చేనేత కళాకారులు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారి చీరలు కూడా చాలా అందంగా, మంచి నాణ్యతతో కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు జీవించుంటే ఈనాడు నా మొదటి చేనేత వస్త్రాలను వారికి సమర్పించి ఉండేవాణ్ణి. మీరు నా తల్లిదండ్రులు వంటివారు, అందుకే మీకు నా మొదటి చేనేత వస్త్రాలను ప్రేమతో ఇస్తున్నాను. వీటికి మీరు డబ్బివ్వకూడదు, నేను తీసుకోకూడదు అని ఒక యువకుడు గ్రామసేవా ట్రస్టు సభ్యులొకరికి తన మొదటి ఉత్పత్తులను ప్రేమగా సమర్పించటం వారిలో వచ్చిన ఆలోచన పరిణితికి తార్కాణం. భాష అనే మరొక యువకుడు, నా జీవితాశయం నా స్వంత మగ్గం ఏర్పరచుకోవాలని, అది మీ వల్లే తీరింది, మీ వలనే సాధ్యమైంది, కాబట్టి నా ఈ మొదటి చేనేత చీరను మీరు బహుమతిగా అంగీకరించి నన్ను ఆనందింపచేయండి అని కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థికాభివృద్ధి అవసరమే అయినా అదే ప్రధానం కాదు. అందున శ్రీ సత్యసాయి సేవా ప్రణాళికలో లబ్ధిదారునికి కలిగే భౌతిక పదార్థ లబ్ధి కన్నా అతని వ్యక్తిత్వంలోనే వచ్చే పరివర్తన, సంస్కార పరిణితులే అతని అసలైన లబ్ధి. అతనొక్కడికే కాదు, సమాజానికి కూడా. ఈ మగ్గాలను మాకు ఇప్పించినందుకు మా అప్పు వాయిదాల క్రమంగా తప్పకుండా తీరుస్తాం. మాలో మేమే ఒక సంస్థగా ఏర్పడి ఒకవేళ మాలో ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా అప్పు వాయిదా సరిగ్గా కట్టలేకపోతే సంస్థ నుండే ఆ వాయిదా చెల్లిస్తాం, మీ నమ్మకాన్ని ఏనాటికి వమ్ము చేయం అని ఎల్లయ్య అనే యువకుడు ఎంతో భావోద్వేగంతో తమ కృతజ్ఞతను శ్రీ సత్యసాయి యువతకు తెలియజేశాడు. నాకు చేతనైన విద్యను వీలైనంతమంది యువజనులకు నేను నేర్పుతాను, వారు కూడా నాలాగే విరక్తితో ఊరు విడిచిపోకూడదు, గ్రామంలోనే సుఖశాంతులతో ఆనందమయ జీవితం గడపాలి అన్నాడు ఈ పథకంలో లబ్ధి పొందిన రామకృష్ణ.
1: ఓం శ్రీ సాయిరాం. పేదలకు గృహ నిర్మాణం, జీవితాల పునర్నిర్మాణం. ప్రభుత్వం కూడా చొరలేని ప్రాంతాలలోకి సాయి సంస్థలు చొచ్చుకుపోగలవు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్డు రవాణా సౌకర్యాలకు కూడా నోచుకొని మారుమూల కుగ్రామాలనేకములను సర్వే చేసి కనీస వసతి కూడా లేని చిన్న పల్లెలను కొన్నిటిని ఎంపిక చేసుకున్నారు. అట్టి గ్రామాలలో ఒకటి ప్రకాశం జిల్లాలోని గుంతపల్లి. గుంతపల్లి గ్రామం మారుమూల విసిరేసినట్లుగా ఉండి సాధారణ జనజీవనముతో ఎట్టి సంబంధం లేకుండా ఉన్నది. ఈ గ్రామమునకు సమీప రోడ్డు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే దారి రాళ్లూ రప్పలమయమై ఎట్లాంటి వాహనమైనా సరే వళ్ళూ బండి హూనమైపోవలసిందే. ఆ గ్రామంలోని ఇళ్ళు పూర్తిగా శిథిలమైన పాకలు మాత్రమే. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆ గ్రామాన్ని కనిపెట్టకముందు ఆ గ్రామస్థితి అది. గ్రామ పరిస్థితులను పరిశీలించి ఆ గ్రామస్థులతో స్థానిక అధికారులతో దీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గ్రామసేవా ట్రస్టు సభ్యులు ఆ గ్రామంలో నివాసయోగ్య గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే సాయి యువత సభ్యులు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలలో గృహ నిర్మాణ పథకం ఒకటి వివరించారు. అంతేకాదు ఆ యువజనుల సేవా తత్పరత అంకిత అకుంఠిత దీక్షకు సంతసించి పూర్తి సహాయ సహకారములను అందజేయుటకు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణ రుణం లభించాలంటే లబ్ధిదారులు తమ వంతు సొమ్మును ముందుగా కట్టి ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించి చూపాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి అవసరమైన మిగిలిన సొమ్మును విడుదల చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులెవ్వరూ ఏమాత్రం సొమ్ము కట్టే పరిస్థితిలో లేరు. అందువల్ల ఆ లబ్ధిదారుల తరఫున ముందుగా సొమ్మును శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారే చెల్లించే బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఎంతటి పెద్ద వాణిజ్య సంస్థ అయినా సరే సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలనే నైతిక స్ఫూర్తితో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద టెలికాం కంపెనీ నోకియా వారు ఈ పథకంలో శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టుకి పూర్తిగా ఆర్థిక మద్దతును ప్రకటించారు. అవసరమైన నిధులు లభ్యం కాగానే ప్రకాశం జిల్లా సాయి యువత సభ్యులు కార్యరంగంలోకి దిగి మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రభుత్వ అనుమతులు సంపాదించగలిగారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎంతగానో సహకరించారు. 3 నెలలపాటు అవిశ్రాంత పరిశ్రమ ఫలితంగా ఆ గ్రామంలో మొదటి దశ 28 గృహాల నిర్మాణం పూర్తి అయినది. 2006 జూన్ 11వ తేదీని ప్రారంభోత్సవ వేడుకకు తగిన రోజుగా నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సవ వేడుకల్లాగా ఆనందోత్సాహాలతో నిండింది. సాయి సంస్థ కార్యవర్గ సభ్యులు, నోకియా కంపెనీ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇంతటి బృహత్తర పరిణామాలను కళ్లారా కాంచిన స్థానిక ఎమ్మెల్యే నూతన గ్రహాలకు ప్రారంభోత్సవం చేస్తూ ఆనందం పట్టలేక ఆ ఊరికి అప్రోచ్ రోడ్డుకు నిధులు మంజూరు అయినవని, త్వరలోనే ఆ ఊరికి రోడ్డు బస్సుల సౌకర్యం కూడా ఏర్పాటవుతుందని ప్రకటించి తమ ఆనందాన్ని తెలియచేశారు. నూతన గృహప్రవేశాలు చేసే లబ్ధిదారులైన దంపతులందరికీ సాయి సంస్థల వారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన దుస్తులు ధరించిన దంపతులు ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదుకలను నూతన గృహంలో ప్రవేశపెట్టి అనంతరం తాము ఆ ఇళ్లలో ప్రవేశించారు. వారికి స్వామిపై ఏర్పడే ప్రేమ అట్టిది. 3 నెలల క్రితం వారిలో చాలామందికి సాయిబాబా అంటే ఎవరో కూడా తెలీదు. మేము సాయిబాబాను దర్శించలేదు కాని ఇప్పుడు మేము బాబావారిని చూడాలని తపిస్తున్నాము. ఆయన ఎవరో కాని ఇంతమంది యువజనులకు ఇంత సేవాస్ఫూర్తి కలిగించి తమకు ఏమాత్రం పరిచయం లేని ఈ మారుమూల గ్రామంలో మాకోసం ఇన్ని ఇళ్లు కష్టపడి కట్టేలా ప్రభావితం చేయగలిగారంటే ఆయన నిజంగా మహానుభావుడే అయుండాలి. ఈ ఇళ్లన్నీ నిర్మాణం పూర్తి కాగానే మేమందరం కలిసి వెళ్లి భగవాన్ బాబావారి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని వారు అన్నారు. స్వయంగా ప్రభువే దిగివచ్చి పేదలకు కూడు గుడ్డ ఏర్పరిచాడని బైబిల్ గ్రంథంలో చదివాము. కాని ఈరోజు మా జీవితాల్లో ఆ దృశ్యాలు సజీవంగా అనుభవిస్తున్నాం. మీ ప్రేమ అంత గొప్పది అంటున్నారు ఆ గ్రామస్తులలో నూతన గృహ లబ్ధిదారులైన ఒక క్రైస్తవ మహిళ. ప్రస్తుతం సాయి యువత శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు తరఫున గుంతపల్లి గ్రామంలో 2వ దశ 32 గృహాల నిర్మాణం పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గురుకుల సేవా మహాయజ్ఞం. గ్రామాలలో తటస్థపడే మరొక దీర్ఘకాలిక సమస్య పిల్లలకు సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం. ఇది గమనించిన శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా గల సాయి సేవ సంస్థల వారితో చర్చించి నిరుపేద పిల్లలకు సరైన ప్రాథమిక విద్యనివ్వగలిగే వాతావరణం, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఏర్పరచాలని సంకల్పించారు. ఈ పథకంలో భాగంగా శిథిలావస్థలోనున్న సుమారు 100 ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించటం, వాటిలో చదివే పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలు మన సంస్థల సభ్యులు గ్రామసేవా ట్రస్టు వారి ద్వారా సమకూర్చాలని నిర్ణయించారు. సంస్థలోని పెద్దలతో చర్చించి కొన్ని ప్రణాళికల నమూనాలు రూపకల్పన చేశారు. అందులో సాయి యువత సభ్యులు చురుకైన పాత్ర వహించారు. గురుకుల సేవాయజ్ఞం పేరిట నిర్వహించిన ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న భవనాల పునరుద్ధరణ, పిల్లల ఆరోగ్య పారిశుద్ధ్యాలకు అనువైన ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, తరగతి గదుల్లో బెంచీలు, కుర్చీల మరమ్మతులు చేయించాలని సంకల్పించారు. పిల్లల వికాస విజ్ఞాన వినోదాల కోసం ఆటవస్తువులు, బొమ్మలు, చార్టులు సమకూర్చాలని, తద్వారా పాఠశాల పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక చక్కటి మానసిక విజ్ఞానం, వికాసం, పరిసరాల సంబంధమైన పరిజ్ఞానం పెంపొందించాలని కూడా సంకల్పించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 23 జిల్లాలలో మొత్తం 110 పాఠశాలల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలగు సదుపాయాలను కల్పించారు. మురుగునీటి కాల్వల పూడికి తీతలు చేయించారు. బోధనా ఉపకరణములైన చార్టులు, బ్లాక్బోర్డులు, మ్యాప్లు సరఫరా చేశారు. వీటిలో భాగంగా 48 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి ఇవ్వటం అయింది. పలు స్కూళ్లను ఆయా అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వారి మనోభావాలను, వృత్తిలో వారి కష్టసుఖాలను, వారి అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడమైంది. పాఠశాలల మరియు ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లి మార్గాలను సూచించటమైంది. 175 మంది ఉపాధ్యాయులను ప్రశాంతి నిలయానికి భగవానుని దర్శనార్థం పర్తియాత్రగా తీసుకుని కూడా వచ్చారు. సాయి యువత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి వారికి సక్రమ విద్యా వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. వివిధ పాఠశాలల పిల్లలకు ప్రేమబంధం పేరుతో వారి శరీర శుభ్రతకు కావలసిన టూత్పేస్టు, సబ్బులు మొదలగునవి అన్నీ ఒక కిట్గా తయారు చేసి అందరికీ పంచారు. సాయి సేవా సభ్యులందరూ విద్యార్థులతో ప్రతి ఆదివారం ప్రేమగా కలిసి కథలు చెప్పి వారి మనసులలో స్వచ్ఛమైన ప్రేమబీజాలు నాటుతున్నారు. పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లలోని పిల్లల కోసం పట్నంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ పిల్లలు తమ స్వంత బొమ్మలు, ఆటవస్తువులు, వాడిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, దుస్తులు అన్నీ అప్పటికప్పుడే విరాళాలుగా ఇచ్చారు. గురుకుల సేవాయజ్ఞ ప్రణాళికలో సేవా కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలన్నింటిలోనూ బాల వికాస తరగతులు ప్రారంభించి పిల్లలకు మానవతా విలువలను బోధిస్తున్నారు. 2004 సంవత్సరంలో గురుకుల సేవాయజ్ఞమును ఆనందప్రదంగా నిర్వహించుకుని దసరా సమయానికి ప్రశాంతి నిలయానికి భగవానుని దివ్య సన్నిధిలో రాష్ట్రమందలి 8,000 మంది యువజనులు సమావేశమై లక్షల లక్ష్యాల అనే నృత్య సంగీత రూపకాన్ని ప్రదర్శించి భగవాని ఆశీస్సులు దండిగా అందుకున్నారు. రాజు ఒక సాయి యువజన సభ్యుడు. అతనొకనాడు పళ్లబజారులో పళ్లు బేరం చేస్తున్నాడు. అతని తెల్ల దుస్తులు చూసి ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "మీరు సాయిబాబా వాళ్లా సార్?" అని అడిగాడు. "అవును" అన్న రాజుతో ఆ పండ్లు అమ్మే వ్యక్తి, "సార్, ఈ బుట్టలోని మొత్తం పళ్లన్నీ ఫ్రీగా మీరే తీసేసుకోండి, నాకు ఒక్క పైసా కూడా వద్దు" అన్నాడు. విషయం అర్థం కాని రాజు అతనిని కారణం అడగగా, "సార్, మా గ్రామంలో మీ సాయిబాబా వాళ్లు కొత్త స్కూలు కట్టించిచ్చారు, అందువల్ల నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. అంతటి గొప్ప సేవ చేసిన మీ నుండి నేను డబ్బు ఎలా తీసుకోను?" అని సజల నేత్రాలతో ప్రేమ తుణికిసలాడే కంఠం జీరపోగా చెప్పాడు. "ఆహా, ఎంతటి మధురమైనవి ఈ పండ్లు! గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా" అని ఆశ్చర్యచకితుడైనాడు. ఆ సాయి యువకుడు రాజు.
0: విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో సాయి యువత చేపట్టి నిర్వహిస్తున్న విశిష్టమైన సేవలు. స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాల నుండి సాయి యువత చేపట్టిన అద్భుతమైన సేవలతో రోగులే కాకుండా హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల బంధువులచే కూడా ప్రశంసలు పొందింది. సహజంగా ప్రజలు మెంటల్ ఆసుపత్రి అంటే పిచ్చివాళ్ల ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి.
1: సత్తటి మధురమైనవి పండ్లు, గురుకుల సేవాయజ్ఞానికి నిజమైన ఫలములు ఈ ప్రేమాభిమానములే కదా అని ఆశ్చర్యచకితుడైనాడు ఆ సాయి యువకుడు రాజు.

వాళ్ళ ఆసుపత్రి అంటారు. నిజానికి ఈ రోగులందరూ సమాజం నుండి, కుటుంబం నుండి సరైన ఆదరణ ఆప్యాయతలు లేక నిర్లక్ష్యంతో మానసిక వికలాంగులుగా తయారు కాబడ్డవారు మాత్రమే. కొందరు పళ్ళు తినుబండారాలు ఇచ్చి సేవ చేశామని తృప్తిపడతారు. కాని సాయియోత నిర్మాణాత్మకమైన సేవను చేయాలని సంకల్పించారు. ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉన్నారని మన సాయియోత గుర్తించి వారికి ఆరోగ్యమైన వాతావరణంలో వారి స్వంత అవసరాలను తీర్చడానికై నడుం కట్టారు. 10 సంవత్సరాల క్రితం సేవ మొదలుపెట్టినప్పుడు ఆసుపత్రికి సరైన నిధులు లేవు. దానివల్ల వారికి మంచి ఆహారం ఉండేది కాదు. వార్డులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. మొట్టమొదట సాయియోత రోగులపై దృష్టి సారించి వారికి ప్రతివారం శుభ్రంగా తలస్నానం చేయించడం, తలదొవ్వడం చేసేవారు. ప్రత్యేకంగా మహిళా యువత స్త్రీ రోగులకు తల్లో పేలితీసి దువ్వి శుభ్రంగా వస్త్రధారణ కూడా చేయించేవారు. వారి బట్టలు ఉతికి ఆరవేసేవారు. పాత్రలు కడగడం లాంటివి చేసేవారు. చర్మ వ్యాధులు ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసి రోగులను పరిశుభ్రంగా ఉంచేవారు. నెమ్మదిగా సాయి యువత భజనలు నేర్పించి వారిచే పాడించేవారు. వారికి భజనలపై ఆసక్తి పెరిగింది. ఈ విధమైన నిస్వార్థ ప్రేమపూర్వక సేవ వలన సాయియోత వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇదే కాకుండా వర్షాకాలంలో మొక్కలు నాటడం వంటి తోట పనులను వారితో కలిసి చేసేవారు. వారికి సాయియోత మంచి ఆహారాన్నిచ్చేవారు. పండగ దినాల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు చేయించి వారికి పంచేవారు. వీటన్నింటినీ మించి సాయియోత వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను అందించారు. ఇప్పుడు మనం ఒక రోగి అనుభవాన్ని తెలుసుకుందాం. ఆయన పేరు ఆలూరి నాగేంద్రరాజు. వయస్సు 25 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు. సాయి యువత నన్ను ప్రతి ఆదివారం కలిసేవారు. వారు మాకు స్నానం చేయించి మంచి రుచికరమైన ఆహారం ఇవ్వటం కాకుండా మా బట్టలు ఉతికేవారు. వారు మాతో పాటు భజనలు పాడేవాళ్లు. వారితో కలిసి పాడటం నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజూ 1 గంట భజన చేస్తే బావుండేదని అనిపించేది. సాయియోత మాతో ప్రేమగా, ఆదరణతో మాట్లాడటం, మమ్మల్ని ఆదరంగా చూడటం వల్ల నా హృదయం శాంతంగా, తేలిగ్గా ఉండి మంచి నిద్ర పట్టేది. వారితో కలిసి భజన చేయటం వల్ల, వారితో మాట్లాడటం మూలాన నాకు స్వంత అన్నదమ్ముల్లాగా ప్రేమ, ఆప్యాయత కలిగేవి. అప్పుడు నాకు ఉద్వేగంతో కూడిన సంతోషం కలిగి ఈ బాధ నుండి నేను తొందరగా విముక్తుణ్ణి అవుతాననే నమ్మకం కలిగింది. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నేను MBA పూర్తి చేస్తాను. నేను ఇంట్లో భజన చేయడమే కాకుండా ఎక్కడైతే పూర్తి సహకారం అవకాశం వస్తుందో అక్కడ భజనలు నిర్వహిస్తాను. ఈ సంతోషాన్నంతా నాకందించిన సాయిబాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్తాను. నా వెంట నా తల్లిదండ్రులు కూడా రమ్మంటాను. శ్రీమతి రమణమ్మ అనుభవం. ఈమె వయస్సు 45 సంవత్సరాలు. నా భర్త తాగుబోతు. ఆయన నన్ను ఎప్పుడూ సరిగ్గా చూసేవారు కాదు. దానివల్ల నాకు మానసికంగా బాగులేకపోవటం వల్ల ఆయనే నన్నిక్కడ చేర్పించారు. ఆయన ఎప్పుడూ నన్ను చూడటానికి రాలేదు. ఆయనే కాదు, నా తల్లిదండ్రులు కూడా రాలేదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. అప్పుడు సాయియోత, అమ్మా, భగవంతుని నమ్మి ప్రార్థన చెయ్యి, గుండె చేజార్చుకోకు అని ఓదార్చారు. మీరు చెప్పింది నిజం. మీ సత్యసాయి భక్తులే నా పిల్లలు. వారు ప్రతివారం నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారో తెలుసుకునేవారు. దానివల్లనే నేనిలా ఉన్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను బాగా చూడమని చెప్పండి. ఈ సహాయం నాకు చెయ్యండి అని అర్థిస్తుంది. నమస్కారం సార్. సాయిబాబా చాలా గొప్పవారు. ఆయన నామాన్నే జపిస్తాను. ఆయన ఒక్కరే నన్ను రక్షించగలరు. మన సాయి యువత ఈ మెంటల్ హాస్పిటల్లో చేసిన ఇలాంటి సేవలకు రోగులే కాకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా స్పందించారు. నర్సు శ్రీమతి తెరేసా అభిప్రాయం. 6 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను నర్సుగా పనిచేస్తున్నాను. నేను చేరినప్పటి నుంచి సాయియోత చాలా ఇష్టంతో సేవలు చేస్తున్నారని నాకు తెలుసు. వారు ప్రతి ఆదివారం రోగులకు సబ్బులు, బిస్కట్లు, ఆహార పదార్థాలు, పళ్ళాలు, కొబ్బరి నూనె, గోళ్ల కత్తెర, దువ్వెన్లు తెచ్చేవారు. రోగులకు స్నానం చేయించి చర్మవ్యాధి ఉన్నవారికి ఆయింట్మెంట్లు పూసేవారు. అవసరమైనప్పుడు రోగుల గోళ్లను కత్తిరించేవారు. తలకి నూనె రాయటమే కాకుండా వారికి రుచికరమైన ఆహారం కూడా, ఉదాహరణకి పులిహార, పులావ్, పెరుగన్నం తెచ్చి ఇచ్చేవారు.

0: రోగులతో కలిసి భజన చేయటమే కాకుండా బాబా ఫోటోలు విభూతి పంచేవారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు మాక్కూడా వార్డ్లు మరుగుదొడ్లు శుభ్రం చేయటంలో సహాయం చేసేవారు. సాయి యువత వారితో కలిసి భజనలు చేసినప్పుడు వారు ఎంతో సంతోషపడేవారు. నేను నా హృదయపూర్వకంగానే చెప్తున్నాను, సాయి యువత చేసిన సేవ చాలా గొప్పది, ఎంతో అత్యున్నతమైనది. రోగులు కూడా వారితో కలిసి భజన చేయటానికి ఉత్సాహంగా సంతోషంగా వెళ్లేవారు. యువత వెళ్లిన తర్వాత, సాయిబాబాలు మళ్లీ రేపు వస్తారా అని మరీ మరీ అడిగేవారు. సాయి యువత వలన రోగులు చాలా లబ్ధి పొందారు. కొన్ని కేసుల్లో వీరి వల్ల రోగులకు తొందరగా నయం అయ్యేది. కొందరు బాగై వారి ఇంటికి వెళ్లటానికి బంధువుల కోసం ఎదురు చూసేవారు. కాని కొన్ని కేసుల్లో వారి బంధువులు తీసుకువెళ్లటానికి రానప్పుడు వారు చాలా బాధతో ఎదురుచూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి యువత వారిని డిశ్చార్జ్ చేయించి ప్రత్యేకమైన శ్రద్ధతో వారి స్వస్థానానికి చేర్చేవారు. వారిని జాగ్రత్తగా వారి బంధువులకి సొంత ఖర్చులు భరించి అప్పచెప్పేవారు. ఇది హృదయాన్ని కదిలించే సంఘటన. డాక్టర్ భాగ్యారావు గారి అభిప్రాయం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. సాయి యువత చేసిన సేవ వల్ల రోగులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు చేసిన సేవా ఫలితం చాలా బాగుంది. ఇంత గొప్ప సేవ చేయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇది చూసి జీతం కోసం పనిచేసే మాకు ఇంకా బాగా సేవ చేయాలనే ఆలోచన మార్పు వచ్చాయి. రోగులు మేం పనికిరాని వారమనే అభిప్రాయం కలిగి ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పోయి దానిస్థానే మా గురించి కూడా ఆలోచించేవారు ఉన్నారనే భావంతో సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మామూలుగా సేవంటే మనకు తోచింది ఇవ్వటం చేయటం. ఇలా కాకుండా సాయి యువత రోగుల అవసరాలను గుర్తించి ఏవేవి అవసరమో గమనించి అలాంటి సేవ వారికి అందించడం వల్ల రోగులే కాకుండా సాయి యువత కూడా ఆనందాన్ని పొందారు. ఇదే శ్రీ సత్యసాయి సేవలో ఉన్న గొప్పతనం. విశాఖ శ్రీ సత్యసాయి యువత అసమాన సేవానిరతి. విజయనగరం జిల్లా బాణాది గ్రామంలో విశాఖపట్నం శ్రీ సత్యసాయి యువత 1997 నుండి గ్రామసేవ ప్రారంభించారు. వారు ప్రతి ఆదివారం గ్రామసేవా కార్యక్రమాలు, నగర సంకీర్తన, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రప్రథమ ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ సందేశంలో తాత్కాలికంగా లాభించే సేవల కన్నా గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సేవలు చేపట్టాలని పేర్కొన్నారు. బాబావారి ఈ మహత్తర సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రీ సత్యసాయి యువత కంకణబద్ధులయ్యారు. బాణాది గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. మంచినీటి బావిని తవ్వించాలని శ్రీ సత్యసాయి యువత నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సుల కోసం ఆ ప్రతిపాదనతో ప్రశాంతి నిలయం వచ్చారు. ఆ గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువ అని చెప్పి స్వామి వారితో, మీరు బావి తవ్వించండి, మంచినీరు తప్పక లభిస్తుంది అని చెప్పారు. ఆ గ్రామ ప్రజలు లాభం లేదని చెప్పినా సాయి యువత స్వామి ఆశీస్సులతో తమ పని మొదలుపెట్టారు. స్వామి ఆదేశానుసారం సాయి గాయత్రి పారాయణం చేసి సాయినామస్మరణం చేస్తూ బోర్వెల్ తవ్వించారు. ప్రత్యక్ష సత్యాలైన స్వామి పలుకులు వృధాగా పోతాయా? ఈ బావిలోని నీరు విశాఖ కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రయోగశాలకు పరీక్షకు పంపించారు. అంతకుముందు ఆ గ్రామంలో ఫ్లోరైడ్ 3% ఉండగా స్వామి ఆదేశానుసారం తవ్వించిన బావిలో కేవలం 0.2% మాత్రమే ఫ్లోరైడ్ ఉండి అందరికీ తాగటానికి ఈ నీరు ఉపయుక్తంగా మారింది. ఆ నీరు ఆ ప్రజలు తాగవచ్చని అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రయోగ ఫలితం వచ్చింది. స్వామివారి ఈ దివ్య లీలను ఆ గ్రామ ప్రజలు ఒక దివ్యగాథగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ సత్యసాయి యువత బాణాది గ్రామంలో ఆ బావి నీటిని నిల్వ చేసే ట్యాంకును కూడా నిర్మించి కొడాయిల ద్వారా నీరందిస్తున్నారు. గ్రామీణ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కేంద్రం సుమారు 30 మంది అనాథ బాలలకు అనాథ శరణాలయంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి యువత కలిగించిన స్ఫూర్తితో ఆ గ్రామస్తులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ. భాగ్యనగర సాయి యువత సభ్యులు పట్టణంలో ఉన్న నిరుపేద నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలన్న ఆసక్తితో వారి ఉద్యోగ వేళల తర్వాత నగరంలోని బిజినెస్ సెంటర్స్, కంపెనీస్లను సందర్శిస్తూ 3 నెలల పాటు ప్రాథమిక పరిశీలనలు జరిపారు. పదవ తరగతి ఇంటరు డిగ్రీ పాస్ కాలేక చదువులు మధ్యలో వదిలేసి ఏ విధంగా బతకాలో తెలియకుండా తిరుగుతున్నవారికి కంప్యూటర్లో శిక్షణ ఇవ్వగలిగితే వారికి వారి జీవితానికి ఉపాధిని అందించగలమన్న అభిప్రాయాన్ని యువసభ్యులందరూ వ్యక్తపరిచారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని మన సాయి సంస్థ ద్వారా నిర్వహించాలని అందరూ భావించారు. సేవలలో జీవితాలను సార్థకం చేసుకోవాలన్న స్వామి మాటలు మనసులో మంత్రాలుగా పనిచేస్తుంటే యువకులందరూ ఈ కార్యక్రమానికి యంత్రాలుగా పనిచేశారు. ఇలాంటి సరికొత్త కార్యక్రమానికి శివం పవిత్ర ప్రాంగణాన్నే వేదికగా చేసుకోగలిగారు. నగరంలోని చాలా కోడళ్లలో బ్యానర్స్ కట్టారు, ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారు, ప్రభుత్వ సంస్థలలో ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్స్ ప్రకటించారు, ఈమెయిల్ ద్వారా సర్కులర్ పంపించారు. కేవలం 48 గంటలలో సుమారు 400 మంది నిరుద్యోగ యువకులు ఈ కంప్యూటర్ కోర్సులో చేరేందుకై పేర్లను నమోదు చేసుకున్నారు. సాయి సంస్థలు చేపట్టిన ఇట్టి మహత్కార్యాన్ని గురించిన విషయం తెలిసి స్ఫూర్తి చెందిన ప్రఖ్యాత జిఈ మరియు నోకియా సంస్థల వారు ముందుకొచ్చి ఈ సేవకై కావాల్సిన కంప్యూటర్సు మరియు ఫర్నిచర్ ఉచితంగా అందించారు. దానితో రాత్రికి రాత్రి శివం భజన మందిరం మేడపై ఉన్న హాల్ కంప్యూటర్ ల్యాబ్గా మారిపోయింది. ఇంకా కంప్యూటర్స్ కావాలన్న ఒక్క మాటను తీసుకుని మన యువకులు వారి ఇళ్లలో సౌలభ్యం నిమిత్తమై వాడుకుంటున్న కంప్యూటర్స్ను కూడా తెచ్చి శివంలో పెట్టారు. నగరంలో ప్రఖ్యాత సంస్థలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఎంతో మంది సోదరులు వారి ఉద్యోగ సమయం తర్వాత పూర్తి సమయాన్ని ఈ సేవలో వినియోగించేందుకై ముందుకొచ్చారు. మనం వారికి నిజంగా అందించాల్సింది జీవితంలో ఉన్నత విలువలే కదా అన్న ఆలోచనతో ఉత్తమ విలువలతో కూడిన ఉన్నత జీవితాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 400 మంది ఉత్సాహంగా ముందుకొచ్చినా నిజంగా అవసరమున్న అత్యంత నిరుపేద యువకులను ఎన్నిక చేసేందుకై కొంత శ్రమపడాల్సి వచ్చింది. 3 రోజుల పాటు 400 మంది ఔత్సాహిక విద్యార్థులతో శివం కళకళలాడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యువకులు ఎంతో కుతూహలంగా వచ్చిచేరారు. ఉపోద్ఘాతంగా కొంత బోధన చేసి సర్వీసింగ్ టెస్ట్ ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత పొందిన మొత్తం 60 మందిని ఈ డిప్లొమాలో చేర్చుకున్నారు. ఇందులో 1 ముగ్గురు మూగ చెవిటి పిల్లలు కూడా ఉండటం, వారికి మన సేవల ద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతూ ఉండటం వారికెంతో మహదానందం కలిగించింది. ఇలా మొదలైన ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు అప్రతిహతంగా 54 రోజుల పాటు రోజుకు 12 గంటల పాటు జరిగాయి. ఇదో మహాయజ్ఞంగా ఎంచి ఎందరో సోదరులు, సేవాదల సభ్యులు తమవంతుగా సేవలందించారు. ఒక సోదరుడు కంప్యూటర్ ల్యాబ్ కావలసిన ఎయిర్ కండిషన్స్ చేశాడు. 3 సోదరులు 60 రోజుల పాటు శివంలోనే ఉండి ల్యాబ్కు రక్షకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు చేస్తున్నవారు సాయం సమయాలలో 3 గంటల పాటు విద్యార్థులకు స్వామివారి సూచనలను అనుసరించి మానవతా విలువల గురించి బోధించేవారు. కొద్దిమంది పిల్లలు ఇంట్లో పనిచేసుకుని చదువుకుంటూ తీరిక వేళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులకు వారికి ప్రాక్టికల్ క్లాసుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. కంప్యూటర్స్లో సమస్యలొస్తే వెంటనే వాటిని బాగుచేయటానికి కొంతమంది సోదరులు సిద్ధంగా ఉండేవారు. శివంలో డ్యూటీలో ఉన్న సేవాదళ సభ్యులు తాను క్రమశిక్షణతో ఈ కొత్త విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేవారు. శివం అంటే కేవలం ఆలయమన్న భావనలో ఉన్న వందలాది మందికి ఇది జీవితాలను ఉద్ధరించే దేవాలయంలా తోచింది. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సాయి సంస్థల విశేషాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మొదలైన అంశాల మీద నిపుణులైన మన సోదరులే విద్యార్థులతో సంభాషించేవారు. చూస్తుండగానే 60 రోజులు గడిచిపోయాయి. 2006 జూన్ 25 ఆదివారం నాడు శివంలో ఈ కోర్సులలో పాల్గొన్న విద్యార్థులందరికీ డిప్లొమా అందించగలిగారు. వారు సత్యసాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా ప్రతి విద్యార్థి నోట సాయిరామన్నమాటే, ప్రతి విద్యార్థి మాటల్లో స్వామివారి పట్ల కృతజ్ఞతాభావమే, ప్రతి విద్యార్థి కళ్లల్లో అలౌకికమైన ఆనందమే వెల్లివిరిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్న ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రేరణ చెంది సుమారు 12 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి మొదటి దశలో 5 మందికి ఉద్యోగాలిచ్చారు. చురుకైన మరో 10 మంది నిరుద్యోగులకు మన సోదరులు ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెరిమనీకి నగరంలోని అన్ని సాయి కేంద్రాల పెద్దలు ఇచ్చేశారు. యువకులందరూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా వీక్షించారు. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమంలో భాగం వహించి అందర్నీ ఉత్సాహపరిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయోభిలాషులతో శివం ప్రాంగణం నిండిపోయింది. అందరికీ ప్రేమతో విందు భోజనం అందించారు మన సేవాదళ సభ్యులు.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు 1995 నుండి నిస్వార్థంగా ప్రేమతో అంకితభావంతో నిరంతరం పుట్టపర్తి పరిసర గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్నుంచి సేవను కొనసాగిస్తున్న విద్యార్థులలో ఒకరు వారి అనుభవ మాలికలను వివరిస్తున్నారు. ఇందులో ఆ పల్లె ప్రజలెలా లబ్ధిని పొందారో, ఆ సేవలలో శ్రీ స్వామివారి అంతర్యామిత్వం మరియు సాక్షీభూత స్థితులను కూడా మనకు మనసులు పులకించేటట్లు వివరిస్తారు.
2: విలక్షణమైన సేవా కార్యక్రమాలు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య భవ్య పాదపద్మాలకు ప్రేమపూర్వకంగా నమస్కరిస్తున్నాను. స్వామి విద్యార్థులు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగిన వారిలో నేను ఒకడిని. మేము చేపట్టిన అటువంటి కొన్ని కార్యక్రమాల వివరాలు ఇప్పుడు మీకు ఉదహరిస్తాను. చిత్రావతి నది ఆవలి తీరంలో పుట్టపర్తికి, మన నక్షత్రశాలకు అతి సమీపంగా ఉన్న కోవెలగుట్ట పల్లెలో మా కార్యక్రమాలకు పోయే ముందు స్వామి ఎన్నో సమావేశాలలో చేసిన కొన్ని అమోఘ సూచనలు మనసున ఉంచుకుని వెళ్లాము. మనమేదో బీదవారికి సాయం చేస్తున్నామనే సానుభూతి భావంతో అక్కడికి వెళ్లకండి. ప్రేమతో వారిని చేరి మీ సేవలను వారు ఆమోదించేటట్లు, మీరు ఎట్టి ఆధిక్యభావాన్ని చూపకుండా వారు మీతో సహకరించేటట్లు వారికి నైపుణ్యాలను, వనరులను సృష్టించే కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేయండి అని ఆజ్ఞాపించారు. 150 కుటుంబాలు కల ఆ చిన్న పల్లెలో మా కార్యక్రమాలకు స్వామి అనుగ్రహంతో శ్రీకారం చుట్టాము. మొదట బడిపిల్లలను ఒకచోట చేర్చి స్వామి స్వయంగా వ్రాసి పాడిన భజనలను పాడటం నేర్పాము. శుభ్రతను గురించి బోధించి వారికి ఆహార పానీయాలను అందించి అలరించాము. ఇలా వదలకుండా క్రమంగా చేయటం వల్ల ఎంతో మార్పు వారిలో మేము గమనించాము. పెద్దలను చేరి పరిసరాల శుభ్రతను గురించి చైతన్యపరిచి, కంపోస్ట్ ఎరువులను ఎలా తయారు చేయాలో వారికి నేర్పించి, వారికి మా సహకారాన్ని క్రమంగా నిరంతరాయంగా అందించాము. అందువల్ల వారు చాలా ఆనందించారు. ఆ ఆనందం, వారి అభివృద్ధి మాకెంతో తృప్తిని కలిగించాయి. ఇంతేగాక కొవ్వొత్తుల తయారీలో మహిళలకు నైపుణ్యాన్ని కలిగించి, దానికి కావలసిన సరంజామా సమకూర్చి, అవి తయారైన తరువాత పుట్టపర్తిలోని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని అమ్మి దానిపై వచ్చిన ఆదాయాన్ని వారికి అందించాము. ఆ తర్వాత మహిళలలో పొదుపు చేయించడం కూడా మా కార్యక్రమాల్లో ఒకటి. రోజుకి 1 రూపాయి ప్రకారం వారు పొదుపు చేయమని, ఆ డబ్బును బ్యాంకులో వారి పేరున అకౌంట్ ప్రారంభించి జమ చేశాం. ఇలా వారి ఆర్థికాభివృద్ధికి దారిని కల్పించాం. ఇక్కడ మాకొక సంఘటన ఎదురైంది. ఒక రైతు ఇంట గల పాడియావు అకస్మాత్తుగా చనిపోయింది. వైద్యులు సరి అయిన కారణాన్ని వివరించలేకపోయారు. ఆ రైతు అనుమతితో దానిని శవపంచనామా చేసి చూడగా, దాని గర్భంలో నిండుగా ప్లాస్టిక్ సంచులున్నాయి. ఈ సంఘటన ఆధారంగా ప్లాస్టిక్ సంచుల వాడకం యొక్క దుష్పరిణామాలను గ్రామవాసులకు తెలియజేసి వారికి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం నేర్పించాము. వాటిని కూడా అమ్మి వారికి ఆదాయాన్ని చేకూర్చాము. 1995 సెప్టెంబర్ నుండి ఇంతవరకు 4 నెలలకొకమారు మొత్తం 30 వైద్య శిబిరాలను ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిర్వహించాము. ఒక్కొక్క శిబిరము సుమారు 1 వారం రోజులు జరుగుతుంది. ముందుగా ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకుని, ఆ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న సుమారు 6-7 గ్రామములను కలుపుకుని ఒక పెద్ద వైద్య శిబిరము నిర్వహిస్తుంటాము. ఆ వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా బాలవికాస్, మొక్కలు నాటటం, వస్త్రదానం, పారిశుద్ధ్య సేవ, పశు వైద్య శిబిరం, పల్లకీ సేవ, నారాయణ సేవ మొదలగు కార్యక్రమములు నిర్వహిస్తుంటాం. ఈ వైద్య శిబిరాలకు విశిష్ట వైద్యులు హైదరాబాద్, ముంబై, విశాఖపట్నం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చి పాల్గొంటున్నారు. కన్ను, గుండె, ఎముకలు మొదలగు విభాగములకు చెందిన ఆపరేషన్ కేసెస్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించెదము. ఈ విధముగా చేసిన వైద్య శిబిరము యొక్క రిపోర్టును స్వామివారి పాదపద్మములకు సమర్పించుకుంటాము. ప్రతి సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పుట్టు పండుగ సందర్భముగా నవంబర్ నెలలో పెనుగొండ, ధర్మవరం, కొత్త చెరువు, అనంతపురం పరిసర ప్రాంతములకు పుట్టపర్తి నుండి రాత్రి 9 గంటలకు ఒక వ్యాన్లో బయలుదేరి తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు పక్కన గుడి గోపురముల వద్ద, మార్కెట్ల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాండ్ వద్ద దుప్పట్లు లేకుండా చలికి వణుకుతూ పడుకున్న చిన్నపిల్లలకు, స్త్రీలకు, ముసలివాళ్లకు, సాధువులకు భగవానిచ్చిన దుప్పట్లను వారికి కప్పి విభూతి ప్రసాదమును, శ్రీవారి చిత్రమును ఇచ్చి పుట్టపర్తి తిరిగి వస్తాము. అన్ని గ్రామాల్లో వెతికి ఎన్నుకున్న 60 మంది పోలియో బాధితులను శల్యచికిత్సలో అపార నైపుణ్యం గల ప్రముఖ వైద్యులు డాక్టర్ కైలాసరావు గారి వద్దకు పంపి శస్త్రచికిత్సలు చేయించాము. ఇప్పుడు వారంతా సహాయం అవసరం లేకుండా తిరగగలుగుతున్నారు. పుట్టపర్తి పరిసర గ్రామాల్లో దొరికే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ కాబట్టి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ పోవుటకు చిటికెడు సున్నము, స్ఫటిక గుండను నిండుగా ఉన్న నీటి బిందెలో ముందు రోజు రాత్రి వేసినచో ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఆ బిందె క్రింది భాగంనకు చేరుకుంటుంది. ఆ బిందె పైభాగంలో ఉన్న 3 వంతుల నీటి తీసుకుని వేరే బిందెలో వేయుటగాని లేదా జాగ్రత్తగా పై 3 వంతుల నీరు వాడుటగాని చేయాలి. బిందెలో క్రింది భాగంలో ఉన్న 4వ వంతున నీటిని పారవేయవలను. ఈ విధముగా చేసినచో నీటిలో ఫ్లోరైడును నివారించి మంచి నీటిని త్రాగవచ్చును. ఈ విషయము స్వామి తన విద్యార్థులకు చెప్పి గ్రామస్థులకు చెప్పమన్నారు. స్వామివారి సేవగా మేము సున్నము, స్ఫటికను వైద్య శిబిరం నాడు గ్రామసేవలో పంచుదుము. స్వామి అనుక్షణం మా వెంట జంట ఉంటారనడానికి పలు తార్కాణాలు మాకు ఈ కార్యక్రమాల్లో ఎదురయ్యాయి. అది 2004 సంవత్సరం. మేము నంద్యాలలో 200 పూరిపాకలు కాలిపోయాయని తెలిసి స్వామివారి అనుమతితో బట్టలు, వంట సామాగ్రి, బియ్యం బస్తాలు, రగ్గులు, ఇంటిని కట్టుకునే సామాగ్రిని తీసుకుని వెళ్లాం. ఆ గుడిసెలన్నీ ముస్లిం సోదరులవి. వారికి అవన్నీ అందించి స్వామి చిత్రపటం ఇస్తే వారు దానిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుని నిన్ననే తెల్లటి బట్టలతో మాకు కనిపించారని మేము అల్లాగా భావించామని చెప్పగా ఆశ్చర్యపోవడం మావంతయింది. అలాగే కదిరి దగ్గర తలుపుల మండలంలో ఎలుకల చేలు అనే కుగ్రామం ఉంది. అక్కడ 32 పూరిపాకల్లున్నాయి. అక్కడికి స్వామివారి అనుమతితో 32 బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి ఇంటికొకటి ప్రకారం పంచాం. ఇంతలో ఒక దీనురాలు తనకు ఇల్లు లేదని, తానిక్కడనే నివసిస్తున్నానని, తనకు బియ్యం బస్తా ఇచ్చి పుణ్యం కట్టుకోండని ప్రార్థించింది. మాకు ఏమి చేయుటకు పాలుపోలేదు. తెచ్చిన 32 బస్తాలు పంచివేశాం. ఏమీ మిగులలేదు. ఎలా ఈమెకు ఇవ్వాలి అని అన్ని బస్తాల నుండి 2 కేజీల వంతున తీసి ఆమెకు ఇద్దామని అనుకుంటుంటే ఒక మిత్రుడు లారీలో 1 బస్తా ఉందని కేకవేశాడు. దానితో ఆశ్చర్యపడ్డాం. ఇది స్వామివారి చమత్కారం. అది వారి సాక్షిభూత స్థితి. అలా మా సమస్య పరిష్కరింపబడింది. స్వామివారి దయ వలన ప్రతి వైద్య శిబిరం ప్రారంభించే ముందు, అనంతరము స్వామివారికి ఒక రిపోర్టును అర్పించుకుంటాము. క్యాంప్ అయిన తరువాత రిపోర్టు ఆ రోజు రాత్రి రఫ్గా వ్రాసి టీపాయిపై పెట్టి మరునాడు ఉదయం 5 గంటలకు లేచి మంచి కార్డుపై వ్రాసుకుంటాము. ఉదయం భజన్ హాల్లో కూర్చొని ఉండగా స్వామి ఇంటర్వ్యూ గది నుండి వచ్చి మమ్మల్ని పిలువగా మేము రిపోర్టును చూపించాము. స్వామి కార్డును చూసి నేను నిన్న రాత్రే మీరు రాసిన రిపోర్టు చదివాను అని చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభించక ముందు స్వామివారి చిత్రపటమును గ్రామం మధ్య రచ్చబండపై ఒక చెట్టు క్రింద కుర్చీలో పెట్టి శ్రీవారు కూర్చోవడానికి ఒక సింహాసనము ఏర్పాటు చేశాం. వైద్య శిబిరంలో భాగంగా ఆ చెట్టు క్రిందనే వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, స్త్రీల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, వంట చెరుకు ఖర్చు తగ్గించడానికి పొగ తగ్గించే పొయ్యిని మట్టితో తయారు చేసి చక్కటి కాఫీ చేసి గ్రామస్తులకు ఇచ్చి మేము కూడా త్రాగి మరునాడు స్వామితో వైద్య శిబిరంలో తక్కువ పొగ వచ్చే పొయ్యి చేసిన విధానం తెలియజేస్తిమి. స్వామి అంతా విని, మీరు తక్కువ పొగ వచ్చే పొయ్యి తయారు చేశారు, కాఫీ తాగారు, కాని ఆ పొగను నేను కూర్చున్న సింహాసనంపైకి చిత్రంపైకి వదిలారు అని అన్నారు. మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వామిని క్షమించమని అన్నాము. స్వామిని ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా స్వామి అక్కడే ఉన్నారని స్వామి మాకు ఈ విధముగా తెలియజేశారు. స్వామి చిత్రము అని అనుకుంటాము, లేదా స్వామి సింహాసనమే కదా అని భావిస్తాము, కాని స్వామి చిత్రములలో సింహాసనములో కూర్చుని ఉంటారని మనం గ్రహించాలి. జై సాయిరాం.

0: శ్రోతలందరికీ సాయిరాం. పూర్ణావతారుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రేమతో, తన వాక్చాతుర్యంతో, వినమ్ర స్వభావంతో ద్వాపరయుగంలో ఒక చక్కని మ్యాన్ మేనేజర్గా కీర్తినిగాంచారు. ఈ విషయాలను వివరించే కార్యక్రమం మ్యాన్ మేనేజర్ కృష్ణ. 2020 శ్రీకృష్ణ జన్మాష్టం పర్వదిన సందర్భంగా తెలుగు బృందం ప్రసారం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. తెలుగు రేడియో సైన్స్ శ్రోతలందరికీ నమస్కారం. ఈ కృష్ణాష్టమి పర్వదినాన భగవాన్ శ్రీకృష్ణుని అవతార ఘట్టంలో వారు ప్రదర్శించినటువంటి మ్యాన్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చించడానికై నేను, అనగా వై శ్రీరంగనాథరాజు స్వామి పూర్వ విద్యార్థి, మరియు సోదరుడు జగదీష్ చంద్ర స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతము సింగపూర్ లో కార్ల్ జీస్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా జాబ్ చేస్తున్నారు, మేమిరువురము ఈ చర్చాగోష్ఠి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. సాయిరాం జగదీష్.
2: సాయిరాం రంగనాథ్. స్వామి పాదపద్మములకి మనందరూ ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేడియో సాయి తెలుగు లిసనర్స్ అందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం ఈ కృష్ణాష్టమి రోజు.
1: జగదీష్, స్వామివారు మన యూనివర్సిటీలో ఎంబీఏ స్టార్ట్ చేసినప్పుడు ఆ మొదటి 3 సంవత్సరాలు స్వామివారే స్వయంగా ఎన్నో క్లాసెస్ తీసుకునేవారు.
2: కరెక్ట్, కరెక్ట్.
1: ఇన్ఫాక్ట్ ప్రొఫెసర్ చెప్తారు, స్వామివారు ప్రొఫెసర్స్ ని ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి నేను రేపు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో మీరు నాకు చెప్పండి అని అనేవారు. అంటే ఒకసారి ఈయన అనుకున్నారు, ప్రొఫెసర్ మేబీ స్వామి సాయంత్రం ప్రిపేర్ అవుతారేమో అనుకున్నారు. అయితే ఆ ఆలోచన వచ్చిన ఒక 2 రోజుల తర్వాత స్వామి ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. వచ్చి ఆ ప్రొఫెసర్ వైపు చూస్తూ, ఈరోజు నేనేం మాట్లాడాలి అన్నారు. అంటే సాధారణంగా స్వామి టైం తీసుకుంటారు ప్రిపరేషన్ కోసం, మరి ఇప్పుడు చెప్తే స్వామి ప్రిపేర్ అవుతారా లేదా అని స్వామి కొంచెం ఈజీగా, అంటే ఆయన మనము మన యొక్క మైండ్ అంతా ఇట్ ఇస్ కన్స్ట్రైన్ బై అవర్ ఓన్ ఇమాజినేషన్, సో స్వామివారికి ప్రిపరేషన్ అవసరము అనేటువంటి ఒక చిన్న భావంతో, స్వామి మేనేజర్ గురించి చెప్పండి స్వామి, అంటే చాలా ఈజీ సబ్జెక్ట్, ఈజీ టాపిక్ చెప్పండి స్వామి ఆయన అంటే, ఇప్పుడు స్వామి సరే అని చెప్పి స్వామి మేనేజర్ స్వామివారు మేనేజర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడుతూ స్వామి ఓపెనింగ్ లో 2-3 విషయాలు చెప్పిన తర్వాత ఈ సెట్ మేనేజర్ చేయవలసిందల్లా ఒకే ఒక ఇంపార్టెంట్ పని ఏంటి, మ్యాన్ మేనేజ్మెంట్ అని చెప్పి స్వామి అందరిని అడిగారు. మేనేజర్ అంటే మీ అందరికి తెలుసా అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు పీటర్ డక్కర్నో లేకపోతే వేరే మేనేజ్మెంట్ సైంటిస్ట్ ని స్వామి కోట్ చేస్తారనుకొని వారు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్వామి వారు నవ్వి, స్వామి వారు మేనేజర్ అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ ఎలాబరేషన్ ఇచ్చారు. మేనేజర్ స్పెల్లింగ్ MANAGER. ఎం అంటే మైండ్ ఆఫ్ మ్యాన్, ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ. అంటే మేనేజర్ అనేటువంటి వాడు మైండ్ ఆఫ్ మ్యాన్ ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ, ప్రతి ఒక్కరూ ఆ ఆత్మ స్వరూపులే అనేటువంటి ఆ ఫండమెంటల్ ట్రూత్ పై తన మనసులో ఆ ట్రూత్ ని నిలుపుకొని దానిపై తన నడవడికను నిర్వర్తించుకోవాలి. ఎన్ నేచర్ ఆఫ్ నేషన్స్. కొన్ని దేశాలలో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు, మరికొన్ని దేశాల్లో ఇంకో రకమైనటువంటి కట్టుబాట్లు ఉంటుంటాయి. వాటికి అనుగుణంగా మేనేజర్ అనేటువంటి వాడు ప్రవర్తించాలి. ఏ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, తన బిజినెస్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి, ఎన్విరాన్మెంట్ కి అవసరమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటివి దృష్టిలో పెట్టుకుని తను మేనేజ్మెంట్ చేయాలి అని స్వామి చెప్తూ వచ్చారు. జి గైడ్ లైన్స్ ఫర్ గుడ్నెస్. స్వామి అప్పుడు చెప్తూ, ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి గ్రేట్ పీపుల్, ఐ డోంట్ వాంట్ టు బి గ్రేట్ మేనేజర్స్ బట్ గుడ్ మేనేజర్స్, గుడ్ పీపుల్. సో గైడ్ లైన్స్ ఫర్ గుడ్నెస్, ఏ విధంగా ఇతర లోపల మంచిని వెతకాలి, ఏ విధంగా మనం కూడా మంచిగా ప్రవర్తించాలి. ఎంక్వైరీ ఇంటూ ఎథోస్, అంటే మన తరతరాలుగా వస్తున్నటువంటి జీవిత సత్యాలు ఇంతకు మునుపు ఏ విధంగా మన పూర్వీకులు వాటిని పరిష్కరించారు అనేటువంటి విషయంలో మనము అవగాహన కలిగి ఉండాలి. మేనేజర్ ఎస్పెషల్లీ అవగాహన కలిగి ఉండాలి. లాస్ట్ ఇస్ ఆర్ మేనేజర్ ఆర్ రోల్ ఆఫ్ రూల్స్. బిజినెస్ చేస్తున్నప్పుడు రూల్స్ కి కట్టుబాట్లకి వాటికి అనుగుణంగా బిజినెస్ చేయాలి. రూల్స్ దాటి ప్రవర్తించడంలో మనిషి యొక్క స్వభావమే కాక ఆ బిజినెస్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని స్వామివారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అంటే మనము కృష్ణావతారంలో కృష్ణ భగవానుడు స్వామివారు చెప్పినటువంటి ఈ నిర్వచనం పైనే అంటే ఏ మైండ్ ఆఫ్ మ్యాన్ ఏ విధంగా ఆయన మైండ్ ఆఫ్ మ్యాన్ ని చేస్తూ వచ్చారు, ఏ అవేర్నెస్ ఆఫ్ ఆత్మ ఏ విధంగా ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు తన జీవిత పర్యంతంలో చూపిస్తూ వచ్చారు, నేచర్ ఆఫ్ నేషన్స్, ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, గైడ్లైన్స్ ఫర్ గుడ్నెస్, ఎంక్వైరీ ఇన్ ఎథోస్, రోల్ ఆఫ్ రూల్స్, వీటన్నిటిని కలబోసినటువంటి ఆ పుణ్యమూర్తి కృష్ణ భగవానుడు ఏ విధంగా వారు ఈ విషయాలంతా తమ జీవితంలో నిర్వర్తించారనేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు మనము విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం.
2: చాలా బాగా చెప్పారు రంగనాథ్ మీరు. అది మనం ఎన్నోసార్లు స్వామి అంటారు కదా, ఐ కీప్ యాక్టింగ్ ఆల్ ద టైమ్, ఐఎమ్ ద బెస్ట్ యాక్టర్. ఇప్పుడు ఒకసారి స్వామి ఒక డ్రామాలో అందరూ డ్రామా చూసిన తర్వాత పక్క కూర్చున్న వాళ్ళందరినీ అడిగారు, అందరికన్నా బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే, ఒక్కళ్ళు ఆ డ్రామాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ రేపు పాయింట్ చేసి వీళ్ళు బాగా యాక్ట్ చేశారు వాడు బాగా యాక్ట్ చేశారు అంటూ ఉంటే స్వామి నవ్వుతూ అన్నారు, ఐఎమ్ ద బెస్ట్ యాక్టర్, ఐ యాక్ట్ ఆల్ ద టైమ్ అన్నారు స్వామి. కాబట్టి అది ఇట్ బికమ్స్ వెరీ ఎవిడెంట్ విత్ దిస్ ఎపిసోడ్. అంటే ప్రొఫెసర్స్ అనుకోవడం స్వామి ప్రిపేర్ చెయ్యాలి, స్వామి వచ్చి ఎలాంటి ఒక సత్యాన్ని మనం ముందు నిరూపిస్తారంటే ఆ డైరెక్షన్ లో మనం ఎప్పుడు సాధారణంగా ఆలోచించాం. కానీ ఆ ఒక్క లెసన్ వల్ల నాట్ జస్ట్ ఫిజికల్ మేనేజ్మెంట్ బట్ ఇట్ ఇస్ అబౌట్, అంటే ఒక జీవిని తనని ఈ ప్రపంచంలో ఎలా కండక్ట్ చేసుకోవాలి, ఆ ట్రూత్, ఆ ఎసెన్స్ స్వామి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత ఈజీగా చెప్పారు. అదే విధంగా మీకు గుర్తుంటుంది మనం 2000 సమ్మర్ కోర్స్ లో స్వామి త్రీ ప్రామిసెస్ గురించి చెప్పాడు, కృష్ణ పరమాత్మ చేసిన త్రీ ప్రామిసెస్. కృష్ణుడు ఏం చెప్పాడు, త్రీ ఇంపార్టెంట్ ప్రామిసెస్ దట్ కృష్ణ మేడ్ టు మ్యాన్ కైండ్. మొదటిది ఏంటంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అదొకటి.
1: ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో అప్పుడు భగవానుడు తను అవతార మూర్తిగా అవతరిస్తాడు ధర్మోధరణకై. చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.
2: రెండోది, అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పర్యోపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం.
1: ఎవరైతే ఎల్లప్పుడు కృష్ణ భగవాన్ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను అనేటువంటి విషయాన్ని అనేటువంటి ప్రామిస్ కి భగవంతుడు మనకు అందించాడు కృష్ణ భగవాన్.
2: మూడోది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
1: అన్ని ధర్మాలను వదిలేసి భగవన్ నీవే మా యొక్క దిక్కు అనేటువంటి ఆ పరిపక్వ సరెండర్ ఎవరైతే ఉండిపోతారో వారి యొక్క అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అనేటువంటి మరొక ప్రామిస్ కూడా భగవంతుడు మనందరికి ఇచ్చారు.
2: అంటే ఈ త్రీ ప్రామిసెస్ గురించి ఆలోచిస్తే మనకి, నాకు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఒక థాట్ ఏంటి వస్తుందంటే, ఒక ఆలోచన ఏది వస్తుందంటే, అది అనన్యా చింతయంతో మా గురించి. అంటే మనం సాధారణంగా అనుకుంటాం కదా, ఒక అవతారం కింత దగ్గరగా ఉండే కారణంగా మనకు వచ్చే లాభం ఏంటి, వాట్ ఇస్ ద బెనిఫిట్, అంటే కరెక్ట్, అది దట్ కెన్ బి సీన్ త్రూ ద లైఫ్ ఆఫ్ పరీక్షిత్ మహారాజ్. అంటే ప్రత్యేకంగా చూడండి, పరీక్షిత్ మహారాజు చాలా ఖ్యాతి అయిన రాజు అవ్వచ్చు, చాలా ధర్మపరాయణుడు, అన్ని ఉన్నాయి, కానీ ఆ టైంలో ఆ లాస్ట్ మూమెంట్ లో ఏ రోజైతే ఆయనకి శృంగి శాపం శపిస్తాడో ఆ టైంలో ఆయన ఏం ఆలోచిస్తాడు, ఇంక ఇవన్నీ వదిలిపెట్టేసి 7 రోజులు ఉన్నాయి నా దగ్గర, నేను చేసేది ఒకే పని, నేను భగవత్ చింతనే చెయ్యాలి. అంటే ఆయన కూర్చుంటారు, వెళ్ళి గంగా తీరం దగ్గర వెళ్ళి కూర్చొని, ఆయన కూర్చునేసరికి అలాంటి సమయంలో ఎంతమంది, అంటే ద హూస్ హూ ఆఫ్ స్పిరిచువల్ రెల్మ్, చౌనక, పరాశర, వ్యాస, నారద, అందరూ వచ్చిస్తారు. ఫైనలీ సుఖబ్రహ్మన్ కూడా వస్తారు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ, ఎందుకు వచ్చారంటే ఈయన కృష్ణుడిని చూసాడు, కృష్ణుడు ఈయన్ని కాపాడాడు, ఆ దట్ సింగులర్ పాయింట్ అంటే హీ వాస్ క్లోజ్ టు దట్ ఫిజికల్ ఫామ్ అంతే.
1: కృష్ణుని యొక్క ఫెంటాస్టిక్, కృష్ణుని చేతుల మీదుగా బ్రతికినటువంటి శిశువు కాబట్టి అంత స్పెషల్,
2: అంత స్పెషల్ ఆ ఫిజికల్ టచ్ అంత స్పెషల్. అండ్ దట్ ఈస్ ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ థింక్ ఆఫ్ మీ అండ్ నా గురించి ఆలోచిస్తే, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ వాట్ హ్యాస్ టు కమ్ టు యూ విల్ కమ్ టు యూ. ఐ విల్ ఎన్ష్యూర్ ఆల్ ఆఫ్ దట్. అండ్ దిస్ ఈస్ ఈ యొక్క ఇంతమంది మహానుభావుల్ని ఒక్కసారి ఆ పాయింట్ లోకి తేవడం నిరూపిస్తుంది ఆ మాటని. నేను చూసుకుంటాను అంత, నువ్వు శరణాగతి పొందేవు కదా నా దగ్గర, ఇంకా నేను చూసుకుంటాను, నువ్వు భయపడే అవసరం లేదు. అంటే దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రామిసెస్.
1: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, చాలా బాగుంది, వెరీ నైస్. ఇన్ఫాక్ట్ ఈ యోగక్షేమం కూడా యూ కీప్ టాకింగ్ కృష్ణ భగవాన్ యోగక్షేమం అన్నది అది అది సాధారణమైనటువంటి మాట కాదని కూడా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం.
2: కరెక్ట్ కరెక్ట్. అంటే అది ఈ యోగక్షేమం అంటే మెనీ టైమ్స్ మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ పని చేస్తే దానికి మన రిజల్ట్ దొరుకుతుంది, దొరకదు, ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనుకుంటాం. కానీ సాధారణంగా మనం ఏం మర్చిపోతాం అంటే మనం చేసిన కృషి ఈ జన్మలో చేసిన తర్వాత వచ్చే జన్మ వరకు మన వరకు ఆ చేసే కృషి తాలూకు ఫలం మనకు అందుతుందా అందదా అది మనకు గ్యారంటీ లేదు. ఎంతో మంది అసలు జన్మ కర్మ అనే థియరీ మీదే నమ్మకం ఉండదు ఎంతో మందికి, అది వేరే సంగతి. కానీ ఇండైరెక్ట్ గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసిన పని ఒక్కసారి అంటే వాట్ ఈస్ దట్ వర్క్ మనసుతో స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఎవడైతే మనసుపూర్వకంగా మంచి కోసం ఆలోచిస్తాడో, ఏదో ఒక మంచి పని చేద్దామని ఆలోచిస్తాడో అది ఎప్పుడు ఆ ఆలోచన వ్యర్థంగా పోదు, ఏదో విధంగా అది సాధించి తీరుతాడో. భగవంతుడైనా లేకపోతే ప్రపంచమైనా ఎలాగంటే ఫేట్ కన్స్పైర్స్ విత్ డెస్టినీ అంటారు కదా, ఏదో విధంగా అది సాధిస్తాడు వాడు. అయితే అది ఒక లైఫ్ గురించి మనం ఇలా మాట్లాడితే ఇన్ని లైఫ్స్ ఇన్ని జన్మలు ఎత్తుతారు మనం, ఏదో ప్రతి జన్మలో ఏదో కొంచెం మంచి చేస్తూ ఉంటాం, కొంచెం మంచి ఆలోచిస్తూ ఉంటాం, ఇవన్నీ మనకి ఏదో ఫైనల్ బర్త్ లో దీని క్యూములేటివ్ ఎఫెక్ట్ రావాలి అంటే అది ఎలా వస్తుంది? దట్ ఈస్ బికాస్ హీ ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ కేర్. యోగ క్షేమం వహామ్యహం అంటే మనం చేసిన పనులన్నిటికీ ఆ యోగం, ఏ యోగం అంటే యోగా ఇస్ నాట్ జస్ట్ ఎన్ ఎక్సర్సైజ్, మనం ఏది తలుచుకున్నాము, ఏది ఆలోచించాము, ఏ మంచితనం చేద్దాం అనుకున్నాము, వాటి తాలూకు ఇంపాక్ట్, వాటి తాలూకు ఇంప్రెషన్స్, వాటి తాలూకు రిజల్ట్స్ మనకి ఫైనల్ స్టేజ్ లో అందేటట్టుగా ఆయన చూసుకుంటారు. దట్ ఈస్ హిస్ ప్రామిస్ ఇన్ దట్ వే.
1: బ్యూటిఫుల్ జగదీష్. నువ్వు ఇది చెప్తుంటే, మీరు చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ స్ట్రైక్ అవుతుంది. స్వామివారు చెప్తుంటారు శ్రీరామచంద్రుడు ఒక దోబి మాటలు అంటే ఒక చాకలతని మాటల వలన ఆయన కొంచెం కలత చెంది సీతమ్మ తల్లిని అడవి పంపించారని చెప్తుంటారు. అయితే స్వామివారు దానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ దోబి అంట ఆ చాకలతను తను చేసినటువంటి తప్పును గుర్తించాడు. రామచంద్రుడు అయ్యో నా వల్ల సీతాదేవిని అడవిలో వదిలిపెట్టారే అని చెప్పి వచ్చి ప్రార్థిస్తూ క్షమించమని కోరుతాడు. కాళ్ళు పట్టుకుని వేడుకుంటాడు, ప్రభు నాది ఒకే ఒక్క కోరిక ప్రభు అంటే రాముడు ఏం చెప్పు అని అడిగితే అప్పుడు రాముడు అడుగుతాడంటే స్వామివారు చెప్పారు స్వామి దీని మీద రామ గారు చేయించారు పిల్లలతో ఆయన చెప్తారు ధోబి ప్రభు నన్ను మీ చేతిలో నాకు మరణం ఇవ్వండి అదే నేను చేసినటువంటి తప్పుకు పరిహారం చెప్తాడు. రామచంద్రుడు నవ్వి సరే సరే టైం వచ్చినప్పుడు సరే సరే అని నవ్వి ఆయన ఆశీర్వదించి పంపిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ జన్మలో జరగలేదు కానీ ఇదే చాకలి వాడు మళ్ళీ కంసునికి చాకలి వాడుగా పుడతాడు. పుట్టి శ్రీకృష్ణ భగవానుడు కృష్ణావతారంలో మధురకు వెళ్ళినప్పుడు కంసుని యొక్క సభకు వెళ్తున్నప్పుడు ఆయన బట్టల కోసం కంసుని ఈ చాకలి వాడిని దగ్గర ఉన్నటువంటి బట్టలు లాక్కుంటే కోపంతో చాకలి వాడని కృష్ణుణ్ణి తిడితే సాధారణంగా మనకు అక్కడ తిట్టినందుకే కృష్ణుడు ఎందుకంత కోపంగా అతన్ని ముష్టిఘాతంతో ఒకే ఒక గుద్దుతో ఒక ముష్టిఘాతంతో చంపేస్తాడు ఆయన ఎందుకు అనిపించచ్చు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆ భక్తుని కోరిక లాంటిది అదే చాకలి వాడు ఎన్నో 5000 సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడుగా వచ్చినప్పుడు కృష్ణుని భగవాన్ నాకు చావునివ్వు అని ప్రార్థించాడు. అదే కోరిక మేరకు మీరు అన్నట్టు యోగక్షేమం వాహామ్యహం అదే క్షేమాన్ని కోరుతూ ఆయనకి ఆ విధంగా చావు ఒకటే ఒక గుర్తుతో ఆయన చావు ఇచ్చేశారు.
2: చాలా బాగా చెప్పారు రంగనాథ్. ఇది అంటే దిస్ ఎవ్రీ వర్డ్ అంటే ప్రతి శ్లోకానికి ఎంత డీప్ మీనింగ్ ఉంటుంది అది. అందులో ఏ అవతార పురుషుడైనా మనం చూసినా తన ప్రతి యాక్షన్ ద్వారా ఆ అల్టిమేట్ ట్రూత్ ఆ నిజాన్ని ఆయన నిరూపిస్తారు.
1: కరెక్ట్, బ్యూటిఫుల్. ఇప్పుడు అంటే ఇది చాకలి వాడని చెప్తుంటే నాకు ఒక ఒక ఆస్పెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది జగదీష్. కృష్ణుని దగ్గర కృష్ణుని యొక్క జీవిత చరిత్రని, జీవిత పర్యంతాన్ని మనం చూస్తూ వస్తే మనకు ఒకటి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చిన్ననాటి నుంచి కృష్ణుని మనం చూస్తే, మొదట దేవకి వసుదేవుడు, అంతకు మునుపు కంసుడు, దాని తర్వాత నంద యశోదలు, దేవకి వసుదేవులకి దర్శనం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు శ్రీమన్నారాయణుడుగా. కంసునికి ఒక వార్నింగ్ ఇచ్చి వారి హృదయంలో భయాన్ని నాటాడు. యశోదకి చాలా మిస్చీఫ్ తో అమ్మని అలరించాడు. గోపికల్ని ఆ ఉన్మత్తంలో ముంచెత్తాడు. దేవేంద్రుని కోపాన్ని ఆయన ఒక్క మాట మాట్లాడకుండా పర్వతాన్ని ఎత్తి వంచాడు. ఆ కోప గర్వాన్ని, రాక్షసుల్ని ఆయన అటాక్ చేయడానికి వచ్చిన రాక్షసుల్ని చాలా పెయిన్ఫుల్ గా ముష్టికి చాలా చాలా వాళ్ళని చాలా బాధలు అనుభవించేటట్టు దెబ్బలు కొట్టి కొట్టి వారిని చంపేశాడు. ఇంకొంచెం పెరిగితే అప్పుడు కాలయునితో పోట్లాడి కాలయుని నెత్తిమై నృత్యం చేసి ఆయనని వంచాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మథురకు వెళ్తున్నప్పుడు అక్రూరునికి, కంసుని యొక్క మినిస్టర్ గా వచ్చినటువంటి సద్దూతగా వచ్చినప్పుడు అక్రూరునికి ఆయన శ్రీమన్నారాయణ గా దర్శనం ఇచ్చాడు. అదే శ్రీకృష్ణ భగవానుడు, అదే ఆ అక్రూరుని రాజు అయినటువంటి కంసుని అందరి ముందు పరాభవం చేసి చాలా భయంకరంగా చంపారు. ఇంకా మనం ముందుకెళ్తూ ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కృష్ణ భగవానుడు వారికి కావలసినటువంటి విధంగా ఆశీర్వదిస్తూ వచ్చారు. సందీప మహామునికి అవసరమైతే యముని దగ్గరికి వెళ్ళి అతని కొడుకుని తీసుకొచ్చాడు. ఇంకా ఇంకా ముందుకెళ్తే అర్జునునికి గీతను బోధించాడు. దుర్యోధనునికి ఆ సభలో తాను ఓడిపోతానని తెలిసినా కూడా దుర్యోధనుని, దుశ్శాసనుని, భీష్ముణ్ణి, కర్ణుని వేడుకున్నాడు యుద్ధం వద్దు అని. అయినా వారు వినకపోతే ఎవరినైతే వేడుకున్నాడో అలాంటి కౌరవుల్ని చంపమని పాండవుల్ని ప్రేరేపించి చివరికి కర్ణుడు నిస్సహాయుడై పడిపోతే ఆయన ఏదో ధర్మం చెప్పబోతుంటే కృష్ణుడు నవ్వి, వ్యంగ్యంగా నవ్వి ఎక్కిరిస్తాడు, ఏమైంది కర్ణా నీ ధర్మం? ఆ రోజు కురు సభలో ద్రౌపది బట్టలు కోకలు వీడుతున్నప్పుడు ఏమైంది నీ ధర్మం? నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైంది నీ ధర్మం అని చెప్పి అర్జునుడిని ప్రేరేపించి మరీ ఆయన చంపిస్తాడు. అంటే మనం ఆలోచిస్తే ఎవరి మనస్తత్వానికి, ఎవరి టెంపర్మెంట్ కి అనుగుణంగా భగవానుడు కృష్ణుడు ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవకీ వసుదేవులు భక్తులు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించి వారికి దర్శనం ఇచ్చాడు. కంసుడు రాక్షసుడు కాబట్టి వాళ్ళ హృదయంలో భయాన్ని నింపాడు. శిశుపాలుడు వాడు ఒక క్రోధం అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు కాబట్టి సభలో అందరి ముందు చంపాడు. దుర్యోధనుడు ఆ విధంగా అవమాన పెట్టాడు కాబట్టి అదే విధంగా అవమాన పడేటట్టు ఆయన అందరి ముందు తొడలు విరిగేలా మరణించేటట్టు చేశాడు. ఏ భక్తుని యొక్క విశ్వాసాన్ని బట్టి, ఏ భక్తుని యొక్క ఆ పర్స్పెక్టివ్, ఆ టెంపర్మెంట్ ని బట్టి కృష్ణ భగవానుడు ఒక మేనేజర్ గా ఆ పర్సన్ ని మేనేజ్ చేస్తూ వచ్చారంటే ద్రౌపది ఎంతో బ్యూటిఫుల్ గా ఆ మేనేజ్ చేయడంలో, ఒక మనిషిని కేవలం అతని ఎమోషన్స్ ని మానిపులేట్ చేయడం కాదు, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఏ ద్రౌపది అయితే పురుసభలో బట్టలు కోకలు వీడిన తర్వాత దుశ్శాసన యొక్క రక్తము నా వెంట్రుకలకు తాకందే, నేను ఈ వెంట్రుకలను ముడివేయను అని ప్రమాణం చేసినటువంటి ద్రౌపది చివరకు తన సొంత కొడుకులను చంపినటువంటి అశ్వత్థామ చేతిలో దొరికిన తర్వాత కృష్ణుడు అడుగుతారు, ఏం చేయమంటావు ద్రౌపది ఈమెనంటే, వీణ్ణి అశ్వత్థామ అంటే, ఆమె చెప్పినటువంటి మాట అసలు ఆ కృష్ణుని యొక్క అసోసియేషన్ తో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. ద్రౌపది చెప్పుద్ది, కృష్ణ ఏ విధంగానైతే పిల్లలు చనిపోవడం వల్ల నేను బాధపడుతున్నాను, అదే విధంగా ఈ అశ్వత్థామ చనిపోతే కూడా మరొక తల్లి బాధపడుతుంది, అందుకని ప్రభు వీని క్షమించి వదిలేయండి అని అడుగుతుంది. ఎంత ట్రాన్స్ఫర్మేషన్! ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లొచ్చింది? ఏ స్త్రీ అయితే మొత్తం కురు వంశాన్ని నాశనమై ఆ రక్తంతో నేను వెంట్రుకలు కట్టుకుంటాను అనేటువంటి స్త్రీ చివరకు అశ్వత్థామను క్షమించండి ప్రభు, తన సొంత కొడుకులను చంపినటువంటి అశ్వత్థామను క్షమించండి ప్రభు అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? అది కేవలం కృష్ణుని యొక్క ప్రేమ వల్ల.
2: చాలా బాగా చెప్పారు.
1: ఆ ప్రేమను అందరూ అర్థం చేసుకునే వారు, చేసుకునేటువంటి వారు లేరు మనం చూస్తే. ఇన్ఫాక్ట్ కృష్ణుని యొక్క ప్రేమను ఒక విధంగా చాలా బ్యూటిఫుల్ గా, డీప్ గా అర్థం చేసుకున్నది మనకు స్వామివారు చెప్పినటువంటి విషయంలో మాత్రం మనకు తెలుసు ఒకే ఒక వ్యక్తి రాధ.
2: చాలా బాగా చెప్పారు రంగనాథ్. ఇన్ఫాక్ట్ మీరు ద్రౌపది గురించి చెప్తుంటే మనసులో వస్తుంది, అప్పుడు తన కక్ష పెట్టింది దేనికోసం అంటే రాజ్యం కోసం. మనకు రాజ్యం కావాలి, ఆ కింగ్డమ్ కోసం. కానీ చివరికి ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగొచ్చిందంటే తన కొడుకులు పోగొట్టుకున్న తర్వాత కూడా ఆమె క్షమించింది. అంటే కొడుకులు రాజ్యం అంటే ఎంత విలువ, ఎంత ఎక్కువ విలువ. కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటిది వచ్చిందంటే అది పోగొట్టుకున్న తర్వాత కూడా క్షమించమని కృష్ణ పరమాత్మకి చెప్పింది ఆమె. కానీ ఈ టాపిక్ లో మీరు ఇప్పుడు చెప్పారు లాస్ట్ లో రాధ అంటే నాకు గుర్తొస్తుంది. ఒకసారి మేము మనం అందరూ కూర్చున్నాం స్వామి చుట్టూరా భజనాల్లో, స్వామి ఆ రోజు ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్ ముందు స్వామి అందరికి భజనాల్లో కూర్చొని అందరితోనే మాట్లాడుతూ ఒక్కొక్కరితో అడగడం ప్రారంభించారు, మీకు ఏంటి కావాలి, ఏంటి కావాలి, నీకేంటి కావాలి అంటే ఒక మన సోదరుని స్వామి అడిగితే ఆయన చెప్పారు స్వామి ముక్తి కావాలి. అయితే స్వామి ముక్తి ఎందుకురా అడిగారు. ముక్తి అంటే ఈ కల్పంలో మాత్రమే నీకు ముక్తి వస్తుంది. సృష్టి అంతా అయిపోయిన తర్వాత, నాలో అంతా లీనమైపోయిన తర్వాత మళ్ళీ నేను సృష్టి ప్రారంభిస్తే మళ్ళీ నువ్వు బయటికి రావాల్సిందే, ఓ జీవుడు లాగా మళ్ళీ జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ ఆ సైకిల్ ఫాలో అవ్వవలసిందే. కాబట్టి ముక్తి ఎందుకు కోరుతావరా, రాధాలాగా మళ్ళీ కోరు అన్నారు స్వామి. అంటే కాన్స్టెంట్లీ కీప్ థింకింగ్ ఆఫ్ మీ, బికాస్ అది ఆ భక్తి కోరితే ఇంకా ముక్తితో ప్రయోజనమే ఉండదు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ దట్ డస్ నాట్ మ్యాటర్. ఎందుకంటే స్వామిని స్వామి డెఫినేషన్ మనం చూస్తే మోక్ష అంటే స్వామి ఏమన్నారు మనకి, మోహక్షయం. భక్తి ఒక్కసారి వచ్చేసరికి ఆ మోహమే పోతుంది, ఆ మోహక్షయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఇట్ బికమ్స్ ఇన్సిడెంటల్ కదా. కాబట్టి దాట్ ఈజ్ వాట్ స్వామి వాంటెడ్ అస్ టు యర్న్ ఫర్, ముక్తి ఎందుకురా భక్తిని కోరు అన్నారు స్వామి అప్పుడు. ఇదే మీరు చూస్తే మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా ఒక్కొక్కళ్ళని కృష్ణుడు ఎలా డీల్ చేశారు. ఒక్కోవైపు మనం చూస్తే దేవకి వసుదేవులు, ఇంకోవైపు చూస్తే నంద యశోద గోపాల బాలులు, ఒకవైపు చూస్తే కంసుడు అర్జునుడు, పాండవులు ఓవైపు, కుంతీదేవి ఓవైపు. మరి కుంతీదేవి రిలేషన్షిప్ కూడా కృష్ణుడితో ఎంత దీర్ఘమైనటువంటిది. భాగవతం ఆయనలో స్వామి ఎంత బాగా చెప్పారు, ఏ మూమెంట్ అయితే ఆమె విన్నాదో కృష్ణుడు ఈ దేహాన్ని వదిలేశాడు వెంటనే తక్షణం ఆమె పడిపోయింది. ఇట్ కెన్ నాట్ బి ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్, ఇట్ కెన్ నాట్ బి సంథింగ్ మెటీరియలిస్టిక్. ఎంత ప్రేమించేవారు. కాబట్టి వన్ హ్యాస్ టు రీచ్ దట్ సైడ్ ఆఫ్ ది దట్ బ్యాంక్ ఆఫ్ ది రివర్. అంటే ఇప్పుడు మనం ఇంతమందిని చూసాం కానీ two prime categories, those who did not understand him and those who understood him. Vala yeskolekapoyaro vallandaru aa category lo kamsudu shishupaludu vallandaru chuste manam aa category lo ostaru dantavakra narakasura vallandaru aa category evalu ardham cheskogaligaro vaalla condition totally different. Radha bhishmudu kunti vidurudu veellandarni chuste that is the other aspect of it. And the reason of all this drama, okokkaliki okokka vidhanga ante enta maatram telisthe antave nuvu rama ane tyagaraju garu anna annataga for to each one thine own annataga alaga aa relation establish chese reason entante bhagavatam lo shriman narayana narudu cheptadu. In fact ide question swami ni oka bhaktulu adigaru. ఓ భక్తి అడిగారు స్వామిని, స్వామికి అన్న స్వామి మీరు ఎందుకు అవతరిస్తారు, అవతరణ అసలు మూల కారణం ఏంటంటే స్వామి అన్నారు, ఐ వాంట్ టు టేస్ట్ ది యర్నింగ్ ఆఫ్ మై డివోటీస్. అదే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ యర్నింగ్ ని టేస్ట్ చేయడానికి వాళ్ళ ఆ అంటే హృదయపూర్వకమైన ప్రార్థనలు, ఆ యర్నింగ్ ని టేస్ట్ చేయడానికే నేను వస్తాను అన్నారు స్వామి. దట్ మీన్స్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దాట్ యర్నింగ్ ఫర్ హిమ్. హీ వాంట్స్ ఈచ్ వన్ టు ఎర్న్ అండ్ హీ మేక్స్ దెమ్ ఎర్న్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే హీ క్యాన్. కాబట్టి ఎవరైతే హిరణ్యకశ్యపుడు రాముడు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భయపెట్టి వాళ్ళతో భక్తి చేయిస్తారు, దాన్ని సంభ్రమయోగం అంటారు భాగవతంలో. రాధ ఇంకా భీష్ముడు చేత అది ప్యూర్ డివోషన్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆల్ దట్స్ నవరసాలు అంటాం కదా, అన్ని నవరసాల ద్వారా తన భక్తి చేయించుకోవడమే తన ధ్యేయం అనుకుంటాను. That is what I understand, that he wants everyone to yearn for him.
1: Beautiful. In fact, manamu aalochiste, but as you say, if oka Krishna ni, we can never judge him by his actions.
2: Beautiful.
1: Aina ఇప్పుడు భీష్ముని గురించి మేము చెప్తుంటే నాకు ఒక భాగవతంలో పద్యం గుర్తుకు వస్తుంది. చెప్తాను ఒక పద్యం, ఒక సీన్, దాంట్లో ఆయన కృష్ణ భగవానుడు ఆ రథం యొక్క చక్రాన్ని ఎత్తాడు. అర్జునుడు భీష్ముని యొక్క ఆ బాణాల వర్షాన్ని తట్టుకోలేక వెనుకడుగు వేస్తూ ఉంటే, అప్పుడు ఆయన్ని ప్రేరేపించడానికి ఆ పడిపోయినట్లు ఒక రథ చక్రాన్ని ఎత్తి పరిగెడుతున్నాడు. అప్పుడు భీష్ముడు ఎవరైతే తనని చంపడానికి వస్తున్నాడు, కృష్ణుడు కోపంతో చంపడానికి వస్తున్నాడు భీష్ముని, అయినా కూడా భీష్ముడు అతని యొక్క ఆ అస్త్రాలు అమ్ములన్నీ పడేసి రెండు చేతులు చాచేసేసి కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెళ్ళ కప్పుకొనగా ఉరికిన నోర్వక ఉదరములోనున్న జగములు జగతి కదల. అంటే ఆయన చెప్తాడు ఏ విధంగానైతే ఒక సింహము ఒక జంతువును వేటాడడానికి ఎగిరినప్పుడు ఏ విధంగానైతే ఆ జూలు అట్లా ఎగిరి పడుతుందో ఆ విధంగా కృష్ణుడు ఆ రథంలోంచి దొరికినప్పుడు ఆ కృష్ణుడు అట్లా భీష్ముని కనబడి మధ్య శిఖపుష్టి మరలి చెరదంచు దేవుండు దిక్కు నాకు ఆ విధంగా పరిగెట్టుకుంటున్న వస్తున్నటువంటి ఆ భగవంతుడే నాకు దిక్కు అని చెప్పి భీష్ముడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అంటే ఇక్కడ మేనేజర్ గా మనం చూస్తే ఎలాంటి మేనేజర్ అయింటాడు కృష్ణుడు, ఒకరిని చంపడానికి వెళ్తున్నా కూడా ఆ చంపబడేటువంటి వ్యక్తి భయపడట్లేదు, చంపబడేటువంటి వ్యక్తి బాధపడట్లేదు, ఆయన సంతోషపడుతున్నాడు. అలాంటి దేవుడు నాకు దిక్కు అని చెప్పి రెండు చేతులు చెప్పి జోడిస్తున్నాడు. ఆ ఇంతకన్నా నాకు గొప్ప అదృష్టం ఏంటి అని చెప్పి రెండు కళ్ళు నీళ్లు కారుతున్నాయి. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయింటుంది కృష్ణుడు.
2: అంటే ఆ సీన్ ఇప్పుడు కూడా కళ్ళకు కట్టించినట్టుగా ఉంటుంది. ఆ ఫోటో మీకు గుర్తుంది ఉంటుంది రంగనాథ్, మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు బృందావన్ లో ఆ ఫోటో ఉండేది మన ప్రేయర్ హాల్లో. ఆ ఫోటో ఏంటంటే ఓవైపు టూ డివోటీస్, ఓవైపు అర్జునుడు తన పాదాలని పట్టుకొని ఉన్నాడు, స్వామి మీరు చేయకండి, మీరు మీ యు టుక్ ఎన్ ఓత్, మీరు అస్త్రశస్త్రాలు ఎత్తడాన్ని మీరు ప్రామిస్ చేశారు, మీరు ఎలాగ వెళ్తున్నారు. ఇంకోవైపు భీష్ముడు ఆనందంతో ఉన్నాడు, నాకు దీనికన్నా పెద్ద భాగ్యం ఇంకేమని.
1: ఇంకా అసలు వాట్ ఏ పర్సనాలిటీ వాజ్ కృష్ణ, ఎంత గొప్ప పర్సనాలిటీ అంటాడు. ఇప్పుడు మనకు మహాభారతంలో ఒక ముగ్గురు, ఒక భగవంతుడు ఆయన చేసినటువంటి ముగ్గురు రాజులు, జరాసంధుడు ఒకవైపు, నరకాసుడు ఒకవైపు, దుర్యోధనుడు ఒకవైపు. జరాసంధుడు రాజులందరినీ బందీలుగా చేసి 50 మంది రాజుల్ని బందీగా చేసి వారిని ఆహుతి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అదే జరాసంధుని ముష్టియుద్ధంతో భీముని తీసుకెళ్లి, అంటే వాళ్ళు మారువేషంలో వెళ్తారు కృష్ణుడును భీముడు, మారువేషంలో వెళ్లి భీముని సెలెక్ట్ చేయించి భీముని చేత ప్రేరేపించి జరాసంధుని చంపిస్తాడు ముష్టియుద్ధంలో. నరకాసురుడు ఉన్నటువంటి స్త్రీలందరినీ, రాజ్యాల్లో ఉన్నటువంటి స్త్రీలందరినీ వాడు చాలా భయంకరంగా ఎత్తుకొని పోయినప్పుడు వానికి బుద్ధి చెప్పే విధంగా ఒక స్త్రీతో, అంటే తన భార్య సత్యభామతో వాడు చనిపోయేటువంటి విధంగా కృష్ణ భగవానుడు ప్లాన్ చేస్తాడు. దుర్యోధనుడు పాండవులు అడవి పాలైనప్పుడు 13 సంవత్సరాలు కర్ణ అంటే దుష్టతృష్టం, కర్ణుడు ఈ శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కలిసి వారికి ఉన్నటువంటి ఈ అంగబలంతో మొత్తం అప్పటి భారతవర్షం అంతా ఐక్య వారి కింద తెచ్చుకున్నారు. ఆ రాజులందరినీ మళ్ళీ తిరిగి ఏకం చేసి వారికి ఆపోజిట్ గా అయ్యేటట్టు చేసి వాళ్ళందరితో దుర్యోధనుతో యుద్ధం చేయించి దుర్యోధన్ని పరాభవం గావించి అని గర్వం వంచుతాడు కృష్ణుడు. ఎలాంటి స్ట్రాటజిస్ట్ అయ్యాడు కృష్ణుడు, వాట్ ఏ గ్రేట్ స్ట్రాటజీ వాజ్ యాక్చువల్లీ రన్నింగ్ హిమ్. అంత గొప్ప కృష్ణుడు కూడా, అలాంటి రాజాది రాజులు తలవంచినటువంటి కృష్ణుడు కూడా టైం వచ్చినప్పుడు అర్జునునికి రథసారథ్యం చేశాడు. అంటే స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు, రథసారథ్యం చేయడం అంటే ఈ రోజుల్లాగా అప్పుడు రథం నడుపుతున్నప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడానికి లెఫ్ట్ రైట్ సిగ్నల్స్ లేవు, అందుకని లెఫ్ట్ తిప్పాలంటే అర్జునుడు తన కాళ్ళు లేపి కృష్ణుని యొక్క కణతల మీద, టెంపుల్స్ మీద తన్నాలి, కుడి కణత మీద తంతే కుడి దిక్కు తిప్పు రథాన్ని అని, ఎడమ కణత మీద తగిలితే ఎడమ దిక్కు దిప్పు అని. సనక యోగీంద్రా జనమన కంజాత కలిత నిత్య ధ్యాన కారణములు బ్రహ్మేంద్ర ముఖ్య గీర్వాణ కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛనములు అనేటువంటి ఆ భగవాను శిరస్సు ఒక మానవుని పాదాల కింద పడి నలిగిందంటే ఎంత గొప్ప సేవ. అవసరమైనప్పుడు బ్రాహ్మణుల చేత భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణులు వదిలిపెట్టినటువంటి ఆ ఎంగిలి విస్తరాకుల్ని కూడా ఏమి ఎలాంటి దురుద్దేశం లేకుండా వాటిని ఎత్తి శుభ్రపరిచాడు కృష్ణ భగవానుడు. ఇంకా తన భక్తురాల యొక్క మానాల్ని కాపాడడానికి, పసుపు కుంకుమల్ని కాపాడడానికి ద్రౌపది యొక్క పాదుకల్ని ఎత్తుకొని వెళ్లి భీష్ముని దగ్గర ఆమె చేత నమస్కారం చేయించి దీర్ఘ సుమంగళి భవ అనేటువంటి వరాన్ని పొంది ఆయన యొక్క వరణ సీక్రెట్ ని ఆయన ద్వారానే వచ్చేటట్టు చేశాడు. వాట్ ఏ సర్విట్యూడ్! ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప స్ట్రాటజిస్ట్, అదే విధంగా ఎంత గొప్ప సర్విట్యూడ్! అటువంటి కృష్ణుని యాక్షన్స్ మనం ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతాం? ఇంపాసిబుల్. అసలు మనకు అర్థం కాదు.
2: నెవర్ జడ్జ్ హిమ్ బై హిస్ యాక్షన్స్.
1: Yes, మనకు అర్థమయ్యేటువంటి విషయమే లేదు. కృష్ణుడు ఎంత సులువుగా ఆ సూర్యుణ్ణి తన చక్రంతో కప్పాడో అంతే సులువుగా అర్జున్ యొక్క రథాన్ని కూడా నడిపించాడు. అంతే సులువుగా ఆ గుర్రాలకు నీళ్లు కూడా పట్టాడు. ఒక ఒక సన్నివేశంలో భీష్ముడు పడిపోయిన తర్వాత ధర్మరాజు కృష్ణుడు బయటకు గుడ స్వామి చెప్తారు గుడారం నుంచి బయటకు రావడానికి కొంచెం సమయం తీసుకున్నాడంట. ఎందుకు సమయం తీసుకున్నాడని చెప్పి ధర్మరాజు కొంచెం లోపలికి అట్లా తుమ్మి చూస్తే కృష్ణ భగవానుడు ధ్యానం చేసుకున్నట్టు కళ్ళు మూసుకుంటూ కూర్చున్నాడండి. అరే కృష్ణుడు ఎవరిని ధ్యానం చేసుకుంటాడని ధర్మరాజు అనుకుంటే ఒక 4-5 నిమిషాల తర్వాత కృష్ణుడు కళ్ళు తెచ్చి బయటకు వచ్చినప్పుడు ధర్మరాజు అదే ఆ డౌట్ తో కృష్ణ నువ్వెవరిని ధ్యానిస్తావు కృష్ణ అంటే కృష్ణుడు నవ్వి స్వామి బ్యూటిఫుల్ గా డిస్కవర్ చెప్తారు. స్వామి కృష్ణుడు నవ్వి చెప్తాడంటే నేను ఎవరి గురించి ధ్యానం చేస్తా ధర్మజ, ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఎంతో నొప్పితో బాధతో అక్కడ ఆ యుద్ధ భూమిపై పడున్నాడు భీష్ముడు. ఆ భీష్ముడు నా గురించి తలుచుకుంటున్నాడు. ఆ తలుచుకునేటువంటి భీష్ముని నేను ఇక్కడ కూర్చొని తలుచుకుంటున్నాను. భక్తుల కన్నా నాకు ఇంక ఎక్కువ ఏ బాక్యం ఉంది అని చెప్తాడు కృష్ణుడు.
2: బాబా చాలా బాగా చెప్పారు రంగనాథ్, చాలా బాగా చెప్పారు.
1: అలాంటి కృష్ణుడిని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం, ఏ విధంగా ఆయన యాక్సెస్ మనము చేయగలుగుతాం?
2: అబ్సల్యూట్లీ, అదేది ఇంపాసిబుల్. స్వామి ఒక చిన్న కథలో స్వామి చెప్పారు, స్వామి చిన్న కథల్లో ఒక కథ ఇది. అసలు ఆ బృందావనం రేపల్లో అప్పుడు గోపికలు అంటే లేక్ నుండి నీళ్లు నింపి తెస్తూ ఉంటే నీళ్లు నింపి కొండ నీళ్ళని ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు ఎదురుగా వచ్చారు. అయితే వెంటనే అరే ఈ కొండ ఎత్తి మా తల మీద పెడతావా అంటే నేనేంటి ఇలాంటి పనులు నేను చేయను అని పారిపోయారు కృష్ణుడు. కానీ వాళ్ళు వాళ్ళ గ్రామానికి చేరిన తర్వాత కుండని దించాలి, ఎలా దించుదాము, అది కూడా ఒక బాధ అంటే వెంటనే కృష్ణుడు వచ్చి దించేసేవారు. అయితే ఈ సాధారణంగా మనం తన యాక్షన్స్ ఒకవేళ జడ్జ్ చేద్దాం అంటే ఎలా జడ్జ్ చేస్తాం? స్వామి చెప్పారు తన అంతరార్థం ఏంటంటే తన భక్తుల తలపై భారం ఎప్పుడు పెట్టడం తన పని కాదు, ఆ భారం దించడానికి వచ్చాడు ఆయన. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిలీవింగ్ ది హెడ్ ఏక్స్ ఆఫ్ ది డివోటీస్. అంటే ద బిగ్గెస్ట్ మిస్టేక్ మన వల్ల అయింది, అందరికన్నా పెద్ద తప్పు మనం చేస్తే ఏంటంటే తన యాక్షన్స్ ని చూసి తన్ని జడ్జ్ చేయడమే, దానికన్నా పెద్ద తప్పు ఇంకేమీ కాదు. అదే మనం చూస్తే ఓ విధంగా ఆ కథ కూడా ఉంది స్వామి చెప్పారు మనకి, నిత్య బ్రహ్మచారి ఇంకా నిత్యోపవాసి అంటే ఒకసారి గోపికేమో యమున ఇంకో ఒడ్డువైపు ఆయన దుర్వాస మహాముని కూర్చొని ఉంటే ఆయన తపస్సు చేస్తున్నారు, ఆమెకి పాలు అందించాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి యమున అటువైపు? యమున ఇస్ ఆన్ స్పేట్ ఫ్లడ్స్ అండ్ ఫ్లడ్స్ కాదు స్పేట్ ఆన్ స్పేట్ అంటారు, ఫుల్ ఉంది, దాటి వెళ్లే ఇది కూడా లేదు, వరదలాగా ఉన్నాయి. అయితే కృష్ణుడు అక్కడ పక్కన ఉంటే కృష్ణుడు అడిగింది ఆమె ఎలా వెళ్లేది అటువైపు అంటే అందరికన్నా పెద్ద తప్పు మనం చేస్తే ఏంటంటే తన యాక్షన్స్ ని చూసి తన్ని జడ్జ్ చేయడమే, దానికన్నా పెద్ద తప్పు ఇంకేమీ కాదు. అదే మనం చూస్తే ఓ విధంగా ఆ

0: బద్దలు లాగా ఉన్నాయి. అయితే కృష్ణుడు అక్కడ పక్కన ఉంటే కృష్ణుడు అడిగింది ఆమె, ఎలా వెళ్లేది అటువైపు అంటే, కృష్ణుడు అన్నాడు, వెళ్లి ఆ యమునకి చెప్పు, ఈ ప్రపంచంలో ఎవడైనా నిత్య బ్రహ్మచారి కని ఉంటే అది కృష్ణుడే అని ఆ సంగతి చెప్పు అన్నారు యమునకి. ఆమె నమ్ముకుంది, ఏంటి కృష్ణుడు ఇలాంటి మాట్లాడుతున్నాడు అని పనుపోని, ఎందుకనే మంచిది కృష్ణుడు అంత ప్రీతి కాబట్టి వెళ్లి యమున ముందో అదే మాట చెప్పింది, ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో ఎవడైనా బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి, సాధారణ సామాన్యమైన బ్రహ్మచారి కదా, నిత్య బ్రహ్మచారి ఉన్నాడంటే అది కృష్ణుడే అంటే వెంటనే యమున దారిచ్చింది. ఆమె అటుపక్కెళ్ళింది, వెళ్ళి అక్కడ దుర్వాస మహామునికి పాలు అందిస్తే తన ఎదురుగానే ఆ పాలు క్యాన్ తీసుకొని మొత్తం పాలంతా తాగేసి క్యాన్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఆమె తిరిగి వద్దాం అనుకుంటే మళ్ళీ యమున బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సెల్ఫ్, అంటే ఇంకా దారి లేదు. ఆమె చెప్పింది చూడు, ఇప్పుడు వస్తున్నప్పుడు ఏమో కృష్ణుడు నాకు సాయం చేశారు ఇలా చెప్పమంటే నేను వచ్చాను, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఏం చేసింది మళ్ళీ అదే చెప్పేదే అంటే ఆయన నవ్వుతూ అన్నాడు దుర్వాస మహాముని అన్నారు, కాదు కాదు యమునకి చెప్పు, ఈ బ్రహ్మాండంలో ఎవడైనా నిత్యోపవాసి అంటే ఎప్పుడూ ఉపవాసంతో ఉన్నవాడు, నిత్యోపవాసి ఎవడైనా ఉంటే అది దుర్వాస మహాముని అని చెప్పు అన్నది. ఆమె నవ్వుకుంది మళ్ళీ, ఇదేంటి ఇంత విచిత్రంగా, అక్కడపక్క ఆయన అంటాడు నేను బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి, నా ముందే ఒక క్యాన్ నిండా పాలు తాగేశాడు ఈయన అంటాడు నిత్యోపవాసి, ఏంటా ఈ సంగతి అనుకుని, ఎందుకైనా మంచి ఇంత పెద్ద ఋషి అంత దుర్వాస మహాముని అంటే అందరికి భయం, కొన్ని అనకుండా మెల్లిగా యమున దగ్గరకు వచ్చి అదే మాట చెప్పింది, ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో ఎవడైనా నిత్యోపవాసి ఉన్నాడు అంటే ఆమె దుర్వాస మహామునియే. ఆ మాట అనేసరికి మళ్ళీ యమున దారిచ్చింది. తిరిగి అటువైపు వెళ్ళిన తర్వాత కృష్ణుడు అక్కడ ఎక్కడే ఉన్నాడు, అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నన్ను అర్థం చేసుకోవాలి అంటే నా యాక్షన్స్ చూసి కాదు, అట్ ది లెవెల్ ఆఫ్ ద మైండ్ ఐఎమ్ నాట్ అటాచ్డ్, ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ వన్. అక్కడ దుర్వాస మహాముని కూడా ఆయన తిన్నారు, కానీ ఆయన ధ్యానం, ఆయన మనసు ఎప్పుడు తిండి మీద ఉండదు, నేను మీ అందరితోనే ఉంటాను, రాసక్రీడలు అన్ని చేస్తాను, కానీ నా మనసు ఎవరి మీద ఉండదు. అంటే ఇట్ ఈస్ ఇన్ అ వే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఐ ఫుల్ ద హోల్ క్రియేషన్ హూ వాంట్స్ టు మేక్ హిమ్ యాజ్ ది సెంటర్ పీస్ ఆఫ్ అవర్ మైండ్, హౌ కెన్ హిజ్ మైండ్ బి ఆన్ ఎనీథింగ్ ఎల్స్? ఇట్ ఈస్ అంటే మనం ఆలోచించాలి సంగతి, ఆయన ఎవరి గురించి ఆలోచిస్తారు, ఆయన మనసు దేని మీద ఉంటుంది. సో ఇది మీరు చాలా బాగా చెప్పారు ఆ సంగతి, కి యూ షుడ్ నెవర్ జడ్జ్ హిజ్ యాక్షన్స్, ఇట్ ఈస్ లవ్.
1: ఎస్, బ్యూటిఫుల్ గా అసలు భగవద్గీతలో చెప్పినట్టు విషయతే ధ్యాయాత్మస, ఎక్కడ ఏ విషయం మీదైతే మనసు నిలుపుతామో అది మన లోపల పెరుగుతుంది.
0: కరెక్ట్,
1: అది ప్రపంచం మీద నిలిపితే దానివల్ల కామము క్రోధము, తర్వాత లాస్ట్ కి బుద్ధి నాశే ప్రణశ్యతి, బుద్ధి కూడా నాశనం అయిపోయి చనిపోతాడు. కానీ అది ఆ భగవంతుడి మీద మనసు నిలిపితే, ఆ మనస్సు నిలపడం వల్ల భగవంతుడే మన లోపల అంటే ఒక విధంగా ప్రవర్ధమానుడైతాడు, దినదినంగా పెరుగుతూ వస్తాడు. ఆయన ఒకసారి ఒక బ్యూటిఫుల్ గా కృష్ణుడు స్వామికి ఒక చిన్న స్టోరీ చెప్తూ కృష్ణుడు గురించి స్వామి అంటారు, కృష్ణుడు మురళి ఏ విధంగానైతే పట్టుకొని తిరిగేవాడో, ఎందుకు అంటే ఆ మురళి ఏ విధంగానైతే తనను తాను ఒలుచుకొని కృష్ణుని చేతిలో ఒక ఉపకరణంగా మారిపోయింది, ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయిందో, అదే విధంగా ప్రతి ఒక్కరూ తమ లోపల ఉన్నటువంటి ఈ అనవసరాన్ని అంతా తొలగించుకొని కృష్ణుని చేతిలో ఆ మురళిగా మారిపోవాలి. అందుకనే స్వామి స్టూడెంట్స్ అందరికీ రాసినటువంటి ప్రేయర్ లో స్వామి చెప్తారు, ఆ సీక్వెన్స్ కూడా స్వామి చెప్తారు, ఓ లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెంట్లీ ఫర్ ది, ఓ లార్డ్ టేక్ మై మైండ్ లెట్ ఇట్ బి ఇన్ ట్యూన్ విత్ ది, ఓ లార్డ్ టేక్ మై లవ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది, ఓ లార్డ్ టేక్ మై సోల్ లెట్ బి మర్జ్డ్ విత్ ది. దీని తర్వాత ఈ బ్యూటిఫుల్ పంచాయ స్వామి లాస్ట్ ఆసర్ స్వామి, ఓ లార్డ్ టేక్ మై ఎవ్రీథింగ్ అండ్ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది. ఏ విధంగానైతే ఆ మురళి కృష్ణుని చేతిలో ఇన్స్ట్రుమెంట్ గా ఉందో, అదే విధంగా ప్రతి ఒక్కరు భగవంతుని చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ గా మారాలి అని చెప్పి స్వామి ఆ ప్రేయర్ ని అప్పటికి ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఇస్తే, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కొంచెం ఆయన కొంచెం యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ తోని స్వామినే కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు, స్వామి యాక్చువల్లీ సోల్ అనేటువంటిది చివరి రావాలి కదా స్వామి, అది యాక్చువల్లీ ఈ లైన్ చివర వస్తే బాగుంటుందేమో అని స్వామికి చెప్పకపోతే స్వామి నవ్వి, లేదు దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్, నువ్వు అనుభవం వచ్చిన కొద్దీ నీకు ఇది అర్థమవుతుంది అని స్వామి ఆయన చెప్పారు. అంటే ఏ విధంగానైతే మనకు

0: చెప్పినట్టు రాధ అంటే ఏ విధంగానైతే కృష్ణుడే ఆధారంగా ఉంటాడో అప్పుడు ఆ కృష్ణుడి ఒక ధారగా మారిపోతాడు. ఆ కృష్ణ తత్వమే మనసు లోపల ఒక ఒక అసలు తెగినటువంటి ఒక మకరంద బిందు బృంద సింధన సుందరం అంటారు కదా, అంటే తేనె అట్లా పడుతూ బిందు బిందువులాగా పడుతూ ఎప్పుడు ఒక ప్రవాహంగా మారిపోతుంది. అటువంటి ఆ తేనెను, ఆ తేనె భక్తుని యొక్క ఆ తేనె రసాన్ని గ్రోలడానికి, భక్తి యొక్క రసాన్ని గ్రోలడానికి భగవంతుడు అవతారాన్ని దాలుస్తూ మనుషుల మధ్య మన మధ్య తిరుగుతూ మన మధ్య తిరిగాడుతూ ఒక గొప్ప మేనేజర్ గా ఎంతో మంది ఈగోస్ ని, ఎంతో మంది ఫీలింగ్స్ ని ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారు. బట్ ఆయన్ని చూస్తే మాత్రం హీఈస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్, సర్వది సాక్షి.
1: Absolutely, Rangan. In fact, this was the thought, uppermost thought in my mind. What, ayina asala ayina tattvam entante asalu yadu addu chesukodam evalu taram kaadu, kaani he is the eternal witness. Meeku gurtundi untundi manaki swama avakasam ichinappudu vice chancellor's conference appudu manam nalguru bhashallo maatladinappudu swami manandarto ee group photograph teestu em annaru, that time when you were standing under the lamp post of the music college and thinking which episode to put in your talk, I was with you. When you were placed in front of the music college thinking which episode will make Swami happy, I was with you. Even now, I am with you. Ante that aa chetulu pattukoni photo teestu aa sangathi cheptu inga ade sequence lo manam eppudu Krishna Rayavaram chesinappudu Swami tho Swami aa drama ki em peru pettali ante Swami ade annaru aa kallalo neelu pettukoni Swami entalaga annaru enta prayatninchenra cheppadaniki Duryodhanudu vinaledu. దుర్మార్గుడు ఆఖరికి మానలేదు, నా మాట వినలేదు, ఆఖరికి యుద్ధం అవ్వవలసింది. అంటే
0: అది అంటే అప్పుడు ఆ సృష్టి మొదటి దగ్గర నుంచి ఆయన చూస్తూనే వచ్చాడు.
1: కరెక్ట్.
0: దుర్యోధన్ కురుసభలో నిలబడి దుర్యోధన్ చూస్తూ వచ్చాడు, దుర్యోధనుడు ఆయన తొడలు విరగొట్టుకుని పడిపోవడం చూస్తూ వచ్చాడు. ఈ మొత్తం ద్వారక నాశనం అయిపోయి తన యొక్క బ్యూటిఫుల్ శరీరాన్ని విడిచినప్పుడు ద్వారక మునుగుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ పుట్టపర్తిలో ఇంత అందమైనటువంటి స్వామిగా జన్మించినప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఈ అవతారము, ఈ యొక్క ఫిజికల్ ఫామ్ మాయమైనప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎటర్నల్, సర్వదీ సాక్షిభూతం.
1: బ్యూటిఫుల్.
0: అటువంటి సర్వదీ సాక్షిభూతాన్ని మనం ఈరోజు తలుచుకొని ఆ భగవంతుని యొక్క లీలల్ని మనం మాట్లాడుకునేటువంటి, అంటే ఇది ఒక కేవలం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది ఒక కేవలం ఎక్స్క్యూజ్ అంతే. కృష్ణుడు ఒక మేనేజర్ అనేటువంటి విషయంపై స్వామివారు అందించినటువంటి పలు విషయాల్ని మనం ఈరోజు స్వామివారి కృపతో దయతో కృష్ణాష్టమి రోజు మనము గుర్తుచేసుకోవడము, కృష్ణుని యొక్క లీలల్ని మహిమల్ని మనము తలుచుకోవడము మన అదృష్టము. చివరగా రాధ కృష్ణునికి, కృష్ణుడు రాధను అడిగాడంటే నువ్వు నాకేమిస్తావు రాధ అని. అయితే స్వామి చెప్పినట్టు ఆ కృష్ణునికి రాధ చెప్పిన పద్యం, ఏ హృదయమును ఒసగితివో ఈశనా మగిడి దానిని అర్పింతు ఓ మైతమూర్తి, అరయ వేరేమి తెత్తు నీ అర్చనకు నేను అంజలి ఘటింతు అందుకోవయ్య నేను. భగవంతుడా, నేనీకేమిచ్చేది, ఏ హృదయాన్నైతే నువ్వు మాకు ఇచ్చావో ఆ హృదయాన్నే నేను నీకు తిరిగిస్తున్నాను, అదే నేను నీకు ఇచ్చేటువంటి ఆ నైవేద్యం అని చెప్పి రెండు చేతులు జోడించి అంజలి ఘటించు అందుకోవయ్యని నమస్కరించినట. స్వామి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, రేడియో సాయి సోదరులకు, శ్రోతలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి గురించి మాట్లాడేటువంటి ఈ మహద్భాగ్యాన్ని కల్పించినందుకు సదా కృతజ్ఞులమని తెలుపుతూ జై సాయిరాం.
1: జై సాయిరాం.

0: ఇంతవరకు శ్రోతలు 2020 శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా తెలుగు బృందం ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమం మ్యాన్ మేనేజర్ కృష్ణ పునః ప్రసారాన్ని మీరు విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను listener@ssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని తప్పక రాసి పంపిస్తారని ఆశిస్తూ సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ అసంబద్ధ అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ ఆసూగా పద్యాలు చెప్తూ చేసేదే అవధానం. ప్రశాంతి నిలయంలోని 2013 జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
2: ఈనాటి నవరాత్రి ఉత్సవాలలో ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమం అష్టావధానం. 8 పృచ్ఛకులు, పృచ్ఛకులు అంటే అర్థం అడిగేటటువంటి వారు అని అర్థం. అవధాని గారిని 8 రకములైనటువంటి సాహితీపరమైన, ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలు వేస్తారు. వాటికి అవధాని గారు అవధానము అంటే శ్రద్ధ అని అర్థము. అత్యంత శ్రద్ధతోటి వారికి సమాధానాలనిచ్చే కార్యక్రమమే ఈ అష్టావధానము అనేటటువంటి కార్యక్రమం. ఈనాటి అష్టావధాని గారు డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు. వీరు అష్టావధాని గారు మాత్రమే కాదు, సహస్రావధాని గారు కూడా. ఇప్పటి వరకు వీరు 20 శతావధానాలు చేశారు, అంటే 100 పృచ్ఛకులతోటి. 1500 అష్టావధానాలు చేశారు, 1200 చేశారు 200 మందితో, 1000 చేశారు 1000 మందితోటి. భారతీ పుత్ర పండిత రత్న సహస్రావధాన భాస్కర్ అయినటువంటి శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారిని వేదిక మీదకి రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఎంతో మంది శిష్యుల్ని అష్టావధానులుగా, సహస్రావధానులుగా, శతావధానులుగా తీర్చిదిద్దారు. అందువల్ల వారు గురు సహస్రావధానిగా సాహితీ లోకంలో పిలువబడుతూ ఉన్నారు. శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు అవధానిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతుంది. తర్వాత పృచ్ఛకుల వరుస శ్రీ వింజమూరి శేషఫణి శర్మ గారు, ఎంఏ బీఓఎల్. వారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. రఘువంశ తిలక చరితము రచించారు. వేదాంత దేశికుల పాదుకా సహస్రాన్ని తెలుగులోకి వ్రాసినటువంటి ఉద్దండ పండితులు శ్రీ వింజమూరి శేషఫణి శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈనాటి అష్టావధానంలో వారు దత్తపది అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత డాక్టర్ శ్రీమతి ధూళిపాల అన్నపూర్ణ గారు. వారు భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎంఏ సంస్కృత్, సంస్కృతం కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు, రాజమండ్రి వాస్తవ్యులు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఈ అష్టావధానంలో వర్ణన అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత డాక్టర్ ధూళిపాల మహాదేవమణి గారు. వీరు రాజమండ్రిలో సంస్కృత కళాశాలలో రీడర్గా చేశారు. సంస్కృత ఆంధ్రాలలో 15 అవధానాలు చేశారు. వారు ప్రవచన రాజహంస, అభినవ వాల్మీకి, పద్యకళా తపస్వి, అష్టావధాని అని చెప్పి వారికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. ధూళిపాల మహాదేవమణి గారు ఈ అష్టావధానంలో నిషిద్ధాక్షరి అనేటటువంటి అంశాన్ని వారు నిర్వహిస్తారు. తరువాత శ్రీ అయ్యగారి కోదండరావు గారు. వారు రిటైర్డ్ డిఈ ఇంజనీర్ టెలికాం. వారు పద్యకవి, రాజమండ్రి వాస్తవ్యులు. వారు ఈ కార్యక్రమంలో ఆశువు అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. శ్రీ అయ్యగారి కోదండరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ కందుకూరి రామకృష్ణ గారు. వీరు భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ, 10 అష్టావధానాలు చేశారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా ప్రఖ్యాతి గడించినటువంటి వారు. సంస్కృత ఆంధ్ర చెంపు రామాయణ కావ్య వ్యాఖ్యాతగా వారు ప్రశస్తి గడించారు. తూర్పు గోదావరి జిల్లాలో సంస్కృత కళాశాల మోడేకూరులో వారు పనిచేశారు. శ్రీ కందుకూరి రామకృష్ణ గారు ఈ అష్టావధానంలో పురాణ పఠనము అనేటటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. తర్వాత శ్రీమతి చెరుకూరి శారదాసుందరి గారు. వారు సంగీత విద్వాంసురాలు, కవయిత్రి, రాజమండ్రి వాస్తవ్యులు. ఈ అష్టావధానంలో వ్యస్తాక్షరి అనేటటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తారు. చెరుకూరి శారదాసుందరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు. వారు భాషా ప్రవీణ, అష్టావధాని, 30 అష్టావధానాలు చేశారు. అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చారు. వారు ఈ అష్టావధానం కార్యక్రమంలో ధార్మిక ప్రసంగము అనేటటువంటి అంశము నిర్వహిస్తారు. శ్రీ చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు. తర్వాత కార్యక్రమాన్ని శ్రీ డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జై సాయిరాం.
3: డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు, అష్టావధానంలో ప్రప్రథమైనటువంటి ప్రధానతరమైనటువంటి సమస్య అనే అంశాన్ని ఇస్తారు. వారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో రీడర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1993 సంవత్సరంలో సాయిబాబా వారి సన్నిధిలో సత్యసాయి త్రిభువన విజయం అనేటువంటి కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. బాబా వారి మీద ఇంచుమించుగా 10 పుస్తకాల దాకా రాశారు. శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి ఆ గ్రంథాన్ని అనేకానేక భాషల్లో అనువదింపబడింది. వారు ఈవేళ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో అకడమిక్ కౌన్సిల్ మెంబర్గా కూడా వారు పనిచేశారు. వారు ఈవేళ సమస్యకు అంశాన్ని ఇస్తారు అష్టావధానంలో. అవధానం ప్రారంభమవుతోంది.

0: శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా స్వామివారి పాదారవిందాలకి సహస్రకోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ ఈ అష్ట అవధాన కార్యక్రమం శ్రీ కడిమిళ్ల వరప్రసాద శర్మ గారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20 శతావధానాలు 1500 అష్టావధానాలు 1 సహస్రావధానం చేసిన ఈయనకి గుడిని మృంగ కలిగి గుడిలోన లింగంబు మృంగ కష్టమగునే లెక్క ఎగునే. సహస్రావధానాలు శతావధానాలు చేసిన ఈయన గుడిని మృంగ కలిగి గుడిలోన లింగంబు మృంగ కష్టమగునే లెక్క ఎగునే. శత సహస్రకృతులు చక్కగా చేసిన ఈ వధానికి చెట ఏమీ లోటు. కనుక అటువంటి తన వైభవంతో, సంస్కృతాంధ్ర పాండిత్య సౌరభంతో అనేకానేక అవధానాలు హాయిగా నిర్వహించినటువంటి వీరు ఇప్పుడు ఇష్టదేవతా ప్రార్థనతో సభా ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు పుచ్చుకల గురించి నేను పరిచయం చేస్తూ వాళ్ళని అంశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరతాను. అవధాని గారు.
1: దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానామన్వహం హితభాషిణాం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి.

0: బాబావారే అందరండి రంజింపజేసారు రామచంద్రమూర్తిట, బాబావారే ధర్మరక్షణ చేసేటువంటి శ్రీకృష్ణస్వామిట, బాబావారే అహితకర్మల నాశనం చేసే సాక్షాత్ శివపరమాత్మట, బాబావారే అందరికీ శక్తిని భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపంట. అటువంటి సత్యసాయి బాబా వారిని ఆదిలో వారు నమస్కారం పెట్టారు.
1: జ్ఞానగంగాశ్రవంతిలో స్నానమాడి ప్రాజ్యమైనట్టి భక్తి సామ్రాజ్యమేలు ప్రాజ్ఞమతులారా ప్రాజ్ఞ

0: అనేకానేక దేశాలతో పాటుగా ఎంతో మంది భక్త వతంసులు ఉన్న ఆ మహానుభావుని యొక్క మహాభక్తులకి సభాముఖంగా నమస్కారం పెట్టారు అవధాని గారు.
1: మా గురుదేవులకు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క చరణ అరవిందములకు, ఇక్కడ వేదికపై వేంచేసి ఉన్నటువంటి పండిత ప్రకాండులైనటువంటి రసజ్ఞ ప్రష్టలకు, రసజ్ఞ శేఖరులైనటువంటి భక్త శేఖరులైనటువంటి ఈ ప్రేక్షకులకు అందరకూ నమస్కరిస్తూ వెను వెంటనే అవధాన రంగంలోకి అడుగు పెడుతున్నాను. అవధానము అంటే ఎక్కడెక్కడో ఎన్నో వందలు వేలు అవధానాలు చేసి వచ్చాం అని కాదయ్యా, సాక్షాత్తు భగవానుడే కొలివై ఉన్న చోట ఆయనయే సర్వస్వము అనుకుని భక్తులంతా కూడా పరవశిస్తున్న చోట, ఇట్లాంటి చోట కూడా అవధానము చేసి ఒప్పించి మెప్పించి వెళ్లడమే నిజమైన సమస్య సమా అని చెప్పడానిక అన్నట్లుగా అవధానం సాధారణంగా సమస్యతో ఆరంభిస్తూ ఉంటాం. సమస్య అంటే కప్పను గని పనివరుండు గడగడ వణకెన్ అన్నారట వెనక. కప్పను చూసి పాము భయపడింది అని దాని అర్థం. ఎక్కడైనా పామును చూస్తే కప్ప భయపడాలి గాని కప్పను చూసి పాము భయపడదు. కానీ ఆ అవధాని గారు ఏం చేశారంటే, కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయును పూని శీఘ్రగతింత చప్పుడుగుచు వచ్చడి వెంకప్పను గని పనివరుండు గడగడ వణకెన్, వెంకప్ప అనే మనిషిని చూచి పాము భయపడింది అన్నారు. వెం అనే ఒక అక్షరం పెట్టడంతో అందులోనూ విరోధం కాస్త పోయింది. సమస్యలు ఎట్లా ఉంటాయి, వాటి పూరణలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ సమస్య ఎట్లా ఉంటుందో మనకి పెద్ద తెలియజేస్తారు.
0: జంజాల సుమన్ బాబు గారు ఈ సమస్యని వ్యాళిస్తారు, దానికి పూరణ చెబుతారు.
2: భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. అవధాని గారికి సమస్య ఇస్తున్నాను.

0: పార్వతీదేవి మెడలో 54 శిరస్సులు కనిపించేయట. ఈ చిత్రం ఏమిటో అవధాన గారు ఎలా పూర్ణం చేస్తారో విందాం.
1: ఎక్కడైనా పార్వతీదేవి మెడలో ఏవైనా హారాలు ఉండాలి గాని తలలు కనపడటం ఏమిటి? పైగా తలలు కూడా లెక్కగా 54 ఉండడం ఏమిటి? అది ఇక్కడ ఉన్న సమస్య. తలలొక్కే 14 కానబడి ఎంత గౌరీ కంఠమ్మునన్.
0: వ్యస్తాక్షరి వారు మధ్య మధ్యలో ఇవ్వచ్చు. ఇక్కడ వ్యస్తాక్షరి అనే కార్యక్రమం కూడా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు. ఒక పద్యపాదమో లేదా ఒక వాక్యమో తీసుకుని వాటిని వ్యస్తంగా అంటే విడివిడిగా 5వ అక్షం ఇది, 9వ అక్షం ఇది, 12వ అక్షం ఇది, ఒక లైన్గా కాకుండా ఇస్తూ ఉంటారు. అవధానానికి వారి ధారణాశక్తికి చాలా కష్టాన్ని చెప్పి చూపించే అంశం ఇది. ఇప్పుడు ఆ అంశాన్ని శారద, గాయని శారద నిర్వహిస్తోంది. మధ్య మధ్యలో మీరు ఇవ్వండి అమ్మా.
2: సభకు నమస్కారం. 8వ అక్షరం సా.
1: వ్యస్తాక్షరి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు కొన్ని అంకెలు వరుసగా వేసుకుంటే కాగితం మీద అర్థంగా కాగితం కలము అందుబాటులో ఉంటే మేమిక్కడ ప్రకటించినప్పుడు ఆ అంకె కింద ఆ అక్షరాన్ని మీరు వ్రాసుకోండి. వీరు అక్రమంగా ఇస్తారు, చివరిన మాత్రం మేము సక్రమంగా వాటిని ధారణ చేయాలి. జ్ఞాపక శక్తికి పరీక్ష. ఇప్పుడు ప్రస్తుతం
0: 8వ అక్షరం సక్రమంలో సా.
1: వ్యస్తాక్షరి 8వ అక్షరం సా. వ్యస్తాక్షరి 8వ అక్షరం సా. అళినీలాలక శైలరాట్తనయ, అళినీలాలక శైలరాట్తనయ, తలలొక్కే 14 కానబడి ఎంత గౌరి కంఠమ్మునన్ అని సుమన్ బాబు గారు ఇచ్చినటువంటి సమస్యకు ప్రారంభిస్తున్నాం మొదటి పాదం పూర్ణగా. అళినీనా అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము సౌహార్దమ్ము పెంపొంద, అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము పెంపొంద.
0: తుమ్మెదల వంటి నల్లని జుట్టు కలిగిన పర్వతపుత్రి అయినటువంటి పార్వతీదేవి యొక్క సౌహార్దం ఆ అమ్మవారిని మొదటి పాదంలో వర్ణించడం జరిగింది.
1: ఈనాడు దుర్గాష్టమి కూడా కనుక సరిగ్గా ఆ అమ్మవారికి సంబంధించిన విషయమే వచ్చేలాగా వారు సమస్య ఇవ్వడం చాలా చక్కగా ఉంది. అమ్మవారు అళినీలాలక, నిజంగానే సత్యసాయి భగవానులు కూడా అళినీలాలకుడే. అసలు వారి యొక్క కేశపాసం ప్రపంచానికంత ఆకర్షణే. అంత ఒక ప్రత్యేకమైనటువంటి కేశబంధం వారిది కనుక ఆ రకంగా ఇటు స్వామివారిని ఆ స్వామిని కూడా స్మరింపజేసుకునే విధంగా ఆరంభమైంది ఆనందం.
0: అమ్మవారితోటి స్వామివారిని అభేదంగా వర్ణించగలుగుతోంది.
1: అళినీలాలక శైలరాట్తనయ సౌహార్దమ్ము పెంపొందా అని చెప్తాం. ఇప్పుడు దత్తపది.
0: దత్తపది అనే అంశము ఒక 4 పదాలు ఇస్తారు. కప్ప లేదా నక్క, కుక్క, తేలు, ఈ 4 పదాలు ఇటువంటి పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించడమో శివపరమాత్మని వర్ణించడమో చేయిస్తారు. అలా అడిగితే ఈ నక్క ఎలాగ పరమాత్మని అందుకుంటుంది, ఆ కుక్క అనే పదంతో పరమాత్మ ఎలా వర్ణించాలి అనేది పెద్ద సమస్య. అష్టావధానంలో సమస్య ఒకటి, దత్తపదుడి చాలా క్లిష్టం. ఇప్పుడు ఆ దత్తపదిని అంశాన్ని ఇస్తున్న వారు డాక్టర్ వింజమూరి శేషఫణిధర్మ గారు. వారు ఇక్కడే ఉంటున్నారు. రఘువంశ తెలుగ చరిత్రము, ఆంధ్ర పాదుకా సహస్రమ, సుషమ్మన అనేటువంటి గొప్ప గ్రంథాలు రాసిన మహానుభావులు, సంస్కృతాంధ్రలో నిష్ణాతులు. వారు దత్తపది అంశాన్ని ఇస్తారు.

0: భగవాన్ సత్యసాయిబాబా వారి చరణారవిందములు అర్పిస్తూ ఈనాటి దత్తపదిలో మనకు అన్ని వైపులా సాక్షాత్కరిస్తున్న సత్యసాయి పరమాత్మని రూపవైభవాన్ని మహిమలను అన్నిటినీ ఆకళింపు చేసుకుంటూ వారికి వందనం సమర్పించవలసిందిగా ఒక నాలుగు పదాలు ఇస్తున్నాను. చందన నందన కుందన వందన.
1: చాలా సౌహార్దంగా ఇచ్చారని పింజమరి శాశ్వణ శర్మ గారు ఆ పరమాత్మకి ఆ సాయిబాబా వారికి అనుకూలమైన పదాలు ఇచ్చారు. ఇంకా కడిమళ్ళ వారు ఒక గొంతు వేస్తారు, హనుమంతుడిలాగా లంకిస్తారు.
2: చందన అంటే గంధం అని అర్థం, నందన అంటే కుమారుడు అని అర్థము, లేదా ఆనందం కలిగించేవాడు అని అర్థం. ఇంకా కుందన అంటే బంగారము అని అర్థం, వందన అంటే నమస్కారం అని అర్థం. ఈ నాలుగు పదాలు ఉపయోగించి స్వామివారిపై పద్యం చెప్పాలి అది వారన్నది. చాలా సంతోషం. ఆరవ అక్షరం హి, వ్యస్తాక్షరి ఆరవ అక్షరం హి, హెచ్ఈ హి అని కాదనుకోండి, అడారికారముల హి, హిమవన్నగములో హి,
1: అది ఆరవ అక్షరం హి. వారు వృత్తం నిర్దేశం చేయలేదు, చేయకపోయినా పదాలు చెబుతున్నాయి ఉత్తమాల్లో హాయిగా వాడుకోవచ్చని, కనుక వారు ఎలాగైనా వాడుకోవచ్చు.
2: చందన చిత్తుడాతడు, చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి గుండెయందు చందన చిత్తుడాతడు, విశాలము సంస్కృతి గుండెయందు.
1: మంచి గంధం లాంటి హృదయంట మహానుభావులది స్వామివారిది, విశాలమైన హృదయంట స్వామివారిది. కనుక చందన శబ్దాన్ని వారి హృదయానికి అంకితం చేశారు కడిమెళ్ళ వారు. చాలా ధన్యం. అందరం కూడా స్వామివారికి ఒక్కసారి కరతాళధ్వనితో నమస్కారం చేద్దాం, చందన చర్చ ఆ విధంగా చేద్దాం.
2: నిజంగా స్వామివారిని నేను రెండు పర్యాయాలు మా ప్రాంతంలో దర్శించగలిగినప్పట్లో వారు వచ్చేవారు, దగ్గరగా చూసి వారు ఉపన్యాసం కూడా దగ్గరగా విన్నాను. కానీ వారి చక్క సన్నిధానానికి రావడానికి మాత్రం స్వామి ఈనాటికి నన్ను ఆదేశించారు. అది సరిగ్గా దుర్గాష్టమి, ఇంతకుముందు వేరే జరగవలసి ఉండగా ఎందుకో కాకతాళీయంగా వాయిదాపడి మహాపర్వ దివసమైనటువంటి దుర్గాష్టమి నాడు నా ఎదురుగుండా ఉండి అవధానం చేయవయ్యా అని స్వామి ఆదేశించారు. అందుకు నన్ను నేను ధన్యుణ్ణిగా భావిస్తూ ఉన్నాను. చందన చిత్తుడాతడు విశాలం, విశాలము సంస్కృతి గుండె ఎందు. ఏమండి ఇంకా తర్వాత మీకు నందన కుందన వందన కావాలి అమ్మా?
1: ఇక మూడవ అంశం వర్ణన, వర్ణన అనే అంశం ఇస్తారు.
2: నేను అన్నపూర్ణమ్మ గారి దగ్గర చదువుకున్నాను, నాకు చదువు చెప్పిన మా గురువు గారే ఇవాళ అవధానంలో నన్ను పరీక్షించడం కోసం కూర్చున్నారు. భాగధేయం
1: శ్రీమతి డాక్టర్ ధూళ్ళపాల అన్నపూర్ణ గారు, విశ్రాంత ప్రిన్సిపాల్ గారు సంస్కృత కళాశాలకి. ఆవిడ ఇప్పుడు వర్ణనకి అంశాన్ని ఇస్తారు.
3: అనంతకోటి ప్రజానీకం పైన అపారమైన దయావర్షాన్ని కురిపిస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సాయినాథునికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సభా సరస్వతికి నమస్కరిస్తూ, ఈ పుట్టపర్తిలో అపారమైనటువంటి అన్నదానం జరుగుతుంది అనేది కథలు కథలుగా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. అన్నదానంతో పాటు జ్ఞానభిక్షను ప్రసాదిస్తున్నటువంటి శ్రీ సత్యసాయిబాబా గారి ఆ జ్ఞానభిక్షను వర్ణించమని నేను అడుగుతున్నాను.
1: బాగుంది. సత్యసాయిబాబా వారి జ్ఞాన భిక్ష, అందరికీ జ్ఞానప్రసాదం చేసే మహానుభావుల యొక్క తత్వం. అది అన్నం కడుపు నింపితే ఈ అన్నం మేధను నింపుతుంది.
2: ఇంతటి గొప్ప విద్య లభించున్న సంస్కృతి పూర్వకమ్ముగా, ఇంతటి గొప్ప విద్య లభించునే సంస్కృతి పూర్వకమ్ముగా. గొప్ప విద్య ఎక్కడెక్కడైనా లభించవచ్చు, కానీ ఆ విద్య వెనుక లేదా విద్యకు ముందు సంస్కృతి ఉండదు. అది పొట్ట కూటి కోసం కూటి కోసం కోటి విద్యల్లాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో వారికి విద్య కంటే ముందు సంస్కృతి నడుస్తూ ఉంటుంది. సంస్కృతి పూర్వకమైన విద్య లభించే చోటంటూ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఒక పుట్టపర్తిలోనే అన్నది చిన్నప్పటి నుంచి నాకున్న ప్రగాఢమైన విశ్వాసం.
1: ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు వేదం చదువుతారు చక్కగా, మహోన్నతమైన సంస్కారాలు పెంపొందించుకున్నారు. అదంతా మహానుభావుని యొక్క ఆశీస్సులు. ఇది ఆ మైకు కూడా
3: అని అనడం చాలా నిదర్శనంగా వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తోంది. ఎంతో మంది లక్షల విద్యార్థులు ఇక్కడున్నా ఒక్క మాట గాని కనీసం గుండు చూదు పడిన శబ్దం గాని వినిపించకుండా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్లలో బాబా ప్రవేశపెట్టినటువంటి క్రమశిక్షణ ఏదో మా కళ్ళారా చూస్తుంటే ఆ జ్ఞానభిక్ష ఎంత గొప్పదో వారు చెప్పకుండానే నా హృదయంలోకి ప్రవేశించినట్టుగా అనిపించి నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. దానికి నిదర్శనంగా వారు చక్కగా చెప్పారు.
2: ఇంతటి గొప్ప విద్య లభించున్న సంస్కృతి పూర్వకముగా. తర్వాత నిషిద్ధాక్షరి, ఈ సభకు సంచారకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి మహాదేవమణి గారే ఇప్పుడు నిషిద్ధాక్షరి పాత్రను కూడా నిర్వహిస్తారు. వారెంతటి గొప్పవారో ఇందాక వారి గురించి పిలిచినప్పుడు చెప్పారు. మహామహా అవధానాలకు మహామహా అవధానుల అవధానాలకు కూడా సంచారకత్వం వహించిన వారు ఇవాళ నాకు సంచాలకుడిగా లభించడం పరమానందంగా ప్రకటిస్తూ వారి యొక్క నిషిద్ధాక్షరి అంశాన్ని ఇవ్వలసిందిగా కోరుతున్నాం. ధార్మిక ప్రసంగము అని ఉన్నవారు మిమ్మల్ని ప్రత్యేకంగా మేము అడగక్కర్రా, ఇప్పుడు మీరు అడగండి అని. మీకు వ్యస్తాక్షరి వారికి మాత్రం యథేచ్ఛ, ఎప్పుడైనా అడగచ్చు.
1: మీ నోటికి అడ్డు
2: అయిపోలేదు. ఏటమ్మా రెండో అక్షరం?
1: రెండవ అక్షరం త్య. ఆదిత్యాలో త్య,
2: ఆదిత్యాలో త్య, నిత్యములో త్య. వ్యస్తాక్షరి రెండవ అక్షరం త్య, తకార యకార అకారముల త్య. పూర్వం ఇలా వర్ణక్రమంతో చెప్పేవారు అక్షరాలు, ఇవాళ వర్ణక్రమం అని చెప్పడం పూర్తిగా మానేశారు. ఇవాళ ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు వర్ణక్రమం చెప్పుకుంటూ వారు చెప్పలేరు. అందువల్లే ఆ స్టాండర్డ్స్ అలా దిగిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచ స్థాయిలో స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, అది మాకు చాలా ఆనందం. వ్యస్తాక్షరి రెండవ అక్షరం త్య.
1: ఈ పుట్టపర్తిలో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం లేనివాడు ఇక్కడికి రాలేడు. అందులో నేను ఒకళ్ళని. బాబావారు పక్కన కూర్చుని దేవీ భాగవతం పారాయణ చేశాను 2002 సంవత్సరంలో. బాబావారు నా చేతిని పట్టుకుని ఆశీర్వదించారు. నాన్నత ధన్యుడు మరొకడు లేడు. మళ్ళీ ఇదిగో ఈవేళ ఆ స్వామివారు ఎదుర్కొండా ఈ నిషిద్ధాక్షరికి అంశాన్ని ఇవ్వడం కోసం వచ్చాను. అడుగుతున్నానయ్యా. అందంబుక కందంబున అందంబుకు కందంబున అందింపు మీ సాయి ఘనత, అందింపు మీ సాయి ఘనత ఆహ్లాదముగా. స్పందింప జనురెల్లరు స్పందింపక ఎల్ల జనులను చిందింపు మా నుడుల తేని శ్రీ కడిమిల్లా.
2: ధన్యవాదాలు.
1: చిందింపు మా నుడుల తేని శ్రీ కడిమిల్లా.
2: సత్యసాయిబాబాని ఉద్దేశించి కంద పద్యంలో నిషిద్ధాక్షర రూపంలో ఒక పద్యాన్ని చెప్పాలి అని పెద్దల యొక్క ఆకాంక్షన్నా ఆదేశమన్నా. సరే, వీరందరికీ అడుగుతుంటే ఒక్కొక్క పద్యం అడుగుతుంటే ఒక పాదం చెప్పేశా, కానీ వీరికి ఒక్కొక్క అక్షరమే చెప్పాలి. పైగా వారికి నాకు తోచినట్లు చెబుతా, ఈయనకి మాత్రం నాకు తోచినట్లు చెప్పడం కుదరదు. ఒక అక్షరం నేను చెప్పిన తర్వాత ఆ తరువాత అక్షరం ఏం వేస్తానో ముందుగా ఊహించగలిగిన ప్రాజ్ఞులే ఇక్కడ కూర్చుంటారు. ఆ అక్షరం మాత్రం వద్దు అంటారు. వారు వద్దన్న అక్షరాలని మానేసి వారు అడిగినటువంటి సత్యసాయి మీద పద్యం చెప్పాలి. అది సంగతి.
1: ఉదాహరణకి రాముడి మీద పద్యం చెప్పమంటే అవధాన్ గారు రా అన్న వెంటనే నేను మా చెప్పడానికి వీల్లేదు అంటాను. అప్పుడు ఇంకా చాలా కష్టం. ఘా అంటారు, రాఘవ అందాను ఘా అంటారు, వా చెప్పడానికి వీల్లేదు అంటాను. ఇంకా రాముడి మీద పద్యం రాదు. అలాగా సత్యసాయిబాబా వారి మీద పద్యం చెప్పమంటే సా అన్న వెంటనే తయా నిషేధం అంటారు, తా నిషేధం అంటాను. సత్యా కుదరదు. పోనీ దాటుకున్నా సాయిబా బా అన్న వెంటనే ఇంకో బా నిషేధం అంటాను. ఇట్లాగా నా ఆటంకాలు ఆయన తట్టుకుంటూ బాబా వారి ఘనతని కందపద్యం చాలా కష్టం. ఆ కందపద్యం చెప్పాలి. అయ్యా ఆదిలో నేను నిషేధం చెయ్యను. వేసుకోండి.
2: అయితే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అన్నారు గనుక శ్రీకారంతో ఆరంభిద్దాం. శ్రీ
1: సరే సా నిషేధం.
2: సా అన్నాక యా నిషేధం సాయే నిషేధం చేస్తున్నారు ముందుగానే.
1: సత్య అనే మాట రాకుండా ఉండడం కోసం సా అన్నా
2: ఏ
1: సిఏ
2: అంతే
1: వేసుకోండి. అంటే ఏం చెప్పినాం కూడి వేసి ఫలం అయిపోయింది కనుక
2: పా
1: సిఏ పాయ రా
2: ఏడాకులం ఏంటి మహాదేవుడి గారు ఇక్కడ నిషిద్ధాక్షరంలో కూర్చోవడం అంటే పరమ లాంటి పదం వేయడానికి వీలు లేకుండా
1: గుడినేమిడు
2: కూడా ఉందిలేండి.
1: గుడినేమి చేసేవాడు గుడి లింగం ఒక ఎత్త
2: టీ
1: నా నిషేధం
2: కై
1: శ్రీయే పతికై వేసుకోండి పదం అయిపోయింది కనుక మీరే వేసుకోవచ్చు.
4: ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయంలోని 2013 జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ అష్టావధానం యొక్క 2వ భాగం రేపటి రోజు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిమి. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
0: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటాచియుంటిమి. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు.

0: వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
1: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు, భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు, పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
2: మాతాపితరులకు వందనాలు.
3: కళ్యాణమస్తు.
2: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
0: నీ అంతరంగ మందలి ఆవేదన, తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చును గాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
2: అత్తా నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా, దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్యఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్యఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనా

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీశిరోమిణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నీరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్నిని పణంగా పట్టడమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసి అయిందమ్మా. ఏమన్నా నార్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించి తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు వట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి గ్రహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన! ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
8: నడు. అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మ సూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడనే చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజులమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మం అట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
7: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత, పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి. దుర్మదాంత దుశ్శాసన,
13: గురువృద్ధుల్ గురువృద్ధ బంధవులనే కూచుచుండల్ మదోధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలల్ వధించి తద్విపుల వక్ష శైల

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: ఛీ, అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకనే పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నీటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు, కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే. కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
4: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
4: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్సలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు కొస చేయుటకు నిశ్చయించుకుంటుమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమితుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తరువాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: കൃഷ്ണ കൃഷ്ണ.
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അട്ടുഞ്ചുമു. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీ వెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కానీ అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు, నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణం తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. 5 వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: హేమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరిగి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సైతం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదూళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదూళ్లు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్ను పడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని, కృష్ణ యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజవంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సిక్స్తహస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరును లోకములను అల్లాడింప. దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించదనము.

0: దాన తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీనికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున బద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేను ఎరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: శిరము భిన్నము శేషద చూడు డిందయ
1: అన్నా భీమసేన, వీరితో ఈ మాటలు ఎందుకు?

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నేను ఎరుగుదును సోదరి. ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను, మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ

0: మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని
1: హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి
2: కృష్ణా.

సాత్విక నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిరించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

0: ओम साईराम। साई तिम्रो आँगनमा फुल्ने मौका पाए, साई तिम्रो आँगनमा फुल्ने मौका पाए, दिल खोली तिमीलाई माया गर्न पाए, माया गर्न पाए। दार्जिलिङका पहाड चढ्ने साहस मैले पाए, दार्जिलिङका हिमाल चढ्ने साहस मैले पाए, साँच्चै तिम्रो मायाले, साँच्चै तिम्रो मायाले मनमा तिमी पाए, मनमा तिमी पाए। आमा तिम्रै ममताले विश्वको ठूलो रूप देखे, आमा तिम्रै ममताले विश्वको ठूलो रूप देखे, धरतीभरिका पाइलाहरूमा, धरतीभरिका पाइलाहरूमा भविष्यके गीत लेखे, भविष्यके गीत लेखे। जन्मिरहनेछन् हरियुगमा, जन्मिरहनेछन् हरियुगमा ईश्वर तिम्रा वरदानहरू, जन्मिरहनेछन् हरियुगमा ईश्वर तिम्रा वरदानहरू, तिम्रै स्तनको अमृत पिएर, तिम्रै स्तनको अमृत पिएर शक्ति सधैँभर पाउन सकौ, शक्ति सधैँभर पाउन सकौ। ओम साईराम।
1: स्वामी मी पलुकु మా హృదయాలకు తొలకరి చినుకు, భక్తి ప్రేమలకు తొలి పిలుపు, తేనె లొల్కు చంటి పాప పలుకు మా స్వామి పలుకు. స్వామి రామాయణ మహాభారత భాగవతాలలో ఎందరో ఋషుల గురించి, భక్తుల గురించి వారు చాలా అదృష్టవంతులని విన్నాం. వారు అదృష్టవంతులు ఎందుకంటే వారికి దైవ దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు కలిగాయి కాబట్టి. కానీ స్వామి నిజానికి వారికంటే మీ మందిరం ఇంకా అదృష్టవంతులం. అది ఎలా అంటే ఆ ఋషులు మునులు భక్తులు ఎన్నో ఏళ్లు తపస్సు చేస్తే వారికి కొన్ని క్షణాలు మీరు దర్శనమిచ్చారు, కానీ మాకు ప్రతిరోజు మీ దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను మాపై అనుగ్రహించారు. ఏ జన్మలో ఏ పుణ్యం మేము చేసుకున్నామో మాకు తెలియదు, కానీ ఈ జన్మలో మీ విద్యార్థులమయ్యామ స్వామి. దేవతలు సైతం ఎదురు చూసే అవకాశాన్ని మాకు మీరు కలిగించినందుకు మీకు కృతజ్ఞత ఎలా తెలపాలో మాకు తెలియడం లేదు. ఇక రామాయణంలో రాముడు ధర్మమూర్తి అని ప్రేమమూర్తి అని విన్నాము, కానీ ఆ రాముడు శబరిని అవ్వా నువ్వు తిన్నావా అని అడిగాడో లేదో తెలియదు, కానీ లెక్కలేనన్ని సార్లు ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం తిన్నారు, టిఫిన్ చేశారా అని అడిగారని మా ప్రతి ఒక్కరి మనసుల్లో లోతుగా ముద్రించుకుపోయింది. స్వామి మా భావాలు మీకు ఎలా తెలపాలో తెలియక మా మనసులు తికమక పడుతున్నాయి. ఇక మీ సన్నిధిన నేర్చిన పాఠాలకొస్తే ఇప్పుడు అవి తలకిందులుగా నిల్చొని తపస్సు చేసినా ఆ అవకాశం మళ్లీ లభిస్తుందో లేదో మాకు తెలియదు. పురాణాలలో భక్తులు గాయకులు వారి జీవితాంతం పాటలు పాడితే వారి ఆఖరి దశలో వారికి దర్శన ప్రాప్తి కలిగిందని విన్నాను, కానీ స్వామి మాకు ప్రతిరోజు మీ సమక్షంలో పాడే అవకాశాన్ని ఇచ్చారు. అంతేకాక కొన్ని పాటలను అడిగి మరీ పాటించుకొని సంతోషించేవారు కదా స్వామి, దీనికంటే మా జీవితాలకు ఇంకేమి కావాలి. మా జీవితాలలో మేము డాక్టర్లైనా మేనేజర్లైనా ఇంజనీర్లైనా ఎంతటి పెద్ద హోదాలు సంపాదించినా మేము స్వామి విద్యార్థులం అనే దాని ముందు అవన్నీ చిన్నబోతాయి స్వామి. అటువంటి అవకాశాన్ని మాకు మీరు కలిగించినందుకు జన్మ జన్మలకు మీకు రుణపడి ఉన్నాం. మీ భక్తులందరూ మిమ్మల్ని దయాసాగరా అని కొలుస్తారు, కానీ స్వామి నిజానికి ఆ విశాలమైన సాగరమే మీ దయకు ప్రతిరూపం కాదా? అటు దయాస్వరూపమైన మీకు ఏమివ్వగలము స్వామి? మమ్ము మేమే మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము.

స్వామి, మేము మీ సత్యసాయి సంగీత కళాశాల విద్యార్థులు మరియు 3వ సంవత్సరపు డిగ్రీ విద్యార్థులము కలిసి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తున్నాము. సాయి అంటే ఓయి అంటూ అపారమైన ప్రేమతో మా అందరినీ ఆదరిస్తారు మీరు. స్వామి, ఈరోజు నేనిలా మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి మీరే ముఖ్య కారణం. ఎందుకంటే ఒకసారి నేను మా హిందూపురం సమితి తరఫున మీ ముందు సర్వాధారి అను నాటకం ప్రదర్శించడానికి వచ్చినప్పుడు మీ విద్యార్థి కావాలన్న ఆనాటి కోరికను ఈనాడు నిజం చేశారు మీరు. అంతేకాకుండా నాకు బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలిసేలా చేశారు. అందరితో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించారు మీరు. స్వామి, మీరు నాకొక దైవంలానే కాకుండా గురువులా ఆదర్శం చూపారు. ఇలా మాతోనే ఉంటూ మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడుతూ వచ్చారు మీరు. స్వామి, ఒకరోజు రాత్రి మా హిందూపురం స్టూడియోలో దొంగలు పడ్డారు. కానీ అక్కడ ఉన్న వస్తువులకు గాని డబ్బుకు గాని ఎటువంటి నష్టము కలగకుండా చేశారు మీరు. ఇలా మాతోనే ఉంటూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఇలాంటి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను స్వామి. స్వామి, నాకొక చిన్న కోరిక ఉంది. అది ఏమిటంటే మీరు మాతో పాటు ఎల్ల వేళలా మా కష్ట సుఖాలలో తోడుగా ఉండాలని కోరుతున్నాను. అడిగితేనే అన్నం పెట్టే అమ్మని చూశానే గాని అడగకుండానే అన్ని ఇచ్చే సాయిని మిమ్మల్నే చూస్తున్నాను. ఇలాంటి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. దయతో స్వీకరించండి, ప్రేమతో ఆశీర్వదించండి.

राधा रमण हरि गोविंद गोपाला।

जगतो धारा प्रशांति रामा। अनाथ रक्षक आनंद रामा,

आत्मा भी रामा प्रभु साई रामा।

0: हर हर शंकर महादेवा, हर हर हर हर महादेवा,
1: हर हर हर हर महादेवा।